శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢ మాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూలై నెల 1వ తేదీ, బుధవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 58 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ సమర్పణ శ్రీమతి సలాది భాగ్యలక్ష్మి.
1: మనం పుట్టిన క్షణం మొదలై చనిపోయే క్షణం వరకు సాగుతుంది. నేర్చుకోవడం అంటే పుస్తకాలు చదవడం మాత్రమే కాదు. ప్రతి వ్యక్తి, ప్రతిరోజు, ప్రతి అనుభవం, ప్రతి ఓటమి మనకు ఒక పాఠం నేర్పుతుంది. అందుకే మహాత్ములు జీవితమే ఒక విశ్వవిద్యాలయం అన్నారు. పుట్టినప్పుడు మనకేమీ తెలియదు. నడవడం నేర్చుకున్నాం, మాట్లాడడం నేర్చుకున్నాం, ప్రేమించడం నేర్చుకున్నాం, చివరకు క్షమించడం కూడా నేర్చుకున్నాం. గిరులు నేర్పు మనకు శిరమిత్తు తత్వము.

గురువు, కష్టాలు వచ్చినా కుంగిపోకు, ఆత్మవిశ్వాసంతో స్థిరంగా ఉండు, లక్ష్యం కోసం తలెత్తుకుని నిలబడు అనే తత్వాన్ని కొండ మనకు నేర్పిస్తుంది. చెట్టుకు కాయలు పళ్ళు ఎంత ఎక్కువగా కాస్తాయో అంతగా తలవంచుతుంది. అలాగే జ్ఞానం, డబ్బు, పదవి వచ్చిన కొద్దీ వినయంగా ఉండమని చెట్టు నేర్పిస్తుంది.

0: వస్తుంది. ఒకసారి ఓటమి చెందావని ప్రయత్నాన్ని ఆపకు. పదే పదే ప్రయత్నించు. చిన్న చిన్న ప్రయత్నాలే కలలకు సాకారం చేస్తాయి అని అలలు నేర్పిస్తాయి. అందుకే ప్రకృతిని మించిన గొప్ప గురువు ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు. ప్రకృతి మనకు చెప్పే మొదటి పాఠం, ఈ నేర్చుకోవడం ఆగిపోయిన రోజు మన ఎదుగుదల ఆగిపోతుంది, మనం జీవచ్ఛవంగా మారిపోతాం. ఆగిపోవడం అంటే మరణం. చెట్టు ఆకులు రాల్చడం ఆపితే చనిపోతుంది, మనిషి నేర్చుకోవడం ఆపితే మానసికంగా మరణిస్తాడు. జీవితం అంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు. జీవితం అంటే నాకు ఇంతే రాసిపెట్టి ఉంది అనుకుని నా కర్మ ఇంతే అంటూ నిందించడం కాదు. జీవితం అంటే నేర్చుకోవడం. నేర్చుకోవాలనే తపన ఉంటే వయసుగాని శరీరం గాని బాధ్యతలు కాని అడ్డురావని నిరూపించిన మహానుభావులెందరో ఉన్నారు. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టడానికి 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఒక రిపోర్టర్, 10,000 సార్లు ఓడిపోయారు కదా అంటే ఎడిసన్ నవ్వి, నేను ఓడిపోలేదు, బల్బు ఎలా చేయకూడదో 10,000 మార్గాల ద్వారా నేర్చుకున్నాను అన్నాడు. ఓటముల నుండి నేర్చుకుని విజయ తీరాన్ని చేరాడు. విశ్వనాథన్ ఆనంద్ చెస్ గ్రాండ్ మాస్టర్, 5 సార్లు ప్రపంచ ఛాంపియన్, 50 ఏళ్లు దాటినా రోజూ 6 గంటల కొత్త మెలకువలు నేర్చుకుంటాడు. ఎందుకంటే నేనాగిపోతే 16 ఏళ్ల పిల్లలు నన్ను ఓడిస్తారు అంటాడు. ప్రపంచాన్ని జయించినా నేర్చుకోవడం ఆపలేదు. అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 8 సార్లు ఓడిపోయాడు. బిజినెస్లో 2 సార్లు దెబ్బతిన్నాడు. ప్రతి ఓటమి తర్వాత డైరీలో నేను ఏం తప్పి చేశాను అని రాసుకునేవాడు. ఆ తప్పులు సరిదిద్దుకుని 51 ఏళ్ల వయసులో అధ్యక్షుడయ్యాడు. తప్పుల నుండి నేర్చుకుని విజయ తీరం చేరాడు. లూయిస్ బ్రెయిల్ 3 ఏళ్ల వయసులో 2 కళ్ళు పోయాయి. తండ్రి సోదరి సహాయంతో చదువు నేర్చుకుని 15 ఏళ్ల వయసులో బ్రెయిలీ లిపి కనిపెట్టాడు. తను కనిపెట్టిన లిపితో నేడు ప్రపంచంలోని అంధులు చదువుకి బాటలు వేశాడు. నేర్చుకోవడానికి వైకల్యం అడ్డు కాదని నిరూపించాడు. సుధా చంద్రన్ 16 ఏళ్ల వయసులో యాక్సిడెంట్ జరిగి తన కుడికాలు మోకాలి కింద తీసేయాల్సి వచ్చిన కృత్రిమ కాలు పెట్టుకుని భరతనాట్యంలో మెలకువలు నేర్చుకుని వివిధ దేశాల వేదికలపై నాట్యం చేసి ప్రపంచంలోనే నాట్యమయూరిగా కీర్తిగాంచింది. మనసుంటే మార్గం ఉంటుంది అని నిరూపించింది. మేరీ కోమ్ 2007లో తనకు కవలో పిల్లలు పుట్టారు. తల్లైన తరువాత బాక్సింగ్ కుదరదు, ఇక కెరీర్ అయిపోయింది, ఇప్పటి నుండి ఇంటి పనులు చూసుకో అన్న సమాజానికి తన గెలుపుతో సమాధానం చెప్పింది. పిల్లలకు పాలిచ్చి వారి బాధ్యతలు చూసుకుంటూ అర్ధరాత్రి ప్రాక్టీస్ చేసి వరుసగా 3 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచింది. నేర్చుకోవడానికి బాధ్యతలు అడ్డురావని నిరూపించింది. సోక్రటీస్ తనకు మరణశిక్ష అమలు చేసే రోజు చనిపోవడానికి గంట ముందు కూడా తనకేమీ పట్టనట్టు చివరి కోరికగా ఒక బిచ్చగాడిని పిలిపించి పాట నేర్చుకున్నాడు. ఆశ్చర్యపోయి అడిగిన శిష్యులు జైలర్కు, నేను నువ్వు ఇక్కడున్న అందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం, జీవించినన్ని నాళ్లు ప్రతిక్షణం విలువైందే, ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందముంది, అందుకే నాకు రాని ఆ పాటను నేర్చుకున్నాను అన్నాడు. చరిత్రలో నిలవాలంటే గొప్పగా పుట్టాల్సిన అవసరం లేదు, నిరంతరం నేర్చుకుంటూ ఉంటే ఏదో ఒకరోజు గొప్పవారవుతారు.
1: సలాది భాగ్యలక్ష్మి, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: దిస్ ఇస్ ఆకాశవాణి, the news read by Shagun Chopra. Viksit Bharat Guarantee for Rozgar and Ajivika Mission Grameen, Viksit Bharat G. Ramji Act 2025 will come into force across rural India with effect from today. The Rural Development Ministry said that the act, which guarantees 125 days of wage employment in every financial year, will empower rural India. Our correspondent reports that a provision of 95,692 crore rupees has been made in the current financial year for operationalization of the new framework across the country. On the implementation, Union Minister of Rural Development Shivraj Singh Chauhan said no eligible rural worker should remain without work even for a single day. Mr. Chauhan said the government, in close coordination with the states and union territories, has completed all administrative, financial and technical preparations to ensure a seamless transition to the new framework. The minister said adequate financial resources have been made available, implementation systems are fully in place and ongoing works will continue without interruption. He added the enhanced

సన్నతి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం

సేంద్రీయ వ్యవసాయం గురించి తెలుసుకుందాం. నేల నీటి కాలుష్యం పెరిగిపోతోంది. అలాగే పురుగుమందుల వాడకం వల్ల పర్యావరణ కాలుష్యం, కలుషిత ఆహారం కూడా బాగా పెరిగిపోతున్నాయి. వీటి ఫలితంగా ఆరోగ్య హానికరమైన పదార్థాలు పెరిగిపోతున్నాయి. పురుగుమందుల వల్ల ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా విషప్రభావానికి గురి అయి మరణించిన వారి సంఖ్య లక్షల్లో ఉంది. పశుపక్ష్యాదులకు, పెంపుడు జంతువులకు, చేపలకు ఎంతో హాని కలిగిస్తోంది. తేనెటీగలు, వానపాములు గణనీయంగా నశించిపోయాయి. ఈ సవాలును ఎదుర్కోవటానికి కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పద్ధతుల్ని పాటిస్తూ సమగ్ర ఎరువుల యాజమాన్యం, అలాగే సమగ్ర సస్యరక్షణ విధానాల్ని పాటించుకుంటూ మనం కనుక ముందుకు సాగితే భవిష్యత్తు తరాలకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధానాల మీద ఇప్పటికే విస్తృత పరిశోధనలు జరిగాయి. ఈ విధానాల ద్వారా అధికోత్పత్తితో పాటు నాణ్యమైన ఉత్పత్తులను, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తక్కువ ఖర్చుతో సాధించవచ్చని రుజువైంది. జాతీయ ఆహార భద్రత, రైతుల ఆర్థిక సామాజిక స్థితిగతులను పరిగణలోనికి తీసుకుని సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఇది సాధ్యమవుతుందా అనేది మన ముందున్న పెద్ద సమస్య. దీనిమీద విస్తృత స్థాయిలో పరిశోధనలు జరగాల్సిన ఆవశ్యకత ఉంది. మన దేశానికి గాని రాష్ట్రానికి గాని సేంద్రీయ వ్యవసాయం కొత్త కాదు. 70 నుండి 80 సంవత్సరాలకు పూర్వం మన రైతాంగం చేస్తున్నది సేంద్రీయ వ్యవసాయమే. అప్పటి రైతులు తమకు అందుబాటులో ఉన్న పశువుల ఎరువు, సేంద్రీయ వ్యర్థ పదార్థాలు, పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగించి పంటలు పండించేవారు. దిగుబడులు తక్కువైన నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారం లభించేది. ఇప్పుడు మరలా సుస్థిర వ్యవసాయం గురించిన అవగాహన రైతుల్లో కలిగించాలి. కేవలం సేంద్రీయ పదార్థాలను ఉపయోగించి పంటలను పండించే విధానమే సేంద్రీయ వ్యవసాయం అని చెప్పవచ్చు. రసాయన ఎరువులు, పురుగు మందులు, శిలీంద్ర నాశినులు, కలుపు మందుల వాడకం ఎంతమాత్రం పనికిరావు. చివరకు రసాయనాలతో విత్తన శుద్ధి కూడా సేంద్రీయ వ్యవసాయంలో నిషిద్ధం. ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా సహజ వనరులతో, సాంప్రదాయ పద్ధతులతో వ్యవసాయం చేయటమే సేంద్రీయ వ్యవసాయం. కృత్రిమ వనరులను ఏ పరిస్థితిలోనూ వినియోగించటానికి వీల్లేదు. జీవ సంబంధ పద్ధతులు, యాంత్రిక పద్ధతులను మాత్రం ఉపయోగించుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పర్యావరణ ప్రకృతి వనరుల యాజమాన్యమే కాని కృత్రిమ వనరుల వినియోగం మాత్రం కాదు. సేంద్రీయ వ్యవసాయంలో పాటించవలసిన అంశాలు, జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం. సహజ వనరులైన నేల, నీరు, వ్యవసాయ ఉత్పత్తులు కాలుష్యానికి గురికాకుండా చూడటం, అలాగే అన్ని రకాల సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు ఉపయోగించి తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులను సాధించడం, పంటలను నష్టపరిచే క్రిమికీటకాలు, తెగుళ్లు మొదలైన వాటిపై వృక్ష సంబంధ, జీవ సంబంధ పదార్థాలను ఉపయోగించి అదుపులో పెట్టడం, ప్రతి దశలోనూ సక్రమ యాజమాన్య పద్ధతులకు ప్రాధాన్యతనివ్వడం, ఇవన్నీ కూడా సేంద్రీయ వ్యవసాయంలో పాటించవలసిన అంశాలుగా పరిగణలోకి తీసుకోవాలి. అలాగే సేంద్రీయ ఎరువులు 2 రకాలుగా ఉంటాయి. స్థూల సేంద్రీయ ఎరువులు, చిక్కటి సేంద్రీయ ఎరువులు. స్థూల సేంద్రీయ ఎరువులు అంటే ఏమిటంటే, స్థూల సేంద్రీయ ఎరువుల్లో పోషకాలు తక్కువ పరిమాణంలో ఉంటాయి. అయితే వీటి వల్ల నేల భౌతిక లక్షణాలపై అధిక ప్రభావం చూపే ఇతర ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకు పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, మేకల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు, వీటన్నిటినీ కూడా స్థూల సేంద్రీయ ఎరువులు అంటారు. అలాగే చిక్కటి సేంద్రీయ ఎరువులు అంటే స్థూల ఎరువుల కన్నా ఎక్కువ శాతం పోషకాలుంటాయి. ఉదాహరణకి గింజల నుండి నూనె తీయగా మిగిలిన పదార్థం అంటే వేపపిండి, ఆముదం పిండి, లేకపోతే ఈ నువ్వు అట్టలు ఇలాంటివన్నీ కూడా చిక్కటి సేంద్రీయ ఎరువులుగా పరిగణలోకి తీసుకోవచ్చు. ఇటీవల కాలంలో సేంద్రీయ ఎరువులుగా చెరకు మడ్డి, ఫిల్టర్ మడ్డి అంటారు దీన్ని, వర్మి కంపోస్టు, ఇవి అధిక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పశువుల పేడ ఎరువును మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే కనుక, పశువుల కొట్టం దగ్గరగా సుమారు 20 నుండి 25 అడుగుల పొడవు, 5 నుండి 6 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతు ఉండేటట్లు గొయ్యి తవ్వాలి. పశువుల పేడ, మూత్రంతో తడిసిన చెత్త, పశువులు తినగా మిగిలిన గడ్డి గుంతలో ఒకవైపు నుంచి పోసుకుని రావాలి. 1 గజం భాగంలో సుమారు 6 అడుగుల ఎత్తు వరకు నిండినప్పుడు కొద్దిగా నీటిని చిలకరించి 2-3 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేసి మట్టితో గాని పేడ బురదతో గాని కప్పాలి. ఈ విధంగా క్రమంగా గోతి నిండా నింపుకుంటూ భూమట్టానికి 1 నుండి 1.5 అడుగుల ఎత్తు వరకు వచ్చిన తర్వాత మట్టితో కప్పాలి. ఆ తర్వాత ఇది 3 నుండి 4 నెలలకు చివికిపోతుంది. పొలానికి తోలే సమయానికి ఇది మంచి సేంద్రీయ ఎరువుగా మారుతుంది.
అలాగే బయోగ్యాస్ ఎరువుని మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే కనుక పశువుల పేడ నుండి బయోగ్యాస్ అనే ఇంధనం తయారు చేసుకోవచ్చు. గాలి తగలకుండా ట్యాంకులలో కొన్ని రోజుల పాటు చిక్కగా తయారు చేసిన పేడ ద్రావణాన్ని మురగబెట్టినప్పుడు సూక్ష్మజీవుల చర్య ఫలితంగా వెలువడే వాయువు ఇంధనంగా ఉపయోగపడుతుంది. ఇంధనంగా వాడుకోగా మిగిలిపోయిన పేడ మరింత సారవంతమైన సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి ఖాదీ గ్రామోద్యోగ సంస్థ సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది. ప్రభుత్వం రుణ సౌకర్యం కూడా కలిగిస్తోంది. తర్వాత కంపోస్టు ఎరువును ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిత్యం లభ్యమయ్యే వ్యర్థ పదార్థాలు, పంటల అవశేషాలు, పశువుల మూత్రంతో కలిసిన పేడను కంపోస్టు తయారీకి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో నీరు నిలవని ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని 1 మీటర్ లోతు, 2 మీటర్ల వెడల్పు, అవసరమైనంత పొడవు గల గోతిని తవ్వాలి. వ్యర్థ పదార్థాలను ఒక పద్ధతిలో వరుసగా సుమారు 30 సెంటీమీటర్ల మందంలో పేదిస్తూ మధ్య మధ్యలో పశువుల పేడ కలిపిన నీటిని సరిపడేంతగా చల్లుతూ 8 నుండి 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్ చొప్పున ఒక్కొక్క పొరలో వేసి గోతిని నేలమట్టానికి పైన సుమారు 65 మీటర్ల ఎత్తు వరకు నింపాలి. పేడ మన్నుతో పైభాగాన్ని అలకాలి. 3 నుండి 4 నెలల్లో సేంద్రియ పదార్థం బాగా చివికి నాణ్యమైన కంపోస్టు తయారవుతుంది. కోళ్ల ఎరువును ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. కోళ్ల ఫారాలు ఉన్న చోట తగినంత కోళ్ల ఎరువు లభ్యమవుతుంది. సాలీన సుమారు 7 లక్షల టన్నుల కోళ్ల ఎరువు లభిస్తుందని అంచనా. 40 కోళ్ల నుండి 1 సంవత్సరంలో 1 టన్ను ఎరువు తయారవుతుంది. కోళ్ల ఎరువులో సూక్ష్మ పోషకాలు కూడా ఉండి పైర్లకు ఉపయోగపడతాయి. కోళ్ల ఎరువును షెడ్లో నుండి తీసిన తర్వాత 5 నుండి 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్ కలిపి కొద్ది రోజుల పాటు గొయ్యిలో వేసి లేదా కుప్పగా పోసి తగిన విధంగా భద్రపరిచి బాగా చివికిన తర్వాత వాడుకోవాలి. దీనివల్ల పోషక విలువలు పెరుగుతాయి. కోళ్ల ఎరువు నీటి ఎద్దడి పరిస్థితుల్లో కన్నా నీటి వసతి గల భూముల్లో సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. తర్వాత గొర్రెల మేకల ఎరువు ఏ విధంగా తయారు చేసుకోవచ్చంటే గొర్రెల మేకల దొడ్లలో వచ్చిన ఎరువును పశువుల ఎరువులతో భద్రపరిచి పొలానికి వేసుకోవచ్చు. ఈ జీవాల మలమూత్రాలు నేరుగా పొలంలోనే పడి ఉపయోగపడతాయి. మంద కట్టడం పూర్తి కాగానే పొలాన్ని దున్నితే ఎరువు నేలలో కలిసిపోయి పోషకాలు వృధా కాకుండా ఉపయోగపడతాయి. అలాగే పచ్చిరొట్ట ఎరువును ఏ విధంగా చేసుకోవచ్చంటే నేలకు తగినంత సేంద్రియ పదార్థం అందించడానికి పచ్చిరొట్ట ఎరువుల వాడకం సులువైన చవకైన పద్ధతి. పప్పుజాతి పైర్లు పచ్చిరొట్టకు బాగా పనికొస్తాయి. వీటిలో జీలుగ, జనుము, అలసంద, పిల్లిపెసర, పెసర, మినుము, అవిసె పైర్లు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. పూతకు వచ్చే సమయంలో వీటిని నేలలో కలియదున్ని ఎరువుగా ఉపయోగించుకోవటాన్నే పచ్చిరొట్ట ఎరువు అంటారు. దీనిని గ్రీన్ మెన్యూరింగ్ అని కూడా అంటారు. ఈ విధంగా రైతు సోదరులు సేంద్రియ వ్యవసాయం వైపు మగ్గు చూపితే కనుక ఎంతో లాభసాటిగా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సమకూర్చుకోవచ్చు.

ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యతనివ్వాలని సూచించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు పర్యటించనున్నారు. రాష్టపతి పర్యటన వివరాలను అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ నిన్న వివరించారు. ఈ ఉదయం బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రాష్టపతి చేరుకుంటారని, విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని, అనంతరం బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా 373 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయగా, ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.

0: చిన్న రాష్ట్రపతి వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు.
1: మహిళా స్వతక్ సశక్తిక బడితే కదమోకే సాథి ఏ ఉపలబ్ది సంస్థకి సమావేశీ సోచ్ ఆర్ జెండర్ జస్టిస్ కి ప్రతి సంవేదనశీలతకి దర్శాతా హై ఇస్ జనజాతీయ విశ్వవిద్యాలయ పర్ అనేక విశేష జిమ్మేదారియా హై ఏ అపేక్షా కి జాతి హై కి ఏ విశ్వవిద్యాలయ జనజాతీయ సమాజ్ కే ఆత్మవిశ్వాస్ నేతృత్వ ఆర్ నీతి నిర్మాణ కా కేంద్ర బనే.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం లబ్దిదారులతో సమావేశమై స్థానికంగా నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీలో 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ద్విచక్ర వాహనాల విడిభాగాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేసి మొబైల్ నెట్వర్క్ పరిధిని విస్తరించాలని సర్వీస్ ప్రొవైడర్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసే అంశంపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ డిజిటల్ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్ర, మొబైల్ యాప్ వినియోగాన్ని విస్తృతం చేయాలని సూచించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను రాష్ట ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొని రైతుల ఖాతాల్లోకి 2,482,200,000 రూపాయలను జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ
2: తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి ఒక్కటే, వ్యవసాయాన్ని ఈ రోజు కాలం మారింది, కాలానికి తగ్గట్టుగా మన నైపుణ్యం పెంచుకోవాలి. ఈసారి వర్షాలు పడవు, శాస్త్రవేత్తలు చెప్తారు. వర్షాల మీద నీళ్ల మీద ఆధారపడ్డ పంటలు వేయకండి అని శాస్త్రవేత్తలు చెప్తారు. 7 రకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది, 7 రకాలు వేస్తే కొనుగోళ్లతో పాటు బోనస్ కూడా ఇస్తాను. పంట మార్పిడి చేయండి అన్నాం, అవసరమైన ఇత్తనాలు మీ దగ్గరికి తీసుకొచ్చి రైతు భరోసా ఈసారి కూడా అట్లనే వేస్తాను. నేను నగదు జమ చేసిన మీకోసం అన్ని జమ చేసి పెట్టా.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరం స్వర్ణాల చెరువు వద్ద 5 రోజుల పాటు నిర్వహించిన రొట్టెల పండుగ నిన్న ముగిసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ పండుగలో పాల్గొని తమ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ సంప్రదాయం ప్రకారం రొట్టెలను మార్చుకున్నారు. పండుగ చివరి రోజున రాష్ట దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకగా రొట్టెల పండుగ ప్రత్యేక గుర్తింపు పొందిందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
3: మత సామరస్య వేదిక ఈరోజు బారాషాహి దర్గా ప్రాంతం, ఈ యొక్క స్వర్ణాల చెరువు ప్రాంతం, ఈ రొట్టెల పండుగ వాతావరణం, అనేక మతాలు, అనేక జాతులు, అనేక వర్ణాలు వర్గాలు ఉన్న భారతదేశం సమగ్ర స్వరూపంగా ఇవాళ మేమంతా భరతమాత ముద్దు బిడ్డలమే అని చెప్పుకునేటువంటి కార్యక్రమం ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే అది ఒక భారతదేశంలోనే మన నెల్లూరు నగరం నుంచే ప్రారంభం అవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా
0: ఉన్నాను.
4: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వివిజీ రామ్జీ పథకంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ది శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
5: సాధికారిత సమగ్ర అభివృద్ధి అనుసంధాన్ని ప్రోత్సహించి సుసంపన్నమైన దృఢమైన గ్రామీణ భారతాన్ని సాధించడం అనేది కూడా వివిజీ రామ్జీ.
4: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో భీమవరం బుల్స్ విజేతగా నిలిచింది. సింహాద్రి వైజాగ్ లయన్స్తో జరిగిన తుది పోరులో భీమవరం బుల్స్ జట్టు విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్కు రాష్ట ఐటీ, మానవ వనరులు, ఆర్టీజీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్, ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యకులు కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్మారక ఫలకాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు.

వ్యవసాయ పరిశోధనలను పరిశ్రమలతో అనుసంధానించడంలో అగ్రి టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర శాస్త సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. తెలంగాణలోని హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థలో పరిశోధన విద్యార్థుల కోసం నిర్మించనున్న వసతి భవనానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. నీటి శుద్ది ప్లాంట్, ఇతర అభివృద్ది పనులను దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారతదేశ ఆర్థిక వృద్దికి వ్యవసాయ పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాలు కీలకమని అన్నారు. పరిశోధనలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా ఉపాధి కల్పించేలా, పరిశ్రమల అభివృద్దికి తోడ్పడేలా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా ఉండాలని పరిశోధకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని క్యాంపు కార్యాలయంలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన సాంకేతిక సమస్యల పరిష్కారంతో పాటు జిల్లాల న్యాయపరిధి పునర్విభజన, కొత్త కోర్టుల ఏర్పాటు చేపట్టాలని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వైద్యులు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి భారతరత్న డాక్టర్ బీద్ చంద్రరాయ్ జయంతి వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడాది జూలై 1వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అంకిత భావంతో సేవలందిస్తున్న వైద్యుల సేవలను గుర్తించి వారి పట్ల కృతజ్ఞత చాటుకోవడం జాతీయ వైద్యుల దినోత్సవం ముఖ్యోద్దేశం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యతనివ్వాలని సూచించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: उपक्रमस्यास्य प्रवर्तने केन्द्रीय ग्रामीण विकास मंत्री शिवराज सिंह चौहानः अवोचत् यत् कोऽपि अर्हः ग्रामीण श्रमिकः एकमपि दिनं कार्यं विना न भवेत्। श्री चौहानेन स्पष्टीकृतं यत् सर्वकारेण राज्यैः केन्द्रशासित प्रदेशैः च साकं दृढ समन्वयं विधाय अस्याः नूतन व्यवस्थायाः निर्बाध संचालनाय सर्वाः प्रशासकीय वित्तीय च सज्जता विहिता। अवधेयास्पदं वर्तते यत् पञ्चविंशत्युत्तरैकशत दिनानां वर्धिता अयं वृत्त्यवसरः ग्रामीण आजीविकां सुदृढां करिष्यति, चिरस्थायि सामुदायिक सम्पत्तीनां निर्माणं च विधास्यति। अनेन सहैव विकसित भारतस्य संकल्पं तीव्रगत्या प्रवर्तयिष्यते। जापान देशस्य प्रधानमंत्री साने तकाइची अद्य सायं त्रिदिवसीय भारत यात्रा प्रसंगे नवदेहलीं प्राप्स्यति। इयं तस्याः प्रथमा आधिकारिकी भारत यात्रा वर्तते। सा श्वः प्रधानमंत्रिणा नरेन्द्र मोदिना सह षोडशे भारत जापान वार्षिक शिखर सम्मेलने भागं ग्रहीष्यति। इदं शिखर सम्मेलनम् उभयोर्देशयोः कृते द्विपक्षीय सहयोगस्य समग्र क्षेत्रस्य समीक्षां सुदृढीकरणं च विधातुं सहैव पारस्परिक हितस्य क्षेत्रीय वैश्विक विषयेषु विचाराणां विनिमयीकरणं कर्तुमेकं प्रकृष्टम् अवसरं प्रदास्यति। उत्तराखंड राज्यस्य मदरसा शिक्षा प्रणाल्याम् अद्यारभ्य एकं बृहत् परिवर्तनं प्रवृत्तं संजातम्। अस्याः नूतन व्यवस्थायाः अन्तर्गतं उत्तराखंड मदरसा शिक्षा परिषद् पूर्णतया निष्क्रियो भविष्यति। सहैव राज्यस्य सर्वाः अल्पसंख्यक शैक्षणिक संस्थाः एकेन विनूत्नेन तन्त्रेण संचालिताः भविष्यन्ति। अद्य जुलाई मासस्य एक दिनांकतः उत्तराखंड मदरसा शिक्षा बोर्ड, उत्तराखंड मदरसा शिक्षा बोर्ड अधिनियमः 20-26 तथा उत्तराखंड सर्वकारीयेतर अरबी एवं फारसी मदरसा मान्यता नियमावली 20-19 इत्येतेः सर्वे निष्प्रभाविनः अभवन्। राज्य प्रशासनेन उत्तराखंड अल्पसंख्यक शैक्षणिक संस्था अधिनियमस्य अन्तर्गतम् एका नूतना व्यवस्था प्रवर्तिता। अस्य प्रत्यग्र तन्त्रस्य अन्तर्गतम् उत्तराखंड राज्य अल्पसंख्यक शिक्षा प्राधिकरणमेव शिक्षायै उत्तरदायी भविष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు మరియు కార్యక్రమ వివరాలు వింటారు. 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం కొలకలూరి ఇనాక్ గారి జయంతి సందర్భంగా తెలుగు సాహిత్య విమర్శ కొలకలూరి ఇనాక్ శ్రీమతి వల్లి వెంకటలక్ష్మి గారి ప్రసంగం వింటారు. అనంతరం పోక్సో చట్టంపై అవగాహన అడ్వకేట్ చంద్రగిరి రాధాకుమార్ గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎస్ జోగినాయుడు. 8:35 చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈ గాయత్రి గారి వీణావాద్యం వింటారు. 9:30 నమస్తే అమరావతి. 9:45 గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 10:00 దేశవ్యాప్తంగా విబీజీ ర్యామ్ జీ పథకంపై అమలుపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్

శ్రీ ఎం శివప్రసాద్ గారు, పరిచయకర్త శ్రీ రావుల సాయి గిరీష్, అనంతరం రావోతిథి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 11 గంటలకు గుర్తు చేసుకున్న కార్యక్రమంలో ఆచార్య తుమాటి దోణప్ప గారి జయంతి సందర్భంగా ఆచార్య తుమాటి దోణప్ప గారి సాహిత్యం సేవ పరిశోధన ప్రొఫెసర్ పరిమి రామనరసింహం గారి ప్రసంగం వింటారు. అనంతరం చిత్రగీతాలు 12 గంటల 10 నిమిషాలకు లాహిర్ లాహిర్లో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. 12 గంటల 40 నిమిషాలకు కార్మికుల కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 1 గంట 10 నిమిషాలకు చిత్రగీతాలు వింటారు. 1 గంట 30 నిమిషాలకు వనితావాణి స్త్రీల కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణలో స్త్రీల భూమిక ఈ అంశంపై శ్రీమతి పివి శ్రీదేవి గారి ప్రసంగం వింటారు. అనంతరం చెట్లు వనాలు పరిరక్షణ విశేషాలు వింటారు. అనంతరం లలిత గీతాలు. 2 గంటల 30 నిమిషాలకు లలిత గీతాలు వింటారు. 3 గంటలకు టీన్ టైం, 4 గంటలకు యువలయ, 4 గంటల 30 నిమిషాలకు మృత్యకటికం నాటకం నుండి గురించి వివరణ వింటారు. 3వ అంకం ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, విద్యార్థి కె కృష్ణ సాకేత్. 4 గంటల 45 నిమిషాలకు జానపద గీతల కార్యక్రమంలో డాక్టర్ ఏ కోదండరామయ్య గారు పాడిన జానపద గీతాలు వింటారు. 5 గంటలకు చిత్రగీతాలు. 5 గంటల 30 నిమిషాలకు యువవాణి. 6 గంటల 30 నిమిషాలకు పల్లెసీమల కార్యక్రమంలో గుండె జబ్బులు లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ధారావాహికలో హఠాన్మరణాలు గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయం వింటారు. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు. 7 గంటల 15 నిమిషాలకు పంట సీమల కార్యక్రమంలో పశువుల దాణా మిశ్రమంలో కలిపే అదనపు పదార్థాలు వాటి ప్రాముఖ్యత ఈ అంశం గురించి డాక్టర్ జి శ్రీవిద్య గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం. అనంతరం మిరపలో సస్యరక్షణ చర్యలు విశేషాలు వింటారు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్. 8 గంటలకు ఆంగ్ల ప్రసంగం కార్యక్రమంలో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అమాంగ్ స్టూడెంట్స్ డాక్టర్ రాజేష్ లంకపల్లి గారి ప్రసంగం వింటారు. 8 గంటల 15 నిమిషాలకు చిత్రగీతాలు. 8 గంటల 40 నిమిషాలకు దేశభక్తి గీతం. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్. 9 గంటల 30 నిమిషాలకు అర్ధనారీశ్వరం నాటకం వింటారు. 10 గంటలకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో కుమారి గాయత్రి విభావరి వ్యాకరణం గారి వయలిన్ వాద్య కచేరి వింటారు. మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 10 గంటల 45 నిమిషాలకు ఆపాత మధురాలు. 11 గంటల 10 నిమిషాలకు రేపటి ప్రసారాల విశేషాలు. అనంతరం ఎఫ్ఎం గోల్డ్ ప్రసారాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు. కార్యక్రమ వివరాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7 గంటల 5 నిమిషాలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా హుషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితి చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. వీపీ జీరామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, నార్వే కూడా రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, నౌకాయాన వాణిజ్య స్వేచ్ఛను పరిరక్షించడానికి నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. అలాగే శాంతి స్థిరత్వం ప్రాంతీయ సహకారానికి మద్దతు ఇవ్వడంలో ప్రధానమంత్రి మోదీ వ్యక్తిగతంగా పోషిస్తున్న పాత్రను ఇరాన్ అధ్యక్షుడు ఈ టెలిఫోన్ సంభాషణలో అభినందించారు. భారత్లో ఇరాన్ రాయబార కార్యాలయం తెలియజేసిన వివరాల ప్రకారం భారత్లో బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బ్రిక్స్ వంటి

0: బహుళపక్ష వేదికల పరిధిలో ఇరాన్ భారత్ ల మధ్య సహకారం భాగస్వామ్యం మరింత విస్తరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్తో సంబంధాలను బలోపేతం చేయడానికి మరింతగా పెంపొందించుకోవడానికి ఇరాన్ కట్టుబడి ఉందని చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు, ఇరు దేశాల మధ్య సంబంధాలు సుదీర్ఘ చారిత్రక వారసత్వం, పరస్పర గౌరవంపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. భారత్లో ఆమె పర్యటించడం ఇది మొదటిసారి కాగా, రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలు సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్య స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు మొదలైన రంగాల్లో భారత జపాన్ దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంచుతున్నారు. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో నిన్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన అందరినీ కలుపుకుపోయే సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. చదువుకున్న ప్రతి యువకుడు, యువతి వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని కూడా రాష్ట్రపతి అన్నారు. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని రాష్ట్రపతి చెప్పారు.
1: జనజాతీయ విశ్వవిద్యాలయ విశేష రూప ఏ అపేక్షా కీ జాతీ హే కి వే జనజాతీయ భాషా బోలియా కే సంరక్షణ పర్ మిషన్ మోడ్ మే కామ్ కరేంగే. मुझे बताया गया है कि संस्था के ट्राइबल स्टडीज विभाग द्वारा कुई और सावरा समेत अनेक जनजातीय बोलियों के डॉक्यूमेंटेशन को लेकर के इसी प्रकार से जमीनी कार्य किया जा रहा है.
0: గిరిజన సాధికారత కోసం విశ్వవిద్యాలయం చేపట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ క్షేత్రస్థాయి అభివృద్ది కార్యక్రమాన్ని అభినందించారు. గిరిజన భాషలు, మాండలికాలను పరిరక్షించవలసిన అవసరం ఉందంటూ కోయ, సవర వంటి గిరిజన వర్గాల మాండలికాలను విశ్వవిద్యాలయం డాక్యుమెంటింగ్, లిఖితబద్దం, లిపిబద్దం చేయడాన్ని ఆమె ప్రశంసించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తులపై పూర్తి కస్టమ్ సుంకం మినహాయింపును ప్రభుత్వం 15 జూలై వరకు పొడిగించింది. అంతర్జాతీయ సప్లై చైన్లలో ఏర్పడిన అంతరాయాల కారణంగా తాత్కాలిక ఉపశమనంగా కేంద్ర ప్రభుత్వం అంతకుముందు నిన్నటి వరకు పూర్తి కస్టమ్ సుంకం మినహాయింపించింది. ఈ కాలంలో దేశీయ పెట్రోలియం కంపెనీలను ఎల్పీజీ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని కోరినందువల్ల దేశీయ మార్కెట్లో పెట్రోకెమికల్స్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ మినహాయింపించారు. ప్రస్తుతం పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నందువల్ల ఈ చర్య ప్రభావిత రంగాలకు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా మారేందుకు తోడ్పడుతుంది. ఈ మినహాయింపు వర్తించే ఉత్పత్తుల జాబితా ఇంతకుముందు నోటిఫై చేసిన విధంగానే ఉంటుంది. భారత్లో ఉత్పాదక రంగానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ సుంకం మినహాయింపు వల్ల పెట్రోకెమికల్ ఫీడ్ స్టాక్ ఇంటర్మీడియట్స్ పై ఆధారపడే ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్, టెక్స్టైల్స్, ఔషధ రంగం, రసాయనాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, ఇతర ఉత్పాదక రంగాలతో కూడిన విస్తృత శ్రేణి పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ సవరించిన వేతనాలు ఈవేళ నుంచి అమల్లోకి వస్తాయి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ.

0: ఇది సగటున 10% పైగా పెరుగుదల ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 55,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ కూడా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో హిమాలయాల్లో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ మంచు శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర ఎల్లుండి ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నూన్వాన్ పెహల్గాం మార్గం ద్వారానూ, గండర్బల్ జిల్లాలోని కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత క్లిష్టమైన 14 కిలోమీటర్ల బల్తల్ మార్గం ద్వారా ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ, జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది యాత్రికులకు వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం 10:00 మ్యాచ్ ప్రారంభమవుతుంది. గత సిరీస్లో ఐర్లాండ్ చేతిలో 2-0 ఎదురైన అనూహ్యమైన ఓటమి నుంచి కోలుకుని శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. రెండవ T20 మ్యాచ్ శనివారం నాడు మాంచెస్టర్లోను, 3వ మ్యాచ్ July 7 నాటింగ్హామ్లో జరుగుతాయి. July 11 చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌత్‌హాంప్టన్ వేదికలు కానున్నాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో ఫ్రాన్స్ 3-0 తేడాతో స్వీడన్ నుంచి రౌండ్ ఆఫ్ 16లోకి దూసుకువెళ్లింది. టెక్సాస్లో జరిగిన మరొక మ్యాచ్లో నార్వే 2-1 తేడాతో ఐవరీ కోస్ట్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కి అర్హత సంపాదించింది. ఆదివారం రాత్రి జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో నార్వే బ్రెజిల్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితిని చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం 15వ తేదీ వరకు పొడిగించింది. విపిజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, నార్వే కూడా రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 58వ శ్లోకం. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి

మచ్చిత్తః. బుద్ధిని నా మీద నిలుపుకుని నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించినట్లయితే, మత్ ప్రసాదాత్ నా అనుగ్రహం వలన సర్వ సమస్తమైన దుర్గాణి సంసార బంధహేతువులైన కష్టాలను తరిష్యసి అంటే దాటిపోగలవు. అథ అలా కాకుండా త్వం నీవు అహంకారాత్ నేనే పండితుడిననే గర్వంతో న శ్రోష్యసి చేత్ నా మాట కనుక వినకపోతే వినంక్ష్యసి మోక్షాన్ని అందుకోలేక భ్రష్టుడవు అయిపోగలవు. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి.

అర్జున, నేను చెప్పినట్లుగా నీవు నీ బుద్ధిని నా మీద నిలబెట్టి నీ స్వధర్మాన్ని ఆచరించినట్లయితే నా అనుగ్రహం నీకు కలిసి వస్తుంది. దానితో నీవు నీ సంసారంలో ఉండే కష్టాలను, సంసార బంధానికి హేతువులైన కష్టాలను కూడా దాటిపోగలవు. అలా కాక నేనే పండితుడినని గర్వించి నా మాట పెడచెవిన పెడితే నీకు మోక్షం అందనే అందక అన్ని విధాలా భ్రష్టుడివే అయిపోతావు. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదా తరిష్యసి.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కొలకలూరి ఇనాక్ అనే అంశం గురించి శ్రీమతి వల్లి వెంకటలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
1: తనానికి వారసత్వం అంటూ సమాజంలో దగాపడ్డ దళితుల వేదనామయ జీవిత యథార్థ గాథలను తన అక్షరశరాల ద్వారా యావత్ ప్రపంచానికి

నిర్గతం చేసి వారిలో చైతన్యాన్ని నింపిన విద్యాశీలి కవి రచయిత విమర్శకుడు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ విశ్రాంత ఉపకులపతి కళా సరస్వతి సాహితీ సామ్రాట్ పద్మశ్రీ ఆచార్య డాక్టర్ కొలకలూరి ఇనాక్ గారు. గుంటూరు జిల్లా వేజెండ్ల గ్రామంలో 1939 జులై 1 రామయ్య విశ్రాంతమ్మ దంపతులకు నిరుపేద కుటుంబంలో జన్మించారు వీరు. వీధిబడిలో చదువుకోవడానికి కూడా కట్టుబాట్ల శృంఖలాలు విధించిన నాటి సమాజపు పోకడల నిగ్గు తేల్చాలని పసివయస్సులోనే కంకణం కట్టుకున్న సమాజ సంస్కర్త. దాని ఫలితమే 1954 అంటే తన 15 వయస్సులోనే వీరి కలం వెలువరించిన లోకం పోకడ ఉత్తరం అనే కథానికలు. వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు అప్పువడ్డది సుమి భరతావని వీని సేవకున్ అంటూ అణగారిన బ్రతుకుల వేదనను కవిత్వంలో మన కళ్ల ముందుంచిన పద్మభూషణ్ కవికోకిల శ్రీ గుర్రం జాషువా వీరికి దైవ సమానుడు. ఇనాకు గారు కవిగా మారటానికి వారే ఆదర్శం. సమాజంలో ప్రజల మధ్య స్వార్థపరులచే సృష్టింపబడిన భౌతిక అంతరంగ అసమానతల వాస్తవాన్ని సాహిత్యం ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని వారి సంకల్పం. నవయుగ కవి చక్రవర్తి స్ఫూర్తితోనే పద్యాలు రాసేవారు కొలకలూరివారు. కొలకలూరివారు రాసిన పద్యాలను కరుణశ్రీ చూసి తప్పొప్పులు సరిచేసేవారు. వీరు రాసిన పద్యాలను చదివిన వారు జాషువా శైలి కరుణశ్రీ శైలిని పోలి ఉంది అనడంతో క్రమక్రమంగా పద్యరచనకు దూరమయ్యారు. దీనితో రచనా దృష్టి అంతా వచనం వైపు మళ్ళింది. కథా కవిత్వం, నాటకం, నవల, విమర్శ, పరిశోధన, అనువాదం, వ్యాసం, ప్రసంగ వ్యాసం ఇలా అనేక సాహితీ ప్రక్రియలలో రచనలు సాగించిన సాహితీ విరాణ్మూర్తి వీరు. అన్ని ప్రక్రియలలో ఇప్పటికి సుమారు 100 వీరి కలం నుండి జాలువారాయి. ఒక్కొక్క ప్రక్రియకు సంబంధించి సుమారు 10 నుండి 15 రచనలు చేశారు వీరు. దళితుల జీవితం, స్త్రీల జీవితం, బహుజనుల జీవితం, మైనారిటీల జీవితం, గిరిజనుల జీవితం, పేదల జీవితం, మానవత్వం అనే అంశాల ప్రాతిపదికగా వీరి రచనా వ్యవసాయం సాగింది. స్వల్పంగా బాల సాహిత్యం, ప్రసంగ వ్యాసాలు మనకు దర్శనమిస్తాయి. ప్రక్రియ ఏదైనా అందులోని వస్తువు మాత్రం అణగారిన అమాయక జీవుల అంతరంగ వేదనలే. రేయింబవళ్ళు రెక్కల కష్టంతో ఈ ప్రపంచానికి భోజనం పెడుతూ తాను మాత్రం నిత్యం భుక్తికి వెతుక్కునే దగాపడ్డ దళితుని వేదనామయ జీవిత సత్యాలే. అసలు దళితుని జీవిత కష్టాలు దళితుడికి తెలిసినట్లుగా ఇతరులకు తెలియదు. ఇతరులు రాసినా అవి కేవలం దళితులపై సానుభూతి, జాలి, దయా చూపుతూ వ్రాయబడినవే కాని అనుభూతికి అక్షరరూపాన్ని ఇచ్చినవి కావు అనేది యథార్థం. ఎలాగైతే అనుభవించిన స్త్రీకి మాత్రమే ప్రసవ వేదన స్థాయి తెలుస్తుందో అలాగే పీడిత ప్రజల జీవితాలలో చోటు చేసుకున్న అనుభవాలు, అనుభూతులు, ఆక్రందనలు, ఆవేదనలు, ఆవేశాలు వారు మాత్రమే యథార్థంగా చెప్పగలుగుతారు. అసలు జీవితాన్ని వైమర్శిక దృష్టితో చూడగలగాలి. దళితుల జీవితాలతో పరిచయం లేని వారు వారి బాధలను, సమస్యలు మన కళ్ల ముందు ప్రత్యక్షీకరించలేరు. స్వయంగా కష్టాలను అనుభవించి రాయలేరు. కనుక అలాంటి వారు పాక్షిక సత్యాన్ని మాత్రమే చెప్పగలుగుతారు. వేమన, గురజాడ, గరిమెళ్ళ వంటి వారి కవితలు, మంగిపూడి వారి నిరుద్ధ భారతం మొదలుకుని తల్లాప్రగడ సూర్యనారాయణరావు గారి హేలావతి, వెంకటపార్వతీశ కవుల మాతృమందిరం, ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి, ఆళ్వార్స్వామిగారి ప్రజల మనిషి, విశ్వనాథవారి జాయపసేనాని, అడవిబాపిరాజుగారి నరుడు, ఎన్జి రంగా హరిజన నాయకుడు వంటి దళితేతరుల దళిత రచనలు కేవలం సానుభూతితో రాసినవే. కాని అనుభవైక వేద్యంగా దళితుల ఆవేదనల్ని ఆవిష్కరించినవి కాదు. వాటిలో అగ్రవర్ణ దృక్పథమే కాని దళిత స్పృహ లేదు అనేది ఆచార్య ఇనాక్ గారి నిశ్చితాభిప్రాయం. దళితులైన వారు రాసే కవిత్వం 2 పాయలుగా సాగుతోంది. వర్తమాన ప్రపంచమంతా శ్రమ విభజనను మాత్రమే చూసింది. కాని భారతదేశంలో మాత్రం శ్రామికుల విభజన జరిగింది. శరీర శ్రమపై ఆధారపడిన వారు శూద్రులుగా, పంచములుగా, దళితులుగా పరిగణింపబడ్డారు అని విశ్లేషించి చూపిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలను పీడితులు ఆర్థిక, సామాజిక, రాజకీయ దోపిడీకి వ్యతిరేకంగా వర్గ పోరాటాన్ని కొనసాగించాలి అంటూ విప్లవపదాన్ని నిర్దేశించిన మార్క్స్, లెనిన్ల కార్యాచరణను సమన్వయించే దృక్పథాన్ని నేటి దళిత కవిత ప్రధానంగా ప్రదర్శిస్తున్నది
అన్న డాక్టర్ ఎస్వి సత్య.

సత్యనారాయణ గారి మాటలు అక్షర సత్యాలు. ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం అనే రచనలో దళిత సాహిత్యం గురించి ఆచార్య ఇనాక్ గారు ఇలా అంటారు. అంటరానితనానికి గురై 3 సహస్రాబ్దాలు జైల్లో బతికి పంచములని పిలవబడ్డ షెడ్యూల్డ్ కులాలకు చెందిన వాళ్లే దళితులు. వాళ్లదే దళిత సాహిత్యం. బ్రాహ్మణవాదాన్ని, మనువాదాన్ని నిర్ద్వందంగా ఖండిస్తూ సర్వమానవ సమతావాదాన్ని ఆకాంక్షించటమే దళిత సాహిత్య మూలసూత్రం అని చెప్తారు. ఈ సూత్రం మీదే వీరి సాహితీ వ్యాసంగమంతా నడిచింది అనేది అక్షర సత్యం. వీరు రాసిన రచనలకు పేర్లు పెట్టడంలోనే అణిచివేయబడిన, అణగదొక్కబడిన అమాయకుల ఆక్రందన ఉంది, ఆక్రోశం ఉంది. ఆ అమాయకులు అనంత అవమానాల వారాసి నుండి బయటపడాలనే తపన ఉంది. అందుకే వారి నాటకాలన్నిటిలోనూ విధాభరిత జీవితాలలో తాము చేయని పాపానికి నిత్యం శిక్ష అనుభవిస్తున్న బలహీనుల అర్తనాదాలు వినిపిస్తాయి, కనిపిస్తాయి. చెప్పులు, ఆది ఆంధ్రుడు, కన్నీటి గొంతు, నిశ్శబ్ద స్వరం వంటి కవితలు, ఊరభావి, తలలేనోడు, కాకి వంటి కథలు మరియు అనేక కథా సంపుటాలు, మనలాంటి మనిషి, మునివాహనుడు, దిక్కులేనుడు, నిర్భయము, సమానత్వం, న్యాయం, దర్శనం, కూలీ వంటి నాటకాల పేర్లలోనే రచయిత చెప్పదలుచుకున్నది, రచయిత ఆశిస్తున్నది మనకు స్పష్టంగా విశదమవుతుంది. ఇక నవలలు, వ్యాసాలు మాట అలా ఉంచితే విమర్శకుడిగా ఆచార్య ఇనాక్ గారి స్థానం ప్రత్యేకమైంది. ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం, తెలుగు విమర్శనం, జానపద సాహిత్య విమర్శనం, సాహిత్య దర్శిని, సమీక్షా సాహిత్యం, పీఠికా సాహిత్యం, శుద్రకవి శుభమూర్తి, వసుచరిత్ర వైశిష్ట్యం వంటి రచనలు పరిశోధకులకు, వర్ధమాన విమర్శకులకు ఒక నూతన దృక్పథాన్ని, దృక్కోణాన్ని కలిగింపచేస్తాయి. సాహిత్య విమర్శ వ్యాస సంకలనం నవల మీద, కథానిక మీద సంక్షిప్తంగా, సమగ్రంగా వీరి ఆలోచనా తరంగాలు సాగాయి. ఈ గ్రంథంలో నవలపై విమర్శ వ్యాసాన్ని రాస్తూ ఆంధ్రదేశంలో మనిషి, కులం, మతం, వర్ణం, వర్గం, దారిద్ర్యం, సంపన్నత వంటి అనేక సంఘర్షణాత్మక వ్యవస్థల మధ్య జీవిస్తాడు. స్త్రీ పురుష సంబంధాలు, మానవ సంబంధాలు అతడి ప్రవృత్తిని, నివృత్తిని, ప్రవర్తనను, కార్యశూర్యతను నిర్దేశిస్తాయి. లైంగిక స్వభావం, శ్రామిక జీవనం, మేధోపరమైన తత్వం అతన్ని నడిపిస్తాయి అంటారు. ఒక్కోసారి లొంగిపోతాడు, ఒక్కోసారి పొంగిపోతాడు, తిరగబడతాడు, ఒక్కోసారి సాధిస్తాడు, ఒక్కోసారి ఓడిపోతాడు. సమాజంలో చోటు చేసుకునే అనేక సన్నివేశాలు, సందర్భాలలోని ఇలాంటి మానవ సంఘర్షణలను విశాల ప్రాతిపదిక మీద చూపించగల శక్తివంతమైన సాహితీ ప్రక్రియ నవల అని పేర్కొంటారు. తెలుగులో చారిత్రక నవలల నుండి అనువాద నవలల వరకు అనేక రకాలైన నవలలు, నవలా రచయితలు, నవలా వస్తువు, నేపథ్యాలు తనదైన దృష్టికోణంలో ఈ వ్యాసంలో ఆవిష్కరిస్తారు. దళితుల కష్టాల గురించి వ్రాస్తున్నామనే భ్రమ కల్పించి అగ్రవర్ణ ఆధిపత్యాన్ని, స్త్రీ స్వేచ్ఛ అనే పేరుతో నవళ్లు వ్రాసి అందులో ఆ స్త్రీలకు కల్పించలేకపోయిన జీవిత భద్రతను ఆయా నవలల్లోని పాత్రలను ఉటంకిస్తూ నిరూపిస్తారు డాక్టర్ ఇనాకు గారు. పేదవాడి పెదవి విరుపులు, మధ్యతరగతి మందహాసాలు, ధనవంతుడి భావదారిద్ర్యాలు, స్త్రీ పురుషుల అనుబంధాలు, సంబంధాలు, వివాహ కుటుంబ వ్యవస్థలు, కట్టుబాట్లు, చొరబాట్లు మూలవస్తువులుగా సాగిన తెలుగు కథానిక క్రమపరిణామాన్ని వాస్తవ దృష్టితో విశ్లేషిస్తారు ఈ గ్రంథంలో డాక్టర్ శ్రీ ఇనాక్ గారు. గురజాడవారి దిద్దుబాటు నుండి ఆధునిక నాగరిక సమాజపు పోకడలతోటి సాగే కథానికల క్రమపరిణామాన్ని స్పష్టంగా తెలియజేస్తారు ఈ వ్యాసంలో. చిన్నయ్య సూరి, జీవి కృష్ణారావు, డాక్టర్ సి నారాయణరెడ్డి, బోయి భీమన్న, ఆంధ్రభోజ, శ్రీకృష్ణదేవరాయలు వంటి వ్యాకరణవేత్తలు, రచయితలు కవులను గురించి నవలా కథానికల స్వరూప స్వభావాలు, ఆయా రచయితలు వారి దృష్టికోణాలు, అంతరంగ దృక్పథాలు, అలాగే జానపద సాహిత్యం, మధుర కవిత్వం, వలస రచయితలు వారి సాహిత్యాలు మొదలైన అనేక అంశాలను గురించిన 28 వ్యాసాల సమాహార విమర్శనా గ్రంథమిది. మాతృభాషలో విద్యాబోధన అనే వ్యాసంలో విద్యార్జనకు జ్ఞానమే పరమప్రయోజనం అనే భావన తొలగి ధనార్జనే పరమావధిగా మారటమే మాతృభాషలో విద్యాబోధనకు అవరోధంగా మారింది అంటారు వీరు. అలాగే దేశీ సాహిత్యం, మౌఖిక సాహిత్యంగా ప్రసిద్ధమైన జానపద సాహిత్యం, జానపద విజ్ఞానం, జానపద కళల మధ్య ఉన్న తేడా,
ప్రధానంగా నాటి పేదవాడి శ్రామికుడి

జీవన ఆలోచన సరళి, ఆచార సంప్రదాయాలు, నీతి నియమాలు తెలుసుకోవటానికి ఆధారమైన జానపదాన్ని సమీక్షించుకోవలసిన అవసరాన్ని, దానికై వ్యక్తి మరియు వ్యవస్థల బాధ్యతలను గురించి ఆచార్య ఇనాక్ గారి భావాలు అత్యంత ప్రాచీనమైన సాహిత్యంపై వీరికి గల మక్కువను మనకు తెలియజేస్తుంది. అందువలనే వీరు జానపద సాహిత్య విమర్శ అనే ప్రత్యేకమైన ప్రక్రియను ప్రతిపాదించారు. ఇక ప్రబంధాలలో ఒకటైన వసుచరిత్ర గురించి వీరు చేసిన పరిశోధన ఒక ప్రత్యేకం. ఆ ప్రబంధ స్రష్ట పేరు శుభమూర్తి, శూద్రకవి. కులం పేరుతో భట్టుమూర్తి అయ్యాడు. నేను దళితుడిని, పీడితుడిని కావటాన ఆయన దుఃఖం నాకు వినిపించింది. ఆయన కన్నీటి తడి నాకు కనిపించింది. ప్రాచీన సాహిత్యాన్ని పండితులు ఒక దృష్టి నుండే చూచే విధానం మారాలి అంటూ రాసిన వ్యాసం ఒక సాహిత్య విప్లవం. మునివాహనుడి కథ, వెనుక కథ అనే పేరుతో వ్రాసిన వ్యాసం వైష్ణవ సాంప్రదాయంలోని దాసానుదాస ప్రవృత్తి తత్వం. శ్రీరంగనాథుడి పరమభక్తాగ్రగణ్యుడు పంచముడైన తిరుప్పాల్ భక్తి తత్పరత, సారంగముని పంచముడికి వాహనమైన నేపథ్యాన్ని సుబోధకంగా వివరించారు. తెలుగులో మొట్టమొదటి దళిత గేయంగా ప్రసిద్ధినందిన 1909లో ఆంధ్రభారతి పత్రికలో ప్రచురితమైన అజ్ఞాత కర్తృకమైన మాలవాండ్ర పాటలో అసమానతలను ప్రశ్నించటం, తమలో లోపాలను ఎత్తిచూపిన వైనం గురించి ఆచార్య ఇనాక్ విశ్లేషణ విజ్ఞానదాయకంగా సాగుతుంది. ఈ దేశం అంటే వీరికి ప్రాణం. దేశాభివృద్ధికి ఏం కావాలనేది కూడా వీరు సూక్ష్మ విమర్శన దృష్టితో చూస్తారు. దేశం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలంటే ఇక్కడ ఉన్న 100% మంది ప్రజల శ్రమశక్తిని, అది భౌతికమైన మేధోశక్తి అయినా, పూర్తిగా ఉపయోగించగలగాలి. కొందరిని అస్పృశ్యులని, మరికొందరిని ఆదివాసులని, ఇంకొందరిని కులవృత్తుల పేరుతో అవహేళనగా చూస్తూ ఆదివాసులని, కొందరిని మతం పేరుతో మరికొంతమందిని ఇలా దూరం పెట్టుకుంటూ పోతే ఈ దేశానికి వారి శ్రమ ఎలా అందుతుందని ప్రశ్నిస్తారు వీరు. అన్ని రకాలుగా వృద్ధి చెందిన 20% మంది ప్రజలు తమ దోపిడీకి అడ్డం వస్తారనే భయంతో ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు అంటూ రకరకాల పేర్లతో జనాలను దూరం చేసుకుంటూ పోతే దేశాభివృద్ధి చాలా కష్టం అనేది వీరి శోధనా దృష్టికి తార్కాణం. అనేక గ్రంథ పఠనం వల్ల అబ్బిన జ్ఞానంతో కాకుండా సమాజాన్ని నిత్యం పరిశీలించటం వలన అబ్బిన జ్ఞానంతో వ్రాసినదే వీరి సాహిత్యం. అందువల్లనే వీరి సాహిత్యం ఒక సజీవ స్రవంతి. సమాజానికి కావలసింది మనువాదం కాదు, మానవతావాదం. కుల వ్యవస్థ కాదు, సమవ్యవస్థ అనేది వీరి ప్రగాఢ ఆకాంక్ష.

0: కార్యక్రమం తర్వాత పోక్సో చట్టంపై అవగాహన అడ్వకేట్ చంద్రగిరి రాధాకుమారి గారి ప్రసంగం వింటారు.
1: బాల్యం అనేది అమాయకత్వం, ఆటలు, కలలు, విద్యతో నిండిన దశ. కానీ దురదృష్టవశాత్తు అనేక పిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. చాలా సంవత్సరాల పాటు భారతదేశంలో ఈ సమస్యకు ప్రత్యేకంగా చట్టం లేకపోయింది. 2012లో పోక్సో చట్టం అమల్లోకి వచ్చింది. 2019లో కొన్ని మార్పులు చేసి దీన్ని మరింత కఠినతరం చేశారు. ఈ చట్టం పిల్లల అవసరాలను, వారి అమాయకత్వాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. 18 సంవత్సరాలలోపు పిల్లలను లైంగిక నేరాల నుండి రక్షించడానికి భారత ప్రభుత్వం 2012లో పోక్సో చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం అబ్బాయిలకి, అమ్మాయిలకి ఇద్దరికీ వర్తిస్తుంది. పిల్లలు భయపడకుండా ఫిర్యాదు చేయడానికి, విచారణ జరగడానికి, సాక్ష్యం రికార్డు చేయడానికి చైల్డ్ ఫ్రెండ్లీ విధానాలు ఇందులో ఉన్నాయి. ప్రధాన ఉద్దేశాలు పిల్లలను అన్ని రకాల లైంగిక దాడుల నుండి రక్షించడం, లైంగిక నేరాలను స్పష్టంగా నిర్వచించడం, పిల్లల అనుకూలంగా కోర్టు, పోలీసు విచారణ జరిగేలా చూడడం, త్వరితగతిని న్యాయం అందించడం కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం. పోక్సో చట్టంలో నేరాల రకాలు లైంగిక దాడి, వేధింపులు, బలవంతపు సంబంధం మరియు అసభ్య పదజాలం, సంకేతాలు, అశ్లీల చిత్రాలు చూపించడం, వెంటపడడం, పిల్లలతో అశ్లీల చిత్రాల వీడియోలు తీయడం, షేర్ చేయడం, ఇవన్నీ కూడా నేరాల యొక్క రకాలు. పిల్లల అనుకూల విధానాలు, పిల్లలు వాంగ్మూలం ఇంటి వద్ద లేదా వారికి సౌకర్యంగా ఉన్న ప్రదేశంలో

రికార్డు చేయాలి. విచారణ సమయంలో పోలీసులు యూనిఫామ్ ధరించకూడదు. పిల్లల గోప్యత అంటే ఐడెంటిటీని రహస్యంగా ఉంచుతారు. సాక్ష్యం 30 రోజుల్లో రికార్డు చేయాలి. స్పెషల్ కోర్టులో 1 సంవత్సరంలో కేసు తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. పోలీసుల పాత్ర: ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం ఇవ్వాలి, మరియు వైద్య సహాయం కౌన్సిలింగ్ వెంటనే అందించాలి. పిల్లలతో హింసాత్మకంగా ప్రశ్నలు అడగకూడదు. పోక్సో చట్ట ప్రకారం స్నేహపూర్వక వాతావరణంలోనే పోలీసులు విచారణ జరిగించాల్సి ఉంటుంది. పిల్లలతో మాట్లాడేటప్పుడు పోలీసులు మృదువైన భాష, సురక్షిత వాతావరణం కల్పించాలి. పిల్లలు మరింత భయపడకుండా చూడాలి, మరియు మహిళా అధికారుల ద్వారా విచారణ జరపవలసి ఉంటుంది. చట్ట ప్రకారం సాధ్యమైనంత వరకు బాధిత బాలిక వాంగ్మూలం మహిళా పోలీసు అధికారి ద్వారా తీసుకోవాలి, మరియు అవసరమైతే తక్షణమే వైద్య పరీక్ష నిర్వహించాలి. బాలుడు లేదా బాలికను సురక్షిత ప్రదేశంలో ఉంచాలి, కౌన్సిలింగ్ సహాయం అందించాలి, త్వరితగతి దర్యాప్తు చేయవలసి ఉంటుంది. పోక్సో కేసుల్లో 2 నెలల లోపలనే దర్యాప్తు పూర్తవ్వాలి. వెంటనే ఛార్జ్షీట్ దాఖలు చేసి కేసు స్పెషల్ పోక్సో కోర్టుకి పంపాల్సి ఉంటుంది. బాలల యొక్క హక్కుల రక్షణ: దర్యాప్తు సమయంలో పిల్లలు మానసికంగా బాధపడకుండా చూడాలి, మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచవలసి ఉంటుంది. 24 గంటల లోపల జర్నీ సమయాన్ని తీసివేసి హాజరుపరచాలి. ప్రత్యేక కోర్టుల పాత్ర: ప్రతి జిల్లాలో పోక్సో ప్రత్యేక కోర్టు ఉంటుంది. ఇన్ కెమెరా ట్రయల్ రహస్య విచారణ జరుగుతుంది. కోర్టు వాతావరణం పిల్లలకి అనుకూలంగా ఉండాలి. ఈ పోక్సో చట్టం ద్వారా శిక్షలు పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ కింద కనీసం 10 సంవత్సరాల నుండి జీవిత ఖైదు ఉంటుంది, మరియు అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటే కనీసము 20 సంవత్సరాల నుంచి మరణదండన 2019 సవరణ తరువాత పెంచడం జరిగింది. సెక్సువల్ అసాల్ట్ కింద 3 నుంచి 5 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సెక్సువల్ హెరాస్మెంట్ కింద 3 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం. పోర్నోగ్రఫీలో అంటే అశ్లీల చిత్రాలను తీసేటువంటి వారికి 5 నుంచి 7 సంవత్సరాలు, రెండోసారి చేస్తే మళ్ళా ఎక్కువ శిక్ష పడే అవకాశం కూడా ఉందండి. తర్వాత 2019 సవరణలో చట్ట ప్రకారం మరణదండన వరకు కూడా పెంచడం జరిగిందనమాట. ఎవరికంటే ఈ అశ్లీల చిత్రాలు వీడియోలు తీసేవారికి ఈ యొక్క శిక్షల్ని ఎక్కువగా పెంచడం జరిగింది. ముఖ్యంగా పోక్సో చట్ట ప్రకారం పోలీసుల పాత్ర, ఎన్జిఓల పాత్ర, తల్లిదండ్రుల పాత్ర, టీచర్స్ పాత్ర ఎక్కువగా ఉందండి. వీరి ద్వారానే మనం పిల్లలను ఈ యొక్క అఫెన్సెస్ నుంచి కాపాడుకోగలుగుతాం. ముఖ్యంగా అందులో స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓల పాత్ర గురించి తెలుసుకుందాం. పిల్లల రక్షణలో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు అంటే ఎన్జిఓలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీరు ఎక్కువగా అవగాహన కార్యక్రమాలు కలిగిస్తారు గ్రామాల్లో, పాఠశాలల్లో తల్లిదండ్రులకి, టీచర్స్కి పోక్సో చట్టం మీద అవగాహన కలిగిస్తారు. ఉదాహరణకి చెప్పు భయపడకు అనే ప్రచార కార్యక్రమాలు చాలా చోట్ల నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వీరు కౌన్సిలింగ్ మరియు మానసిక సహాయం చేస్తారు. లైంగిక దాడికి గురైన పిల్లలకు మానసికంగా చాలా భయం, దుఃఖం ఉంటుంది. ఎన్జిఓల్లో పనిచేసే కౌన్సిలర్లు, సైకాలజిస్టులు పిల్లలకి ధైర్యం చెప్తారు. అలాగే తల్లిదండ్రులకు కూడా మార్గదర్శనం చేస్తారు. చైల్డ్ లైన్ 1098 నిర్వహణ: దేశవ్యాప్తంగా నడుస్తున్న చైల్డ్ లైన్ 1098 అనే 24 గంటల ఉచిత హెల్ప్ లైన్ ఎక్కువగా ఎన్జిఓలే నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద ఈ యొక్క చైల్డ్ లైన్ను ఏర్పాటు చేయడము జరిగింది. ఈ చైల్డ్ లైన్ ద్వారా పిల్లల ఫిర్యాదులు తీసుకుని పోలీసులకు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి వెంటనే సమాచారము అందిస్తారు. చట్టపరమైనటువంటి సహాయం వెంటనే చేయడానికి అవకాశం ఉంటుంది. పేద కుటుంబాలకు న్యాయవాదులను పెట్టుకోలేనటువంటి వారికి మండల్ లీగల్ సర్వీసెస్ ద్వారా ఉచిత లీగల్ ఎయిడ్ కూడా అందించడము జరుగుతుంది. తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ: ఎన్జిఓలు పిల్లలకు రక్షణ కల్పిస్తుంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా తనవంతు పాత్రను పోషిస్తుంది. పోక్సో చట్టం కింద బాధిత చిన్నారుల రక్షణలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బాలల రక్షణలో

ప్రధాన అధికారం. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయబడిన చట్టబద్ధమైన సంస్థ. 18 ఏళ్లలోపు ఉన్న పిల్లలు ఏదైనా వేధింపులకు గురైతే మొదట వారిని భద్రంగా ఉంచి తగిన సంరక్షణ కల్పించేదే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. బాలుడి దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకోవడం దగ్గర నుంచి పోలీసులకు ఫిర్యాదు వచ్చిన వెంటనే బాలుడు లేదా బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరుస్తారు. అక్కడ పిల్లలతో మృదువుగా మాట్లాడి వారి వాంగ్మూలం తీసుకుంటారు. న్యాయం జరిగేలా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చూస్తుంది. తక్షణ సంరక్షణ కూడా కల్పించడం జరుగుతుంది. బాలుడు ఇంట్లో సురక్షితంగా లేడని అనిపిస్తే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అతనిని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ లేదా చైల్డ్ హోంలో ఉంచడం జరుగుతుంది. పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇస్తుంది. వైద్యము మరియు మానసిక సహాయము అందేలా చూస్తుంది. కుటుంబ పునరేకీకరణ. చిన్నారి పరిస్థితి మెరుగుపడిన తర్వాత తల్లిదండ్రులు నిజంగా జాగ్రత్తగా చూసుకోగలరని నిర్ధారించుకున్న తర్వాతే వారిని తిరిగి కుటుంబంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చేరుస్తుంది ఆ బాలుడిని లేదా బాలికను. చట్టపరమైన మార్గదర్శనం, పోక్సో కేసులలో అవసరమైనప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ న్యాయ సహాయం అందిస్తుంది. ప్రత్యేక కోర్టులకు పిల్లల తరపున సమర్పణలు చేస్తుంది. చిన్న ఉదాహరణ. ఒక చిన్నారి లైంగిక దాడికి గురైతే పోలీసులు వెంటనే ఆమెను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందుకు తీసుకువస్తారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆమెను ఒక రక్షిత గృహంలో ఉంచి కౌన్సిలింగ్, విద్య, వైద్య, చికిత్స కల్పించి విచారణ పూర్తయిన తర్వాత ఆ చిన్నారిని తల్లితో తండ్రితో తిరిగి కలిసేలా సహాయం చేస్తుంది. తల్లిదండ్రుల పాత్ర. మన పిల్లల రక్షణలో తల్లిదండ్రులు మొదటి కవచం. పోక్సో చట్టం, ప్రభుత్వ పథకాలు, ఎన్జీఓలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు అన్నీ తర్వాతి దశ. కానీ పిల్లలను నిజంగా కాపాడగలిగేది, దారి చూపగలిగేది తల్లిదండ్రులే. పిల్లలతో స్నేహపూర్వక సంభాషణ కలిగి ఉండాలి. రోజూ పిల్లలతో మాట్లాడడం, వాళ్ల మనసులోని మాట వింటూ ఉండడం చాలా ముఖ్యం. పిల్లలు ఏదైనా ఇబ్బంది చెప్పాలంటే ముందుగా వాళ్లకు తల్లిదండ్రుల దగ్గర భరోసా ఉండాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తల్లిదండ్రులే నేర్పించాలి. చిన్న వయసులోనే పిల్లలకు మంచి చెడు టచ్ అంటే ఏమిటో సులభంగా చెప్పాలి. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వెంటనే చెప్పమని వారికి ధైర్యం కల్పించాలి. సాంకేతికత, మొబైల్, ఇంటర్నెట్ పర్యవేక్షణ తల్లిదండ్రులు చూడవలసి ఉంటుంది. నేటి కాలంలో పెద్ద ప్రమాదం ఆన్లైన్ ద్వారా వస్తోంది. పిల్లలు ఏ వెబ్సైట్ చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అన్న దానిపై తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలి. సందేహాస్పద పరిస్థితులను గమనించడం. పిల్లలు అకస్మాత్తుగా మౌనంగా మారితే లేక చదువుపై ఆసక్తి తగ్గితే, భయపడితే ఇది ఏదో సమస్యకు సంకేతం కావచ్చు. వెంటనే పిల్లలను మృదువుగా అడిగి అవసరమైతే సహాయం పొందాలి. భయపెట్టకుండా రక్షించడం. చాలా తల్లిదండ్రులు పిల్లలను కాపాడాలన్న ఉద్దేశంతో ఎక్కువగా భయపడతారు. అలా చేయడం వల్ల పిల్లలు సమస్య చెప్పకుండా దాచిపెట్టే అవకాశం ఉంది. అందువల్ల వారిలో ధైర్యం పెంపొందించాలి, భయం కాదు. తల్లిదండ్రులు పోక్సో చట్టం గురించి తెలుసుకోవాలి. ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలి, ఏ నంబరుకు కాల్ చేయాలి, ఎక్కడ ఫిర్యాదు చేయాలి, ఇవన్నీ అవగాహన కలిగి ఉండాల్సినటువంటి అవసరత తల్లిదండ్రులకు ఉంది. అలాగే పిల్లల రక్షణలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత కీలకమైన వారు ఉపాధ్యాయులు. వారు కేవలం బోధించేవారు మాత్రమే కాదు, పిల్లల భద్రతకు మార్గదర్శకులు కూడా. పిల్లలు ఏదైనా తప్పు జరిగితే వెంటనే చెప్పాలనే ధైర్యం వారిలో కల్పించాలి. మేమున్నాము అనే భరోసా కలిగించాలి. పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించాలి. ఏదైనా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నప్పుడు పిల్లల ప్రవర్తనలో మార్పులు వస్తాయి. మౌనంగా ఉండడం, భయంగా ఉండడం, చదువుపై ఆసక్తి తగ్గడం, తరగతిలో పాల్గొనకపోవడం వంటి లక్షణాలను ఉపాధ్యాయులు వెంటనే గమనించాలి. పిల్లలు భయపడకుండా మాట్లాడగలిగే వాతావరణాన్ని పాఠశాలలో కల్పించాలి. అందులో టీచర్లు, సిబ్బంది అందరూ పిల్లలతో గౌరవంగా, స్నేహపూర్వకంగా ఉండాలి. ఏదైనా వేధింపులు తెలిసినప్పుడు ఉపాధ్యాయులు ఆలస్యం చేయకుండా వెంటనే హెడ్మాస్టర్ గారికి మరియు చైల్డ్ హెల్ప్లైన్ 1098 లేదా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారికి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి సమాచారము అందించవలసి ఉంటుంది. పిల్లల్లో ఏదైనా మార్పులు కనిపిస్తే తల్లిదండ్రులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలి. విద్యార్థి, తల్లిదండ్రులు, టీచర్స్ మధ్య సత్సంబంధం ఉంటే

0: సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. చట్టం గురించి అవగాహన కలిగి ఉండడం. పోక్సో చట్టం ప్రకారం ఉపాధ్యాయులు ఒక సంఘటనను దాచిపెట్టకూడదు. దాచిపెడితే వారికి కూడా శిక్ష ఉంటుంది. కాబట్టి చట్టంపై అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇటీవల పోక్సో చట్ట ప్రకారంగా తీర్పులు రావడం జరిగినాయి. పిల్లలపై లైంగిక నేరాల విషయంలో భారత న్యాయ వ్యవస్థ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇటీవల సంవత్సరాల్లో కొన్ని కీలకమైన తీర్పులు వెలువడ్డాయి. అందులో కొన్ని స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కేసు సుప్రీంకోర్టు 2021లో ఈ యొక్క తీర్పు రావడం జరిగింది. బాంబే హైకోర్టు ఒక కేసులో పిల్లలపై లైంగిక దాడి నిరూపించడానికి చర్మానికి చర్మం తాకాలి, లేకుంటే అది పోక్సో కింద రాదు అని చెప్పింది. కానీ సుప్రీంకోర్టు ఈ తీర్పుని రద్దు చేసింది. తాకడం, వేధించడం కూడా పోక్సో కింద నేరమే అని స్పష్టంగా తెలియజేసింది. వివాహ వయసు మరియు రేప్ సుప్రీంకోర్టు 2022లో చెప్పినటువంటి తీర్పు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం భర్త తన భార్య వయసు 18 సంవత్సరాలు నిండక ముందు లైంగిక సంబంధం పెట్టుకోవడం కూడా రేప్, పోక్సో నేరం అవుతుంది. ఇది చిన్నారుల హక్కులను కాపాడే గొప్ప నిర్ణయం. 3వ తీర్పు. బాలల వాంగ్మూలం విశ్వసనీయత, ఢిల్లీ హైకోర్టు 2023 సంవత్సరం. పిల్లల వాంగ్మూలం నిజాయితీగా స్పష్టంగా ఉంటే అది సరిపోతుందని, అదనపు సాక్ష్యం లేకపోయినా తీర్పు ఇవ్వవచ్చని కోర్టు తెలియచేయడం జరిగింది. అంటే చిన్నారి యొక్క స్టేట్మెంటు న్యాయస్థానంలో శక్తివంతమైనటువంటి సాక్ష్యం. 4వ తీర్పు. ఆన్లైన్ వేధింపులు కేరళ హైకోర్టు 2023 సంవత్సరంలో వచ్చినటువంటి తీర్పు. ఇంటర్నెట్, సోషల్ మీడియా ద్వారా బాలలతో అసభ్య చాటింగ్ చేయడం, వీడియోలు పంపించడం కూడా పోక్సో కింద శిక్షార్హం అని తీర్పు వెలువడింది. మొత్తం మీద పోక్సో చట్టం ఒక చట్టమే కాదు, అది సమాజం నుండి చిన్నారులకు ఇచ్చినటువంటి హామీ. మన పిల్లల అమాయకత్వాన్ని కాపాడడం, వారి గౌరవాన్ని కాపాడడం మనందరి బాధ్యత. పిల్లల పక్షాన నిలుద్దాం. వారికి విద్య, ఆరోగ్యం, సురక్షిత వాతావరణం, ప్రేమ అన్నీ అందితే భారతదేశం మరింత బలమైన దేశంగా మారుతుంది.
1: ఇంతవరకు పోక్సో చట్టంపై అవగాహన అడ్వకేట్ చంద్రగిరి రాధాకుమార్ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమం తర్వాత లలితగీతలు వింటారు.

0: ఆకాశవాణి సమయం 8 గంటలు కావచ్చు. మరి కొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మే మునీష్ శర్మ.

0: The Hindu quotes a Union Finance Ministry report that reveals that Gulf remittances rose in April despite West Asia crisis. The lead story in Hindustan Times is what the newspaper calls a grim forecast by India Meteorological Department, predicting that July is likely to be drier and hotter than normal across India. The special intensive revision of electoral rolls kicks off in Delhi, Jharkhand, Meghalaya, Maharashtra and Karnataka, reports the Asian Age. Niti Aayog has proposed a sweeping overhaul of India's tourism regulations as part of its latest report, Unlocking Growth in Tourism and Hospitality Sector, reports the Pioneer. In its editorial piece titled Safer Chats, the Tribune argues that WhatsApp's introduction of usernames is a long overdue privacy reform because it lets users communicate without exposing their phone numbers. And finally, work has begun on war footing on India's wrist petroglyph conservation park at Sindhu Ghat in Leh with the relocation of centuries-old rock carvings, writes the Statesman. And with that, it's back to you, Sunil.
1: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Vikasit Bharat G. Ramji scheme comes into force across the country today, replacing existing MG Narega. Prime Minister Narendra Modi speaks to Iranian President, stressed need for continued efforts to secure lasting peace in West Asia and safeguarding freedom of navigation and commerce. Japanese Prime Minister Sanae Takaichi to arrive in New Delhi this evening on a three-day visit to India. France beats Sweden 3-0 to enter round of 16 at FIFA World Cup football. And India's men's cricket team to begin their five-match 2020 international series against hosts England today. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani. శ్రీకాకుళం జిల్లా సమాచారాలకు వింటారు రచన శ్రీ ఎస్ జోగినాయుడు.
3: శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా ఆలోచనలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నియోజకవర్గంలోని 48 మంది లబ్దిదారులకు 38,71,000 రూపాయల నగదు చెక్కులను ఇటీవల మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం లాంటిదని, ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాల అభివృద్ది, వారి అభ్యున్నతికి, సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తున్నారన్నారు. వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వెలుగులు నింపుతుందన్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి టెక్కలి నియోజకవర్గం పరిధిలో 487 మంది దరఖాస్తులు చేసుకోగా 389 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయని, 3,76,40,307 రూపాయల నగదును చెక్కులు రూపేణా పంపిణీ చేసినట్లు మంత్రి వివరించారు. సమగ్ర భూ సమస్యలు వచ్చే ఏడాది మార్చి నాటికి శాశ్వత పరిష్కారం చూపాలన్న దృఢ సంకల్పంతో రాష్ట ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గంలో కోటబొమ్మాలి తహసీల్దార్ కార్యాలయంలో దంత, కస్తూరిపాడు పంచాయతీ రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామాల్లో దశలవారీగా సమగ్ర రీసర్వే నిర్వహించి రైతుల ప్రధాన సమస్య అయిన భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని, భూ సమస్యలన్నింటినీ పరిష్కరించి రైతులకు క్లీన్ టైటిల్స్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రీసర్వే పూర్తి చేసి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఏవైనా అభ్యంతరాలుంటే తక్షణమే పరిష్కరించి శాశ్వత రెవెన్యూ భూ సమస్యలు లేని విధంగా చర్యలు చేపడతామని అన్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతీ నెల 9వ తేదీన స్వయంగా భూ యజమానులతో మాట్లాడి భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని వెల్లడించారు. భూ యజమానులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతూ సత్ఫలితాలు ఇస్తుంది. చెరువులన్నీ పూడికతీత పనులు చేపట్టి చెరువు లోతులు పెంచడం వల్ల వర్షాలు కురిసే వేళలో చెరువులు జలకలతో నిండుతున్నాయి. జిల్లాలో జలధార కార్యక్రమం కింద 5,416 పనులు గుర్తించి అందులో 5,399 పనులకు పరిపాలన ఆమోదం తెలిపారు. వీటిలో ఇంతవరకు 4,765 పనులు ప్రారంభం కాగా 2,708 పనులు పూర్తి చేశారు. చిన్న పెద్ద చెరువులు అనే తేడా లేకుండా అన్ని రకాల చెరువులు, కుంటలు, బావులు క్లీన్ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు అన్ని చేయడం వల్ల పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలకు పనులు లభించాయి. పోలియోరహిత సమాజ స్థాపన మనందరి బాధ్యతగా గుర్తించాలని, తద్వారా పోలియో తరలి

0: చేపట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. గత నెల 28న పల్స్ పోలియో 36వ విడత కార్యక్రమం జిల్లా అంతటా 3 రోజుల పాటు జరిగింది. జిల్లాలో 1096 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి 1,80,879 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. భారత ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పరిశీలన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 8 శాసనసభ నియోజకవర్గాలు 30 మండలాల పరిధిలో 2,358 మంది బూత్ లెవెల్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఓటరు జాబితాలో నమోదైన ప్రతి ఓటరు వివరాలను కుటుంబ వివరాలతో అనుసంధానం చేసే ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 88% మ్యాపింగ్ పూర్తి కావడంతో రాష్టంలో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు. జూన్ 15 నుండి జులై 14 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ప్రతి కుటుంబాన్ని ప్రత్యక్షంగా సందర్శించి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తున్నామని తెలిపారు. ఫిట్ శ్రీకాకుళం వైపు సిక్కోలు యువతను నిలిపే దిశగా ఎర్రన్న క్రీడా ఉత్సవం సత్ఫలితాలను సాధిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. జూన్ 27వ తేదీ నుండి జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం వెబ్సైట్ ద్వారా రిజిస్టేషన్ చేసుకున్న జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయని, పురుషులు మహిళా విభాగాల్లో ఓపెన్ కేటగిరీలో టోర్నీ జరగనుందని నిర్వాహక కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎస్ జోగినాయుడు, శ్రీకాకుళం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరింతవరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఎస్ జోగినాయుడు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
9: ఆ చిహ్నం లేకపోతేనో?
8: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
10: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: ఈనాటి చిత్రతరంగిణి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట శృతిలయలు చిత్రం నుంచి వాణిజ్య రామ్ పాడారు. గీతరచన తరంగం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈనాటి చిత్రతరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట స్వాతికిరణం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడారు. గీతరచన సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

ఈనాటి చిత్రతరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ధర్మక్షేత్రం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడారు. గీతరచన సిరివెన్నెల

చిత్ర తరంగిణి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట భారతీయుడు చిత్రం నుంచి స్వర్ణలత పాడారు, గీత రచన భువనచంద్ర

మీరు ఇంతవరకు చిత్ర తరంగిణి ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి కన్నడ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈ గాయత్రి గారి వీణావాద్యం వింటారు. కార్యక్రమంలో ముందుగా బృందావన లోల గోవింద తోడిరాగం రూపకతాళం శ్రీ చాగరాజ స్వామి కీర్తన

ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈ గాయత్రి గారి వీణావాద్యం వింటున్నారు. కార్యక్రమం తర్వాత పలుకు తేనెల తల్లి అభేరి రాగం, ఖండజాపతాళం, అన్నమాచార్య కీర్తన

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈ గాయత్రి గారి వీణావాద్యం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా పెదరాయుడు చిత్రం నుంచి కేజేఎస్ దాస్ చిత్ర పండపాట, గీతరచన శ్రీహర్ష

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
1: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
2: BIS నమ్మక.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి డిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ డిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నమస్తే అమరావతి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట బృందావనం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు.

0: మీరు ఇంతవరకు నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
3: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
4: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
3: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
4: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
3: బాపూ బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
4: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
3: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. నివార్ నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠరఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్.

0: రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర్కంటక రఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్.
1: భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు.
2: నిన్న విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ వేడుకకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ గేయం, జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ ఛాన్సలర్ శ్రీ మదన్లాల్ మీనా స్నాతకోత్సవ వేడుకలను ప్రారంభించగా వైస్ ఛాన్సలర్ శ్రీ టి శ్రీనివాసన్ స్వాగతోపన్యాసం చేశారు.
3: ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ టు వెల్కమ్ యూ ఆల్ టు ది ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ది సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ డీప్లీ ఆనర్డ్ దట్ the honorable president of india has graciously consented to grace this historic occasion as the chief guest. Her august presence remarks a defining milestone in the journey of this university. My heartfelt congratulations to every graduate receiving a degree today. Your success reflects your perseverance, the sacrifices of your parents, and the dedication of your teachers. Today marks not the end of your education but the beginning of your responsibility towards the society. India's tribal communities are custodians of rich legacy of knowledge, biodiversity, sustainable living, and cultural heritage. At the same time, many tribal regions continue to face challenges in the education, healthcare, nutrition, and livelihood. The true measure of India's progress lies in ensuring that these communities become equal partners in the national development. It is with this vision that the Central Tribal University of Andhra Pradesh was established in the year 2019.
2: Pratibha kanabarchina 13 mandi vidyardhini vidyardulaku Bharat Rashtrapati bangaru patakalu prashamsa patralu andajesaru. Ee sandarbhanga Andhra Pradesh Rashtra Vidya Shaka Mantri గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు అని, అవి బాధ్యత గల పౌరులను సమాజానికి అందించాలని అన్నారు. ప్రతి ప్రాంతం పురోగమించి ప్రతి సమాజం భాగస్వామ్యం వహిస్తేనే వికసిత్ భారత్ 2047 సాధ్యమవుతుందని అన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో ప్రతి విద్యార్థి విజయం సాధించేలా యూనివర్సిటీలు కృషి చేయాలని మంత్రి సూచించారు.
4: అందరికీ నా నమస్కారం. ఎవ్రీ జనరేషన్ ఇన్హెరిట్స్ అ నేషన్. ఎడ్యుకేషన్ డిటర్మిన్స్ వాట్ కైండ్ ఆఫ్ నేషన్ ఇట్ లీవ్స్ బిహైండ్. దట్ ఈస్ వై యూనివర్సిటీస్ ఆర్ నాట్ జస్ట్ ఇన్స్టిట్యూషన్స్ దట్ అవార్డ్ డిగ్రీస్. దే క్రియేట్ డ్రీమ్స్, బిల్డ్ కాన్ఫిడెన్స్, షేప్ లీడ్.

0: leaders and transform the destiny of generations. Today is not just the first convocation of the Central Tribal University of Andhra Pradesh. It is a celebration of opportunity, celebration of inclusion, and celebration of the belief that quality education must reach every corner of our country and every section of our society. Vikasit Bharat 2047 cannot be built unless every region progresses and every community participates. Universities in tribal regions are not just centers of learning. They are a catalyst for social transformation and equal opportunity. When a first generation learner graduates, an entire family moves forward, and so does the nation. That is the spirit of Vikasit Bharat 2047, where innovation, research and development empower every citizen while preserving our rich tribal heritage. Dear graduates, the true purpose of education is not just to earn a degree. It is to create solutions that improve people's lives. Today we are living in the age of artificial intelligence. AI can give answers, but it can never replace human values, curiosity, compassion and character. Those qualities are nurtured in great universities and they shape great human beings. Through quality faculty, industry-linked skills, research and innovation, we are building future-ready universities that empower every student to succeed in the rapidly changing world.
1: Kendra Vidya Shaka Mantri Gauravaneelu Sri Dharmendra Pradhan Garu Matladutu విద్యాభ్యాసాన్ని పూర్తి చేయడమే కాకుండా సమాజంలోకి ఒక కొత్త బాధ్యతతో అడుగు పెట్టాలని, ఆ బాధ్యత తీసుకుంటే లక్షలాది మంది హక్కులు రక్షించబడతాయని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ ప్రాంతానికి చెందిన అల్లూరు సీతారామరాజు బ్రిటిషు వారికి వ్యతిరేకంగా పోరాడారని, ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. నేటి యువతరం ఉద్యోగం కోసం ప్రాకులాడకూడదు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, జాబ్ క్రియేటర్స్ లా మారాలి అని కేంద్ర మంత్రి అన్నారు.
2: ఐఎమ్ కాన్ఫిడెంట్ నాట్ ఓన్లీ దే ఆర్ కంప్లీటింగ్ దర్ ఎడ్యుకేషన్ బై దిస్ కన్వోకేషన్, దే ఆర్ ఎంటరింగ్ టు ఎ న్యూ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ దే టుక్ రెస్పాన్సిబిలిటీ, దెన్ మిలియన్స్ రైట్ విల్ బి ప్రొటెక్టెడ్ అండ్ ఇన్ దోస్ డేస్ ద గ్రేట్ లీడర్ ఆఫ్ అల్లూరి సీతారాం రాజు దే ఫాట్ విత్ బ్రిటిషర్స్ టు గివ్ ఫ్రీడమ్ టు దిస్ కంట్రీ. టుడే we all are fortunate. As education minister of India, as education in charge of this country, my expectation will be from you, don't go behind naukri or any job. Try to become job creator. If your initiative job will be created, many more will be get job. You are not entitled to go for a job. You are entitled to create jobs. University are meant to take lead, to create a new innovation, new models. The university's name is Tribal University. What does it mean? Not merely understanding the language, not merely understanding the culture, you have to. The Indian medical knowledge system is coming from the tribal society of our country. They are the original inhabitants of this civilization. They know everything. They know nature, they know forest, they know agriculture, they know animal husbandry. They know how to tackle with the nature. They're master of their destiny. We have to repackage all this knowledge system in the present day context. You are presiding over a repository of knowledge. You have the responsibility how to create a bridge between the conventional knowledge, the Indian knowledge system and the present day requirement.
1: Andhra Pradesh Rashtra Governor Gauravaneelu Justice S. Abdul Nazir garu matladutu ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం 2019లో స్థాపించబడిందని, ఇది ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన గిరిజనుల యొక్క చిరకాల కలలను నెరవేర్చిందని అన్నారు. భూ బదిలీ నియంత్రణ చట్టం గిరిజనుల భూమిని పునరుద్ధరించడంలో ఎంతగానో ఉపయోగపడింది అని అన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా గిరిజన యువతకు యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నారని గవర్నర్ అన్నారు.
3: ద ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ద సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మార్క్స్ అన్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అండ్ అన్ ఆస్పీషియస్ బిగినింగ్ ఇన్ ద ఎనల్స్ ఆఫ్ ద యూనివర్సిటీ. ద సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2019 అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ సెంట్రల్ యూనివర్సిటీస్ లొకేటెడ్ ఇన్ విజయనగరం ఆంధ్రప్రదేశ్. The university has been catering to టు ద హైయర్ ఎడ్యుకేషనల్ నీడ్స్.

0: of the people and fulfills the long cherished dream of tribal population of Andhra Pradesh and the neighboring states of Odisha and Chhattisgarh, providing better access to higher education. Andhra Pradesh is one of the states with a large number of scheduled tribes population of approximately 27.39 lakhs, constituting 5.53% of the total population of the state as per the 2011 census. The tribal population of the state consists of 34 scheduled tribes. Particularly, the Land Transfer Regulation Act of 1959 made a remarkable progress in the restoration of land to the tribals. The government has designed and implemented a number of welfare schemes for the welfare of the tribal people, like giving them coaching under the pre-examination training to enable them to appear for competitive examinations. Special emphasis was laid on the education of tribal girls by starting ashram schools, residential schools, and industrial training institutes exclusively for the benefit of tribal youth. Andhra Pradesh introduced a new scheme called NTR Vidyonnati, which provides free coaching, boarding and lodging, supply of textbook and reference books, etc., for tribal students and prepares them to appear for competitive examinations conducted by UPSC.
1: కార్యక్రమంలో భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ ప్రతిభ కనబర్చిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక న్యాయం అన్న ఉద్దేశ్యంతో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం గిరిజన సమాజం యొక్క విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలని అన్నారు. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలతో ముడిపడి ఉంటూనే బలమైన దేశ నిర్మాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేర సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.
2: ఆంధ్రప్రదేశ్ కే ఇస్ ఐతిహాసిక్ నగర్ మే ఇస్ కేంద్రీయ జనజాతీయ విశ్వవిద్యాలయ ఏక్ ప్రథమ దీక్షాంత సమారోహ కో సంబోధిత కర్తే హుయే ముజే ప్రసన్నతా హో రహీ ఆజ్ ఉపాధియా ప్రాప్త్ కర్నే వాలే తథా ఉత్కృష్ట ప్రదర్శన్ కే లియే పదక్ ప్రాప్త్ కర్నే వాలే విద్యార్థియోం కో మేరీ శుభకామనాయే ఔర్ బధాయి. సామాజిక న్యాయ కే ఉద్దేశ్య స్థాపిత్ కీ గయీ ఏసీ సంస్థాఓ కా ये दायित्व भी होता है कि वे अपने क्षेत्र में जनजातीय समाज की शिक्षा, स्वास्थ्य, कौशल विकास, आजीविका और वनाधिकार के लिए जमीनी स्तर पर काम करें. मुझे विश्वास है कि आने वाले वर्षों में इस विश्वविद्यालय द्वारा वंचित एवं जनजातीय समुदाय के युवाओं के सर्वांगीण विकास के साथ ही इस क्षेत्र के समग्र विकास के लिए भी सार्थक प्रयास किए जाएंगे. मैं आशा करती हूँ कि विश्वविद्यालय ने आपको इस तरह से सक्षम बनाया होगा और नवाचारी सोच तथा आत्मविश्वास के बल पर आप सफलता की ओर बढ़ सकेंगे. प्रिय विद्यार्थियों, पुस्तक और ज्ञान के साथ ही आप अपने परिवेश से भी सीखें और व्यवहारिक कौशल विकसित करें, यही सार्थक शिक्षा है. विद्यार्थियों को अपने समुदाय, संस्कृति और परंपराओं से जुड़े रहने हुए समाज और देश के भविष्य को बेहतर बनाना है. इस विश्वविद्यालय में और विशेषकर जनजातीय विश्वविद्यालय में जनजातीय समाज की आजीविका संवर्धन के लिए ऐसी नवाचारी व्यवस्था होनी चाहिए जिसके आधार पर वन उपज, हस्तशिल्प, मिलेट्स, औषधीय पौधे, इको टूरिज्म और स्थानीय उद्यमिता पर उपयोगी कार्य हो सके. तेजी से विकसित हो रही भारत में अपने विरासत से जुड़े रहने के साथ साथ आधुनिक विज्ञान के लाभ समाज के हर वर्ग तक ले जाने की आवश्यकता है. मुझे बताया गया है कि इसी उद्देश्य से विश्वविद्यालय द्वारा उत्तरी आंध्र प्रदेश के जनजातीय समुदाय के सशक्तिकरण के लिए साइंस एंड टेक्नोलॉजी हब संचालित किया जा रहा है. देवियों और स्वजनों, मुझे बताया गया है कि विश्वविद्यालय में जनजातीय कल्याण, सार्वजनिक स्वास्थ्य, जलवायु परिवर्तन, खाद्य एवं पोषण सुरक्षा और ऊर्जा संरक्षण पर एकेडमी और जमीनी कार्य करने पर अपना ध्यान केंद्रित किया गया है. ये आयाम समतामूलक विकसित भारत के निर्माण में अहम भूमिका निभाएंगे. इस

0: घर में उपस्थित आप सभी विद्यार्थी हमारे भावी राष्ट्र निर्माता है। राष्ट्र निर्माण के यज्ञ में अपनी क्षमता भर योगदान करने का संकल्प अपने अडिंग बना रहे, इसी कामना के साथ मैं आपके उज्जवल भविष्य की कामना करती हूँ और बहुत बहुत शुभकामनाएं देती हूँ। धन्यवाद। जय हिंद, जय भारत।
1: ఈ విధంగా నిన్న విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ వేడుక ఘనంగా జరిగింది.
2: మీరింతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్.
3: మీరింతవరకు గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠరఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపేట కేంద్ర సమర్పణ. ఆకాశవాణి దేశవ్యాప్తంగా విబీజీ ర్యామ్ జీపై పథకంపై అమలుపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు, పరిచయకర్త శ్రీ రావుల సాయి గిరీష్.
4: ఆకాశవాణి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వివిజి రామ్జీ పథకంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. గ్రామీణ పేదరిక నిర్మూలన, స్థిరమైన జీవనోపాధి, అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ది, స్వయం ఉపాధి ప్రోత్సాహం, ఈ లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వివిజి రామ్జీను ప్రవేశపెట్టింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగ స్థానంలో తీసుకువచ్చిన ఈ కొత్త పథకం జూలై 1వ తారీఖు నుంచి అమలవుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో వివిజి రామ్జీ లక్ష్యాలు, అమలు విధానం, గ్రామీణ ప్రజలకు కలిగే ప్రయోజనాలు, యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు లభించే అవకాశాలు, అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఈ పథకం చూపనున్న ప్రభావం వంటి అంశాలపై మరింత సమాచారం అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్,
5: ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ నా నమస్కారం.
4: సార్, కార్యక్రమంలో ముందుగా విబీజీ రామ్జీ అంటే ఏమిటి, దీని ప్రధాన లక్ష్యాలు ఏంటి సార్?
5: విబీజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, దీని పూర్తి అబ్రివేషన్. ఇందులో వికసిత్ భారత్ అంటే ఏంటనేది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. సో వికసిత్ భారత్ 2047 అనేది మన స్లోగన్ ఉంది. భారతదేశంలో ఇప్పుడు వికసిత్ భారత్ 2047 అనేది ఒక ప్రధానమంత్రి గారు దీన్ని ప్రతి సందర్భంగా కూడా దీన్ని ప్రస్తావిస్తుంటారు. వికసిత్ భారత్ 2047 అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చేయాలనేది ఒక సంకల్పం. ఈ మార్పును ఎలా సాధించాలి అంటే దానికి కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. సో ఈ మార్పు రావడానికి ముఖ్యంగా ఆర్థికంగా దేశాన్ని అభివృద్ధి చేయడం. దాదాపు 30 నుండి 40 ట్రిలియన్ డాలర్లకు మన దేశ జీడిపిని పెంచాలనేది ఒక గొప్ప లక్ష్యం. అదేవిధంగా జీరో పావర్టీని సాధించడం. జీరో పావర్టీ అంటే పేదరికం లేని దేశంగా 2040 నాటికి మన దేశాన్ని అభివృద్ధి చేయడం. 100% నాణ్యత కలిగిన విద్యను అందరికీ అందించడం. అదేవిధంగా అత్యంత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన వైద్య సదుపాయాన్ని ప్రతి ఒక్కరికి కల్పించడం అనేది ఇంకొక లక్ష్యం. నెట్ జీరో కార్బన్ 2047 నాటికి మన వాతావరణంలో ఈ ప్రమాదకరమైనటువంటి కార్బన్ డయాక్సైడ్ వాయువు ఏదైతే ఉందో దాన్ని జీరో స్థాయికి తగ్గించాలనేది కూడా ఒక లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. 100% నైపుణ్యత కలిగినటువంటి శ్రామశక్తిని తయారు చేయడం అనేది కూడా మరొక లక్ష్యం. ఈ లక్ష్యాలతో మన దేశాన్ని 2047 నాటికి ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చేయాలనేది వికసిత్ భారత్ 2047. అయితే ఈరోజు మనం చర్చించుకుంటున్నటువంటి విబిజి రామ్జీ, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో వికసిత్ భారత్ సాధించే దాంట్లో విబిజి రామ్జీ కూడా ఒక చట్టం. అది ఎలాగంటే ఈ కొత్త చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రతి కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల నైపుణ్యత లేనటువంటి ఉపాధిని కల్పించడం, అంటే ఈ 125 రోజుల నైపుణ్యంలోని ఉపాధి కల్పించడం అంటే దీని ద్వారా జీరో పావర్టీని సాధించడం. ఈ విబిజి రామ్జీ చట్టం ద్వారా 2047 నాటికి జీరో పావర్టీని సాధించడం అనేది ఒక లక్ష్యం. అదేవిధంగా సాధికారిత సమగ్ర అభివృద్ధి అనుసంధాన్ని ప్రోత్సహించి సుసంపన్నమైన దృఢమైన గ్రామీణ భారతాన్ని సాధించడం అనేది కూడా విబిజి రామ్జీ ప్రత్యేకమైన లక్ష్యంతో ఈ కొత్త చట్టాన్ని 21 డిసెంబర్ 2025 నాడు భారత ప్రభుత్వం చేశారు. అదేవిధంగా మన రాష్ట్రంలో 5 జూన్ 2026 నాడు ఈ చట్టాన్ని మనము నోటిఫై చేయడం జరిగింది. ఈ కొత్త చట్టము 1 జూలై 2026 నుండి దేశవ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి వస్తుంది. ఇది మున్ముందు ఎన్నో మార్పులకు దారితీస్తుంది.
4: సరి, పథకం అనేది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభించడానికి కారణాలేమంటారు, అంటే దీనిలో మన రాష్ట్ర ప్రత్యేకత ఏమన్నా ఉందంటారా?
5: కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించడంలో మన రాష్ట్రం దేశంలోనే ముందు స్థానంలో ఉంటుంది ఎప్పుడు కూడా. అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం మీద కేంద్ర ప్రభుత్వానికి అత్యంత నమ్మకం ఉంది. పారదర్శకతకు పెద్ద పీట వేసే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చొరవ కారణంగా కూడా ఈ పథకాన్ని మన రాష్ట్రంలోనే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అంతేకాకుండా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో 2006 నాడు ప్రారంభించారు. ఈ పథకాన్ని కూడా ప్రారంభించడం అనేది మన రాష్ట్రానికి ఎంతో గర్వకారణం.
4: సార్, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగా స్థానంలో విబిజి రామ్జీను తీసుకురావాల్సిన అవసరం అసలు ఎందుకు ఏర్పడిందంటారు?
5: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలకి 100 రోజులు పని కల్పించడం అనేది ముఖ్యమైన ఉద్దేశం. అది ప్రథమమైన ఉద్దేశం అన్నమాట. తర్వాత అందులో ఏది మన ఆస్తులు, గ్రామానికి సంబంధించిన ఆస్తులు కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కానీ దానికి అధిక ప్రాధాన్యత లేదు. ఇక్కడ ప్రత్యేకంగా విబిజి రామ్జీలో ఏంటంటే గ్రామీణ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి సంవత్సరంలో 125 రోజులు పనివ్వడమే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసి వికసిత్ భారత్ లక్ష్యం ఏదైతే ఉందో 2047 నాటికి భారతదేశాన్ని అత్యంత ధనిక దేశంగా ప్రపంచంలోనే తయారు చేయాలనే లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం సాధించడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అట్లాగే గ్రామీణ ప్రాంత అభివృద్ధి అంతటిని కూడా సంఘటితం చేసి ఈ కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి దానికి దీనికి తేడా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు ఇందులో ప్యారలల్గా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
4: సార్, ఎంజీ నరేగాకు అండ్ విబిజి రామ్జీకు మధ్య ఉన్న ప్రధాన డిఫరెన్సెస్ ఏంటి సార్?
5: ఎంజీఎన్ఆర్ఈజీకు విబిజి రామ్జీలో కొత్త చట్టానికి ఉన్న ప్రధాన తేడాలు ఏంటంటే అందులో కుటుంబానికి 1 సంవత్సరానికి 100 రోజుల పని అనేది ఎన్ఆర్ఈజీలో ఉంది. ఆ 100 రోజుల నుంచి కుటుంబానికి 125 రోజులు పని అనేది పెంచడం జరిగింది ఈ కొత్త చట్టంలో. అది ముఖ్యమైనటువంటి మార్పు. రెండో ముఖ్యమైన మార్పు ఏంటంటే ఎంజీఎన్ఆర్ఈజీఏ కుటుంబానికి 100 రోజుల పని అయితే విబిజి రామ్జీ చట్టంలో కుటుంబానికి 125 రోజుల పని అనేది ముఖ్యమైన తేడా. అంటే ఒక 25 రోజులు అదనంగా ఒక కుటుంబానికి పని దినాలు పెంచారు. రెండో ముఖ్యమైన తేడా అంటే గతంలో పాత చట్టంలో 365 రోజులు ఈ పథకాన్ని అమలు చేసే ఫెసిలిటీ ఉంది. కానీ ఈ కొత్త చట్టంలో

0: ఏం చేశారని అంటే, ఒక 60 రోజులు సంవత్సరంలో ఒక 60 రోజులు పని విరామ కాలం అనేది, అంటే అగ్రికల్చర్ పీక్ సీజన్లో ఒక 60 రోజులు సంవత్సరంలో మొత్తంగా ఒక 60 రోజులు మన ఈ చట్టంలో పనులు చేపట్టకుండా గైడ్ లైన్స్ అనేది రూపొందించడం జరిగింది. ఇది ఎందుకంటే ఈ పీక్ అగ్రికల్చర్ సీజన్లో ఈ రైతులకు శ్రామిక శక్తి అందుబాటులో ఉండడానికి ఈ 60 రోజుల పని విరామ కాలాన్ని ప్రకటించారు. ఇది రెండో ముఖ్యమైనటువంటి. మరొక తేడా ఏంటంటే, గతంలో 100% కూలీలకు సంబంధించినటువంటి నిధులని 100% కేంద్ర ప్రభుత్వము భరించేది. కాకపోతే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా నిధులని పంచుకోవాలి. ఎలా అంటే, కేంద్ర ప్రభుత్వము 60% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము 40% నిధులని దానికి అనుసంధానించుకోవాలి. సో ఓవరాల్ గా ఉపాధి హామీ పథకంలో 90% కేంద్ర ప్రభుత్వం భరించేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వము 10% భరించేది ఇంతకు ముందు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము 60% భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% ఖచ్చితంగా భాగస్వామ్యం చేయాలి. ఇది ముఖ్యమైన మార్పులు ఆ చట్టానికి ఈ చట్టానికి.
1: సార్, ఈ యొక్క కొత్త పథకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు ఎలాంటి అదనపు ప్రయోజనాలు లభించనున్నాయంటారు?
0: గ్రామీణ కుటుంబాలకి అదనపు ప్రయోజనం ముఖ్యంగా, అంటే 100 రోజుల నుంచి 25 రోజుల ఎక్కువ పని దినాలను పెంచడం ద్వారా, అంటే 100-25 రోజులు మొత్తంగా పెంచడం ద్వారా వాళ్ళకి ఒక సంవత్సరంలో దాదాపు 8,000 వరకు, ఒక కుటుంబానికి 8,000 వరకు అదనంగా ఆదాయం వస్తుంది. అది ముఖ్యమైనటువంటి అదనపు ప్రయోజనం. రెండో ప్రయోజనం ఏంటంటే, ఇప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులకు కూడా ఈ 60 రోజుల పాటు మన ఉపాధి శ్రామికులు అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళకు కూడా వ్యవసాయ పనులు వారికి లాభదాయకంగా కూడా ఉంటుంది. ఈ రెండు ముఖ్యమైన ప్రయోజనాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ కొత్త చట్టం ద్వారా ఉనగొరుతుంది అన్నమాట.
1: సార్, ఈ పథకం కేవలం ఉపాధి కల్పనకే పరిమితమవుతుందంటారా, లేక స్థిరమైన జీవనోపాధి అవకాశాల సృష్టిపైన కూడా ఇది దృష్టి సారిస్తుందంటారా?
0: ఉపాధి హామీ చట్టంలో కుటుంబానికి 100 రోజులు పనివ్వడం అనేది అధిక ప్రాధాన్యత ఉండేది. మనము గ్రామీణ ప్రాంతంలో ఏదైతే అసెట్స్ మౌలిక వసతులు దానికి అంత ప్రాధాన్యత లేదనమాట అప్పుడు. కాకపోతే ఈ కొత్త చట్టంలో కుటుంబానికి 100-25 రోజులు పని ఇవ్వడమే కాకుండా గ్రామంలో ఉన్న అన్ని మౌలిక వసతులు, అంటే మనము ఇప్పుడు కూడా చేస్తున్నాం, అంటే అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ అక్కడ ఉన్నటువంటి నీటి వనరులు కానీ అభివృద్ధి చేయడం అలాంటివి చేస్తున్నాం. అంతేకాకుండా ఈసారి ప్రత్యేకంగా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, అంటే ఈ కాంపౌండ్ వాల్స్ నిర్మించడము, అట్లాగే హెల్త్ క్లినిక్స్ నిర్మించడము, స్కూల్ బిల్డింగ్స్కి అదనపు తరగతులు నిర్మించడము, ఇలాంటి కొత్త పనులు చేర్చడం ద్వారా, అంటే గ్రామంలో ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అన్ని పనులను ఈ కొత్త చట్టం ద్వారా చేసుకుని ఆ గ్రామాలని బలోపేతం చేయడానికి ఈ కొత్త చట్టం ఎంతో సహకరిస్తుంది.
1: సార్, గ్రామీణ యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు ఈ మిషన్ ఏ విధంగా సహాయం అందిస్తుంది, అంటే ఏ విధంగా అవకాశాలు వాళ్ళకి లభించనున్నాయంటారు?
0: స్వయం సహాయక బృందాలకు కానీ లేదంటే రైతులకు కానీ ఉపయోగపడే చాలా పనులు, కొత్త పనులు ఇందులో చేకూర్చడం జరిగింది. అంటే ఇప్పుడు పశువుల షెడ్లు కానీ, గొర్రెల షెడ్లు కానీ, ఈవెన్ ట్రైనింగ్ సెంటర్స్, ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్స్ నిర్మించి వాటిలో స్కిల్ని పెంచి గ్రామీణ యువతని పూర్తి స్థాయిలో ఒక నాణ్యత 100% స్కిల్డ్ లేబర్గా వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళ ఉపాధిని వాళ్లే పొందేలాగా వాళ్ళు అభివృద్ధి చేయడం అనేది కూడా ఇందులో, దానికి సంబంధించినటువంటి కూడా పనులు ఇందులో ఈ కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది.
1: సార్, ఇందాక మీరు ప్రస్తావించారు అగ్రికల్చర్ కి సంబంధించి అండ్ దాని యొక్క అనుబంధ రంగాలకు. సార్, మరి ఈ యొక్క అగ్రికల్చర్ అండ్ అనుబంధ రంగాలు గ్రామీణ సూక్ష్మ పరిశ్రమలతో ఈ పథకం ఎలా అనుసంధానించడం జరిగిందంటారు?
0: వ్యవసాయము, అట్లాగే వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి పనులు ఎక్కువ శాతము విబిజీ రామ్జీ పథకంలో పొందుపరచడం జరిగింది. అంటే ఇప్పుడు వ్యవసాయం అంటే భూముల్ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా పండ్ల మొక్కల్ని, పండ్ల తోటల్ని పెంచడం ద్వారా వారి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా సెరికల్చర్కు సంబంధించినటువంటి ఈ సెరికల్చర్ మల్బరీ, తర్వాత సెరికల్చర్ సెట్స్ నిర్మాణం ద్వారా సెరికల్చర్కు సంబంధించిన అనుసంధానం చేయడం, అదేవిధంగా అనిమల్ హస్బెండరీ అంటే ఇప్పుడు గొర్రెల పెంపకానికి కానీ, తర్వాత కోళ్ల పెంపకానికి కానీ, లేదంటే డైరీ డెవలప్మెంట్ కు సంబంధించిన ఈ కార్యక్రమాలు

0: జాబ్ కార్డు అంటే వయోజనులు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జాబ్ కార్డు పొందే హక్కు ఉంది. సో జాబ్ కార్డు అడిగిన 15 రోజుల లోపల పంచాయతీ వారు వాళ్లకు జాబ్ కార్డు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. సో జాబ్ కార్డు పొందడం అనేది ఒక హక్కు. తర్వాత జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా పనిని డిమాండ్ చేయొచ్చు, దే కెన్ డిమాండ్ వర్క్ ఫ్రమ్ ది స్కీమ్. సో పని కోరే హక్కు, పనికి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల లోపల వాళ్లకు పని చూపించాలి. పని 15 రోజుల లోపల చూపించకపోతే 16 రోజు నుంచి వాళ్ళు అప్లై చేసుకుంటే నిరుద్యోగ భృతి చెల్లించాలి. 15 రోజుల తర్వాత వాళ్ళకి నిరుద్యోగ భృతి పొందే హక్కు కూడా ఉంది, అది ఒక హక్కు. తర్వాత పని చేసిన చివరి అంటే వారం రోజులు ఒక మాస్టర్ ఉంటుంది, మాస్టర్ చివరి తేదీ నుండి 15 రోజుల లోపల వాళ్లకు వేతనాలు చెల్లింపు చేయాలి. 15 రోజుల తర్వాత వేతన చెల్లింపులు ఆలస్యం అయితే వాళ్లకు కాంపెన్సేషన్ ఇవ్వాలి, డిలే కాంపెన్సేషన్ అంటారు అది. ఇవన్నీ చట్టంలో చాలా క్లియర్ గా ఉండే, డిలే కాంపెన్సేషన్ పొందే హక్కు కూడా వాళ్లకు ఉంది, అది ఒక ముఖ్యమైన హక్కు. తర్వాత పని ప్రదేశంలో ఈ శ్రామికులకు అందరికీ కూడా నీడ వసతి కల్పించాలి, తాగునీటి వసతి కల్పించాలి, తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇలాంటి ఫెసిలిటీస్ కూడా వాళ్లకు అందుబాటులో ఉంచాలి. అంతేకాకుండా ఉపాధి శ్రామికులు వాళ్ల గ్రామం నుంచి 5 కిలోమీటర్ల దూరం తర్వాత పని కల్పించే పక్షంలో వాళ్ళకి 10% అదనంగా కూలి చెల్లించాలి. సో ఇలాంటి చాలా హక్కులు ఉన్నాయి. వివిజి రామ్జీలో కూడా ఈ శ్రామికులకి చాలా హక్కులు ఉన్నాయి. సో ఇది చాలా సమర్థవంతమైన శక్తివంతమైనటువంటి ఒక చట్టం ఉపాధి శ్రామికులకి.
1: సార్, ఈ పథకంలో శ్రామికులకు వేతనాలు చెల్లింపుల విధానంలో ఏమైనా మార్పులు వచ్చాయంటారా?
0: ఉన్నాయి. ఈ కొత్త చట్టాలు ఏంటంటే గతంలో 100% ఈ శ్రామికులకు సంబంధించినటువంటి వేతనాలు చెల్లింపులు కేంద్ర ప్రభుత్వం చెల్లించేది. కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంక్ నుంచి వాళ్ళు ఎంత పని చేశారో ఆ పని చేసిన కూలీ ఆధారంగా వాళ్లకు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి చెల్లింపులు జరిగేవి. ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% ఈ నిధుల్ని ఇప్పుడు ఆ 100% కూలీకి సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40%, రెండు కలిపి ఇక స్పర్శ అనే డిబిటి స్పర్శ అనే ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. సో ఆ డిబిటి స్పర్శ ద్వారా ఈ వేతనాల చెల్లింపులు ఇప్పుడు శ్రామికులకు చెల్లించబడతాయి. సో ఆ తేడా గతంకి ఇప్పటికీ కొంత వ్యవస్థలో తేడా ఉంది.
1: సార్, ఈ పథకం అమలులో పంచాయతీ వ్యవస్థల పాత్ర ఎలా ఉంటుందంటారు?
0: ఈ పంచాయతీ వ్యవస్థల పాత్ర చాలా ఉంటుంది. గతంలో అవ్వచ్చు, ఇప్పుడు అవ్వచ్చు, ఈ పంచాయతీ వ్యవస్థలకు పాత్ర చాలా ఉంది. ఈ పంచాయతీ దీంట్లో ఏంటంటే ఫస్ట్ గ్రామ సభ అంటే పంచాయతీలు గ్రామ సభని ఏర్పాటు చేస్తాయి. ఈ పనులకు అమలు చేసే ప్రతి పని కూడా గ్రామ సభ నిర్ణయించాలి, గ్రామ సభ రికమెండ్ చేయాలి. అంటే గ్రామ సభ ఏంటంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వయోజనుడు ఆ గ్రామ సభలో ఒక సభ్యుడు. సో వీళ్ళందరూ ఒక సభ ఏర్పాటు చేసుకొని ఆ సంవత్సరము ఈ పథకం కింద ఎలాంటి పనులు చేయాలనేది గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత గ్రామ సభ దాన్ని తీర్మానం చేస్తుంది, ఈ సంవత్సరం విబిజి రామజీ పథకంలో ఈ పనులు చేపట్టాలి అని గ్రామ సభ తీర్మానం చేసిన తర్వాత ఆ తీర్మానం కాపీ గ్రామ పంచాయతీకి వెళ్తుంది. ఆ గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచు తర్వాత సభ్యులు ఉంటారు. ఆ సభ్యులు దాన్ని ఆమోదం చేసి వాళ్ళు మళ్ళీ తీర్మానం చేయాలి. వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ అనేది వాళ్ళు తయారు చేయాలి. గ్రామ పంచాయతీలో గ్రామ సభ తీర్మానం ఆధారంగా వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ అనే దాన్ని తయారు చేసి వాళ్ళు ఆమోదం చేయాలి. ఈ ఆమోదం కూడా ఏంటంటే 14 రోజుల లోపల దానికి ఆమోదం తెలపాలి, కాల పరిమితిని నిర్దేశించడం జరిగింది. సో ఈ 14 రోజుల లోపల వాళ్ళు నెక్స్ట్ మండల పంచాయతీ ఉంటుంది, మండల పరిషత్, గ్రామ పంచాయతీ నుంచి మండల పంచాయతీకి వెళ్తుంది. సో మండల పంచాయతీలో కూడా ఆ మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వికసిత గ్రామ పంచాయతీ ప్లాన్లు వస్తాయి. ఈ గ్రామ పంచాయతీ ప్లాన్లన్నింటినీ కూడా క్రోడీకరించి వాళ్ళ మండల వికసిత ప్లాన్ అనేది ఒకటి తయారు చేసి 14 రోజుల లోపల మళ్ళీ జిల్లా పరిషత్ పంపిస్తారు. జిల్లా పరిషత్లో వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి వికసిత పంచాయతీ ప్లాన్లన్నింటినీ కూడా క్రోడీకరించి మళ్ళీ జిల్లా స్థాయిలో ఒక ప్లాన్ తయారు చేస్తారు. జిల్లా పంచాయతీ జిల్లా పరిషత్ వాళ్ళు దీన్ని ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత ఈ జిల్లా పరిషత్ వాళ్ళు ఏదైతే ఆమోదం చేస్తారో ఆమోదం చేసిన దాంట్లో ఉన్నటువంటి పనులకు జిల్లా కలెక్టర్ గారు పరిపాలన ఆమోదం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటాం. ప్రతి పనికి కూడా జిల్లా కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మంజూరు చేస్తారు. మంజూరు చేసిన తర్వాత పనులన్నింటినీ కూడా మళ్ళా గ్రామ స్థాయిలో అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్ వ్యవస్థ అన్నమాట. ఇందులో 3-tier పంచాయతీ గాని మండల పంచాయతీ గాని

0: జిల్లా పంచాయతీ కానీ వాళ్ళందరికీ కూడా పాత్ర ఉంటుంది.
1: సార్, సాంకేతికతకి సంబంధించి మనం మాట్లాడితే కనుక సార్, సాంకేతికత, డిజిటల్ మానిటరింగ్ కానివ్వండి, ట్రాన్స్పరెన్సీ, సో వీటి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు సార్?
0: ఉపాధి హామీ 2006లో మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా సాంకేతిక మార్పులు చూస్తే చాలా మార్పులు ఈ పథకం అమలులో అమలు చేయడం, అందులో క్రోడీకరించడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఏంటంటే అటెండెన్స్ తీసుకునేటప్పుడు కేవలం ఒక కాగితం మీద అటెండెన్స్ తీసుకునేవాళ్ళు, మాస్టర్ కాగితం మీద. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఉపాధి శ్రామికుడికి పని ప్రదేశంలో ఫేషియల్ అటెండెన్స్ ఖచ్చితంగా, ఆ పని ఎవరైతే ఆ జాబ్ కార్డ్ హోల్డర్ ఉన్నాడో అతను ఖచ్చితంగా పని ప్రదేశానికి వస్తేనే ఆ మ్యాచ్ అవుతుంది, మ్యాచ్ అవుతాయనే అది ఫోటో మ్యాచ్ అయితేనే అతనికి అటెండెన్స్ పడుతుంది. గతంలో అలా లేదు, ఫేషియల్ అటెండెన్స్ లేదు, వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అటెండెన్స్ పడిపోయేది, అలా లేదు. సో ఈ బోగస్ మాస్టర్లు, ఫాల్స్ మాస్టర్లు ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ఈ ఫేషియల్ అటెండెన్స్ అనేది అమల్లోకి వచ్చింది. దానివల్ల ఇదంతా పారదర్శకత దీంతో కూడా పెద్ద ఎత్తున అమల్లోకి వస్తుంది. అట్లాగే ఈ శాంక్షన్స్ కూడా, ఎస్టిమేట్స్, పనుల సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ తయారు చేయడము, దానికి సంబంధించిన పరిపాలన ఆమోదం చేయడం, ఇవన్నీ కూడా ఆన్లైన్, ఎంత కూడా పేపర్ ఎక్కడ ఉండదు. సెక్యూర్ అనే ఒక సాఫ్ట్వేర్, సెక్యూర్ అనే సాఫ్ట్వేర్ ఇక్కడ ఉన్న కింద గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే బేసిక్ లెవెల్ ఆఫీసర్ అంటాడో అతనికి లాగిన్స్ ఉంటాయి. సో ఆ సెక్యూర్ సాఫ్ట్వేర్ లో ఆయన ఎస్టిమేట్స్ తయారు చేసి ఆ మండల పరిషత్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కు పంపిస్తాడు. అక్కడి నుంచి అతను ముందుకి కలెక్టర్ గారు పంపిస్తారు, కలెక్టర్ గారు ఆన్లైన్ లోనే శాంక్షన్. ఈ ప్రాసెస్ అంతా కూడా అన్ని కూడా పకడ్బందీగా జరుగుతాయి, దాన్ని అంతా కూడా ట్రాక్ చేసుకోవడానికి కూడా ఉంది. తర్వాత కొత్తగా ఈఎంబుక్, ఎలక్ట్రానిక్ ఎంబుక్, ఫిజికల్, మనం డిపార్ట్మెంట్ లో ఫిజికల్ ఎంబుక్ అని ఉంటుంది. ఆ ఫిజికల్ ఎంబుక్ అంటే మనం ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు గతం ఒక 1 ఇయర్ కింద జరిగిన పనిని ఈ రోజు మనం రికార్డ్ చేసి పాత డేట్ వేయచ్చు. అలా కాకుండా ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ బుక్, ఎలక్ట్రానిక్ డిజిటల్ ఎంబుక్ అనమాట. సో అది ఇంత డేట్ తో సహా అది రికార్డ్ చేస్తుంది. సో ఎలక్ట్రానిక్ ఎంబుక్ కూడా వ్యవస్థను కూడా ఇప్పుడు పథకంలో అమల్లోకి తీసుకురావడం జరిగింది. అట్లాగే డిబిటీ పేమెంట్, ఈ డిబిటీ పేమెంట్ అంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనమాట. మన శ్రామికులకు డైరెక్ట్ గా మనము వాళ్ళ వేతనాలు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈవెన్ మెటీరియల్ వెండర్స్ ఉంటారు, వాళ్ళకి డైరెక్ట్ గా అమౌంట్ వాళ్ళకు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ కూడా సాంకేతికత. తర్వాత పనుల పర్యవేక్షణలో కూడా వివిధ స్థాయిలో ఉన్న అధికారులకు ఏరియా ఆఫీసర్ శాప్ అని ఉంటుంది, అంటే జిల్లా కలెక్టర్ గారు కానీ ఈవెన్ కమిషనర్ గారు కానీ వాళ్ళకి వాళ్ళ లాగిన్ లో ఈ పనులను పరిశీలించండి అని ఒక వర్క్స్ వాళ్ళకి లాగిన్ కి వెళ్తాయి. సో వాళ్లకు ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ఆ వర్క్స్ ని ఆన్లైన్ ద్వారా వాళ్ళు వెరిఫై చేసి పంపించడానికి ఈ ఏరియా ఆఫీసర్ శాప్ అనే వ్యవస్థ, ఇలాంటి చాలా సాంకేతికతతో ఈ కొత్త పథకము ఇంకా సమర్థవంతంగా అమలు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
1: సార్, ఈ పథకం అమలుతో గ్రామీణ పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనలో ఎలాంటి మార్పులు ఆశిస్తూ ఉన్నారు?
0: ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఉపాధి శ్రామికులకు ఉపాధి కల్పించడమే కాకుండా గ్రామ స్థాయిలో మౌలిక వసతులన్నీ కల్పించి, అట్లాగే సాంకేతికత నైపుణ్యతను పెంచి 2047 నాటికి మన గ్రామాలని దీటుగా తయారు చేసి వికసిత్ భారత్ సాధించే దిశగా కొత్త పథకంలో మార్గదర్శకాలని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇందులో చాలా రకాల పనులు నేను ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను, అవన్నీ కూడా చాలా సమర్థవంతంగా అమలు చేసి గ్రామాలను అభివృద్ధి చేయడం అనేది ఇందులో ముఖ్యమైనటువంటి మార్పు.
1: సార్, కార్యక్రమంలో చివరిగా విబిజి రామ్జీ, ఈ పథకంపై గ్రామీణ ప్రజలకు మీరు అందించే సందేశం సార్?
0: సో ఇది జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వస్తుంది. సో ఇందులో కొంతమందికి అనుమానాలు ఉన్నాయి, ఉపాధి హామీని తీసేసి ఇది కొత్త చట్టం తెచ్చారు, దీనివల్ల ఇబ్బంది వస్తుంది అనే ఒక అపోహలు ఉన్నాయి. విబిజి రామ్జీ సమర్థవంతమైనటువంటి పథకం, ఇందులో 100 రోజులు కాకుండా 125 రోజుల వరకు పనిచేసుకోవడానికి అవకాశం ఉంది. అదే విధంగా గ్రామంలో ఉన్నటువంటి అంటే రైతులు గాని, వ్యవసాయ రంగం సంబంధించి గాని, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇందాక అంటే హార్టికల్చర్, తర్వాత పౌల్ట్రీ, తర్వాత అనిమల్ హస్బెండరీ, సెరికల్చరు, ఈవెన్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈవెన్ వాటర్ హెల్త్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్ని కూడా గ్రామంలో ఉన్న అన్ని మౌలిక వసతులను ఇందులో డెవలప్ చేసుకోవడానికి కొత్త పనులను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇది కేవలం మన ఉపాధి శ్రామికులకే కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడికి అంటే రైతు కావచ్చు, శ్రమశక్తి సంఘం సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, తర్వాత నిరుద్యోగ యువకులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఉపాధి పొందడమే కాకుండా వాళ్ళు ఈ పనులను చేసుకుని ఆదాయం పొందడానికి, ఆ విధంగా స్కిల్ పెంచుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విబీజీ రామ్జీ పథకాన్ని మీరు ప్రతి ఒక్క కుటుంబ

0: మేము 100-125 రోజులు పని చేసుకోవాలి. తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి భూముల్లో పండ్ల మొక్కలు పెంచుకోవాలి, దాని ద్వారా ఆదాయం పెంచుకోవాలి. నిరుద్యోగ యువకులు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ఇందులో చేసుకుని వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకుని వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ కింద ముందుకు సాగాలి. కాబట్టి బీబీజీ రామ్జీ రాబోయే కాలంలో గ్రామంలో సమగ్ర అభివృద్ధి సాధించడానికి ఎంతో అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇందులో పాలు పంచుకొని లబ్ధి పొందాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతున్నాను.
1: సరే, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని బీబీజీ రామ్జీ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
1: ఇంతవరకు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ పథకంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ది శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం. మరి మీరు వాట్సాప్ చేయవలసిన నెంబర్ 0866-248-8812 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి ఏ చిత్రం నుంచి పాటను నేను కోరుకోవచ్చు. మరి ఈరోజు రాబోయే అతిథి కార్యక్రమంలో ముందుగా కోరుతున్న శ్రోతలు భట్టిప్రోలు నుండి మురళి. మరి వీరు కోరుతున్నారు ప్రేమాభిషేకం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండ పాట, గీతరచన దాసరి నారాయణరావు.

0: రావయ తిథి కార్యక్రమంలో ఉత్తరావత పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని మరియు వారి మాయ మరి వారి కుటుంబ సభ్యులందరూ కోరుతున్నారు. వీరు కోరుతున్న పాట శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం నుంచి కేకే అండ్ చిరంజీవి పాడిన పాట. గీత రచన సంగీతం దేవిశ్రీ ప్రసాద్. మరి వీరందరి కోసం ఈ పాట.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: మరి తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

రావే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ప్రతాప్. మరి వీరు కోరుతున్నారు వాన చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట, గీతరచన సిరివెన్నెల. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రాబోయే తుది కార్యక్రమంలో ఉత్తరవాత పాటను కోరుతున్న శ్రోతలు విజయవాడ పెనంలూరు నుండి శ్రీరామారావు, అపరాజిత మరివీరు కోరుతున్నారు. భూకైలాస్ చిత్రం నుంచి కోమల పాండపాట, గీతరచన సముద్రాల సీనియర్ మరివీరి కోసం ఈ పాట

ప్రియమైన నీకు చిత్రం నుంచి చిత్ర పాట, గీతరచన సిరివెన్నెల, సంగీతం శివశంకర్. మరి ఈ పాటను కొడుతున్న శ్రోతలు పాప వినాశనం నుండి గురుప్రసాద్, సుకన్య, రవి, మధు వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం ఈ పాట

0: ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఇన్నటి రావయ తిథి కార్యక్రమంలో తర్వాత పాటని కోరుతున్న శ్రోతలు అమరావతి నుండి సైదాబి. వీరు కోరుతున్నారు శాంతి నిలయం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, బి వసంత పండపాట, గీతరచన ఆత్రేయ, సంగీతం ఎస్పి కోదండపాణి. మరి వీరి కోసం ఈ పాట

రావాయితీ కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్దకల్లేపల్లి గ్రామం నుండి గంధం మాంకల్యరావు, వజ్రమ్మ, శ్రీకృష్ణ, స్వాతి, తనుశ్రీ, కీర్తిశ్రీ, ప్రియాంశి, కోనప్పరెడ్డి, రమేష్ బాబు మరి వీరందరూ కోరుతున్నారు. పాతాళ భైరవి చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పడిన పాట, గీతరచన పింగళి, మరి వీరి కోసం ఈ పాట.

0: మీరు ఇంతవరకు రాబోయే తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈ కార్యక్రమంలో ఆచార్య తూమాటి దోణప్ప గారి జయంతి సందర్భంగా ఆచార్య తూమాటి దోణప్ప గారి సాహిత్యం సేవ పరిశోధన ప్రొఫెసర్ పరిమి రామనరసింహం గారి ప్రసంగం వింటారు.
1: అత్యంత ఆధునికత, అత్యంత ప్రాచీనతల మేలు కలబోత జరిగితే అది ఆచార్య తూమాటి దొణప్ప గారు అవుతుంది. ఆచార్య దొణప్ప గారు నన్ను ఎంతో ప్రభావితం చేసిన ఉత్తమ అధ్యాపకులు. నాకు దొణప్ప గారు భాషాశాస్త్ర గురువులు. నా మొత్తం 40 సంవత్సరాలకు పైబడ్డ బోధన పరిశోధన వ్యాసంగానికి వజ్రబంతి మా గురువుగారైన దొణప్ప గారే. నిబద్ధతతో కూడిన బోధన పరిశోధనలే ఊపిరిగా ఆచార్య దొణప్ప గారు నాకే కాదు నా వంటి శిష్యులెందరికో ఆదర్శప్రాయులై నిలిచారు. ఆచార్య తూమాటి దొణప్ప గారు అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని రాకట్ల అనే గ్రామంలో ఒక సంప్రదాయ సంపన్న రైతు కుటుంబంలో 1926 జూలై 1న జన్మించారు. అంటే ఈ జూలై 1న వారి శతాబ్ది సంవత్సరం మొదలవుతుంది. వారి తల్లిదండ్రులు సంజీవప్ప తిమ్మక్క గారులు. వీరికి 10 మంది సంతానం. అందులో దొణప్ప గారు 8వ సంతానం. మ్లేచ్ఛ భాష అయిన ఇంగ్లీషు చదివితే కీడు కలుగుతుంది అనే నమ్మకం ఈ కుటుంబానికి ఉంది. అట్లాగని చదువు లేని కుటుంబం కాదు. ఆనాటి వ్యవసాయ కుటుంబాలు కూడా సాంప్రదాయిక విద్యను కలిగి ఉండేవి. అందులో భాగంగా ఆంధ్రనామ సంగ్రహం, అమరకోశం, సుమతి, భాస్కర మొదలైన శతకాలు నోటికి వచ్చేవి. కొంతమంది మనుచరిత్ర, పారిజాతాపహరణం వంటి తెలుగు కావ్యాలు, రఘువంశం, కుమార సంభవం వంటి సంస్కృత కావ్యాలు చదువుకునేవాళ్లు. దొణప్పగారి అసలు పేరు దొణ తిమ్మారాయ చౌదరి. ఇది వారి పినతాతగారి పేరు. దొణప్పగారి బాల్యం సంప్రదాయ విద్యతో పాటు వ్యవసాయపు పనులలో పెద్దలకు సాయం చేయటంతో గడిచింది. బాల్యంలో దొణప్పగారిని పెద్దవాళ్లు ఇంగ్లీషు బడికి పంపలేదు. ఆ విధంగా స్థానికంగా సాధారణ వ్యక్తిగా మిగిలిపోవలసిన దొణప్పగారి జీవితంలో 7-8 ఏళ్ల వయసులో ఒక మలుపు ఏర్పడింది. అది ఆయన పినతాతగారి కుమారుడు తూమాటి భీమప్పగారి రూపంలో వచ్చింది. తూమాటి భీమప్పగారు గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులు, పౌరాణికుడు. ఎన్నో హరికథలు రచించారు, పురాణ ప్రవచనాలు చేసేవారు. ఆయనకు ఒక వాచకుడు ఉండేవాడు. వాచకుడు పురాణాలలోని శ్లోకాలను పద్యాలను శ్రావ్యంగా చదువుతూ ఉంటే భీమప్పగారు వాటిని వివరిస్తూ ప్రవచనాలు చేసేవారు. అప్పటిదాకా భీమప్పగారితో పనిచేసిన వాచకుడు పెద్దవాడు కావటం వల్ల ఆయన మరొక వాచకుడి కోసం చూస్తున్నారు. ఆ సమయంలో ఆయన కన్ను 10 ఏళ్ల బాలుడైన దొణప్పగారి మీద పడింది. అప్పటికే అమరకోశం, ఆంధ్రనామ సంగ్రహం, భాగవతంలోని కొన్ని ఘట్టాలు, కొన్ని శతకాలు చదువుకుని పద్యాలు శ్లోకాలు శ్రావ్యంగా చదవగలిగి ఏ పనీ లేకుండా గుడ్లు కాసేవాడు లేనప్పుడు గుడ్లు కాస్తూ ఆటకాయితనంగా తిరుగుతున్న దొణప్పగారు భీమప్పగారికి మట్టిలో మాణిక్యంగా కనిపించారు. చురుకైనవాడు, ఏ విషయం చెప్పినా ఇట్టే అల్లుకుపోయే బుద్ధికుశలత కలవాడు అయిన ఆ బాలుణ్ణి కొద్దిగా సానపడితే చాలు, వజ్రమై మెరుస్తాడు అని ఆయన గ్రహించారు. తండ్రితో మాట్లాడి దొణప్పగారిని ఆయన వెంట తీసుకుపోయాడు. ఆయన భాగవత భారత రామాయణాల మీద ప్రవచనాలు చెప్తూ ఉంటే దొణప్పగారు వాచకుడుగా వ్యవహరించేవారు. ఈ విధంగా పురాణ వాంగ్మయం మీద దొణప్పగారికి చిన్నతనంలోనే మంచి పట్టు ఏర్పడింది. దీనికి తోడుగా భీమప్పగారు దొణప్పగారికి సంస్కృతాంధ్ర పంచకావ్యాలు బోధించారు. ఇట్లా దొణప్పగారికి 12 ఏళ్ల వయసు వచ్చేసరికే సంస్కృతాంధ్రాలలో పాండిత్యానికి పునాది ఏర్పడింది. దొణప్పగారికి 12 ఏళ్ల వయసులో జీవితం మరొక గొప్ప మలుపు తిరిగింది. ఇది నిజంగా గొప్ప మలుపు. అది ఆనాడు ఆ కుటుంబాల వారు తిరస్కరించిన

ఆంగ్ల విద్యాభ్యాసం. దొణప్పగారి మేనత్త భర్త వజ్రకరూరులో పెద్ద ఆసామి అయిన బొబ్బూరు చినతిమ్మప్పగారు దొణప్పగారిని చూడటం తటస్థించింది. మంచి తెలివిగలవాడు, 12 ఏళ్ల బాలుడు అయిన దొణప్పగారు ఇట్లా సంప్రదాయ విద్యతో ఎదుగూ బొదుగు లేకుండా నిలిచిపోవటం ఆయనకు నచ్చలేదు. కుటుంబ పెద్దలను ఒప్పించి దొణప్పగారిని వజ్రకరూరు తీసుకుపోయి హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్లో 5వ తరగతిలో చేర్పించారు. ఇంగ్లీషు విద్యలో రాణించిన దొణప్పగారు 8వ తరగతి పబ్లిక్ పరీక్షలో పాఠశాల మొత్తానికి మొదటి స్థానంలో ఉత్తీర్ణుడయ్యారు. వజ్రకరూరు పాఠశాల జీవితంలో దొణప్పగారిలోని మరొక వెలుగు కిరణం వెలువడింది. అది నటనా ప్రతిభ. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాణిక్య నారాయణరావు ప్రోత్సాహంతో 14వ సంవత్సరంలో చింతామణి నాటకంలో చింతామణి చెల్లెలు చిత్రగా స్త్రీపాత్ర ధారణ చేసి మెప్పించారు. తర్వాత సుభద్ర పరిణయంలో కృష్ణుడుగాను, మోహిని రుక్మాంగదలో రుక్మాంగదుడుగాను ఇంకా మరెన్నో నాటకాలలో నటించి ఎన్నో పతకాలు పొందారు. తర్వాత 1942లో ఉరవకొండ హైస్కూల్లో చేరి 1946లో హైస్కూలు విద్యను విజయవంతంగా ముగించారు. ఆ కాలంలోనే 1945లో దొణప్పగారికి పితృవియోగం జరిగింది. దొణప్పగారి హైస్కూలు విద్యాకాలం శ్రీ పుట్టపర్తి సాయిబాబా పూర్వాశ్రమపు రోజులు. అప్పుడు ఆయన పేరు రత్నాకరం సత్యనారాయణ రాజు. ఆయన కూడా నాటకాలలో స్త్రీపాత్రలు వేసేవారట. ఆయన పక్కన నాయక పాత్రలలో దొణప్పగారు నటించేవారట. ఉరవకొండ హైస్కూలు విద్యాకాలంలో దొణప్పగారి మరొక ప్రతిభాకిరణం వెలుగులు చిమ్మింది. అది ఆశువుగా పద్యాలు చెప్పటం. ఈ విషయాన్ని గురించి నాగళ్ల గురుప్రసాదరావు గారు దొణప్పగారి షష్ఠిపూర్తి అభినందన సంచికలో ఈ విధంగా రాశారు. ఉరవకొండ హైస్కూల్లో నూతలపాటి పేరరాజు అనే ఒక తెలుగు పండితుడుండేవారు. తెలుగు బోధించటంలో ఆయన బహు సమర్థుడు. ప్రతిరోజూ వారు తరగతిలో ఒక విషయాన్ని గూర్చి 5 నిమిషాలు చెప్పి శ్రీ దొణప్పను, మరొక విద్యార్థిని తనకు కుడిపక్క ఎడమపక్క నిలబెట్టి పద్యాలలో ఆ విషయాన్ని గూర్చి చెప్పమనేవారు. విద్యార్థులిద్దరూ ఆశువుగా పద్యాలు చెప్పేవారు. ఈ సాహిత్య శిక్షణ శ్రీ దొణప్ప ఉరవకొండలో చదివినంతకాలమూ సాగింది. దీంతో వారికి ఆశుకవిత్వం చెప్పటం నల్లేరు మీద బండి నడక అయింది. దొణప్పగారి రచనా వ్యాసంగం 8వ తరగతిలోనే మొదలైంది. అది చిత్రగుప్త అనే పత్రికలో అచ్చయిన చంద్రుడు కలువ అనే కథతో ప్రారంభమైంది. హైస్కూలు కాలంలోనూ, ఆ తర్వాత రూపవాణి, ఆనందవాణి, ఢంకా, సూర్యప్రభ, ప్రజాబంధు మొదలైన పత్రికలలో అసంఖ్యాకంగా పద్యాలు, కథలు, గేయాలు, వ్యాసాలు ప్రచురించారు. తర్వాత 1948లో అనంతపురంలోని దత్తమండల కళాశాలలో ఇంటర్మీడియట్లో చేరి శంఖవరం రాఘవాచార్యులుగారు, కారింపూడి రాజమన్నారుగారు వంటి ఉద్దండుల శిక్షణలో మరింత రాటు తేలారు. పద్యరచనలో, వ్యాసరచనలో, వక్తృత్వంలో ఎన్నో ప్రథమ బహుమతులు పొందారు. మీనాక్షి సుందరాంబా స్మారక సంస్థ వారు నిర్వహించిన బైబిలు, ఖురాను, భగవద్గీత పరీక్షలో ప్రథమ బహుమతిగా 116లు పొందారు. ఇంటర్మీడియట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఆనర్స్ చదవటానికి వాల్తేరులో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ వారి అధ్యాపకులు తమ తమ విషయాలలో దిగ్గంతులైనవారు. భాషాశాస్త్రంలో గంటి జోగి సోమయాజిగారు, భద్రిరాజు కృష్ణమూర్తిగారు, సాహిత్యంలో కాకర్ల వెంకట రామనరసింహంగారు, వ్యాకరణంలో దువ్వూరి వెంకటరమణ శాస్త్రిగారు, వజ్జల చినసీతారామస్వామి శాస్త్రిగారు, సంస్కృతంలో మధుసూదన షడంగిగారు. అప్పటికే వయసుకు మించి అత్యుత్తమ స్థాయిలో జ్ఞాన సముపార్జన చేసి ఉన్న దొణప్పగారు ఆ అధ్యాపకుల నుంచి వ్యాకరణ, భాషాశాస్త్ర సాహిత్యాలలో సంపూర్ణ జ్ఞానాన్ని పొందారు. అంతకుముందే దత్తమండలం అంతా పర్యటించి దత్తమండల జానపద సాహిత్యాన్ని సేకరించారు. ఆనర్సులో ఆచార్య గంటి జోగసోమయాజిగారి శిక్షణలో ద్రావిడ భాషల అధ్యయన రంగంలో అభినవేశం సంపాదించారు. 1953లో ఆనర్స్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై యూనివర్సిటీ వారి బహుమతులు ఎన్నో హస్తగతం చేసుకున్నారు. ఆనర్సులో ద్రవిడియన్ ఫిలాలజీ అండ్ జనరల్ లింగ్విస్టిక్స్ అనే విషయాన్ని ప్రత్యేక విషయంగా తీసుకుని ఆ రంగంలో కృషి చేయటానికి కావలసిన పునాది వేసుకున్నారు. 1953లోనే ఆగస్టు 29వ తేదీన ముండ్లూరి హనుమప్పగారి ఏకైక పుత్రిక గోవిందమ్మగారితో దొణప్పగారి వివాహం జరిగింది. అప్పుడే అనకాపల్లి కళాశాల వారు, గుడివాడ కళాశాల వారు ఉపన్యాసక పదవి ఇస్తాం రమ్మని ఆహ్వానించారు. భాషాశాస్త్రంలో మరింత కృషి చెయ్యాలనే ఉద్దేశంతో గంటి జోగి సోమయాజిగారి సూచనతో పరిశోధనకు చేరటానికి నిర్ణయించుకున్నారు.

0: తర్వాత ఎంఏ కూడా ప్రథమ శ్రేణిలో ప్రథమునిగా పూర్తి చేసి బంగారు పతకం సాధించారు. పూనా దక్కన్ కాలేజీలో భాషాశాస్త్రంలో ప్రత్యేక తరగతులకు హాజరై అప్పటి ప్రఖ్యాత భాషాశాస్త్రవేత్తలైన సునీత్ కుమార్ చటర్జీ, సుకుమార్ సేన్, ధీరేంద్ర వర్మ మొదలైన వారి దగ్గర శిక్షణ పొందారు. గంటి జోగి సోమయాజి గారి వద్ద పరిశోధనకు చేరారు. పరిశోధన అంశం తెలుగులో వైకృత పదాలు. పరిశోధనలో ఉండగానే 1958లో విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ విఎస్ కృష్ణ గారు స్వయంగా పిలిచి ఆంధ్రశాఖలో ఉపన్యాసకుడుగా నియమించారు. 1965లో దొణపగారు పరిశోధన పూర్తి చేసి సిద్ధాంత గ్రంథ సమర్పణ చేశారు. దీనితో రీడర్ పదవి వరించింది. 1966లో పిహెచ్డి పట్టా పుచ్చుకొని డాక్టర్ దొణప్ప అయ్యారు. 1971లో ఆచార్య పదవి కూడా వరించింది. 1970-76ల మధ్య తెలుగు వ్యుత్పత్తి పదకోశం ప్రాజెక్టు చేపట్టి కొంత భాగాన్ని ప్రచురణ స్థాయికి తీసుకువచ్చారు. 1976లో గుంటూరులోని ఆంధ్ర విశ్వకళా పరిషత్ స్నాతకోత్తర కేంద్రం నాగార్జున విశ్వవిద్యాలయంగా ఏర్పడటంతో దొణప్పగారు అక్కడి తెలుగు శాఖకు అధ్యక్షులుగా నియమించబడి గుంటూరు వెళ్లిపోయారు. 1980-81లో నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా పనిచేశారు. 1983-85లో నాగార్జున విశ్వవిద్యాలయ కళాశాల ప్రాచార్యులుగా పనిచేశారు. 1985-86లో తెలుగు విజ్ఞానపీఠం ప్రత్యేకాధికారిగా పనిచేశారు. అంతర్జాతీయ తెలుగు సంస్థ నిర్దేశకులుగా పనిచేశారు. దొణప్పగారి కృషిని, సాధికార విద్వత్తను గుర్తించి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు 1986లో తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించి దొణప్పగారిని దానికి మొదటి కులపతిగా నియమించారు. చివరిగా వారు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పనిచేసి ఎన్టీ రామారావు గారు పదవి విరమణ చేయగానే నైతిక విలువలు పాటిస్తూ తమ పదవికి కూడా రాజీనామా చేశారు. ఆచార్య తూమాటి దొణప్పగారు ఆంధ్ర భాషా సాహిత్య జానపద కళారంగాలలో అనితర సాధ్యమైన ఘనతను సాధించిన గొప్ప కృషీవలుడు. ఎంతటి ఘనతను, ఎంతటి ఉన్నత పదవులను సాధించినా నిరాడంబరంగా జీవించారు. పిహెచ్డి విద్యార్థుల పర్యవేక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. తాము కృషి చేసిన రంగాలన్నింటిలోనూ పరమ ప్రామాణికమైన గ్రంథాలను రచించి తెలుగు జాతికి విలువైన సేవ చేశారు. వారు ఎన్నో పురస్కారాలు కూడా పొందారు. 1965-66లో వరుసగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పరిశోధనలో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్వర్ణ పతకాలు పొందారు. వారి తెలుగు హరికథా సర్వస్వము అనే గ్రంథానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం డీలిట్ పట్టా ప్రదానం చేసింది. 1980లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమానాలు 3 సార్లు పొందారు. వారు రచించిన గ్రంథాలు ఆంధ్ర సంస్థానములు సాహిత్య పోషణము, భాషాచారిత్రక వ్యాసావళి, తెలుగులో కొత్త వెలుగులు, జానపద కళా సంపద, తెలుగు హరికథా సర్వస్వము, తెలుగులో చేరిన ఇండో ఆర్యన్ పదాలు, దక్షిణ భారతదేశంలో తోలుబొమ్మలాట, మన కళాప్రపూర్ణుల కవితారేఖలు, ఆకాశవాణి భాషితాలు, ఆంధ్రుల అసలు కథ, బాలల శబ్దరత్నాకరం, తెలుగు మాండలిక శబ్దకోశం. ఈ విధంగా తమ 8వ సంవత్సరంలో మొదలైన అధ్యయన అధ్యాపన పరిశోధన జీవితం వారి 70వ సంవత్సరం వరకు అవిశ్రాంతంగా, అవిచ్ఛిన్నంగా, అప్రతిహతంగా కొనసాగింది. అద్భుతమైన జ్ఞాన సంపదతో, శిష్య సంపదతో వెలుగొందిన ఆచార్య తూమాటి దొణప్పగారు 1976 సెప్టెంబర్ 6వ తేదీన పరమపదించారు.
1: ఇంతవరకు ఆచార్య తూమాటి దొణప్పగారి జయంతి సందర్భంగా ఆచార్య తూమాటి దొణప్పగారి సాహిత్యం, సేవ, పరిశోధన గురి అంశం గురించి ప్రొఫెసర్ పరిమి రామనరసింహం గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా పులి బెబ్బులి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర

అల్లరి బావ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర

ఈనాటి గుర్తు చేసుకున్న కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట కొండవీటి దొంగ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. గీతరచన వేటూరి

జనతా గ్యారేజ్ చిత్రం నుంచి శంకర మహాదేవన్, రేణినారెడ్డి పండుపాట, గీతరచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: Minister Pema Khandu thanked Prime Minister Modi for his prompt concern and support in deputing the two union ministers to personally assess the situation. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా ఘంటసాల పి సుశీల పాడిన పాట చిత్రం జమీందారు.

చిత్రగీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

దేశ నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. బీబీజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం పరిపాలనకు సరికొత్త అర్థాన్ని ఇచ్చిందని, పౌరులను శక్తివంతం చేసిందని, సర్వతోముఖాభివృద్దిని వేగవంతం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ, డిజిటల్ ఇండియా జీవితంలోని ప్రతి రంగాన్ని స్పృశించిందని పేర్కొన్నారు. ఎలాంటి అంతరాయాలు లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీలు పూర్తి పారదర్శకతతో లబ్దిదారులకు చేరుతున్నాయని ఆయన చెప్పారు. జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా మారిందని మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా ఈ ఆవిష్కరణల విప్లవాన్ని భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా గ్రామాలు, ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు తీసుకువెళ్లిందని ఆయన అన్నారు. దేశంలో ప్రతి మూల నుంచి వస్తున్న యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలు మన భూగోళం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లకు పరిష్కారాలను కనుగొంటున్నారని, దేశ నలుమూలల నుంచి యువజనులు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని మోదీ అన్నారు. ఈ కార్యక్రమం విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాణిజ్యం, ప్రజాసేవల పంపిణీని బలోపేతం చేసిందని మోదీ చెప్పారు. డిజిటల్ ప్రపంచంలో ప్రభుత్వం సాధిస్తున్న పురోగతి కారణంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ది చెందుతున్న సాంకేతిక రంగాల్లో భారతదేశం వేగంగా దూసుకుపోతుందని ప్రధానమంత్రి అన్నారు. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీల పరిమాణం 23% మేరకు పెరిగింది. 22 బిలియన్లకు పైగా నమోదైంది. అదే సమయంలో యూపీఐ లావాదేవీల విలువ కూడా 20% వృద్ధి చెంది గత నెలలో 28 లక్షల కోట్ల రూపాయల మేరకు చెల్లింపులు జరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈవేళ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ నెలలో యూపీఐ సగటున రోజుకు దాదాపు 757 మిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ప్రస్తుతం యూపీఐ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, శ్రీలంకతో సహా 8 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇది అంతర్జాతీయ ఫిన్టెక్ రంగంలో భారతదేశ ఉనికిని మరింత బలోపేతం చేసింది. గ్రీస్ నుంచి భారతదేశానికి సరిహద్దులు దాటి నిధులు బదిలీ చేయడం కోసం యూరోబ్యాంక్ యూపీఐ ఆధారిత రెమిటెన్స్ సేవను ప్రారంభించడంతో నిన్నటి నుంచి గ్రీస్లో కూడా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సుస్థిర నీటి యాజమాన్యం, సాగునీటి పరిధి విస్తరణ ద్వారా వ్యవసాయ రంగంలో సాగునీటి ఆధారిత విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 10 ఏళ్లకు పైగా వ్యవధిని విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2015 జూలై 1వ తేదీన ప్రారంభమైన పీఎంకేఎస్వై దేశవ్యాప్తంగా సాగునీటి భరోసా కల్పించడంతో పాటుగా పొలాల్లో నీటి వినియోగం సామర్థ్యాన్ని మెరుగుపరిచింది, సుస్థిర నీటి సంరక్షణను ప్రోత్సహించింది. గత దశాబ్ద కాలంలో ఈ పథకం జల సించాయి, జల సించన్ కింద వర్షపు నీటి సేకరణ, పొలాల స్థాయిలో సమర్థవంతమైన నీటి పంపిణీ ద్వారా సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసింది. 2016-17 నుంచి ఈ పథకం ద్వారా 27 మిలియన్లకు పైగా రైతులు ప్రయోజనం పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్య కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి, స్థిరత్వం ఉండేలా చూసేందుకు, నౌకాయాన వాణిజ్య సేవను పరిరక్షించేందుకు నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని కూడా మన ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీకి వస్తారు. భారత్లో ఆమెకి ఇది మొదటి అధికార పర్యటన. రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై

0: అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం భారత జపాన్ దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుపోయిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యం స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారం మరింతగా బలపడుతోంది. వీటిలో వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు ఉన్నాయి. ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వైద్య సమాజానికి వారి అచంచలమైన అంకితభావానికి గాను శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు చూపుతున్న ఆదర్శవంతమైన వృత్తి నైపుణ్యాన్ని, మానవాళికి వారు అందిస్తున్న నిస్వార్థ సేవలను ఒక వీడియో సందేశంలో నడ్డా కొనియాడారు.
1: On the occasion of Doctors Day, I extend my sincere appreciation and heartfelt gratitude to the medical fraternity for its unwavering dedication, exemplary professionalism and compassionate service to humanity. Doctors are the cornerstone of our healthcare system, tirelessly working to alleviate suffering, save lives and uphold the highest standards of patient care. Your selfless commitment and resilience continue to inspire the nation and strengthen our collective pursuit.
0: వైద్యులను దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మూల స్తంభాలుగా వివరించి రోగుల బాధలు తగ్గించేందుకు, ప్రాణాలు కాపాడేందుకు, రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు పాటించేందుకు వారు అలసిపోకుండా శ్రమిస్తున్న తీరును గుర్తు చేసుకున్నారు. రోగ నిర్ధారణ చికిత్సను మరింత మెరుగుపరిచేందుకు సాంకేతికతను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా మంత్రి సందర్భంగా చెప్పారు. ఆపరేషన్ అమిస్తాద్ లో భాగంగా వెనిజువేలాలో సేవలందిస్తున్న వైద్యులు, ఆరోగ్య నిపుణుల ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. ఇటువంటి సవాళ్లతో కూడిన సమయంలో అవసరంలో ఉన్న వారికి సేవ చేసేందుకు డాక్టర్లు చేస్తున్న ప్రయత్నాలు, సమాజం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నప్పుడైనా వైద్య నిపుణులు ఎలా స్పందిస్తారనే దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. వెనిజువేలాలో భారీ ప్రాణనష్టానికి కారణమైన వినాశకరమైన భూకంపాలకు స్పందనగా భారతదేశం ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను నోటిఫై చేసింది. ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేతన రేట్లు పెంచారు. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298.80 రూపాయల నుంచి విపిజీ రామ్జీ కింద రోజుకు 325.40 రూపాయలకు వేతనాన్ని పెంచారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 అంతర్జాతీయ సిరీస్ లో భాగంగా ఈ రోజు చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్ లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం 10:00 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండో T20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, 3వ మ్యాచ్ జూలై 7వ తేదీన నాటింగ్హామ్ లో జరుగుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 పోరాటంలో మెక్సికో 2-0 ఎక్వడార్ నోడించి ఫీఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 16 అర్హత సాధించింది. ప్రపంచకప్ నాకౌట్ దశలో మెక్సికోకు 40 ఏళ్ల తర్వాత లభించిన తొలి విజయం అది. స్వీడన్పై అంతకుముందు ఫ్రాన్స్ ఘన విజయం సాధించింది. నార్వే 2-1 ఐవరీ కోస్ట్ నోడించి రౌండ్ ఆఫ్ 16 అర్హత సాధించింది. విశేషాలు మరొకసారి. దేశ నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సన్నాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. విపిజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతల రేట్లు ఈ రోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16 కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్యక్రమంలో క్యాన్సర్ అవగాహన అనే అంశంపై క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం జయచంద్ర రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ గారు.
1: క్యాన్సర్ అన్నది ఒకప్పుడు ఎక్కడో విన్న పదంగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇది పట్టణాలే కాకుండా మారుమూల గ్రామాలకు కూడా విస్తరించిపోతున్నది. దీనికి చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కొంతమంది ఆహారపు అలవాట్లు అంటారు, కొంతమంది మన లైఫ్ స్టైల్ చేంజెస్ అని అంటారు. కానీ ఏది నిజం ఏది అబద్ధం అన్నది ఒక సామాన్య మానవుడికి తెలియడం చాలా కష్టతరంగా ఉంది. ఇప్పుడు మనకి అసలు క్యాన్సర్ మీద ఉన్న అపోహలను వీటన్నిటినీ నివృత్తి చేయడానికి ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ జయచంద్ర రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం జయచంద్ర రెడ్డి గారు.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, అసలు క్యాన్సర్కు గల కారణాలు ఏమిటంటారు?
2: మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ క్యాన్సరు నిజంగా పెరుగుతుందా, ఎక్కువ వ్యాపిస్తుందా, అది పట్టణాలకు మాత్రమే సంబంధించిందా, లేకపోతే రూరల్ బ్యాక్గ్రౌండ్ మారుమూరు పల్లెల వరకు కూడా వెళ్తుందా అనేది ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇదే క్వశ్చన్ మాకు ప్రతిరోజు డే టు డే ప్రాక్టీస్లో ప్రతి ఒక్కరి నుంచి అడుగుతున్న క్వశ్చన్. ఎందుకంటే క్యాన్సర్ బారిన పడిన వారు ఫస్ట్ థింగ్ పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అడిగే క్వశ్చన్ ఇది. అండ్ వాళ్ళకి ఇది ఎంత భయభ్రాంతులుగా అయిపోయారంటే, ఈ క్యాన్సర్ అనేది ఇంకా మనం నయం చేయలేమా, ఈ క్యాన్సర్ వస్తే ఇంకా జీవితం ఎక్కడితో అంతమైపోతుందా, ఇది మా పిల్లలకు కూడా వస్తుందా. సో ఇలాంటి క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ టైంలో మీరు ఈ క్వశ్చన్ అడగడం అనేది జనాలందరూ కూడా తెలియాల్సిన అంశం. ఇది క్యాన్సర్ నిజంగానే పట్టణాలకే కాదు మారుమూల ప్రదేశాలకు కూడా పెరుగుతుంది. ఇంతకు ముందుతో పోలిస్తే క్యాన్సర్ అనే ఇన్సిడెంట్స్, ఒక సంవత్సరంలో క్యాన్సర్ కేసెస్ రికార్డ్ అయినవి డెఫినెట్గా చాలా చాలా ఎక్కువ నెంబర్స్లో పెరుగుతున్నాయి. దానికి కారణాలు చాలా ఉన్నాయి, అవి నేను మీకు వివరంగా చెప్తాను. ఎంత పెరుగుతున్నాయంటే, ఒక 2022 సంవత్సరానికి రికార్డ్ చేస్తే 2025 ఇంకా రికార్డ్ అవుతూ ఉంది. ఇంచుమించు 14.5 లక్షల న్యూ క్యాన్సర్ కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఆడవారు లేదు, మగవారు లేదు, ఇద్దరిలో ఈక్వల్ నెంబర్స్ ఉన్నాయి. అలాగే క్యాన్సర్ యొక్క క్యాన్సర్ వల్ల మరణాలు అనేవి చూసుకుంటే 9.6 లక్షల క్యాన్సర్ డెత్స్ ఒక్క 2022 సంవత్సరంలో మాత్రమే రికార్డ్ అయ్యాయి. దీంట్లో కూడా ఇద్దరికి, ఆడవారికి మగవారికి, ఇంచుమించు 4.6 లక్షలు 4.9 లక్షలు క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్ మరణాలు మనం చూసాం. అండ్ ఈ క్యాన్సర్ యొక్క నెంబర్స్ చూస్తే మన దేశము 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ అమెరికా, నెక్స్ట్ చైనా, అండ్ నెక్స్ట్ ఇండియా. ఇంత నెంబర్స్ పెరగడానికి కారణం చాలా రకాలు ఉన్నాయి. వివరంగా క్లుప్తంగా చెప్పాలి అంటే ఒక 2-3 లైన్స్లో నేను అన్నిటినీ కొలాబరేట్ చేసి ఒక ఆక్రోనిమ్ కూడా దీనికి కాయిన్ చేశాను. స్టెప్ అనే ఒక పదం దీనికి కాయిన్ చేశాను. సో దట్ మనకు జనాలు వినినప్పుడు కానీ దాని గురించి అర్థం చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ కారణం సోషల్ ఫ్యాక్టర్స్. ఒకనొక రోజుల్లో మేబీ 2-3 దశాబ్దాలు క్రితము క్యాన్సర్ అనగానే భయపడిపోయేవాళ్ళు. అదొక సోషల్ స్టిగ్మా, ఎవరు బయటకు కూడా వచ్చేవారు కాదు. పక్కింట్లో వాళ్ళకి చెప్పడం దేవుడికి ఎరుగు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పరు. అలాంటప్పుడు పేషెంట్ను మనము హాస్పిటల్కి వస్తారని అనుకోకూడదు. రానప్పుడు ఆటోమేటిక్గా నెంబర్స్ డాక్యుమెంట్ అవ్వవు. సో అప్పుడు లెక్క చూసుకుంటే ఇలా 14.5 లక్షలు ఉండేవి కాదు. ఒప్పుకుంటాను అప్పుడు పాపులేషన్ కూడా ఇంత లేదు, కానీ ఆ ఉన్న పాపులేషన్ కూడా అప్పుడు వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ ఇప్పుడున్న పాపులేషన్కి వస్తున్న నెంబర్స్ చాలా డిఫరెన్స్ ఉంది. ఆ స్టిగ్మాలోంచి ఇప్పుడు బయటపడుతున్నారు, ఆ సోషల్ బ్యారియర్స్ నుంచి బయటకు వచ్చి హాస్పిటల్స్కి వస్తున్నారు, ధైర్యంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ చూసుకుంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ స్టెప్లో నెక్స్ట్ టీవీ. ఇప్పుడున్న టెక్నాలజీ ఈవెన్ స్మాలెస్ట్ ఒక వెంట్రుక సైజు ఉన్న క్యాన్సర్ సైజు, ట్యూమర్ సైజును కూడా ఐడెంటిఫై చేయగలుగుతుంది. ఇంతకుముందు మనం ఇంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ లేదు మన దేశంలో. అవసరమైతే ఓన్లీ పెద్ద పెద్ద సిటీస్, మెట్రో సిటీస్, ఢిల్లీ, బాంబే, బెంగళూరు లాంటి సిటీస్లో మాత్రమే మన దేశంలో ఇలాంటి అడ్వాన్స్మెంట్స్ డయాగ్నోస్టిక్స్ ఉండేవి. ఇప్పుడు టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా వచ్చేసింది. ఈవెన్ టౌన్స్లో కూడా మనకి డయాగ్నోస్టిక్ సెంటర్స్, మంచి డయాగ్నోస్టిక్ సెంటర్స్ వచ్చున్నాయి. మంచి వచ్చినప్పుడు ఐడెంటిఫికేషన్ పెరుగుతుంది,

0: సో మోర్ నెంబర్స్ డాక్యుమెంట్ అవుతాయి. నెక్స్ట్ ఈ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ప్రపంచమంతా తెలిసిన వాస్తవం ఏంటంటే క్యాన్సర్స్కి వచ్చే కారణాల్లో జెనెటిక్ కారణాలు పక్కన పెడితే ఎన్విరాన్మెంట్ కారణాలు అంత ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు డెవలప్ ఏ క్యాన్సర్. ఎన్విరాన్మెంట్ చూసుకుంటే ఎక్కడ చూసినా పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఏది చూసుకున్నా పొల్యూషన్. ఈ పొల్యూషన్స్ అనుకోవచ్చు అంటే పొల్యూషన్ వస్తే క్యాన్సర్ వస్తుందా, పొల్యూషన్ వల్లే క్యాన్సర్ వచ్చిందా. నేను అలా జనరలైజ్డ్గా చెప్పను, కానీ స్పెసిఫిక్ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పొల్యూషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ పొల్యూషన్ అంటాం, దాంట్లో ఆర్సెనిక్ అనే ఒక కెమికల్ ఉంటుంది, ఆస్బెస్టోస్ అనే కెమికల్ ఉంటుంది. ఇవి ఎక్కడ పడితే అక్కడ సాయిల్లోనో వాటర్లోనో ఎయిర్లోనో కలుషితమైనప్పుడు అవి క్యాన్సర్స్ కాజ్ చేస్తాయి. ఇంతకుముందు ఇంత ఇండస్ట్రియలైజేషన్ లేదు, అప్పుడు ఇలాంటి టాక్సిక్ ఎలిమెంట్స్ తక్కువ ఉండేవి, క్యాన్సర్స్ తక్కువ కారణాలు. ఇప్పుడు పెరిగిపోతున్నాయి, ఆటోమేటిక్గా అవి కూడా పెరుగుతాయి. అలాగే వాటర్ పొల్యూషన్, ఇప్పుడు ఒక బ్యాక్టీరియా హెలికోబ్యాక్టర్ పైలోరి అనేది ఉంటుంది, దానివల్ల స్టమక్ క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇలా వైడ్ స్ప్రెడ్గా అది తిరుగుతున్నప్పుడు, జనాల్లో ఎక్కువ ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఛాన్సెస్ ఆఫ్ స్టమక్ క్యాన్సర్ కూడా పెరుగుతుంది. సో ఇలా ఒక పొల్యూషన్ అనే జనరలైజ్ స్టేట్మెంట్ కాకుండా మేము క్యాన్సర్ డాక్టర్స్గా వీటిని కార్సినోజెన్స్ అంటాం. ఈ కార్సినోజెన్స్ ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్నాయో ఆటోమేటిక్గా క్యాన్సర్స్ పెరుగుతాయి. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఈస్ పి, పర్సనల్ ఫ్యాక్టర్స్. అందరికీ తెలుసు మన పెద్దవాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు జనరేషన్ ఎంత ఫిజికల్గా వీక్ అయ్యారు. అంటే దీనికి జనరేషన్ గ్యాప్ అని ఒక జనరల్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, అది ఎంతవరకు సమంజసమో నాకు తెలియదు. కానీ ఇంతకు ముందు తీసుకుంటే ఇప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే అప్పుడు వాళ్ళ ఫిజికల్ స్టాండర్డ్స్ చాలా స్ట్రాంగ్గా ఉండేవి, ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీయే లేదు. సెడెంటరీ లైఫ్, ఎక్కడ కూర్చొని అక్కడే ఉద్యోగం చేయటం, లేకపోతే ఇంట్లోంచి ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి మొబైల్స్లో ఆడుకుంటున్నారు కానీ ఫిజికల్గా వచ్చి ప్లేగ్రౌండ్స్లో ఎవరు ఆడుకోవట్లేదు. అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, ఎక్కువ బయట ఫుడ్ తినటం, ఆయిల్స్ ఏం వాడతారో తెలియదు బయట తింటున్నప్పుడు, కొన్ని కొన్ని ఆయిల్స్ కారణాల వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎక్కువ ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న జనరేషన్స్లో పికింగ్ అప్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్, టొబాకో స్మోక్ చేయడం అనేది కొంతమంది ఒక ఫ్యాషన్గానో ఒక స్టైల్గానో తీసుకుంటున్నారు. ప్రపంచం అంతా చెప్పేది టొబాకో అంటే ఈదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మోక్, సిగరెట్లు అవ్వచ్చు, బీడీ అవ్వచ్చు, చుట్ట అవ్వచ్చు, లేకపోతే నవలటం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గుట్కా, పాన్, జర్దా ఇలాంటి తీసుకుంటే క్యాన్సర్ వస్తుందని ప్రపంచం అంతా చెప్తుంది. కానీ జనరేషన్ ఇది ఒక ఫ్యాషన్ లాగా మోర్ దీనికి అడాప్ట్ అవుతున్నారు, ఆటోమేటిక్గా దీనివల్ల ఎక్కువ క్యాన్సర్స్ వస్తాయి. సో ఈ కారణాలను అన్ని మనము ఒక చిన్న అక్రోనిమ్ స్టెప్ అనే అక్రోనిమ్లో తీసుకుంటే 90% ఆఫ్ ది రీజన్స్ క్యాన్సర్స్ పెరగడానికి కారణాలు దీంట్లో ఫిట్ అవుతాయి.
1: సాధారణంగా మనకి హెల్త్ ఇష్యూ ఏదైనా వచ్చేటప్పుడు వాటికి కొన్ని సింప్టమ్స్ అనేవి మనకి ఏవైనా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి జ్వరం వస్తే టెంపరేచర్ రైజ్ అవటం, లేదంటే జలుబు చేయటం, దగ్గు రావటం అటువంటివి ఉంటాయి. కానీ క్యాన్సర్కు ఉన్న ఒక విలక్షణమైన లక్షణం ఏంటి అని అంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అది మన బాడీలో ఉందో లేదో తెలియదు. అందువల్ల కూడా చాలామంది సామాన్య ప్రజలు ఇది క్యాన్సర్ అన్నది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, ఎక్కడో లేటెస్ట్ స్టేజ్లోనే తెలుసుకోగలుగుతున్నారు, అప్పటికి చేయి దాటిపోయింది అని అనుకుంటున్నారు. అసలు క్యాన్సర్ ఉన్నది అని ఒక సామాన్య ప్రజెంట్ తనకు తెలుసుకోవాలనుకుంటే తనకి ఎటువంటి లక్షణాలు ఉంటే నేను ఓకే నాకు క్యాన్సర్ సింప్టమ్స్ అనిపిస్తున్నాయి అని అనుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు?
0: మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మన దేశం స్టాటిస్టిక్స్ తీసుకుంటే మన దగ్గరికి అంటే ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి పేషెంట్స్ వచ్చే మొత్తం పేషెంట్స్లో మనం డేటా తీసుకుంటే 60-70% క్యాన్సర్ రోగులు అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తున్నారు. రీజన్ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, వాళ్ళకి తెలియదు ఆ సింప్టమ్స్ ఏంటి, ఎర్లీగా దాన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఐడెంటిఫై చేసుకోగలిగితే ఎక్కడికి పోవచ్చు, ఇవి తెలియకే మన దగ్గరికి 60-70% అంటే యూ కెన్ ఇమాజిన్ ద బర్డన్. పాపం వీళ్ళకి మనం ఎన్ని రకాల ట్రీట్మెంట్ చేసినా ప్రామిసింగ్ రిజల్ట్స్ ఇవ్వలేకపోతున్నాం. అంటే ఓన్లీ 30% or 40% ఎర్లీ స్టేజ్లో వస్తున్నారు, అది కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, సిటీస్లో బాగా ఫెసిలిటీస్ బాగా ఉండి, వీళ్ళకి అవగాహన వెరీ ఇంపార్టెంట్, అవగాహన బాగా ఉండి ఐడెంటిఫై చేసుకోగలిగిన వాళ్ళే వస్తున్నారు. ఇప్పుడు ఈ ఏముంటే ఇలాగా మనకి ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే మీరు అడిగిన క్వశ్చన్ చాలా అప్రోప్రియేట్. క్యాన్సర్కి ఒక పర్టిక్యులర్ సిమ్టము, ఒక పర్టిక్యులర్ ప్రాబ్లం అనేది ఏ క్యాన్సర్కి సపరేట్గా ఉండదు. బాడీలో తల నుంచి కాలు వరకు అన్ని పార్ట్స్కి క్యాన్సర్స్ వస్తాయి,

0: క్యాన్సర్స్లో కొన్ని క్యాన్సర్స్ మాత్రమే వెంటనే బయటపడతాయి, కొన్ని క్యాన్సర్స్ లాస్ట్ స్టేజ్ వరకు కూడా పేషెంట్కి పొరపాటున వేరే ఏదో ఒక జబ్బుకి చూపించుకోవడానికి వచ్చి క్యాన్సర్ అని బయటపడే అవకాశం ఉంటుంది. అది క్యాన్సర్ యొక్క లక్షణం అలాంటిది. అండ్ మనం దాని గురించి ఎక్కువగా ఏ క్యాన్సర్ని ఎలాగ కనిపెట్టొచ్చా అని చెప్పి స్టడీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. వందల క్యాన్సర్స్ ఉన్నాయి, దాంట్లో అట్లీస్ట్ మనకి మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్స్ నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్. వందల క్యాన్సర్స్లో వాటిని మళ్ళీ సబ్ టైప్ చేస్తే వేలు లక్షలు అవుతాయి. అలాంటి వాటిల్లో ఈ మూడు క్యాన్సర్లు మాత్రమే కలిపితే సుమారు 50% అన్ని క్యాన్సర్స్ కలిపితే ఈ మూడే ఉంటాయి. అందుకనే ఇండియా వైడ్ ఈ మూడు క్యాన్సర్స్ని ఎట్లా గుర్తించాలి, ఎంత తొందరగా వీటిని గుర్తించి వాళ్ళని హాస్పిటల్స్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని స్టడీ జరుగుతూ ఉన్నాయి. నోటి క్యాన్సర్ వచ్చే ముందే మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ తమలపాకు, టొబాకో అండ్ స్మోక్ వల్ల వస్తుందని చెప్పి ఫస్ట్ తెలుసు కాబట్టి దాన్ని అవాయిడ్ చేసుకోవటం మంచిది. ఒకవేళ ఇవి ఉన్నా లేకపోయినా వచ్చిన ఎడల ఎక్కువ శాతం మందికి మా దగ్గరికి వచ్చేవాళ్ళు నోట్లో అల్సర్స్ ఉండటం కానీ, నోట్లో కాయలు గడ్డలు రావటం వల్ల కానీ, నోట్లో వైట్ ఆర్ రెడ్ కలర్ ప్యాచెస్ ఫామ్ అవటం వల్ల కానీ, ఒక 40-50 సంవత్సరాలు వచ్చినప్పుడు జనరల్గా పళ్ళు ఆ టైంలో రాలవు, రాలితే చిన్నప్పుడు రాలితే, లేకపోతే ఒక 70 వయసు దాటిన తర్వాత రాలితే, కానీ 40-50 మధ్యలో సడన్గా పళ్ళు రాలిపోవటం, లూజన్ అప్ అయిపోవటం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈ కారణాల్లో ఇవి ఎర్లీ సైన్స్ అన్నమాట. ఈ టైంలోనే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్స్ దగ్గరికి వస్తే మేము దాన్ని ఎగ్జామిన్ చేసి ఏదన్నా క్యాన్సర్ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటారు, అంటే క్యాన్సర్గా రాబోయే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో అని ఐడెంటిఫై చేస్తే వాళ్ళని క్యాన్సర్ బారి నుంచి పడకుండా కాపాడవచ్చు. ఒకవేళ అప్పటికే ఏదన్నా ఎర్లీ స్టేజ్లో వచ్చి ఉంటే మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అలాగే రొమ్ము క్యాన్సర్, సుమారు 25 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన ఉండాలి. ఉంటేనే వాళ్ళు రొమ్ముని సెల్ఫ్ వాళ్ళకు వాళ్లే ఎగ్జామిన్ చేసుకునే పద్ధతులు ఉంటాయి, డాక్టర్స్ అడిగితే చెప్తారు. ఆ పద్ధతుల ద్వారా నెలకు ఒకసారి వాళ్లే ఎగ్జామిన్ చేసుకుంటా ఉంటే ఎర్లీగా ఐడెంటిఫై చేసి, ఐడెంటిఫికేషన్ అంటే ఏం దొరుకుతుంది, ఏదన్నా గడ్డలు రొమ్ములో గడ్డలు కానీ, లేకపోతే రొమ్ము నుంచి డిశ్చార్జ్ ఏదన్నా తెల్లగా కానీ ఎర్రగా కానీ నల్లగా కానీ డిశ్చార్జ్ రావటం, సంకల్లో గడ్డలు రావటం ఇలాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయితే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఒక ఎక్స్రేనో మ్యామోగ్రామనో ఏదో అల్ట్రాసౌండ్నో చేసి ఐడెంటిఫై చేసి ఎర్లీగా ట్రీట్ చేస్తాం. అలాగే గర్భాశయ ముఖద్వారం, వీళ్ళకి ఒక 35-30 సంవత్సరాలు దాటిన మహిళలు ఏదర్ పీరియడ్స్ మధ్యలో రక్తస్రావం అవటం కానీ, ఎక్కువసార్లు రక్తస్రావం అవటం కానీ, లేకపోతే వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ లాంటిది, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ లాంటిది ఎక్కువ రావటం కానీ, ఇలాంటివి కొన్ని కారణాలు కొన్ని సింప్టమ్స్ ఎర్లీగా వస్తాయి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అదేదో ఇన్ఫెక్షన్ వచ్చిందనో, లేకపోతే ఈసారే కదా ఇంకొకసారి వెళ్తే ఇంకోసారి అయితే డాక్టర్ చూపించుకుందామనో అని జనరల్గా నెగ్లెక్ట్ చేస్తారు. అలా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వీలైనంత త్వరగా కన్సల్ట్ అయితే తప్పకుండా దానికి ఒక చిన్న ప్యాప్ స్మీర్ అనే ఒక చాలా బేసిక్ టెస్ట్ అండి, కానీ దానివల్ల జీవితమే మారిపోతుంది. అలాంటివి చేసి వాళ్ళకి ఏదన్నా ప్రీ క్యాన్సరస్ స్టేజెస్ ఏమైనా ఉంటే అట్లీస్ట్ 10-15 సంవత్సరాల ముందే ఐడెంటిఫై చేయొచ్చు. అంటే మీరు 15 సంవత్సరాల ముందు మీకు క్యాన్సర్ రాబోతుంది అని చెప్పే ఒక సింపుల్ టెస్ట్ ఉందంటే అది ఒక వరం లాంటిది. అలాంటివి ఆచరించటం వల్ల మనము అట్లీస్ట్ వీ కెన్ ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయొచ్చు. ఇలా ప్రతి క్యాన్సర్కి ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్క చిన్న చిన్న హింట్స్ ఇస్తూ ఉంటుంది, ఆ హింట్స్ని మనము నెగ్లెక్ట్ చేయకుండా పట్టుకోగలగాలి.
1: అయితే ఇప్పుడు చాలామంది వరకు క్యాన్సర్ అంటే చాలా ఎక్కువ డబ్బుతో వ్యయం ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్గా ప్రజలు భావిస్తూ ఉంటారు. అసలు క్యాన్సర్కి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది, ఆ వివరాలు తెలియజేస్తారు?
0: తప్పకుండా అండి, మీరు అడిగిన క్వశ్చన్ పార్ట్లీ కరెక్ట్. ఎందుకంటే ఎక్కువ వ్యయం క్యాన్సర్ ట్రీట్మెంట్కి అవుతున్నది అంటే దానికి నేను ఇందాకే ఆన్సర్ ఇచ్చాను. మన దగ్గరికి 60-70% వాళ్ళు అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తున్నప్పుడు ఒక సింగిల్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్తో వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ అనేది ఇవ్వలేం. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం మీద క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేదాన్ని మేము జనరల్గా వాడే మా డాక్టర్స్ ఆంకాలజిస్ట్ భాషలో మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్ అంటాం. అంటే క్యాన్సర్కి ఒక పర్టిక్యులర్ సింగిల్ ట్రీట్మెంట్తో కంప్లీట్గా క్యూర్ చేయటం అనేది కష్టం. అదే ఎర్లీ స్టేజ్లో అయితే పాసిబిలిటీ ఆఫ్ ట్రీటింగ్ దట్ క్యాన్సర్ విత్ ఎ సింగిల్ ట్రీట్మెంట్ మొడాలిటీ, ఒకే ఒక్క మొడాలిటీతో ట్రీట్ చేయడే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, రిజల్ట్స్ కూడా ఈక్వల్గా మంచిగా వస్తాయి.

0: అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చినప్పుడు డిఫరెంట్ మొడాలిటీస్ అంటే సర్జికల్ మొడాలిటీ ఒకటి, అంటే ఆపరేషన్ చేసి సర్జరీ చేసి కాయం గడ్డో క్యాన్సర్ ట్యూమర్ని తీయటం. మెడికల్ ఆంకాలజీ ట్రీట్మెంట్ అంటే కీమోథెరపీ ఇంజెక్షన్స్, లేటెస్ట్గా కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ కీమోథెరపీస్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చి క్యాన్సర్స్ని నయం చేస్తారు. రేడియేషన్ థెరపీ అంటే బయట నుంచి రేడియేషన్, ఆర్ వాడుక భాషలో చెప్పాలంటే కరెంట్, అంటే ఇది ఎలక్ట్రిసిటీ కాదండి, ఇది కరెంట్ అంటే రేడియేషన్, కంటికి కనపడని ఎక్స్రే రేస్ కానీ గామా రేస్ కానీ పర్టికులర్ క్యాన్సర్ ఉన్న ఏరియాలో పడతాయి, 5 నుంచి 10 నిమిషాల్లో ఉంటాయి. క్యాన్సర్ సెల్స్ మాత్రమే ఈ రేస్ వెళ్ళి చంపుతాయి. ఆ రకంగా కూడా క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు. ఇంకా కూడా స్పెసిఫిక్గా ప్రిసైజ్ న్యూక్లియర్ మెడికల్ థెరపీ అని ఉంటుంది, అంటే న్యూక్లియర్ ఐసోటోప్స్, అయోడిన్ 131 అని, గ్యాలియం 68 అని, ఇలా ఇరిడియం 92 అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ ఐసోటోప్స్ ఉంటాయి. ఈ ఐసోటోప్స్ను వాడి పర్టికులర్గా క్యాన్సర్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి దాన్ని, ఆ క్యాన్సర్ని చంపేలాగా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇంకా కూడా చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, ప్రోటాన్ థెరపీ అని ఉంది, రోబోటిక్ థెరపీస్ ఉన్నాయి. వీటి అడ్వాన్స్మెంట్స్కి ఎక్కడ అంత అనేది లేదు. కానీ ఐడెంటిఫై మనం ఏది ఇంపార్టెంట్గా చూసుకోవాలి అంటే ఏ క్యాన్సరు ఏ స్టేజ్లో ఉంది, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ తెలియడం కోసమే ఒక ఆంకో సెంటర్కి వెళ్తే క్యాన్సర్ స్టేజ్ని బట్టి, క్యాన్సర్ టైప్ను బట్టి, క్యాన్సర్ వచ్చిన మనిషిని బట్టి ట్రీట్మెంట్ మొడాలిటీ మారుతుంది. నేను చెప్పిన మొడాలిటీస్లో ఎర్లీ స్టేజ్లో వస్తే ఒకటి లేకపోతే రెండు మొడాలిటీస్తో ట్రీట్మెంట్ చేసుకొని మంచి రిజల్ట్స్ వస్తాయి. అడ్వాన్స్డ్ స్టేజ్లో వెళ్తే ఇప్పుడు నేను చెప్పిన 4-5 మొడాలిటీస్ అన్నీ వాడినా కూడా రిజల్ట్స్ ప్రామిసింగ్గా ఉండవు.
1: అయితే ఇప్పుడు చాలామందికి ఉన్న ఒక అపోహ ఏంటి అని అంటే, క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా కొన్ని క్యాన్సర్ కారకాలు అన్నవి ఎక్కడో ఉండిపోతే అవి మళ్ళీ మల్టిప్లై అయిపోయి మళ్ళీ ఎక్కువగా క్యాన్సర్ రావడానికి, క్యాన్సర్ తీవ్రతరం అవ్వడానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి ప్రజల్లో ఒక నమ్మకం ఉన్నది. అయితే ఇప్పుడు ఇటువంటి సమస్యలు ముందు ముందు లేవనెత్తకుండా ఉండటానికి చికిత్స అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు మనకి క్యాన్సర్ వచ్చిన పేషెంట్లు తీసుకుంటే బాగుంటుంది?
0: పేషెంట్స్ ఈ క్వశ్చన్ అడగడంలో తప్పులేదండి, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పక్కింటి వాళ్ళనో, పక్క వీధి వాళ్ళనో, పక్క ఊరు వాళ్ళనో, ఎక్కడో దూరంగా ఉన్న రిలేటివ్స్నో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు సర్వసాధారణం. అండ్ వాళ్ళు ఇలాంటివి చూసుకొని ఉంటారు, క్యాన్సర్ వచ్చి ట్రీట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ రావటం, ట్రీట్మెంట్ మధ్యలోనే పెరగటం, ట్రీట్ చేయించుకున్న ఎన్నో ఒకటి రెండు దశాబ్దాల తర్వాత రావటం, లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్లోనే చనిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటే వాళ్ళు వినుంటారు, చూసుంటారు. అందుకని ఈ క్వశ్చన్ అనేది అరైజ్ అవటం సర్వసాధారణం. కానీ దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి, ఎందుకంటే అన్ని క్యాన్సర్స్ ఒకేలా ఉండవు. క్యాన్సర్ అనే పదము చాలా బ్రాడ్ టర్మ్, ఒక సింగిల్ డిసీజ్ని స్పెసిఫై చేయదు. ఇందాక నేను అన్నట్లుగా తల నుంచి కాలి గోటి వరకు క్యాన్సర్ అనేది ఏ పార్ట్ ఆఫ్ ద బాడీలోనే రావచ్చు. ఈచ్ పార్ట్ ఆఫ్ ద బాడీకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ వస్తుంది, అది మనం ఏ స్టేజ్లో గుర్తించామో అనేది ఇంపార్టెంట్. దాంట్లో ఏ సబ్ టైప్, కొంచెం మంచి సబ్ టైప్స్ ఉంటాయి, కొన్ని చెడు సబ్ టైప్స్ ఉంటాయి, కొన్ని చాలా డేంజరస్ సబ్ టైప్స్ ఉంటాయి, ఇలా ఏ సబ్ టైప్ అనేది చేసుకోవటం ఇంపార్టెంట్. దానికి ఏదైనా జెనెటిక్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ హిస్టరీలో నడుస్తున్నాయా అనేది తెలుసుకోవటం ఇంపార్టెంట్. ఆ క్యాన్సర్ యొక్క ట్యూమర్ బయాలజీ అంటే దాని యొక్క అణువు ఎలా ప్రవర్తిస్తుంది అనే దాని ట్యూమర్ బయాలజీని తెలుసుకోవటం ఇంపార్టెంట్. ఇలా వీటన్నిటినీ తెలుసుకున్న తర్వాతనే మనము దానికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేసుకుంటాం. ట్రీట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఒక ట్రీట్మెంట్ ఇస్తే ఒక రిజల్టు, రెండు ట్రీట్మెంట్స్ కలిపితే ఒక రిజల్టు, అన్ని ట్రీట్మెంట్ కలిస్తే ఒకలాంటి రిజల్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి మేము సర్జరీ మాత్రమే చేసి ఆ పేషెంట్కి ఆ స్టేజ్లో క్యాన్సర్ నయమైపోతుంది అని చెప్తే, ఒక సింగిల్ సెట్ ఆఫ్ పేషెంట్స్కి ఒక ఎర్లీ స్టేజ్ ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్కి సరిపోవచ్చు. కానీ అదే పేషెంటు అదే క్యాన్సరు అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చారనుకోండి, సర్జరీ ఒక్కటే చేసి మేము క్యూర్ చేయలేము. సర్జరీ చేస్తే మళ్ళీ అక్కడే రావచ్చు, ఈ రోజుకి అక్కడి నుంచి క్యాన్సర్ తీసాం కానీ కంటికి కనపడని క్యాన్సర్ కణం సర్జరీలో పోకపోయి ఉండొచ్చు, అది మళ్ళీ రావచ్చు. అందుకనే వెంటనే సర్జరీ అయిపోయిన తర్వాత రేడియోథెరపీ అనేది ఇస్తాం, సో దట్ అక్కడి నుంచి మళ్ళీ రానివ్వకుండా. సరే ఆ కణం అక్కడ చనిపోయింది, సరే అది రక్తంలో ప్రవహించి ఇంకెక్కడికో వెళ్ళి పిల్లగడ్డలంటాం, లేకపోతే క్యాన్సర్ మెటాస్టాసిస్ అని అంటాం మా భాషలో. అలాంటివి జరిగి నోటి క్యాన్సర్కి లివర్లో పిల్లగడ్డలు వచ్చాయని చెప్తారు, రొమ్ము క్యాన్సర్కి లంగ్స్లో పిల్లగడ్డలు వచ్చాయి.

0: అని చెప్తారు. మరి అక్కడికి ఎందుకు వెళ్ళే? అలా రాకుండా ఉండడానికి కీమోథెరపీ అనేది కూడా యాడ్ చేస్తాం. కీమోథెరపీ అనేది రక్తంలో ఇస్తాం కాబట్టి టోటల్ బాడీలో అది సర్క్యులేట్ అయ్యి క్యాన్సర్ కణం ఎక్కడున్నా సరే స్పెసిఫిక్గా ఎతికి మరీ పట్టుకొని దాన్ని అక్కడితో అణిచివేస్తుంది. ఇలా ట్రీట్మెంట్ మొత్తము కంప్లీట్ కోర్సు కనుక ఫాలో అయితే పేషెంటు మళ్ళీ తిరిగి రావటం అనేది తక్కువ ఛాన్సు. లేదు, ట్రీట్మెంట్ నేను అంతా ఫాలో చేశాను అయినా సరే వచ్చాయి అంటే దానికి కూడా చాలా కామన్ కారణాలు ఉన్నాయి. అవి చెప్తాను, టెక్నికల్ కారణాలు కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్, నోటి క్యాన్సరు, సర్జరీ చేస్తాము, రేడియేషన్ ఇస్తాము, అవసరమైతే కీమోథెరపీ కూడా ఇస్తాము. పేషెంట్స్ మళ్ళీ ఫాలోఅప్కి అనేది వచ్చినప్పుడు మళ్ళీ అదే జస్ట్ డాక్టర్ ఛాంబర్కి రాకముందు బయట సిగరెట్ తాగేసి నోరు కడుక్కొని వచ్చేస్తారు, లేకపోతే ఏ పానో గుట్కానో నవ్వులుకుంటూ డాక్టర్ దగ్గరికి వస్తారు. సర్జరీ చేసి రేడియేషన్ ఇచ్చి కీమోథెరపీ చేసి ఆ పేషెంట్కి క్యాన్సర్ క్యూర్ చేసిన తర్వాత ఏ కారణం వల్ల అయితే క్యాన్సర్ వచ్చిందో ఆ కారణాలు మీరు ఇంకా కంటిన్యూ చేస్తే ఎవరు మాత్రం కాపాడగలరు వాళ్ళని? అది వెరీ కామన్ రీజన్. అందుకనే పేషెంట్కి ఎప్పుడు మేము క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళు ఏదైతే ఒకవేళ ఉండుంటాయో అవాయిడబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం అనుకుంటే మార్చుకోవచ్చు, వాటిని అవాయిడబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. వాటన్నిటికీ దూరంగా ఉండమని కౌన్సిల్ చేస్తాం. వాటిని అవాయిడ్ చేయటం చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, ఫాలోఅప్. కొంతమంది అనుకోవచ్చు ప్రైవేట్ డాక్టర్స్ ఓపీ పెరుగుతుందనో డబ్బులు వస్తాయో అని చెప్పి మళ్ళీ మళ్ళీ రమ్మంటారని. అది తప్పండి. అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా క్యాన్సర్ అనేది లాంగ్ టర్మ్గా తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫాలోఅప్ అనేది చెప్తారు. చెప్పిన ఫాలోఅప్ టైంకి తప్పకుండా, క్రమం తప్పకుండా, కొన్ని జబ్బులకి నెల నెల చేసుకోవాల్సి వస్తుంది, కొన్ని జబ్బులకి 3 నెలలకు ఒకసారి ఫాలోఅప్ చేసుకోవాల్సి వస్తుంది, కొన్నిటికి 6 నెలలకు ఒకసారి ఫాలోఅప్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఫాలోఅప్కి తగ్గట్టుగా రిలీజియస్గా తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చేసుకుంటా ఉన్నప్పుడు తిరిగి రావటం అనేది ఛాన్సెస్ చాలా తగ్గుతాయి.
1: అయితే ఇప్పుడు ఈ క్యాన్సర్ అన్నది ఒక్కొక్క స్టేజ్లో బయటపడినప్పుడు ఒక్కో రకంగా ట్రీట్మెంట్ ఉంటుందని మీరు మాకు చెప్పారు, శ్రోతలు కూడా విని వాళ్ళు తెలుసుకుంటారు ఎలా ఇటువంటి స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏంటి అన్నది. అయితే ఏదేమైనా సరే, ఏ స్టేజ్లో ఉన్నా సరే, క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్నది ఖర్చు వ్యయంతో కూడుకున్న విషయమే. ఈ ఖర్చుని అందరూ భరించడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. వీటికి ప్రభుత్వం ఏమైనా ప్రోత్సాహాలు ఇస్తుంటే ఆ వివరాలను తెలియజేయండి.
0: ప్రభుత్వం చాలా స్కీమ్స్ ద్వారా, చాలా రకమైన సబ్సిడీస్ ద్వారా ఈ క్యాన్సర్ని నిర్మూలించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది. అది స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు. సంవత్సరాల నుంచి ఎలాగైతే టీబీ ముక్త్ భారత్ అని చెప్పి క్యాంపెయినింగ్ నియర్లీ 40-50 ఇయర్స్ నుంచి జరుగుతుందో, అలాగే క్యాన్సర్ని కూడా దేశం నుంచి వెళ్ళగొట్టడానికి, ఆ క్యాన్సర్ని అరికట్టడానికి, నెంబర్స్ని అణిచివేయడానికి ఇంచుమించు 2-3 దశాబ్దాల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ క్యాన్సర్ నివారణ కోసమే సపరేట్గా ఒక స్కీమ్ ఫామ్ చేశారు, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ విచ్ ఇంక్లూడ్స్ క్యాన్సర్. ఒక 5 మెయిన్ క్యాన్సర్స్ ఉన్నాయి దాంట్లో, క్యాన్సర్ 5 మెయిన్ డిసీజెస్ ఉన్నాయి దాంట్లో క్యాన్సర్ మెయిన్. ఈ ప్రోగ్రామ్ యొక్క బేసిక్ లక్షణం ఏంటంటే క్యాన్సర్ని స్క్రీన్ చేయటం. ఫస్ట్ దేశవ్యాప్తంగా స్క్రీనింగ్ అనేది, స్క్రీనింగ్ అనేది ఎటువంటి సిమ్టము లేని నార్మల్ ఇండివిజువల్స్లో జరుగుతుంది. కొంతమంది మా దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్స్కి ఈ అవగాహన, క్యాన్సర్ యొక్క అవగాహన చెప్తున్నప్పుడు స్క్రీనింగ్ గురించి చెప్తే ఫస్ట్ వాళ్ళు అడిగేది, నాకు ఏ జబ్బు లేదు నేను ఎందుకు స్క్రీనింగ్ సెంటర్కి వెళ్ళాలి? స్క్రీనింగ్ చేసేదే నార్మల్ పీపుల్కి. జబ్బు ఉంటే ఇంకా స్క్రీనింగ్ చేయాల్సిన అవసరమే లేదు, వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. స్క్రీనింగ్ చేయించుకుంటే ప్రీ క్యాన్సరస్ లీజన్స్, ఇప్పుడు దాకా చెప్పాను క్యాన్సర్ రాకముందు కొన్ని సింప్టమ్స్ సైన్స్ ఉంటాయి, అవి పర్సన్కి తెలియవు, డాక్టర్స్ మాత్రమే ఏదో చూసి కానీ టెస్ట్ చేసి కానీ ఐడెంటిఫై చేయగలరు. సో అలాంటి ప్రక్రియనే స్క్రీనింగ్ అంటాం. ఈ స్క్రీనింగ్ చేయటం వల్ల ఇలా ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ క్యాన్సర్గా మారకముందు, కొన్ని అయితే 10-15 సంవత్సరాలు అని చెప్పాను, 10-15 సంవత్సరాలు ముందే దాన్ని ఐడెంటిఫై చేసుకొని బేసిక్ చిన్నపాటి ట్రీట్మెంట్తో దాన్ని అక్కడే అణిచివేయచ్చు. అలాంటప్పుడు వేయం కూడా తగ్గిపోతుంది, ఇన్ని మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, క్యాన్సర్ రాకముందే అరికట్టాము. సో స్క్రీనింగ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆల్ ఓవర్ ఇండియా ఈ ప్రోగ్రామ్ డిఫరెంట్ లెవెల్స్లో, కంట్రీ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఇంకా లెస్సర్ దాన్ డిస్ట్రిక్ట్, తాలూకా, విలేజ్ లెవెల్ వరకు ఇది స్ప్రెడ్ అయింది. కాకపోతే ఇప్పుడు ఇంకా బడ్డింగ్ స్టేజ్లో ఉంది. ఈ స్క్రీనింగ్ యాక్టివిటీ విస్తృతంగా దేశవ్యాప్తంగా పాకినప్పుడు ఒక స్టేజ్లో మనము క్యాన్సర్ అనేదాన్ని కంట్రోల్ చేసామని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2000

0: 2022లో స్టేట్ గవర్నమెంటు, మన స్టేట్ గవర్నమెంటు క్యాన్సర్ని నోటిఫైయబుల్ డిసీజ్గా డిక్లేర్ చేసింది. అంటే ఈ డిక్లరేషన్ వల్ల ప్రతి ఒక్కరికి సందేశం పంపుతుంది, ప్రతి హాస్పిటల్కి ఒక సందేశం, ప్రతి ల్యాబ్కి ఒక మెసేజ్, మీ దగ్గర క్యాన్సర్ పేషెంట్ అనే ఐడెంటిఫై అయితే వెంటనే గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయండి. పేషెంటు పర్సన్ ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నా, కారణాలు చాలా అవ్వచ్చు, అది డబ్బు సరిపడా లేక హాస్పిటల్ లేకపోవచ్చు, వాళ్ళకి ఫీజిబిలిటీ, వాళ్ళ ఊర్లో క్యాన్సర్ సెంటర్ లేకపోవచ్చు, లేకపోతే వాళ్ళు భయపడి బయటికి రాకపోవచ్చు, ఇలాంటివి గవర్నమెంట్ మేము బాధ్యత తీసుకుంటాం, మేము వాళ్ళని ఏదో ఒక రకంగా మోటివేట్ చేసి బయటకు తీసుకొస్తాం, మేము వాళ్ళని వాళ్ళ ఊర్లో క్యాన్సర్ సెంటర్ లేకపోతే దగ్గరలో ఉన్న క్యాన్సర్ సెంటర్స్ తీసుకెళ్తాం, అఫోర్డబిలిటీ ఇష్యూస్ ఉంటే వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్స్ని మనము స్ట్రెంగ్తన్ చేసి క్యాన్సర్ సెంటర్స్కి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక క్యాన్సర్ యూనిట్ పెట్టేలా చర్యలు తీసుకొని అక్కడికి తీసుకెళ్ళి ట్రీట్ చేస్తాం అని ఒక మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ని మొన్న నవంబర్ 2024లో ఇప్పుడున్న ప్రభుత్వం మొత్తం ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో స్క్రీనింగ్ జరగాలని ఒక ఆర్డర్ ఇచ్చి విస్తృతంగా స్క్రీనింగ్ చేస్తూ ఉంది. ఈ స్క్రీనింగ్ చేయటం వల్ల ఈవెన్ రాకముందే ఐడెంటిఫై చేసి వీళ్ళని మనము చిన్నపాటి ట్రీట్మెంట్తో, మందుతో కానీ, చిన్న సర్జరీస్లో కానీ, చిన్న చిన్న ఐల్మెంట్స్తో వాళ్ళని ట్రీట్ చేసి క్యాన్సర్ బారి నుంచి పడకుండా చేయగలిగామంటే దేశం మొత్తంలోనే క్యాన్సర్ ఇన్సిడెన్స్ నెంబర్స్ తగ్గుతాయి, ఆటోమేటిక్గా దానివల్ల బర్డన్ తగ్గుతుంది, ప్రొడక్షన్, మంచి ప్రొడక్టివ్ అవుట్కమ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని చర్యలు తీసుకుంటుంది, స్టేట్ గవర్నమెంటు అన్ని రకాలుగాను ప్రయత్నించి స్క్రీనింగ్ లెవెల్ నుంచి ట్రీట్మెంట్ పార్ట్ వరకు, ఇందాక స్క్రీనింగ్ చెప్పాను, ట్రీట్మెంట్ పార్ట్ కోసం స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రతి జిల్లాలో ఒక డిస్ట్రిక్ట్ క్యాన్సర్ సెంటర్ వచ్చేలాగా, ప్రతి స్టేట్లో ఒక స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వచ్చేలాగా, అలాగే దేశంలో నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ డెవలప్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటా ఉన్నారు, దానికి అడుగులు ముందుకు వెళ్తూ ఉన్నాయి.
1: అయితే డాక్టర్ గారు, మీరు తెలియజేసిన విషయాలన్నీ మా శ్రోతలు విన్నారు, విని క్యాన్సర్కి గల కారణాలు, లక్షణాలు, నెక్స్ట్ ఏ స్టేజ్లో వాళ్ళకి సమస్య ఎదురైనప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి తదితర అంశాలు, ఆ ఇవన్నీ తెలుసుకొని ఖచ్చితంగా క్యాన్సర్ అన్నది అదేదో పెద్ద జబ్బు అనే అపోహ నుంచి బయటికి వచ్చి సమస్యలు ఉన్నప్పుడు కన్సర్న్ డాక్టర్ దగ్గరికి, నిపుణుల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని మన అభివృద్ధి అన్నది ఆరోగ్యంతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండి దేశాభివృద్ధిలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారని తెలుసుకుంటూ మీరు తెలియజేసిన వివరాల అన్నింటికీ ధన్యవాదాలు డాక్టర్ గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు క్యాన్సర్ అవగాహన అనే అంశంపై క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం జయచంద్ర రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ గారు. కార్మికుల కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారి సమర్పణ.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్టపతి ద్రౌపది ముర్ము. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. రాష్టంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వార్తల వివరాలు. అనంతపురం జిల్లా జంతులూరులో

0: ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్టపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా డిగ్రీ పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు రాష్టపతి డిగ్రీ పట్టాలను అందజేయడంతో పాటు ప్రతిభ కనబర్చిన 56 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలు ప్రదానం చేశారు. అనంతరం రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ భవిష్యత్తుకు సిద్దమైన సంస్థగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎదగాలని ఆకాంక్షించారు. ఈ విశ్వవిద్యాలయం ఒక గొప్ప విద్యా కేంద్రంగా ఎదిగి 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాష్టపతి పేర్కొంటూ,
1: I am pleased to know that this university has developed a long-term vision to become a future-ready institution. Its commitment to the sustainable development goals, especially to those on quality education, reflects a sense of responsibility towards inclusive and equitable development. I am confident that this university will emerge as a center of excellence and contribute significantly to the realization of vision of Viksit Bharat by 2047.
0: అంతకుముందు రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యార్థులకు అనేక అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానం అమలుతో విద్యార్థులకు మరింత ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఈరోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని పింఛన్ అందజేస్తారు. అనంతరం లబ్దిదారులతో సమావేశమై స్థానికంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. అనంతరం తిరుపతి జిల్లాలోని సత్తివేడు నియోజకవర్గం శ్రీ సిటీలో 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ద్విచక్ర వాహనాల విడిభాగాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నగదును అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పింఛన్లు పంపిణీ చేసి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. విజయనగరం జిల్లా పాచలవలసలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పింఛన్ల నగదును పంపిణీ చేస్తూ, ఈ నెలలో రాష్ట వ్యాప్తంగా 62,19,000 మంది లబ్దిదారులకు 2,711 కోట్ల రూపాయలకు పైగా పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి లబ్దిదారులకు ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేశారు. నర్సాపురం పరిధిలో ఇప్పటి వరకు ప్రత్యేక రైలుగా నడిచిన నర్సాపురం అరుణాచలం ఎక్స్ప్రెస్ ఇకపై రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా సేవలు అందించనుందని, ఇందుకు సంబంధించి రైల్వే శాఖ అనుమతులు మంజూరు చేసిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రజల సౌకర్యార్థం ఈ ప్రాంతం నుంచి నర్సాపురం అరుణాచలం రైలు సేవలను శాశ్వతంగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రెగ్యులర్ సర్వీసు ప్రారంభోత్సవం ఈరోజు మధ్యాహ్నం భీమవరం రైల్వే స్టేషన్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ రైలు పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, గుడివాడ, విజయవాడ మీదుగా ప్రయాణించనుందని చెప్పారు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. బాపట్ల జిల్లా టంగుటూరులోని పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన ఈరోజు పరిశీలించారు. వేలం ప్రక్రియను, పొగాకు బెళ్లను పరిశీలించిన మంత్రి రైతులు, వ్యాపారులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, వేలం కేంద్రాలను గమనించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అత్యంత తక్కువ ధరలు ఇచ్చే పరిస్థితులకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ,
2: బోర్డు అధికారులు కూడా సెలక్షన్ ఆఫరింగ్స్ తీసుకునే విధంగా, దాంతోపాటు ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులకు మేలు చేరే విధంగా కూడా చేయాల్సిన అవసరం ఉంది. హైయెస్ట్ బిడ్ కూడా 250 రూపీస్ యావరేజ్ ప్రైస్ రావడం జరిగింది. ఇది తగ్గకుండా కూడా చేయాల్సిన ఉంది. మళ్ళీ అవసరం అయితే ప్రభుత్వం ట్రేడర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చే చర్యలు తీసుకుంటాం. ఇవి ఏదైనా కానీ మన ప్రభుత్వం రైతుల కోసం ఉంది. రేట్ల పోకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ విధానంలో అవసరం అయితే అన్ని స్థాయి విషయాల్లోనూ రైతులకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్నాడు జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందారు.

0: జిల్లాలోని బోయపాలెం సమీపంలోని జాతీయ రహదారి వద్ద రెండు లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగాయని, రోడ్డుపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో నలుగురు మృతి చెందారని, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టుపాటి రవికుమార్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హెచ్చరిక బోర్డులు సూచికలను ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ బీబీజీ రామ్జీ చట్టం ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో అమల్లోకి వచ్చింది. ఈ పథకం అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ఏ గ్రామీణ కార్మికుడు ఒక్కరోజు కూడా పనికి దూరం కాకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామీణ కుటుంబాలకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి హామీ కల్పించే ఈ చట్టం గ్రామీణాభివృద్దికి దోహదపడుతుందని చెప్పారు. కొత్త విధానం అమలుకు అవసరమైన పరిపాలనా ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు. రాష్టంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్టంలో చట్టపరమైన పాలన లేదని, పోలీస్ స్టేషన్లలో ప్రజలకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని జగన్ రెడ్డి పేర్కొంటూ,
1: మే 28న విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ తన కొడుకును పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ ప్రవేశ పెట్టలేదని, లాకప్ డెత్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని, అత్యవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోమని అడిగితే ఇదే సిపి పట్టించుకోలేదు. మరి రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా?
0: దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను జీఎస్టీ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. భారతదేశ పన్నుల వ్యవస్థలో మార్పు చేసి ఒకే దేశం ఒకే పన్ను భావనతో జూలై 1, 2017 నుండి దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను జీఎస్టీని అమలు చేశారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తేదీని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జూలై 1న జీఎస్టీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పన్నుల సరళీకరణ, సులభతర వ్యాపారం వంటి అంశాలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థపై జీఎస్టీ అమలు ప్రభావాన్ని తెలియజేయడమే ఈరోజు నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా చేపట్టిన గణన పత్రాల డిజిటలీకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్టపతి ద్రౌపది ముర్ము, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, రాష్టంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ పక్క క్లిక్ లోనైనా. వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి డిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ డిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మక.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ECI నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా పర్యావరణ పరిరక్షణలో స్త్రీల భూమిక, ఈ అంశంపై శ్రీమతి పివి శ్రీదేవి గారి ప్రసంగం వింటారు.
8: పర్యావరణ పరిరక్షణలో స్త్రీల యొక్క పాత్రను గురించి చర్చించే ముందు అసలు పర్యావరణ పరిరక్షణ యొక్క ఆవశ్యకతను గురించి మాట్లాడుకోవడం ఎంతైనా అవసరం. పర్యావరణం అంటే ఏమిటి? మన భూమి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి వాతావరణమే పర్యావరణం. దానిలో భూమి, ఆకాశం, నీరు, నిప్పు అన్నీ కూడా పర్యావరణం కిందనే వస్తాయి. కానీ ఈ రోజున మన భూమండలం అంతా కూడా కాలుష్యపు కోరల్లో చిక్కుకొని ఉంది. ఒక ప్రక్కన అన్ని రంగాల్లోనూ అభివృద్ది సాధించాము అని చెప్పుకునేటువంటి మానవులు మరో పక్కన కాలుష్యాలకు కారకులవుతున్నారనేది జగద్విదితం. ఈ ఆధునిక యుగంలో కూడా ప్రగతి సాధించినందుకు గర్వపడాలో, వాతావరణాన్ని కాలుష్యపు కోరల్లోకి నెట్టి మన పతనానికి మననమే కారణమవుతున్నామని దిగులు పడాలో తెలియని స్థితిలో మనమున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో పర్యావరణాన్ని పరిరక్షించటం అనేది ప్రతి మానవుని యొక్క కర్తవ్యం. అయితే ఇందులో ఎలాంటి సందేహమూ లేదు, ఖచ్చితంగా పర్యావరణాన్ని పరిరక్షించటమే మన తక్షణ కర్తవ్యం. అందుకు ప్రతి మానవుడు నడుం కట్టాలి. అలా చేయని పక్షంలో నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, అడవులను కొట్టివేయడం, అశాస్త్రీయంగా ఇసుకను నదీ పారివాహిక ప్రాంతాల నుండి త్రవ్వడం ఒకటేమిటి, ఇలా మనం చేసే ప్రతి మానవ తప్పిదం వలన చాలా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. దీనివలన అనేక అనర్థాలు జరుగుతాయి. ఉదాహరణకి పశుపక్షాదులలో అనేక జాతులు అంతరిస్తాయి. అది జరుగుతోంది, మనం చూస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. వీటి వలన ధనమాన ప్రాణాలకి భారీ నష్టం కలుగుతుంది. గత 4 దశాబ్దాలుగా పెచ్చు పెరిగినటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఇందుకు తార్కాణం. అకాల వర్షాలు కురుస్తాయి లేక వర్షాభావ పరిస్థితులు వస్తాయి, వరదలు వస్తాయి లేదా కరువులు వస్తాయి. ఇలా ప్రపంచమంతా అతలాకుతలమవుతూ ఉంటుంది. దీన్ని మనం అనుభవిస్తున్నాం కూడా. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో స్త్రీల యొక్క భూమిక అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఎందువలన స్త్రీలు మాత్రమే ఇందుకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నారు అంటే, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక సదస్సుల్లో కూడా దీని గురించి విస్తృత చర్చ జరుగుతోంది. ఎందుకంటే మానవ సమాజంలో, కుటుంబ వ్యవస్థలో, అన్ని దశల్లోనూ స్త్రీల యొక్క భూమిక అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అవి అడవుల్లో నివసించే జాతులు కావచ్చు, ఎంతో అభివృద్ది చెందినటువంటి సమూహాలు కావచ్చు, ఎక్కడైనా కూడా స్త్రీలు ప్రత్యేకమైన పాత్రని కుటుంబంలో పోషిస్తారు. అందువలన స్త్రీలు గనక పర్యావరణ పరిరక్షణ కొరకు మానవులు చేయవలసిన అనేక కార్యక్రమాల గురించి అవగాహన కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ దిశగా ఎంతో పురోభివృద్ది సాధిస్తాం. ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్నట్లు స్త్రీలకు ముందసలు ఈ విషయం గురించి అవగాహన కల్పించాలి.

తద్వారా పర్యావరణ పరిరక్షణ సుగమమవుతుంది. నిజానికి కుటుంబ వ్యవస్థలో మనం గనక గమనించినట్లయితే తల్లికున్నటువంటి ప్రాధాన్యత ఇంకెవరికీ లేదు. ఆవిడ ఒక మూల స్తంభం కుటుంబ వ్యవస్థకి. ఆ కుటుంబంలో పిల్లల పరిరక్షణ గాని కుటుంబాలకి అనేక సేవలు అందించేటువంటి వ్యక్తి కూడా స్త్రీయే. పురుషును స్త్రీలతో పాటుగా కుటుంబాల కొరకు పాటుపడినప్పటికీ మానవీయ కోణంలో గనక ఆలోచించినట్లయితే పిల్లల పెంపకం, పిల్లల యందు ప్రేమ, ప్రేమతత్వాన్ని పెంపొందించటం ఇలాంటి వాటన్నిట్లోనూ కూడా స్త్రీయే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. తల్లిగా స్త్రీ తన సంతానాన్ని ప్రకృతిని ప్రేమించి పరిరక్షించే వారిగా పెంచితే తరతరాలుగా పర్యావరణ పరిరక్షణ అదే జరుగుతుంది. అంటే పిల్లలకు ముందు ప్రకృతి అంటే ప్రేమ కలిగించాలి. ప్రకృతిలో మమేకమయ్యే విధంగా పిల్లల్ని మనం పెంచాలి. చిన్నతనం నుండి వారికి మొక్కల పెంపకం అన్నా ప్రకృతి అన్నా ఇష్టాన్ని కలిగించాలి. ఈ అపార్ట్మెంట్ సంస్కృతిలో కూడా పిల్లలకి సూర్యోదయం ఏమిటి, సూర్యాస్తమం ఏమిటి అనేది తెలియకుండా గనక మనం పెంచితే వాళ్ళకి అసలు ప్రకృతికి దూరంగా తీసుకెళ్లిన వాళ్ళం అవుతాం. కాబట్టి పిల్లలని చిన్నప్పటి నుండి కూడా వాళ్ళకి ప్రకృతి అంటే ప్రేమ కలగాలి, మొక్కలంటే ఇష్టం కలగాలి, అలాగే వాతావరణ కాలుష్యం అంటే ఏమిటి, దాన్ని మనం ఎలాగా ఎదుర్కొనాలి అనేది కూడా పిల్లలకి చెప్పాలి. అది అతి పిన్న వయసులో 1-2 సంవత్సరాల పిల్లలకు కూడా ఒక విత్తనాన్ని నాటి ఆ మొక్క పెరగటాన్ని చూపిస్తూ దాన్ని ఆనందించే విధంగా వాళ్ల చేత్తో నాటినటువంటి విత్తనం నుండి ఏ విధంగా మొక్క వస్తోంది, అలాగే వాళ్ళు నాటిన మొక్కలకి ఏ విధంగా మొగ్గ తొడుగుతున్నాయి, అవి ఎలా పూలు పూస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి, ఇలాంటివన్నీ పిల్లలు గనక చూస్తే చాలా ఆనందపడతారు, చాలా ఇష్టపడతారు. అలా మెల్లమెల్లగా వాళ్ల మనసులో పూర్తిగా నాటుకుపోతుంది అన్నమాట. ప్రకృతి అంటే ఇష్టం. అంతేకాకుండా నీటిని వృధా చేయకుండా వాడటం, అది కూడా పిల్లలకి బాగా చిన్నప్పటి నుండి నేర్పాలి. వాళ్ళకేం తెలుసులే, పెద్దయ్యాక నేర్చుకుంటారు అనేటువంటి ఆలోచనల నుండి మనం దూరం అవ్వాలి. పెద్దయ్యాక నేర్చుకునేది ఏమి ఉండదండి, చిన్నప్పటి నుండి మనం వాళ్ళ మనసులో ఏమి నాటుతామో అదే పిల్లలకి పెద్దయినా కూడా మనసులో ఉంటుంది. అలాగే ఇంకుడు గుంటలంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, నీటిని మనం ఎలా ఒడిసి పట్టాలి, వాన నీటిని, ఇలాంటివి కూడా పిల్లలకి ఇప్పుడు చాలా పాఠశాలల్లో నేర్పిస్తున్నారు. అయితే అది పాఠశాలలకు మాత్రం వదిలేయకండి సుమా, తల్లులు ఇలాంటి వాటి గురించి చాలా చిన్న వయసులో పిల్లల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని మరీ ముద్దు ముద్దుగా చూపిస్తూ ఉంటే వాళ్ళకి అల్లరి చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి ఏదో వ్యాపకం ఉండాలి అని చెప్పి సెల్ ఫోన్స్ ఇచ్చి లేకపోతే కంప్యూటర్ ముందు కూర్చోపెట్టి అలా వాళ్ళకి వ్యాపకాలు కల్పిస్తున్నారు తల్లిదండ్రులు. అదే దీన్ని మీరేం చేయాలంటే ప్రకృతికి సంబంధించినవి చూపించండి. అది కూడా మీరు ఉన్నప్పుడే పిల్లలకి కంప్యూటర్స్ ఇచ్చి సెల్ ఫోన్స్ ఇచ్చి వాళ్ళని అలా వదిలేస్తే వాళ్ళు పూర్తిగా ఒక ప్రకృతికే కాదు కుటుంబానికి కూడా దూరం అయిపోయి పెరుగుతారు. క్రమశిక్షణ అనేది కుటుంబంలో ఉండాలి అంటే తల్లి పాత్ర దీంట్లో చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళకి చెత్త పారేసే పద్ధతులు కూడా, చాక్లెట్ తిన్నాకైనా సరే ఆ ర్యాపర్ తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేయడం, ఇలాంటివి వాళ్ళకి నేర్పితే ఈ రోజున అపార్ట్మెంట్ లో నుంచి చెత్త కిటికీల్లో నుంచి కిందకి పారేయడం అలా చేసేటువంటి కల్చర్ ఏదైతే ఉందో, లేదా పక్క వాళ్ళ దొడ్లోకి పడేయడం, ఆ కల్చర్ నుంచి మనం బయటపడతాం. ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలియదు. ఇక ముందు తరాలకి ప్రకృతికి దగ్గర చేసి ఒక సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉండేట్టుగా పిల్లల్ని పెంచాలి. ఇది పెంచాలి అంటే తల్లిగా స్త్రీ పాత్ర ఎంతో ఉంది. ప్రేమతో నేర్పించడంలో స్త్రీలకు ఆనందం ఉంది, అలాగే నేర్చుకునే పిల్లలకు ఆనందం ఉంది. కొట్టి కోప్పడి లేదా పరీక్షల్లో మార్కుల కోసం చదివేది ఆ పరీక్ష అయిపోగానే మర్చిపోతారు. కానీ చిన్నప్పటి నుంచి మనం పిల్లలకు నేర్పించేది ఏదైతే ఉంటుందో ఈ విధంగా సెల్ఫ్ డిసిప్లిన్, అది అసలు పోదు. మనము ఎంత పెద్దవాళ్లమైనా ముసలి వాళ్లమైనా మా అమ్మ ఇలా చెప్పింది, మా అమ్మ ఇలా చేసేది, చాలా మంది పిల్లలు ఏవి గమనించినట్టుంటారు, వాళ్ళ పుస్తకాలు చదువుతూ ఉంటారు. కానీ ఒకసారి వాళ్ళ కుటుంబాలు ఏర్పడిన తర్వాత వాళ్ళ అమ్మ ఎలా చేస్తోందో గుర్తు తెచ్చుకుని అదే విధంగా ఇల్లును పెట్టుకోవడం, వంటిల్లును పెట్టుకోవడం, ఆహాహా మా అమ్మ ఇప్పుడు కాదు ముందే పోపేసేస్తుంది అంటూ చెప్పే పిల్లల్ని చూస్తూ ఉంటాం. అరే వీళ్ళు ఇంత గమనించారా అనుకుంటాం. అంటే అర్థమేమిటి, తల్లి పిల్లల మనసులో నాటుకునేట్టు గనక చెప్పింది అంటే ఇక ఆ పిల్లల్ని ఇక డోకాలేదు, వాళ్ళు హాయిగా ఆ దారిని వెళ్ళిపోతారు. ప్రతి తల్లి కూడా ఇందుకు దోహదం చేయాలంటే ప్రభుత్వ పరంగా ఏం చేయాలి? ప్రభుత్వ పరంగా ముఖ్యంగా స్త్రీలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ఎంతో ముఖ్యం. అలాగే ప్రభుత్వేతర సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉద్యమించాలి. కొంతమంది స్త్రీలు ముఖ్యంగా వాళ్ళకి దీని గురించి పెద్దగా అవగాహన ఉండదు. వాళ్ళ పిల్లలకి టైంకి అన్నం పెట్టామా, టిఫిన్ పెట్టామా, ఇంకోటి పెట్టామా, ఇల్లు సర్దామా, అంట్లు తోమామా, బట్టలు ఉతికామా, అంతమటుకే వాళ్ళ పరిధి. అలాంటి వారిని ఒక చోటకి చేర్చి వీళ్ళు ఈ సంస్థల ద్వారా వాళ్ళకు గనక పర్యావరణ పరిరక్షణ గురించి మంచి అవగాహన కల్పిస్తే, ఇది జరుగుతోందండి మన దేశంలోనే, అనేక రాష్ట్రాల్లో ఇవి జరుగుతున్నాయి. అలాగే దాన్ని ఇంకాస్త ముమ్మరం చేసినట్లయితే
ఆ అవగాహన

0: వచ్చిన తల్లి. ఒక స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబమంతా విద్యావంతులవుతారంటారు. అందుకని ఆ స్త్రీకి గనక పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యం, దానికి మనం చెయ్యవలసిన కర్తవ్యం గనక బోధించినట్లయితే, ఆవిడ ద్వారా కుటుంబమంతా, అలా కుటుంబాలు కుటుంబాలు కలిస్తేనే సమాజం, సమాజం అంతా కూడా దానికి దోహదం చేస్తుంది. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యంతో తల్లడిల్లిపోతున్నాయి. ఎంతో గొప్ప దేశాలుగా చెప్పుకుంటున్నటువంటి ప్రపంచ పటంలో మొదటి 10 దేశాల్లో కూడా ఇదే ఇబ్బంది. కానీ వాళ్ళకి ఏం చెయ్యాలి, దీనికి చెయ్యవలసినటువంటిదే ఉన్నాయి అనేది చర్చలకు వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రతి వారి దృష్టి స్త్రీల వైపు పడుతుంది. స్త్రీలు చెప్తే ఆ కుటుంబాలు, ఆ కుటుంబాల ద్వారా సమాజాలు వాటిని పాటిస్తాయనేది అందరూ అంగీకరించినటువంటి సత్యం. మనము ప్రపంచవ్యాప్తంగా గనక చూసినట్లయితే, స్త్రీలు పర్యావరణ పరిరక్షణకై చేసిన అనేక విజయవంతమైన ఉద్యమాలు, వాళ్ల యొక్క శక్తి సామర్థ్యాలు మనకు తెలుస్తాయి. ఉదాహరణకి, ఎప్పుడో 18వ శతాబ్దంలో జోధ్పూర్ మహారాజు గారు, ఆయనకు కొత్త కోట కట్టుకోవడానికి ఇండిస్క్రిమినేట్ గా, అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవుల్లోకి వెళ్లి పెద్ద పెద్ద చెట్లని కొట్టించారు. ఆ చెట్లని కొట్టడానికి ఆయన సైన్యం వెళ్ళింది. ఆ సైన్యం వెళ్ళినప్పుడు ఆ పరిసరాల్లో ఉన్నటువంటి అమృతాదేవి అనేటువంటి స్త్రీమూర్తి ఆ చెట్టుని వాటేసుకుని, ఈ చెట్లని పరిరక్షించాలి, ఈ చెట్లని కొట్టేయద్దు, చెట్లని కొట్టేస్తే మనకు మనుగడ లేదు అని చెప్పి నరకవద్దని చెప్పి పోరాడింది. అయితే ఆ పోరాటంలో విజ్ఞత లేనటువంటి సైనికుల చేతుల్లో ఆవిడ చనిపోయింది కూడా. అమృతాదేవికి మనం శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఆ రోజుల్లోనే 200 సంవత్సరాల క్రితం చెట్లు వలన మనకి ఎంతో ఉపయోగం ఉంది, చెట్లను మనం ప్రాణులుగా భావించి వాటిని ప్రేమించాలి అని చెప్పినటువంటి అమృతాదేవికి మనము ఖచ్చితంగా పాదాభివందనం చేసి ఆవిడ దారిలో నడవాలని చెప్పి మాత్రం మనం ఖచ్చితంగా భావించాలి. చెట్లు మనలాంటి ప్రాణులే అని భావిస్తే, వాటిని ప్రేమిస్తే, అడవుల్లో పల్లెల్లో నివసించే అనేక మందికే కాదు, మొత్తం పట్టణాల్లో నివసించే వాళ్లకు కూడా ఎంతో ఉపయోగం, ఎంతో మేలు. వృక్షో రక్షతి రక్షిత అంటారు. ఒక వృక్షాన్ని గనక రక్షించాము అంటే ఆ రక్షించిన వారిని పరిరక్షిస్తుంది ఆ వృక్షం అని. అందుకని నోరులేని వృక్షాలని, పెద్ద పెద్ద వృక్షాలని కేవలం వాణిజ్యపరంగా ఆలోచించి కొట్టివేస్తున్నటువంటి వారందరూ కూడా ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచించాలి. ఇవన్నీ కూడా మైండ్ సెట్, మనసులో మనం అనుకోవడం. ఇది మనం చెయ్యకూడదు, ఇది తప్పు, ఇది దేశానికే కాదు ప్రపంచానికి ద్రోహం అని ప్రతివారు నమ్మినాడు, ఈ విధంగా ఎవరూ చేయరు.
1: పర్యావరణ పరిరక్షణలో స్త్రీల భూమిక, శ్రీమతి పివి శ్రీదేవి గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు లలిత గీతం.

ఇప్పుడు ఇంటి పనులలో నీటి పొదుపు విశేషాలు. బ్రష్ చేస్తున్నా గడ్డం చేసుకుంటున్నా చాలా మంది ట్యాప్ ను వదిలేసి ఉంచుతారు. ఓ నిమిషం పాటు ట్యాప్ ను కట్టకుండా వదిలేసినా వృధా అయ్యే నీరు కనీసం 5 నుంచి 10 లీటర్ల దాకా ఉంటుంది. అదే అవసరమైన నీటిని మగ్గుతో వాడుకోవడం వలన ఎంతో నీటిని పొదుపు చేయొచ్చు. ఒకసారి టాయిలెట్ ఫ్లష్ ను ఉపయోగిస్తే, అంటే పాతకాలం నాటిదే వాడుతుంటే కనుక 14 లీటర్ల పైన నీరు అవసరపడుతుంది. అదే కొత్తగా వస్తున్న నాణ్యమైన ఫ్లష్ టాయిలెట్లకైతే 4 నుంచి 6 లీటర్ల వాటర్ సరిపోతుంది. అలాగే ఓ బాత్ టబ్ నింపడానికి 270 లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. పవర్ బాత్ అయితే 90 లీటర్ల దాకా కావాలి. అదే బకెట్ స్నానం అయితే 16 నుంచి 20 లీటర్ల వాటర్ అవసరమవుతాయి. మగ్గు కూడా పెద్ద సైజు కాకుండా చిన్న సైజు వాడితే ఓ వ్యక్తి రోజుకి కనీసం 20 నుంచి 40 లీటర్ల దాకా నీటిని ఆదా చేసుకోవచ్చు. అలాగే వంట పాత్రల్ని పంపు కింద కడిగితే 50 నుంచి 60 లీటర్ల నీటిని పడుతుంది. అదే ఒక బకెట్ తో నీటిని పట్టుకుని కడుక్కుంటే 15 నుంచి 20 లీటర్ల నీరు సరిపోతుంది. కూరగాయల్ని ఓ పాత్రలో తీసుకుని కడిగితే 1 లీటర్ నీరు సరిపోతుంది. అదే ట్యాప్ కింద కడిగితే 4 నుంచి 8 లీటర్ల వరకు నీరు పడుతుంది. పైగా పాత్రలో కడిగినవి మొక్కలకు పోసుకోవచ్చు. మరి ట్యాప్ కింద కడిగితే ఆ నీరు కాస్త డ్రైనేజ్ పాలే అవుతుంది. కుళాయి నుంచి సెకనుకి 1 చుక్క చొప్పున వాటర్ లీక్ అయినా రోజుకి 30 లీటర్ల నీరు వృధా అవుతుంది. పైపుతో ఒక్కసారి కారును కడిగితే సుమారు 200 లీటర్ల నీరు పడుతుంది.

అదే ఓ బకెట్ నీళ్లతో క్లాత్ ముంచి శుభ్రం చేసుకుంటే కేవలం 20 లీటర్ల నీరే సరిపోతుంది. ఓ చెట్టు రోజుకి 265 లీటర్ల నీటిని ఆవిరి చేస్తుంది, వాతావరణంలోకి విడుదల చేస్తుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడటంతో పాటు విధిగా చెట్లు పెంచితే నీటి లభ్యత కూడా పెరుగుతుంది. భారతీయ ప్రమాణాల ప్రకారం స్నానానికి 55 లీటర్లు, టాయిలెట్కి 30 లీటర్లు, ఇంటి శుభ్రానికి 10 లీటర్లు, బట్టలు ఉతకడానికి 20 లీటర్లు, పాత్రలకి 10 లీటర్లు, అలాగే వంటకి 5 లీటర్లు, త్రాగడానికి 5 లీటర్లు చొప్పున సగటు మనిషికి రోజుకి 135 లీటర్ల నీరు అవసరమవుతుంది. కానీ అధిక ఆదాయ వర్గాలన్నీ 250 నుండి 600 లీటర్ల వరకు వాడుతుంటే అల్పాదాయ వర్గాల వాడకం 30 లీటర్ల వరకు మించడం లేదు. అంతేకాదు, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో స్టార్ హోటల్స్ లో ఓ గది నిర్వహణ కోసం రోజుకి వాడే నీరు 1000 నుంచి 1600 లీటర్ల వరకు ఉంటుంది. మరి నీటిని అనవసరంగా వాడితే చుక్క నీరు దొరక్క భవిష్యత్తు తరాలు తీవ్రమైన కరువుతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కాలినడకన చాలా దూరం వెళ్లి బిందెలతో నీటిని తెచ్చుకునే పరిస్థితులున్నాయి. నీరు లేక అల్లాడే ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి నీటిని పొదుపుగా వాడుకుందాం. మీరింతవరకు ఇంటి పనులలో నీటి పొదుపు విశేషాలు విన్నారు.

చెప్పుకోకూడదు. మరి మనం దీనికి ఏం చేయాలి, అడవుల పెంపకం అంటే ఏమిటి, దీని గురించిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడున్న పరిస్థితిని మార్చడానికి మన ముందున్న ఒకే ఒక్క మార్గం మొక్కలు నాటడం, అడవుల పెంపకం. ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఒకటి రీఫారెస్టేషన్. ఇది వరకు అడవి ఉండి ఇప్పుడు నశించిపోయిన చోట మళ్లీ మనం చెట్లను పెంచాలి. అలాగే ఎఫారెస్టేషన్, అడవి లేని కొత్త ప్రాంతాలలో ఖాళీ స్థలాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి అడవులను సృష్టించాలి. ఇది కేవలం ప్రభుత్వం మాత్రమే చేయాల్సిన పని కాదు, ఇందులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. చిన్న మార్పు పెద్ద ఫలితం. మన ఇంట్లో జరిగే పుట్టినరోజులు, పెళ్లిళ్లు లేదా ఏమైనా పండుగల సందర్భాలలో ఒకరికొకరు ప్లాస్టిక్ వస్తువులు, బహుమతులు ఇచ్చుకునే బదులు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వడం అలవాటు చేసుకుందాం. ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంటే మన జ్ఞాపకాలు కూడా అలాగే పచ్చగా నిలిచిపోతాయి. అలాగే ఇందులో విద్యార్థులు యువత పాత్రను గురించి తెలుసుకుందాం. స్కూళ్లలో, కాలేజీల్లో గ్రీన్ క్లబ్ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఊరిలో లేదా కాలనీలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి వారాంతాలలో అందరూ కలిసి మొక్కలు నాటాలి. కేవలం మొక్కలు నాటడమే కాదు, అవి బతికేలా రోజూ నీళ్లు పోసి కాపాడటం ఇంకా ముఖ్యం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం 5 మొక్కలు నాటి వాటిని చెట్లుగా మార్చాలని ఒక సంకల్పం తీసుకోవాలి. అలాగే పర్యావరణ పరిరక్షణ అనేది ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడటం కాదు. అది మన ఇంటి నుంచే, మన నుంచే మొదలవ్వాలి. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు. మన పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఇస్తామో లేదో కాని, పీల్చడానికి స్వచ్ఛమైన గాలిని, తాగడానికి మంచి నీటిని ఇచ్చే పచ్చని ప్రకృతిని మాత్రం ఖచ్చితంగా అందిద్దాం. రేపటి పచ్చని భవిత కోసం ఇవ్వాలే ఒక మొక్కను నాటుదాం, అడవులను కాపాడుకుందాం. పొద్దున్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం పీల్చే గాలి ఎక్కడిది, మనం తినే ఆహారం ఎక్కడిది, మనల్ని ఎండ తీవ్రత నుంచి కాపాడే నీడ ఎక్కడిది, వీటన్నింటికీ ఒకటే సమాధానం, అదే ప్రకృతి. మన చుట్టూ ఉన్న చెట్లు. వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. అంటే మనం చెట్లను కాపాడితే ఆ చెట్లు మనల్ని కాపాడతాయి. కాని మనం ఈరోజు ఏం చేస్తున్నాం, కాంక్రీట్ అరణ్యాల కోసం, స్వార్థం కోసం నిజమైన అరణ్యాలను నరికేస్తున్నాం. మరి అడవులు ఎందుకు ముఖ్యం? అడవులు అనేవి కేవలం కొన్ని చెట్ల సమూహం కాదు, భూమికి ఉన్న ఊపిరితిత్తులు, గ్రీన్ లంగ్స్ ఆఫ్ ఎర్త్. మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ ని పీల్చుకుని మనకు కావలసిన ప్రాణవాయువుని ఇచ్చేది చెట్లే. వర్షాలు సమయానికి పడాలన్నా, భూగర్భ జలాలు పెరగాలన్నా అడవులు చాలా అవసరం. చెట్ల వేళ్లు భూమిని గట్టిగా పట్టి ఉంచుతాయి. దీనివల్ల వరదలు వచ్చినప్పుడు నేల కోతకు గురి కాకుండా ఉంటుంది. అలాగే ఎన్నో రకాల పక్షులు, జంతువులు, కీటకాలు, ఔషధ మొక్కలకు అడవులే నివాసం. అడవులను నాశనం చేయడం అంటే వాటి ఇళ్లను మనం కూల్చేయడమే. ఇంకా ఇవాళ గ్లోబల్ వార్మింగ్ గురించి మనం రోజు పేపర్లలో, వార్తల్లో చూస్తున్నాం. ఎండలు మునిపెన్నడు లేనంతగా మండిపోతున్నాయి. వర్షాలు పడాల్సిన సమయంలో పడవు, పడితే వరదలు వస్తాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే మనం అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నాం, అదే డిఫారెస్టేషన్. చెట్లు, వనాలను సంరక్షించడం పర్యావరణ పరిరక్షణకు అత్యంత ముఖ్యం. అడవులు కేవలం చెట్ల సముదాయం మాత్రమే కాదు, అవి భూమిపై సమతుల్యతను కాపాడే జీవావరణ వ్యవస్థలు.

అనేక వన్యప్రాణులకు సూక్ష్మజీవులకు ఆవాసాన్ని కల్పిస్తాయి. నేడు ప్రపంచ భూభాగంలో సుమారు 31% అడవులతో కప్పబడి ఉంది. మరి అడవుల ప్రాముఖ్యత ఆక్సిజన్, గాలి స్వచ్ఛత, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకుని ప్రాణవాయువును విడుదల చేస్తాయి. అడవులు మేఘాలను ఆకర్షించి వర్షాలు పడటానికి దోహదపడతాయి. ఇవి గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. చెట్ల వేర్లు భూగర్భ జలాలను పెంచుతాయి, నేలకోతను నివారిస్తాయి. అడవులు కలప, పండ్లు, ఔషధ మొక్కలు జంతుజాలానికి నిలయం. అటవీ నిర్మూలన వలన నేడు మానవ అవసరాల కోసం చెట్లను విచక్షణారహితంగా నరికివేయడం వలన అడవులు అంతరించిపోతున్నాయి. దీనివల్ల వర్షాలు తగ్గడం, కాలుష్యం పెరగడం, జీవ వైవిధ్యం దెబ్బతినడం వంటి తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. అడవులను సంరక్షించడం మనందరి బాధ్యత. వన మహోత్సవం వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పర్యావరణ పరిరక్షణ కోసం అడవుల నరికివేతను అరికట్టి పచ్చదనాన్ని పెంపొందించాలి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ శ్రోతలకు స్వాగతం అండి. మరి అయితే ఈనాటి యువలయ కార్యక్రమంలో ముందుగా మనం అడగబోతున్న ప్రశ్న, అబ్దుల్ కలాం గారు ఎన్ని డాక్టరేట్లను పొందారు? ప్రశ్న మరొకసారి, అబ్దుల్ కలాం గారు ఎన్ని డాక్టరేట్లను పొందారు? మరి సమాధానం పంపించేస్తారు కదా, మీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

చాలామంది శ్రోతలు క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేయండి అని అడుగుతున్నారు. అయితే మనం అడిగిన ప్రశ్న, అబ్దుల్ కలాం గారు ఎన్ని డాక్టరేట్లు పొందారు? సమాధానం రాసి పంపించేసేయండి. మరి మీ కోరిక మేరకు నేను క్వశ్చన్ అయితే మళ్ళీ చెప్పాను కదా. సరే, ఇప్పుడు సమాధానాలు పంపించిన వాళ్ళ పేర్లు చదువుదాము. అందరికంటే ముందుగా మనకి పంపించేశారు ప్రసాద్ గారు, ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుండి హరినాథపురం, రైట్ ఆన్సర్ అండి. శ్యామ్ గారు నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, రైట్ ఆన్సర్ అండి. పిఎస్ లక్ష్మి గారు పంపించారు ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి పంపించారండి ఫణిరాజ్ గారు, రైట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. షేక్ మెహబూబ్ సుభాని గారు పంపించారు, రైట్ ఆన్సర్. తెనాలి నుండి మహేంద్ర గారు పంపించారండి, రైట్ ఆన్సర్. గణేష్ గారు పంపించారు నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్ అండి. రెండు పెట్టారు, ఒకటి రైట్ ఆన్సర్, ఓకేనా. సుమతి గారు ఆత్మకూరు నుంచి పంపించారు, నంద్యాల జిల్లా నుండి, రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్ గారు, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. లతా సుహాస్ గారు హొస్కోట నుండి పంపించారు, రైట్ ఆన్సర్. దేవులపల్లి నుంచి హనుమంతరావు, కూర్మవల్లి, ఖమ్మం, తెలంగాణ నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామ కృష్ణారావు నర్సాపురం నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. కోటేశ్వరరావు గారు పంపించారండి, రైట్ ఆన్సర్. అత్తిలి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి. శ్రీను వెల్లవెల్ల నెల్లూరు నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. ఇంకెవరు పంపించారంటే మనకి ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడు పశ్చిమ గోదావరి జిల్లా నుండి పంపించారండి, రైట్ ఆన్సర్. శంకర్ గారు ఖమ్మం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. దైదా భిక్షం వెంకట్ గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుండి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి. నల్గొండ డిస్టిక్ నుంచి పంపించారండి వీరు కూడా, వీరి పేర్లు రాయలేదు. రామూర్తి గారు కూచివనిపేట నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. వెంకటేశ్వరరావు మార్టూర్ నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. గొలగమూడి రాధాకృష్ణమూర్తి గారు పంపించారండి, మాధవి, క్షీరసాగర్, మార్టూర్ నుంచి, రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి, వెంకటేశ్వర, శ్యామల మరియు వారి కుటుంబ సభ్యులందరూ పంపించారండి. ఇంకా మనకి ఎవరు పంపించారంటే నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య గారు పంపించారండి, రైట్ ఆన్సర్. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, ఎనమడుగు నుండి పంపించారండి. సౌదామణి, వసుంధర, తుమ్మ, పద్మావతి గారు, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి పంపించారండి, రైట్ ఆన్సర్. భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, సుజాత నగర్ ఒంగోలు నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిలువరు లంక నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. రవికుమార్ గారు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకిరాజు దగ్గరికి వచ్చారండి, కానీ రైట్ ఆన్సర్ కాదు, ఓకేనా.

వీర కనకారావు పార్వతి వీరభద్రాపురం నుండి పంపించారండి. రైట్ ఆన్సర్. రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమౌళి. రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, మరి కరెక్ట్ సమాధానం రాసిన వారి పేర్లన్నీ చదివేశాను కదండి, మిగిలిన వాళ్ళ పేర్లు చదవలేదు అంటే వారు ఆన్సర్ తప్పుగా పంపించారు, అందుకని వారి పేర్లు చదవలేదు, గమనించగలరు. అయితే మొదటి ప్రశ్నకు సమాధానం వినే టైం వచ్చేసింది. అబ్దుల్ కలాం గారు ఎన్ని డాక్టరేట్లను పొందారు? అడిగిన ప్రశ్నకు సమాధానం 48. మొదటి ప్రశ్న అయిపోయింది కదండి. ఇక రెండవ ప్రశ్న, దానిమ్మ పండును సంస్కృతంలో ఏమంటారు? ప్రశ్న మరొకసారి, దానిమ్మ పండును సంస్కృతంలో ఏమంటారు? సమాధానం నాకు రాసి పంపించేస్తారు కదా. ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

రెండవ ప్రశ్న సమాధానం పంపించిన వారు అందరికంటే ముందుగా ఎవరంటే శ్యామ్ గారు నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్ అండి. ప్రసాద్ గారు ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. గుంటూరు నుండి షేక్ మెహబూబ్ సుభానీ గారు. రైట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి. రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుండి రామకృష్ణయ్య గారు పంపించారు. సుభాషిణి. రైట్ ఆన్సర్. సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, సుజాత నగర్ ఒంగోలు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు పంపించారు నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులు బాపట్ల జిల్లా నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. తెనాల నుండి ఎంవి ప్రసాద్, ఇందిర మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారండి. రైట్ ఆన్సర్. హనుమంతరావు గారు కూర్మవల్లి ఖమ్మం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్ మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారండి. రైట్ ఆన్సర్. పాపినేనిపాలెం నుండి సత్యనారాయణ, ఈశ్వరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారు. రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి పంపించారండి. రైట్ ఆన్సర్. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు నరసాపురం పశ్చిమ గోదావరి నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుండి పంపించారు. రైట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. గోగులమూడి రాధా కృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూర్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. ప్రభాకర్ తాడేపల్లిగూడెం నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. ఆదిత్య గాయత్రి కాకినాడ రూరల్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి పంపించారు. రైట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు. రైట్ ఆన్సర్ అండి. ఎంవి వెంకటేశ్వరరావు గారు అరుణ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా నుండి పంపించారు. వినయ్, శ్రీదేవి, ప్రవీణ. రైట్ ఆన్సర్. భానుప్రకాష్ రైట్ ఆన్సర్ పంపించారండి. వావిల్ల నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. ఉట్రుమిల్లి నుంచి మంచం శేషగిరిరావు, పుల్లారావు, అయ్యల జానకిరామయ్య. రైట్ ఆన్సర్. సమీనగర్ పంపించారు నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్ అండి. లత గారు పంపించారు ఉయ్యూరు నుంచి. రైట్ ఆన్సర్. దైదా భిక్షం వెంకట్ గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుండి

పంపించారండి రైట్ ఆన్సర్. లతా సుహాస్ గారు హోస్కోట నుండి రైట్ ఆన్సర్. రవికుమార్ గారు పంపించారు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. మహేంద్ర గారు పంపించారు తెనాలి నుంచి రైట్ ఆన్సర్. నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు త్రివేణి చిన్మయి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి పంపించారండి రైట్ ఆన్సర్. కాసుల పద్మ గుంటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. పాలెంపోలయ్య అల్లగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు మరియు వారి కుటుంబ సభ్యులందరూ పంపించారండి రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్. జాపా భువనేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ రైట్ ఆన్సర్ పంపించారండి. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ అండి. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం శోభనాద్రిగూడెం నుంచి షేక్ మెహబూబ్ జాన్ గారు రైట్ ఆన్సర్ అండి. జాన్ గారు శంకర్ గారు పోలీస్ నుంచి పోలీస్ టైలర్స్ ఖమ్మం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి పంపించారండి. నేదునూరి కళ్యాణ్చారి రుత్విక శ్రీవైష్ణవ్ కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుండి పంపించారు రైట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు పంపించారు అత్తిలి నుంచి రైట్ ఆన్సర్ అండి. రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా ఎవరు పంపించారంటే వీర కనకారావు పార్వతి వీరభద్రాపురం నుండి పంపించారు రైట్ ఆన్సర్. రవీందర్ రెడ్డి గారు పంపించారు సర్వేపల్లి నుంచి. రాంగ్ ఆన్సర్ పెట్టారండి, ఎందుకనో ఒకసారి చూసుకోండి. దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ ఎనుమడుగు నుండి పంపించారండి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. పూజారి ధనంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుండి పంపించారండి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. వెంకటేశ్వరరావు గారు మార్టూర్ నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువలంక అవనిగడ్డ నుండి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పంపించారండి రైట్ ఆన్సర్ అండి. పాపినాయనపాలెం నుండి పంపించారు. తాళ్ళూరు శ్రీనివాస్ చక్రవర్తి గారు మాధవి యలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుండి రైట్ ఆన్సర్. పాపినేనిపాలెం నుండి సూర్యనారాయణ ఈశ్వరమ్మ క్రాంతికుమార్ అశోక్ రైట్ ఆన్సర్ అండి. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు పంపించారు సుభాషిణి శ్రీ విష్ణు రైట్ ఆన్సర్ అండి. ఎంవి వెంకటేశ్వరరావు గారు అరుణ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా నుండి పంపించారు రైట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు పంపించారు రైట్ ఆన్సర్ అండి. మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపాలెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కె రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. రాజశేఖర్ గారు వేదాయపాలెం నెల్లూరు నుంచి పంపించారండి. ఎస్ రేవతి గారు రైట్ ఆన్సర్ అండి. ఇంకా ఎవరు పంపిస్తున్నారు చూద్దాము. చంద్రమౌళి గారు పద్మరాణి గారు పంపించారు మంచిర్యాల నుంచి రైట్ ఆన్సర్. బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ హైదరాబాద్ నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని రైట్ ఆన్సర్.

ఎం రావు గారు పంపించారు ఒంగోలు నుంచి. రైట్ ఆన్సర్. బి శివకుమార్ గారు విసి కాలనీ నంద్యాల నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. ఓకేనండి, మరైతే అందరి పేర్లు చదివేశాను కదా. అయితే నేను అడిగిన ప్రశ్న, దానిమ్మ పండును సంస్కృతంలో ఏమంటారు? దామిడీ ఫలం. అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారండి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కాని ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయాత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: హింస కఠోరం.
1: హింస వినాశకరం.
0: హింస భయానకం.
1: హింసని విడనాడండి, శాంతిని నెలకొల్పండి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: విద్యార్థి కె కృష్ణ సాకేత్.
1: ఓం శ్రీ గురుభ్యో నమః.
2: శుభాశీ, సమస్త సన్మంగళాని భవంతు, జయతు సంస్కృతం. సంస్కృత భాషలో అత్యద్భుతమైన నాటకాలలో మృచ్ఛకటికం అనే నాటకం శూద్రక మహాకవి రచించినటువంటిది. ఇందులో మానవ మనస్తత్వాలను, అనేక విధములైనటువంటి వ్యక్తిత్వ వికాసాలను, విశేషాలను చక్కగా తెలియజేసేటువంటి

0: గొప్ప నాటకంలో రెండవ అంకంలో చివరిలో ఉండేటువంటి రెండు శ్లోకాలను మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఒక జూదం ఆడేటువంటి సన్నివేశం ఈ అంకంలో ఉంటుంది. అంటే మానవులు జూదానికి ఎట్లా లోనవుతున్నారు, ఏ విధంగా వాళ్ళు ఘర్షణలు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఇవన్నీ చాలా విశేషాలన్నీ ఇందులో మనకి ఉంటాయి. ఈ అంకంలో చివర సంవాహకుడు అనేవాడు చారుదత్తుని దగ్గర పనిచేసేటువంటి, కథానాయకుడైన చారుదత్తుని దగ్గర పనిచేసేటువంటి ఒక ఉద్యోగి. అంటే చారుదత్తుడికి ఒళ్ళు పట్టడం లాంటివి చేసేటువంటి ఒక సేవకుడు. ఆ చారుదత్తుడు దరిద్రుడు అవటం వలన, పెదవాడు అవటం వలన సంవాహకుడికి జీతం ఇవ్వలేకపోతాడు. అందువలన ఇతడు వెళ్ళి ఒక చోట జూదం ఆడి డబ్బు సంపాదిద్దామని జూదం ఆడటానికి వెళ్తాడు. ఆ జూదం ఆడేటువంటి వాడి దగ్గర ఇతడు అప్పు పడతాడు. అప్పు పడితే వాడు డబ్బులు ఇమ్మని వెంటబడతాడు. అట్లా అతని వెంటబడి అతన్ని కొట్టబోతూ ఉండగా ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళి వసంతసేన ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆ వసంతసేనకు చారుదత్తుని యొక్క గొప్పతనాన్ని, వివరాలని చెప్పడం ద్వారా చారుదత్తుని సేవకుడు అనే విషయం తెలియగానే అతని బాకీ అప్పు తీర్చించి పంపించేస్తుంది ఆ వచ్చినటువంటి వాడిని. ఆ సందర్భంలో ఇప్పుడు మనం ఈ జరుగుతున్నటువంటి కథాభాగాన్ని చెప్పుకుంటూ ఉన్నాం.
1: అలాగే గురువారి,
0: అప్పుడు అట్లా ఆ సంవాహకుడు అక్కడ ఉండగా ఆ జూదగాడు ఆ బాకీ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి ఒక పెద్ద కలకలం వినిపిస్తుంది. కలకలం వినిపిస్తే ఏమిటి, ఏం జరిగింది, ఏం జరిగింది అని వసంతసేన అడుగుతుంది. అడిగితే అప్పుడు దారిలో ఒక ఏనుగు, మదపు ఏనుగు, ఆ ఏనుగులకి ఉన్నట్టుండి అప్పుడప్పుడు ఉన్మాదం, పిచ్చి ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడది గొలుసు తెంచుకుని పారిపోతూ ఉంటాయి. కనపడ్డ వాళ్ళందరినీ విసిరి కొట్టడం, చంపడం ఇటువంటివి చేస్తూ ఉంటాయి. అటువంటి స్థితిలో వాళ్ళ ఏనుగు వీధిలోకి వచ్చి హడావిడి చేస్తుండగా ఏం జరుగుతుంది అనేది ప్రజలందరినీ, అందరినీ పారిపోండి పారిపోండి అని చెబుతున్నారు అందరూ. అటువంటి ఆ సన్నివేశంలో ఇప్పుడు మనం ఈ శ్లోకంతో ఇవాళ పాఠాన్ని మొదలు
1: పెడుతున్నాం.
0: అక్కడ కర్ణపూరకుడు, వాడు వసంతసేన యొక్క సేవకుడు, వికటమైన ఉజ్వలమైన వేషంతో వస్తున్నాడు. అంటే మనకి వేదిక మీద, రంగం మీద అట్లా వస్తున్నాడు అనమాట. ఇది నాటకం కాబట్టి వికటమైన ఉజ్వలమైన వేషంతో అటువంటి రూపంలో పరిగెత్తుకుంటూ హడావిడిగా ఆందోళనగా వస్తున్నాడు. ఆ కర్ణపూరకుడిని వెంటనే ఏం జరిగింది అని వసంతసేన అడిగింది. అడిగితే అమ్మ ఏనుగు కట్లు తెంచుకుంది, పరిగెత్తుతోంది అని చెప్తున్నాడు. చెప్పి అందరూ, అప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రజలు అందరూ ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏం జరుగుతుంది అనే ఒక తొక్కిసలాటలో దాని గురించి చెబుతున్నాడు. అది ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నాం. విచలతి నూపుర యుగళం,
1: విచలతి నూపుర యుగళం,
0: ఛిద్యంతే చ మేఖలా మణిఖచితాః,
1: ఛిద్యంతే చ మేఖలా మణిఖచితాః,
0: వలయాశ్చ సుందరతరా,
1: వలయాశ్చ సుందరతరా,
0: రత్నాంకురజాల ప్రతిబద్ధాః,
1: రత్నాంకురజాల ప్రతిబద్ధాః.
0: ఈ కర్ణపూరకుడు వసంతసేనకు చెబుతున్నాడు. వాళ్ళందరూ తొక్కిసలాట్లు అటు ఇటు పరిగెత్తేటప్పుడు వాళ్ళ ఒంటి మీద ఉన్న ఆభరణాలు అవన్నీ తెగిపోయి పడిపోవడం ఇటువంటివన్నీ ఆ దృశ్యాన్ని వర్ణిస్తున్నటువంటిదే ఈ శ్లోకం. దీనికి పద విభాగం ఎలాగంటే, విచలతి నూపుర యుగళం, ఛిద్యంతే చ మేఖలాః మణిఖచితాః, వలయాః చ సుందరతరాః రత్నాంకుర జాల ప్రతిబద్ధాః. రాసుకుంటున్నావా? ఇది పద విభాగం. ఇప్పుడు ఈ పదములన్నింటినీ ఒక వరుసలోకి తీసుకొస్తే దాన్ని అన్వయ క్రమం అంటాం. ఈ అన్వయ క్రమం నుంచి అర్థాన్ని మనం తీసుకుంటాం. ఇప్పుడు ఆ

0: కాలక్రమం ఎలాగంటే దానికి ప్రతిపదార్థం నూపురయుగళం అనగా అక్కడ ధరించిన వాళ్ళందరూ కూడా మహిళలు వాళ్ళు పరిగెత్తుతున్నారు. వారి పాదములకు అందెలున్నాయి, పట్టాలు అంటాం. అవి రెండు రెండు ఉంటాయి కదా, ఆ యుగళం అంటే రెండు అనమాట, అందెల జత. అవి విచలతి అనగా కదులుచున్నవి. వాళ్ళు పరిగెత్తేటప్పుడు వాళ్ళ అంజలి గలుగలుమని మోగుతున్నాయి, కాలి గజ్జలు మోగుతూ అట్లా చల్లాచెదరైపోతున్నాయి. అలాగే ఛిద్యంతే అనగా అవి తెగిపోతున్నాయి. వాళ్ళ వేగం ఒకళ్ళొకళ్ళు తొక్కిసలాట్లో గలగల మోగేటువంటి అందెలు ఛిద్యంతే ఛేదించబడుతున్నాయి, అంటే తెగిపోతున్నాయి. మణిఖచితాహ, ఇంకా మణులు గుచ్చినటువంటి రత్నములు మణులు అవి గుచ్చినటువంటి మేఖలాహ. ఆనాడు మహిళలు మగవారు మొలత్రాడిలాగా బెల్ట్ లాగా వారు నడుముకి కట్టుకునేటువంటి దానిని మేఖల అంటారు. అటువంటి వాటిని దాన్ని మొలనూలు అంటారు అన్నమాట. నడుముకి కట్టుకునేటువంటి ఒక మొలతాడు లాంటిది, అది బంగారంతో చేసింది. దాని మీద వజ్రాలు వైడూర్యాలు రత్న చాలా విలువైనవి వారు ధరిస్తూ ఉంటారు. అటువంటి మేఖలాహ ఆ మొలనూళ్ళన్నీ కూడా ఛిద్యంతే తెగిపోతున్నాయి. వాళ్ళు పరిగెత్తేటప్పుడు అవి సున్నితంగా ఉంటాయి గనక ఒకళ్ళనొకళ్ళు రాసుకుంటూ రుద్దుకుంటూ వెళ్ళటం వలన ఆ ఏనుగు మీదకు వస్తుందనే భయంతో ఇవన్నీ తెగిపోయి పడిపోతున్నాయి. రత్నాంకుర జాల ప్రతిబద్ధాహ, రత్నాంకుర జాల ప్రతిబద్ధాహ, అందులో చిన్న చిన్న రత్నములు పొదిగి ఉన్నాయి. అవి వాటితో పొదగబడినటువంటి ఈ మేఖలలు ఛిద్యంతే తెగిపోతున్నాయి. అవి సుందరతరాహ, అంతేకాకుండా ముందు మొట్టమొదట అందెలు చెప్పారు, కాళ్ళకన్నా అందెలు, ఆ తర్వాత నడుముకి కట్టుకున్నటువంటి ఒక మొల నూలు అనేటువంటిది అవి చెప్పారు, ఆ తర్వాత చేతికి ఉన్నటువంటి గాజులు. వీళ్ళ చేతికి పెద్ద పెద్ద బంగారు గాజులు మురుగులు అనగా చాలా వజ్ర వైడూర్యములు పొదిగినటువంటి మంచి ఆభరణ కంకణాలు లాంటివి అన్నమాట. అవి సుందరతరాహ, చాలా అందమైనటువంటివి. వలయాశ్చ, వలయములు అనగా చేతికి ధరించు ఆభరణములు కంకణములు, ఇవి ఛిద్యంతే ఇవి ఛేదింపబడుతున్నాయి. ఇది దీనికి ప్రతిపదార్థం. ఈ శ్లోకానికి తాత్పర్యం, ఆ మదపుటేనుగు విధిలోకి రాగానే అటు ఇటు పరిగెత్తుతున్నటువంటి మహిళలు వారి యొక్క పాదములకు ఉన్నటువంటి అందెలు అవన్నీ చల్లాచెదరవుతున్నాయి, అలాగే నడుము కట్టుకున్నటువంటి మలనూళ్ళు, అలాగే చేతులకు ఉన్నటువంటి ఆభరణాలు గాజులు మురుగులు లాంటివి ఇవన్నీ కూడా ఛేదించబడి తెగిపోతున్నాయి, అంత వేగంగా వాళ్ళు పరిగెత్తున్నారు అని కర్ణపూరకుడు చెప్పాడు. ఆ తర్వాత శ్లోకం చూడండి.
1: అలాగే గురువర్య,
0: ఆహత్య సరోషం తం హస్తినం వింధ్యశైల శిఖరాభం మోచితో మయా సదంతాంతర సంస్థిత పరివ్రాజక. అప్పుడు ఆ ఏనుగేం చేసిందంటే మామిటివాణ్ణి పడవేసింది, వీధిలో ఉన్నటువంటి ఒక సన్యాసిని తన దంతాలతో పైకెత్తేసింది. ఆ పైకెత్తేసిన సమయంలో ఏం జరిగిందో చెబుతున్నాడు ఈ శ్లోకంలో. పదవిభాగం చూడు.
1: అలాగే గురు.
0: ఆహత్య,
1: ఆహత్య
0: సరోషం,
1: సరోషం
0: తం,
1: తం
0: హస్తినం,
1: హస్తినం
0: వింధ్యశైల శిఖరాభం,
1: వింధ్యశైల శిఖరాభం
0: మోచితో,
1: మోచితో
0: అనగా మోచిత,
1: మోచిత
0: మయా,
1: మయా
0: సహ,
1: సహ
0: దంతాంతర సంస్థిత,
1: దంతాంతర సంస్థిత
0: పరివ్రాజక,
1: పరివ్రాజక.
0: అప్పుడు ఆ కర్ణపూరకుడు వసంతశేనతో ఇంకా ఇట్లా చెబుతున్నాడు, ఆ ఏనుగు ఎట్లా ఉంది, అంత చాలా పెద్ద ఏనుగు అది కనుక వింధ్యశైల శిఖరాభం,
1: వింధ్యశైల శిఖరాభం
0: వింధ్యపర్వతం శిఖరం అంత పెద్ద ఏనుగది. తం హస్తినం,
1: తం హస్తినం
0: కొంచెం పెద్దగా చెప్పునన్నా,
1: తం హస్తినం
0: అట్లా మాట్లాడాలి. ఆ ఏనుగును,
1: ఆ ఏనుగును
0: సకోపం,
1: సకోపం
0: కోపంతో ఉన్నటువంటి దాని

0: ఆహత్య
1: ఆహత్య
0: అనగా కొట్టి
1: కొట్టి
0: మయా
1: మయా
0: నా చేత
1: నా చేత
0: సహ
1: సహ
0: అనగా ఏనుగు దంతాంతర సంస్థితః
1: దంతాంతర సంస్థితః
0: ఇక్కడ సహ అనగా ఆ ఏనుగు దంతములలో ఉన్నటువంటి పరివిరాజకుడు దంతాల మధ్య ఉన్న
1: దంతాల మధ్య ఉన్న
0: పరివిరాజకః
1: పరివిరాజకః
0: సన్యాసి అతన్ని శ్రమణకుడు అని కూడా అంటారు. మోచితః
1: మోచితః
0: విడిపించబడ్డాడు
1: విడిపించబడ్డాడు
0: అని చెబుతున్నాడు వసంతసేనతో కర్ణపూరకుడు. వింధ్య పర్వతమంతా ఎత్తైనటువంటి చాలా కోపంగా ఉన్నటువంటి ఏనుగును
1: ఏనుగును
0: నేను కొట్టి నేను నా చేత ఆ ఏనుగు దంతముల మధ్య ఇరుక్కుని ఉన్నటువంటి సన్యాసి రక్షించబడ్డాడు విడిపించబడ్డాడు
1: విడిపించబడ్డాడు
0: అని చెప్పాడు. ఈ విధంగా ఈ ద్వితీయాంకంలో చివరి ఈ రెండు శ్లోకాల్లోనూ కూడా వసంతసేన ఏనుగు బయటికి వెళ్లడం, పరిచారకులు, అలాగే జీవిత క్రీడా విశేషాలు ఇవి తెలియజేశాయి. దీంతో మనం ఈ పాఠంలో దీన్ని ముగించి తృతీయాంకానికి వెళ్దాం.
1: అలాగే గురువు,
2: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మీరింతవరకు మృచ్ఛకటికం నాటకం గురించిన వివరణ విన్నారు. ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, విద్యార్థి కె కృష్ణ సాకేత్.

0: గానం చేసిన జానపద గీతాలు వింటారు.
1: నన్నిడిసి పెట్టెళ్ళినాడే నా రాజు మొన్న తిరిగొస్తనన్నాడే. నన్నిడిసి పెట్టెళ్ళినాడే నా రాజు మొన్న తిరిగొస్తనన్నాడే, మొన్న తిరిగొస్తనన్నాడే. నీళ్ళు తేబోతుంటే నీ తోడి ఓలమ్మి, నీళ్ళు తేబోతుంటే నీ తోడి ఓలమ్మి, నాయంట ఎవరోను నడిసినట్టుంటాదే, నాయంట ఎవరోను నడిసినట్టుంటాదే. మొన్నిడి

అద్దంలో సుత్తంటే అది ఏటో సిగ్గమ్మి, అద్దంలో సుత్తంటే అది ఏటో సిగ్గమ్మి, నాయనక ఎవరోను నవ్వినట్టుంటది, నాయనక ఎవరోను నవ్వినట్టుంటది. నన్నిడిసి పెట్టెళ్ళినాడే నా రాజు మొన్న తిరిగొస్తనన్నాడే, మొన్న తిరిగొస్తనన్నాడే. సల్లన్ని ఎన్నెట్లో సాపేసి కూకుంటే, సల్లన్ని ఎన్నెట్లో సాపేసి కూకుంటే, ఒట్టమ్మి ఒళ్ళంత ఉలి కులికి పడతాది, ఒట్టమ్మి ఒళ్ళంత ఉలి కులికి పడతాది. నన్నిడిసి పెట్టెళ్ళినాడే నా రాజు మొన్న తిరిగొస్తనన్నాడే నన్ని.

అది దాని ఇంటికి రమ్మన్నది గోదారోరి సిన్నది. దిక్కు మొక్కు లేని దాన్ని మీకు వెనక ముందు లేరు, దిక్కు మొక్కు లేని దాన్ని మీకు వెనక ముందు లేరు. ఉండరాద

స్టోరీ చిన్నది, దాని ఇంటికి రమ్మన్నది గోదారోరి చిన్నది. ఇంత చెప్పి అంత చెప్పి పుంత కాడ స్నానమాడి, ఇంత చెప్పి అంత చెప్పి పుంత కాడ స్నానమాడి, ఎగదీగా నన్ను చూసి ముఖం తిప్పేసింది. గోదారోరి చిన్నది, దాని ఇంటికి రమ్మన్నది గోదారోరి చిన్నది, తాని సోకు చూడమన్నది గోదారోరి చిన్నది, దాని ఇంటికి రమ్మన్నది గోదారోరి చిన్నది, దాని సోకు చూడమన్నది అదం వంటి మిదే మీదకు వద్దకు రమ్మన్నది, అదం వంటి మిదే చూసిన గుండె బద్దలైంది. గోదారోరి చిన్నది, దాని ఇంటికి రమ్మన్నది గోదారోరి చిన్నది. దుడుకట్టెత్తుకొని దూరి పారసెత్తుంటే, దుడుకర్రెత్తుకొని దూరి పారసెత్తుంటే, భూమి భూలోకమంతా చూసినానంటదే ఆ మాటలంటదే, అలాగునంటదే ఆ మాటలంటదే, అలాగునంటదే కోడి పిల్ల. బొచ్చైనా తరుగుతుంటే నా ఈ బేపనికి నాకు, బొచ్చైనా తరుగుతుంటే నా ఈ బేపనికి నాకు కొప్పు సవరమంటదే, ఆ మాటలంటదే అలాగునంటదే, ఆ మాటలంటదే అలాగునంటదే కోడి పిల్ల. పొయ్యి కాడికి ఎత్తుకుపోయి సురసూర కాలుతుంటే, రజకుని చిన్నోడిపై లొసలి కాశానంటదే ఆ మాటలంటదే అలాగునంటదే, ఆ మాటలంటదే అలాగునంటదే కోడి పిల్ల. కుండకాడికెత్తుకుపోయి రుద్ది రుద్ది కడుగుతుంటే, గంగా తానాలు ఆడినానంటదే ఆ మాటలంటదే అలాగునంటదే, ఆ మాటలంటదే అలాగునంటదే కోడి పిల్ల. కుండె మీద బెట్టైన కుంది కుంది నరుకుతుంటే, కంసాలి చిన్నోడికి నాకు కాలు జగడమంటదే ఆ మాటలంటదే అలాగునంటదే, ఆ మాటలంటదే అలాగునంటదే కోడి పిల్ల. ఉప్పు మిరియం పెట్టి గుబగూబా ఉడుకుతుంటే, కాశీ కవిలాసం చూసినానంటదే ఆ మాటలంటదే అలాగునంటదే, ఆ మాటలంటదే అలాగునంటదే కోడి పిల్ల. కూడు కూర వండి కూటి మీద కూకుంటే,

సుకలని కొండ మీద సోకు చేసుకునేయేల, పంట బొది వరి మడిలో పక పక నవ్వేయేల, చల్లగాలి తోటకంత సక్కిలి గిలి పెట్టేయేల, సుక్కలని కొండ మీద సోకు చేసుకునేయేల, పంట బొది వరి మడిలో పక పక నవ్వేయేల, చల్లగాలి తోటకంత సక్కిలి గిలి పెట్టేయేల.

చీకటి మినుగురు జ్యోతులు చిలికి చిల్లులడకమున్నే సిద్ధుల రాగాలు చెవులు నిద్దుర తీయక కటి మినుగురు జ్యోతులు చికిలి చిల్లులడకమున్నే సిద్ధుల రాగాలు చెవులు నిద్దుర తీయకమున్నే ఆకాశపు ఒడిని తోట ఆవలింత గొనకమున్నే పొద్దువాలు వెంటనే పుంత

గాని బుగ్గమీద మెడియేసే భూకామందుకు గాని గొడ్డుగొద మళ్ళేసే కుర్ర కుంకలకు గాని కల్పుతీతలై మళ్ళే కన్నె పడుచులకు గాని బుగ్గమీద మెడియేసే భూకామందుకు గాని దోవకెదురువస్తివా దొంగ చూపు చూస్తివా, దోవకెదురువస్తివా దొంగ చూపు చూస్తివా, తంట మన ఇద్దరికీ తప్పదు మామయ్య, తంట మన

కంచె మీద గుమ్మడి పువ్వు పొంచి పొంచి చూస్తాంది, విడవారిన జొన్న పొట్ట వెకిలి నవ్వు నవ్వుతాంది, తమలపు తీగలు కళ్ళకు తగిలి మొరాయిస్తాయి. కంచె మీద గుమ్మడి పువ్వు పొంచి పొంచి చూస్తాంది, విడవారిన జొన్న పొట్ట వెకిలి నవ్వు నవ్వుతాంది, తమలపు తీగలు కళ్ళకు తగిలి మొరాయిస్తాయి. చెదిరిపోకు మామయ్య, బెదిరిపోకు మామయ్య, చెదిరిపోకు మామయ్య, బెదిరిపోకు మామయ్య, సదురుకో నీ పదును గుండె సక్కని మామయ్య, సదురుకో నీ పదును గుండె సక్కని మామయ్య, మొక్కజొన్న తోటలో ముసిరిన

వినప్పుడు చెరుకుతోడ మలుపు కాడ చిటికెలేసినవి వినప్పుడు ముఠబవి వెనక నాతో మోటు సరసమాడినప్పుడు పనులు గట్టి ఎత్తి నన్ను పలకరించబోయినప్పుడు చెరుకుతోట మలుపు కాడ చిటికెలేసినవి వినప్పుడు ముఠబవి వెనక నాతో మోటు సరస

తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా సిరివేనెల సీతారామశాస్త్రి సాహిత్యంలో చంద్రలేఖ ఈ చిత్రానికి రాజేష్ సుజాత పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా సరదాగా కాసేపు. ఈ చిత్రానికి చక్రి మాలవిక పాడిన పాట, గీతరచన కందికొండ.

శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈరోజు మనం నేషనల్ డాక్టర్స్ డే జరుపుకుంటున్నాం. మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు పగలు రాత్రి అనే తేడా లేకుండా సేవ చేసే డాక్టర్స్కి కృతజ్ఞతలు తెలిపే ప్రత్యేకమైన రోజు ఇది. అయితే నేషనల్ డాక్టర్స్ డేని ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుకున్న చరిత్ర ఏంటి? డాక్టర్ సమాజంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారు? అలాగే డాక్టర్ కావాలంటే ఏం చదవాలి? నీట్ తర్వాత ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నేషనల్ డాక్టర్స్ డేను ప్రముఖ ఫిజీషియన్, ఫ్రీడమ్ ఫైటర్, ఎడ్యుకేషనిస్ట్ అయిన డాక్టర్ బీదాన్ చంద్రరాయ్ గారి గౌరవంగా నిర్వహిస్తున్నాం. డాక్టర్ బీసీ రాయ్ గారి బర్త్ యానివర్సరీ అలాగే వర్ధంతి 2 జూలై 1 జరిగాయి. మెడికల్ ఫీల్డ్స్లో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ 1991 నుంచి ఇండియాలో నేషనల్ డాక్టర్స్ డేని అధికారికంగా జరుపుకుంటున్నాం. మన జీవితంలో డాక్టర్ పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిన్న జ్వరం నుంచి పెద్ద సర్జరీ వరకు, ఎమర్జెన్సీ నుంచి రెగ్యులర్ హెల్త్ చెకప్ వరకు ఎలాంటి పరిస్థితి వచ్చినా మనకు ముందుగా గుర్తు వచ్చేది డాక్టర్. అయితే ఒక డాక్టర్ విజయం వెనుక ఎన్నో సంవత్సరాల చదువు, స్లీప్లెస్ నైట్స్, నిరంతర సాధన, డెడికేషన్ దాగి ఉంటాయి. ఈ రోజున దేశవ్యాప్తంగా హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్, హెల్త్ ఆర్గనైజేషన్స్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మంచి సేవలు అందించిన డాక్టర్స్ని సన్మానిస్తారు. అలాగే ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఒక థీమ్ కూడా ప్రకటిస్తారు. ఆ థీమ్ ద్వారా ఆరోగ్య సేవలు మరింత మెరుగుపరచడం, డాక్టర్స్ చేస్తున్న సేవలను ప్రజలకు గుర్తు చేయడం ఈరోజు ప్రధాన ఉద్దేశం. ఇటీవల సంవత్సరాల్లో మెడికల్ ఫీల్డ్ చాలా మారిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెలిమెడిసిన్, డిజిటల్ హెల్త్ రికార్డ్స్, రోబోట్ అసిస్టెడ్ సర్జరీస్ వంటి కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. అయినా కూడా టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఒక పేషెంట్కి ధైర్యం చెప్పడం, సరైన ట్రీట్మెంట్ని నిర్ణయించడం, కుటుంబానికి భరోసా ఇవ్వడం మాత్రం డాక్టర్ మాత్రమే చేయగలడు. అందుకే మెడికల్ ప్రొఫెషన్కి సమాజంలో ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ఉండే ఒక కామన్ క్వశ్చన్ డాక్టర్

ఎలా అవ్వాలి అన్నదే. అందుకే ఇప్పుడు ఆ ప్రాసెస్ గురించి కూడా తెలుసుకుందాం. డాక్టర్ కావాలంటే ముందుగా 10th కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూప్ తీసుకోవాలి. అందులో ముఖ్యంగా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులపై మంచి పట్టు ఉండాలి. తరువాత నీట్ ఎగ్జామ్ రాయాలి. ప్రస్తుతం ఇండియాలో ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్ కోర్సులలో అడ్మిషన్ పొందాలంటే నీట్ తప్పనిసరి. ఈ ఎగ్జామ్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా కౌన్సిలింగ్ జరుగుతుంది. ర్యాంక్, కేటగిరీ, సీట్ అవైలబిలిటీ ఆధారంగా గవర్నమెంట్ లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుంది. చాలామంది ఎంబీబీఎస్ మాత్రమే మెడికల్ కోర్స్ అనుకుంటారు, కానీ నీట్ ద్వారా ఎన్నో కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. ఎంబీబీఎస్తో పాటు బీడీఎస్, బీఏఎంఎస్ వంటి కోర్సులు కూడా ఉన్నాయి. బీడీఎస్ చదివితే డెంటిస్ట్ అవుతారు, బీఏఎంఎస్ చదివితే ఆయుర్వేద డాక్టర్, బీహెచ్ఎంఎస్ చదివితే హోమియోపతి డాక్టర్, బీయుఎంఎస్ ద్వారా యునానీ మెడిసిన్ కూడా చదవచ్చు. బీవీఎస్సీ పూర్తి చేస్తే వెటనరీ డాక్టర్గా యానిమల్స్కి ట్రీట్మెంట్ అందించవచ్చు. అలాగే నర్సింగ్, ఫార్మసీ వంటి హెల్త్ కేర్ కోర్సెస్ కూడా మంచి కెరీర్ ఆపర్చునిటీస్ అందిస్తున్నాయి. ఎంబీబీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. ఈ కోర్స్ మొత్తం 5 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో 4 సంవత్సరాలు అకాడెమిక్స్, చివరి సంవత్సరం ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్ సమయంలో స్టూడెంట్స్ హాస్పిటల్లో సీనియర్ డాక్టర్స్తో కలిసి ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకుంటారు. పేషెంట్స్ని ఎగ్జామిన్ చేయడం, డయాగ్నోసిస్ చేయడం, ట్రీట్మెంట్ ప్లాన్ అర్థం చేసుకోవడం వంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఈ సమయంలో వస్తుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత కూడా లెర్నింగ్ అక్కడితో ఆగిపోదు. ఇంకా హయ్యర్ స్టడీస్ చేయాలనుకునేవారు నీట్ పీజీ ఎగ్జామ్ రాసి ఎండీ లేదా ఎంఎస్ స్పెషలైజేషన్స్ చేస్తారు. ఎండీ అంటే మెడిసిన్ రిలేటెడ్ స్పెషలైజేషన్స్, ఎంఎస్ అంటే సర్జరీ రిలేటెడ్ స్పెషలైజేషన్స్. ఇందులో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, న్యూరాలజీ, డర్మటాలజీ, రేడియాలజీ, గైనకాలజీ, ఎనస్థీజియాలజీ, పల్మనాలజీ వంటి ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి స్పెషలైజేషన్కి ప్రత్యేకమైన స్కోప్, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మెడికల్ ప్రొఫెషన్లో సక్సెస్ సాధించాలంటే మార్క్స్ ఒక్కటే సరిపోవు. సహనం, డెడికేషన్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, క్విక్ డెసిషన్ మేకింగ్ చాలా అవసరం. ఎందుకంటే ఒక డాక్టర్ చేతిలో కేవలం మెడిసిన్స్ మాత్రమే ఉండవు, ఎంతోమంది జీవితాలు, కుటుంబాల ఆశలు కూడా ఉంటాయి. అందుకే ఈ ప్రొఫెషన్ని ప్రపంచంలోనే అత్యంత గౌరవప్రధానమైన ప్రొఫెషన్స్లో ఒకటిగా భావిస్తారు. ఈ నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రతి డాక్టర్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. అలాగే మెడికల్ ప్రొఫెషన్లో కెరీర్ బిల్డ్ చేయాలని కలలు కంటున్న ప్రతి స్టూడెంట్ కూడా హార్డ్ వర్క్, డెడికేషన్తో ముందుకు సాగితే ఒకరోజు సమాజానికి సేవ చేసే గొప్ప డాక్టర్గా నిలిచే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు అంతరిక్షం చిత్రం నుంచి ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతంలో హరిణి యాజిన్ నిజర్ పాడిన పాట మీకోసం.

ప్రతి పెద్ద బిజినెస్ విజయానికి కనిపించకుండా నిలిచే ఒక ముఖ్యమైన వ్యక్తి ఉంటారు. వారే చార్టర్డ్ అకౌంటెంట్. మరి ప్రతి సంవత్సరం జూలై 1న చార్టర్డ్ అకౌంటెంట్స్ డేని ఎందుకు జరుపుకుంటారు? వారి పాత్ర ఎంత ముఖ్యమైనది? ఇప్పుడు తెలుసుకుందాం. 1949 జూలై 1న ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అంటే ICAI ఏర్పడింది. ఈ సంస్థ ఏర్పడిన రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం చార్టర్డ్ అకౌంటెంట్స్ డే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ICAI ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటింగ్ ఆర్గనైజేషన్స్లో ఒకటిగా గుర్తింపు పొందింది. చాలామంది చార్టర్డ్ అకౌంటెంట్ అంటే ట్యాక్స్ ఫైల్స్ మాత్రమే చూసే పర్సన్లా అనుకుంటారు, కానీ నిజానికి వారి పని అంతకంటే చాలా పెద్దది. ఒక కంపెనీ లేదా బిజినెస్కి సంబంధించిన ఫైనాన్షియల్ రికార్డ్స్ను సరిగ్గా నిర్వహించడం, అకౌంట్స్ చెక్ చేయడం, ట్యాక్స్ ప్లానింగ్, ఆడిట్ చేయడం, ఫైనాన్షియల్ రిపోర్ట్ సిద్ధం చేయడం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అన్ని లావాదేవీలు జరుగుతున్నాయా లేదా అనేది చూడడం వంటి ఎన్నో బాధ్యతలు చార్టర్డ్ అకౌంటెంట్పై ఉంటాయి. ఒక కంపెనీలో ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఎక్స్పెండిచర్ జరిగింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, భవిష్యత్తులో ఏ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకుంటే మంచిది అనే విషయాల్లో కూడా ఈ చార్టర్డ్ అకౌంటెంట్ ముఖ్యమైన సూచనలు ఇస్తారు. అందుకే బిజినెస్ డెసిషన్స్ తీసుకునే సమయంలో వారి అడ్వైస్కి చాలా ప్రాధాన్యం ఉంటుంది. చార్టర్డ్ అకౌంటెంట్స్ గవర్నమెంట్కి కూడా ఎంతో సహాయం చేస్తారు. సరైన ట్యాక్స్ కలెక్షన్ జరగడంలో, ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ పెరగడంలో, ఫ్రాడ్స్ని గుర్తించడంలో, కంపెనీస్ రూల్స్ పాటిస్తున్నాయా లేదా చూసే విషయంలో వారి పాత్ర చాలా కీలకం. ఒక విధంగా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండేందుకు చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు చాలామంది కామర్స్ స్టూడెంట్స్తో పాటు ఇతర స్ట్రీమ్స్కి చెందిన స్టూడెంట్స్ కూడా సీఏ కోర్సుపై ఆసక్తి చూపిస్తున్నారు. సీఏ అవ్వాలంటే ముందుగా ICAI నిర్వహించే సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయాలి. ఆ తర్వాత సీఏ ఇంటర్మీడియట్, ఆర్టికల్షిప్ ట్రైనింగ్, చివరిగా సీఏ ఫైనల్ కంప్లీట్ చేయాలి. కోర్స్ కాస్త ఛాలెంజింగ్ అయినా కంప్లీట్ చేసిన తర్వాత ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్రస్తుతం చార్టర్డ్ అకౌంటెంట్స్ కేవలం అకౌంటింగ్కే పరిమితం కావడం లేదు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ కంపెనీస్ వంటి ఎన్నో రంగాల్లో పనిచేస్తున్నారు. చాలామంది తమ సొంత సీఏ ప్రాక్టీస్ కూడా ప్రారంభించి ఆంటర్ప్రెన్యూర్స్గా ఎదుగుతున్నారు. డిజిటల్ ఇండియా, GST, ఇన్కమ్ ట్యాక్స్, ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్ వంటి వ్యవస్థలు విస్తరిస్తున్న ఈ రోజుల్లో చార్టర్డ్ అకౌంటెంట్స్ అవసరం మరింత పెరిగింది. ఫైనాన్షియల్ ప్లానింగ్ నుంచి బిజినెస్ గ్రోత్ వరకు ప్రతి దశలో వారి సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రతి బిజినెస్కి బలమైన ఫైనాన్షియల్ ఫౌండేషన్ను నిర్మించడంలో, కంపెనీస్కి సరైన దిశలో నడిపించడంలో, దేశ ఆర్థిక అభివృద్ధికి తమ వంతు సేవ అందించడంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఐ అనే చిత్రం నుంచి AR రెహమాన్ సంగీతంలో హరిచరణ్, శ్రేయా ఘోషల్ పాడిన పాటను విందాం.

షాపింగ్ చేసినప్పుడు బిల్లులో జీఎస్టీ, గోల్డ్ కొనాలన్నా, రెస్టారెంట్స్కి వెళ్ళినా, కార్, బైక్, మొబైల్ ఇలా ఏ వస్తువు కొన్నా జీఎస్టీ అనే పదం మనకు వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఈ జీఎస్టీ అంటే ఏంటి? జూలై 1st జీఎస్టీ డేగా ఎందుకు జరుపుకుంటున్నారు? ఈరోజు వాటి గురించి తెలుసుకుందాం. 2017 జూలై 1 గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే జీఎస్టీ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే ఆలోచనతో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. దేశమంతా ఒకే విధానమైన ట్యాక్స్ సిస్టమ్ ఉండాలనే ఉద్దేశంతో ఈ జీఎస్టీ అమలు చేశారు. ముందుగా ట్యాక్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మన గవర్నమెంట్కి నేరుగా లేదా పరోక్షంగా చెల్లించే డబ్బునే ట్యాక్స్ అంటారు. ఉదాహరణకు, మనం ఏదైనా వస్తువును కొనుగోలు చేసినప్పుడు లేదా కొన్ని సేవలు ఉపయోగించినప్పుడు బిల్లులో జీఎస్టీ రూపంలో కొంత ట్యాక్స్ చెల్లిస్తాం. ఆ డబ్బు గవర్నమెంట్కి చేరుతుంది. మరి గవర్నమెంట్ ఈ ట్యాక్స్ని ఏం చేస్తుంది? మనం చెల్లించే ట్యాక్స్తోనే రోడ్స్, స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, బ్రిడ్జెస్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ వంటి ప్రజలకు ఉపయోగపడే సౌకర్యాలను అభివృద్ధి చేస్తుంది. అలాగే పోలీస్, డిఫెన్స్, విద్య, ఆరోగ్యం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, సంక్షేమ పథకాల కోసం కూడా ఈ నిధులను ఉపయోగిస్తుంది. అంటే మనం చెల్లించే ట్యాక్స్ మళ్ళీ ప్రజల అభివృద్ధికే ఉపయోగపడుతుంది. జీఎస్టీకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంటారు. ఇందులో అన్ని రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్స్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతినిధులు ఉంటారు. ప్రస్తుతం యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ జీఎస్టీ కౌన్సిల్ చైర్పర్సన్గా ఉన్నారు. ఏ వస్తువుపై ఎంత జీఎస్టీ ఉండాలి, ఏవైనా మార్పులు చెయ్యాలా అనే విషయాలను ఈ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. అలాగే అన్ని వస్తువులపై ఒకే జీఎస్టీ ఉండదు. వస్తువును బట్టి 5%, 12%, 28% వంటి వేరువేరు జీఎస్టీ రేట్స్ ఉంటాయి. సాధారణంగా నిత్యావసర వస్తువులపై తక్కువ, విలాసవంతమైన వస్తువులపై ఎక్కువ జీఎస్టీ ఉంటుంది. జీఎస్టీ వచ్చిన తరువాత చాలా పాత ట్యాక్సెస్ ఒక విధానంలోకి రావడంతో బిజినెస్ చేయడం సులభమయ్యింది. అలాగే ఆన్లైన్ ట్యాక్స్ పేమెంట్ వంటి సౌకర్యాల వల్ల వ్యవస్థ మరింత పారదర్శకంగా మారింది. ట్యాక్స్ కలెక్షన్ కూడా మరింత క్రమబద్ధంగా జరుగుతోంది. ఇప్పటి జనరేషన్లో జీఎస్టీ గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కామర్స్, బిజినెస్, ఫైనాన్స్ చదివే స్టూడెంట్స్కి, స్టార్టప్స్ ప్రారంభించాలనుకునే యువతకు, అలాగే భవిష్యత్తులో ఆంటర్ప్రెన్యూర్ కావాలనుకునే వారికి జీఎస్టీపై ప్రాథమిక అవగాహన ఉండటం చాలా అవసరం. ఈ జీఎస్టీ అనేది కేవలం బిల్లులో కనిపించే ఒక ట్యాక్స్ మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత సులభంగా, పారదర్శకంగా మార్చేందుకు తీసుకొచ్చే ఒక ముఖ్యమైన సంస్కరణ. ఈ జీఎస్టీ డే సందర్భంగా జీఎస్టీ గురించి తెలుసుకుని ఫైనాన్స్ అవేర్నెస్ పెంచుకుందాం. ఇప్పుడు శివాజీ చిత్రం నుంచి ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఉదిత్ నారాయణ్, చిన్మయ్ పాడిన పాట మీకోసం.

వర్షాకాలం మొదలై చుట్టూ పచ్చదనం కనిపించడం ప్రారంభమవుతుంది. ఇలాంటి సమయంలోనే ప్రకృతిని మరింత పచ్చగా మార్చాలనుకునే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జులై 1 నుంచి జులై 7 వరకు వన్ మహోత్సవ్ వీక్ను నిర్వహిస్తారు. మరి ఈ వన్ మహోత్సవ్ ఎందుకు జరుపుకుంటామో ఇప్పుడు తెలుసుకుందాం. వన్ మహోత్సవ్ అంటే చెట్ల పండుగ. 1950లో అప్పటి యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ కెఎం మునీష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వన్ మహోత్సవ్ వీక్ నిర్వహిస్తూ లక్షలాది మొక్కలను నాటుతున్నారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ప్రతి ఒక్కరిలో చెట్ల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, పర్యావరణాన్ని సంరక్షించడం. చెట్లు మనకు కేవలం నీడనే కాదు, ప్రాణవాయువును, స్వచ్ఛమైన గాలి, వర్షాలు, పండ్లు, ఔషధాలు

అడవుల్లో నివసించే జీవులకు ఆశ్రయాన్ని కూడా అందిస్తాయి. కానీ పెరుగుతున్న అర్బనైజేషన్, పొల్యూషన్, అడవుల నరకివేత వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. అందుకే ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి దాన్ని సంరక్షించాలని వన్ మహోత్సవ్ మనకు గుర్తు చేస్తుంది. స్కూల్స్, కాలేజెస్, గవర్నమెంట్ ఆఫీసెస్, ఆర్గనైజేషన్స్, వాలంటీర్స్ కలిసి ఈ వారంలో ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ మొక్క నాటడం ఒకటే కాదు, అది పెద్ద చెట్టుగా ఎదిగే వరకు దాని బాధ్యత తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. వన్ మహోత్సవ్ అనేది కేవలం ఒక వారోత్సవం మాత్రమే కాదు, భవిష్యత్తు తరాలకు పచ్చని ప్రకృతిని అందించాలనే ఒక మంచి ఆలోచన. ఈ వన్ మహోత్సవ్ వీక్ సందర్భంగా మనం కూడా ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షిస్తూ ప్రకృతిని కాపాడే బాధ్యతను కలిసి తీసుకుందాం. ఎన్నో ఇంపార్టెంట్ విషయాలను తెలుసుకున్నాం కదా. ఇదండి ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం. మరెన్నో విషయాలతో రేపటి యువవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

0: Srinagar base camp in Jammu and is all set to begin the annual pilgrimage tomorrow. All necessary arrangements, including enhanced security and accommodation for pilgrims, have been put in place for the 57-day yatra scheduled to take place through the Nunwan, Pahalgam and Baltal routes under tight security. Akashwani today unveiled its broadcasting house photo gallery Swar Prerna Vithika at Rang Bhavan Auditorium in Akashwani Bhavan, New Delhi. The photo gallery was inaugurated by Padma Vibhushan flautist Pandit Hariprasad Chaurasia. The gallery features portraits of Bharat Ratna awardees including Vidushi M.S. Subbulakshmi, Ustad Bismillah Khan, Pandit Bhimsen Joshi, Pandit Ravi Shankar, Lata Mangeshkar and Dr. Bhupen Hazarika. During the event, a musical concert was organized in which a flute recital was performed by Pandit Rupak Kulkarni, Chief Executive Officer of Prasar Bharati Gaurav Dwivedi, and Director General of Akashwani and DD News, Rajiv Kumar Jain, were also present at the event. In men's cricket, India will take on England in the first T20 International of the five-match series in Chesterler Street tonight. The match is scheduled to begin at 10 p.m. Indian time. The Shreyas Iyer-led Indian side will look to bounce back from their shocking 2-0 defeat to Ireland in the last series. In FIFA World Cup, England will face Democratic Republic of Congo, Belgium will meet Senegal, and USA will clash with Bosnia and Herzegovina in round of 32 matches tonight. And with that, we end this news bulletin.
1: Come premium, zyada bonus, apno ke liye sabse sahi, RKLI. इससे बेहतर कुछ नहीं।
2: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
3: आकाशवाणी प्रांतीय वार्तलु चदुतुनदी एन मणि मुख्यांशालु యువత శక్తి సామర్థ్యాలతోనే అభివృద్ది చెందిన భారతదేశం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మావిగన్ ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తుందని ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకృతి వారసత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. యువత శక్తి సామర్థ్యాలతోనే అభివృద్ది చెందిన భారతదేశం సాధ్యమవుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ప్రతి విద్యార్థి భాగం కావాలని పిలుపునిచ్చారు. అనంతపురంలో ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా 1268 పట్టభద్రులకు డిగ్రీలు, 56 మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ విశ్వవిద్యాలయంలో కష్టపడినట్లే భవిష్యత్లోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు. జీవితంలో ఏ స్థాయికి చేరుకున్నా విద్యా సంస్థతో అనుబంధాన్ని కొనసాగించాలన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలోకి పట్టభద్రులుగా అడుగుపెడుతున్నారని పేర్కొంటూ సాంకేతిక పురోగతి ప్రతి రంగాన్ని వేగంగా మారుస్తోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కేవలం డిగ్రీ పొందడం ద్వారా జ్ఞాన సముపార్జన ముగియకూడదని, నేర్చుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని స్పష్టం చేశారు. వినూత్న ఆలోచనలతో ప్రయోగాలు చేయడానికి, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి సూచిస్తూ,
4: connected to this institution. Wherever life takes you, you should remain connected to this institution. You are the ambassadors of this universe. You are entering a world that is changing at an unprecedented pace. Technological advancements are transforming every sector. In such a rapidly changing world, learning should not end with acquiring a degree. The inclination to continuously adapt to emerging technology will be one of your greatest strengths.
3: రాష్ట్రాభివృద్ది లక్ష్యంగా ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పున్నప్పవారిపాలెంలో ముఖ్యమంత్రి ఈరోజు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించారు.

0: ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ప్రజల జీవితాల్లో శాశ్వతంగా వెలుగు నింపాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నామన్నారు. సామాజిక బాధ్యతగానే ప్రతి నెల 1వ తేదీన కనీస అవసరాలు తీర్చుకోలేని ఆపన్నులకు పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు సహా 28 కేటగిరీల లబ్దిదారులకు పెన్షన్లు అందిస్తూ వారిని ఆదుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 68,598 కోట్ల రూపాయల మేర పెన్షన్ల కింద ప్రభుత్వం పంపిణీ చేసిందని, ప్రతి నెల 62,20,000 మందికి 2,712 కోట్ల రూపాయల పెన్షన్లు చెల్లిస్తున్నామని వెల్లడించారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో లాంటి వివిధ పథకాలను అమలు చేస్తున్నామని, త్వరలోనే తల్లికి వందనం పథకం నిధులను కూడా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ఈ నెలలో ఈ రోజు పింఛన్లు ఇచ్చాం, తొందరలోనే డేట్ కూడా ఫిక్స్ చేసి మీ అందరికి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది తల్లులకి తల్లికి వందనం ఇస్తాం. స్త్రీ శక్తి, మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఉచిత బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. భవిష్యత్తులో ఏ ఆర్టీసీ బస్సు కొన్నా అన్ని కూడా ఏసీ బస్సులే వస్తాయి. మా ఆడబిడ్డలు ఏసీ బస్సుల్లో తిరిగే రోజు వస్తుంది.
0: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట పరిధిలో నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2026 ఫలితాలు ఈ మధ్యాహ్నం విడుదలయ్యాయి. రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఫలితాలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేసి ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంజనీరింగ్లో 182,317 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందులో 69.63% మంది బాలురు, 71.65% మంది బాలికలు ఉన్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 89.59% మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 90.22% మంది బాలురు, 89.40% మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రానున్న 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మావిగన్ అజెండాతోనే ప్రజల ముందుకు వెళ్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా మారనున్నాయని పేర్కొంటూ, ప్రజలు ఏ విధానానికి మద్దతు ఇస్తారో ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. ప్రజా తీర్పుకే తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈ రోజు మాట్లాడుతూ, రాజధాని అమరావతి నిర్మాణంలో అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా అభివృద్ది చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. అదేవిధంగా డిఎస్సీ అంశంలో తమ పార్టీ ఆధారాలతో మాట్లాడిందని, తాము చేసిన ఆరోపణలు తప్పని ప్రభుత్వం భావిస్తే వాటిని ఆధారాలతో ఖండించాలని అన్నారు. వాస్తవాలను ఆధారాలతో చెప్పినప్పుడే ప్రజలు వాటిని నమ్ముతారని, నిరాధార ఆరోపణలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట వ్యాప్తంగా 12 నగర వనాలు, 6 ఎకో టూరిజం పార్కులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరాల్లో పచ్చదనం పెంచడానికి నగర వనాలు ఉపయోగపడుతున్నాయని, కాలుష్యంతో నిండిపోయిన నగరాలకు ఈ వనాలు ఊపిరినిస్తున్నాయని చెప్పారు. 36 కోట్ల రూపాయలతో నగర వనాలు, ఎకో పార్కులు ఏర్పాటు చేశామన్నారు. నక్షత్ర వనాలు, రాశి వనాల ద్వారా సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. నగర వనాలు రాబోయే తరాల కోసం నిర్మిస్తున్న పచ్చని వారసత్వమని, ప్రకృతి వారసత్వాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యతగా భావించాలని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
2: ప్రస్తుతం నెలకొన్న ర్యాపిడ్ అర్బనైజేషన్ ను దృష్టిలో పెట్టుకుని అర్బన్ గ్రీన్ కవర్ ఎన్హాన్స్మెంట్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కావచ్చు, క్వాలిటీ ఎయిర్ మరియు సస్టైనబుల్ ఎకో టూరిజం ప్రోత్సాహానికి ఈ నగర వనాలు చాలా దోహదపడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 18 నగర వనాలను దాదాపు 36 కోట్ల వ్యయంతో నగర వన యోజన మరియు స్థానిక నిధుల ద్వారా ఈ అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే బర్డ్ హ్యాబిటేట్స్, బోటింగ్, కయాకింగ్, ట్రెక్కింగ్, యోగా సెంటర్స్, ఓపెన్ జిమ్స్ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఈ పార్కుల్లో ప్రత్యేకత.
0: నరసాపురం నుంచి ప్రత్యేక రైలుగా నడుస్తున్న నరసాపురం అరుణాచలం తిరువన్నామలై ఎక్స్ప్రెస్ పూర్తిస్థాయి రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా మారింది. ఈ రైలు తొలి రెగ్యులర్ సర్వీస్ను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో లాంఛనంగా ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గత ఏడాది జూలై 9న ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు తిరువన్నామలై స్పెషల్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించామని, దానికి ప్రయాణికుల నుంచి

0: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సురేష్ కుమార్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీసీ రాయ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణతో పాటు వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన 10 మంది ప్రముఖ వైద్యులను ఘనంగా సత్కరించి పురస్కారాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత శక్తి సామర్థ్యాలతోనే అభివృద్ది చెందిన భారతదేశం సాధ్యమవుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మావిగన్ ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తుందని ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకృతి వారసత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ.

0: ఈనాటి కార్యక్రమంలో గుండె జబ్బులు, లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ధారావాహికలో హఠన్ మరణాలు గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: గుండె జబ్బులు, లక్షణాలు, చికిత్స ఈ ధారావాహిక కార్యక్రమంలో మనం డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారి ద్వారా చాలా విషయాలు, గుండె సమస్యలు, ఆపరేషన్స్, అలాగే యాంజియోప్లాస్టీ, ఇంకా స్టెంటింగ్, వీటన్నిటి గురించి కూడా తెలుసుకున్నాం ఇప్పటివరకు. మరి ఈ మధ్య కాలంలో మనకి సడన్ డెత్స్ అనేటటువంటివి పెరిగిపోయాయి, హఠాన్ మరణాలు ముఖ్యంగా ఈ లాస్ట్ 2-3 ఏళ్లలో వింటున్నాము, కోవిడ్ వీటన్నిటి తర్వాత. మరి ఎందుకు జరుగుతున్నాయి ఈ హఠాన్ మరణాలు, కారణం ఏంటి, వీటన్నిటి గురించి డాక్టర్ గారిని అడుగుదాం. నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, ఈ సడన్ డెత్స్ అనేటటువంటివి 30-40 ఏళ్ల వాళ్ళు కూడా వయసుతో సంబంధం లేకుండా వింటున్నాం ఈ మధ్యన చాలామంది. ఇంకా అందరూ గ్రీఫ్, తర్వాత బాధపడటం, ఫ్యామిలీస్ చాలా డిస్టర్బ్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదివరకటి కాలంలో గుండె జబ్బులు అనేటువంటివి వచ్చినా కూడా రేర్గా 30 ఏళ్ల వాళ్ళకి వచ్చేవి, ఒక 40-50 తర్వాతనే ఇవన్నీ వచ్చేవి. ఇలా సడన్గా జరగడానికి ఇవి హార్ట్కి సంబంధించినవా, వేరే వాటికి ఏమైనా సంబంధించినటువంటివా?
2: అంటే ఈ మధ్యకాలంలో మనం డెఫినెట్గా హఠాన్ మరణాలు అనేవి మనం చాలా వరకు చూస్తున్నామండి. ఇంకొకటి, మనకి మీడియా అనేది కూడా ఎక్కువగా ఉండటం వల్ల మనకి బయటపడుతున్నాయి. ఇదివరకు ఉన్నా కూడా చాలామంది తెలిసేవి కావు. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా మనకి ఎక్కువగా ఉండటం వల్ల ఈ హఠాన్ మరణాల గురించి కూడా మనకి ఎక్కువ తెలుస్తుంది. దానివల్ల కూడా మనకి అంటే ఎక్కువగా జరుగుతున్నట్లు మనకు అనిపిస్తుంది. బట్ డెఫినెట్గా మనం చూసినట్లయితే ఈ మధ్యకాలంలో గత 5 ఏళ్లలో హఠాన్ మరణాలు అనేవి బాగా పెరిగిపోయినాయి. ఎందువల్ల అంటే ముఖ్యంగా గుండె జబ్బుల వల్లే హఠాన్ మరణాలు అనేవి జరుగుతూ ఉంటాయి. గుండె జబ్బుల్లో కూడా ఎందువల్ల హఠాన్ మరణాలు జరుగుతాయి అంటే రకరకాల కారణాలు ఉంటాయి. ప్యూర్గా మనకి ఈ గుండె పోటు వల్లే కాదు, మనకి గుండె లయలోని అబ్నార్మాలిటీస్ వల్ల కూడా హఠాన్ మరణాలు అనేవి జరుగుతూ మనం చూస్తూ ఉంటాం. మనకి గ్రాస్గా తీసుకుంటే ఎరిథ్మియాస్ అంటాం. ఎరిథ్మియాస్ అంటే గుండె లయలో వచ్చే తేడాల వల్ల ఈ హఠాన్ మరణాలు జరగటం. ఈ గుండె లయ అంటే నార్మల్గా మనకి గుండె అనేది 60-100 సార్లు కొట్టుకోవాలి. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఈ ఎరిథ్మియాస్ అంటే గుండె సడన్గా 200 సార్లు కొట్టుకోవటం, వెంట్రికులర్ టకీకార్డియా అంటాం, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటాం. ఈ గుండె అనేది సడన్గా 200-250 సార్లు కొట్టుకున్నప్పుడు గుండె నుంచి జరగాల్సిన రక్త ప్రసరణ సరిగ్గా జరగక, మెదడుకి రక్తం సరిగ్గా అందక సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి హఠాన్ మరణం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు గుండె 60 సార్లు కొట్టుకోకుండా 30

0: 30 సార్లు 20 సార్లు కొట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా సేమ్ మనకి రక్త ప్రసరణ సరిగ్గా జరగక మెదడుకి హఠాన్ మరణం అనేది జరుగుతూ చూస్తూ ఉంటాం. దీన్ని ఎరిథిమియాస్ అంటాం. అంటే రకరకాల ఎరిథిమియాస్ ఉంటాయి. టాకీకార్డియా అనేది గుండె స్పీడ్గా కొట్టుకోవటాన్ని టాకీకార్డియా అంటాం, గుండె స్లోగా కొట్టుకోవడాన్ని బ్రాడీకార్డియా అంటాం మెడికల్ టెర్మినాలజీలో. ప్లస్ ఈ ఎరిథిమియాస్లో ఛానలోపతీస్ అంటాం. ఈ ఛానలోపతీస్ అనేది ఒక రకమైన జబ్బు విభాగం అన్నమాట. వీటిల్లో కొన్ని లాంగ్ క్యూటీ సిండ్రోమ్స్ అంటాం, షార్ట్ క్యూట్రీ సిండ్రోమ్స్ అంటాం, తర్వాత బ్రుగడా సిండ్రోమ్ అంటాం. ఇవన్నీ ఒక రకమైన జబ్బులు అన్నమాట. ఇవి ఏంటంటే ఈ గుండె లయలో అబ్నార్మాలిటీస్ కాజ్ చేస్తాయి. దీనివల్ల మనకు సడన్గా గుండె ఆగిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి మనం ఈసీజీలో నార్మల్ ఈసీజీలో ఈజీగా తెలుసుకునే అబ్నార్మాలిటీస్ అనమాట. ఈ బ్రుగడా సిండ్రోమ్ కానివ్వండి, లాంగ్ క్యూటీ సిండ్రోమ్స్, షార్ట్ క్యూటీ సిండ్రోమ్స్ ఇవన్నీ మనకి నార్మల్ ఈసీజీలోనే బయటపడతాయి. ఇవన్నీ ఉన్నట్లయితే కనుక ఇవి కూడా మనకి జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనం ఈసీజీలో ఇవి తెలుసుకున్నట్లయితే హోల్టర్ అనే ఒక పరీక్ష ఉంటుంది. హోల్టర్ అనే పరీక్ష ఏంటంటే మనం 24 గంటల నుంచి 72 గంటల పాటు మనం ఈసీజీని రికార్డ్ చేసే పరికరం అనమాట. మనకి 24 గంటల నుంచి 72 గంటల పాటు మనకి ఈసీజీ కంటిన్యూస్గా రికార్డ్ చేస్తుంది. దీనిలో మనకేమన్నా మధ్యలో ఈ గుండె లయలో ఏమన్నా తేడా ఉందా ఏంటనేది మనకి బయటపడుతుంది. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే గనక దానికి తగ్గ ట్రీట్మెంట్ మనకు మందులు వాడినట్లయితే ఈ సడన్ డెత్స్ అనేవి కొంతవరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇదొక భాగం అయితే ఎరిథిమియాస్ ఒక భాగం అయితే నెక్స్ట్ భాగం కార్డియోమయోపతి. మనకి కార్డియోమయోపతి అంటే గుండె కండరంలో వచ్చే తేడాలన్నమాట. ఇప్పుడు గుండె కండరంలో దీనిలో రకరకాల కార్డియోమయోపతీస్ ఉంటాయి. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాం, డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాం, రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అంటాం. ఇందులో ఈ డైలేటెడ్ కార్డియోమయోపతి అండ్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిలో మనకి హఠాన్ మరణాలు అధికంగా జరుగుతూ ఉంటాయి. మోస్ట్ కామన్గా మనం ఎథ్లీట్స్ ఈ ఫుట్బాల్ ఆడతా ఆడతా సడన్గా ఫీల్డ్లో కొలాప్స్ అయిపోయారంటాం. ఇది దీనికి మోస్ట్ కామన్గా వీళ్ళకు ఉండేది ఏంటంటే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాం. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అనే దానిలో గుండె కండరం అనేది బాగా మందంగా తయారయ్యి గుండె నుంచి బయటికి రక్త సరఫరా అయ్యే దగ్గర బ్లాక్ సన్నబడిపోవటం మూలాన గుండె నుంచి రక్తం ప్రాపర్గా బయటికి వెళ్ళటం అనేది జరగదు. దీంతో పాటుగా ఈ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఉన్న వాళ్ళల్లో ఈ వెంట్రికులర్ టాకీకార్డియా గుండె లయలో వచ్చే తేడాలు కూడా అధికంగా ఉంటాయి. సో వీళ్లల్లో కూడా మనకి హఠాన్ మరణం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి నార్మల్గా మనకి తెలియక ఏంటంటే హఠాన్ మరణం జరిగిన ప్రతిదీ గుండెపోటు అని అనుకుంటా ఉంటాం, కానీ అలా కాదు. ఈ హఠాన్ మరణానికి రకరకాల జబ్బులు రకరకాల అబ్నార్మాలిటీస్ కారణాలు కావచ్చు. ముఖ్యంగా స్పోర్ట్స్ పీపుల్లో మనం చూసే హఠాన్ మరణాలు ఎక్కువ శాతం ఈ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అనే జబ్బు వల్ల మనం చూస్తూ ఉంటాం.
1: అంటే అది టూ మచ్ ఆఫ్ ఎగ్జర్షన్ కి ఏమైనా రిలేటెడ్?
0: టూ మచ్ ఆఫ్ ఎగ్జర్షన్ వల్ల కూడా మనకి ఈ గుండె పోటు రావచ్చు. నెక్స్ట్ వచ్చే ఈ రెండు విభాగాల తర్వాత ఎరిథ్మియాస్ కార్డియోమయోపతీస్ తర్వాత మనకి గుండెపోటు. గుండెపోటు అనేది ఎలాగూ సడన్ కార్డియాక్ డెత్ మనకు గుండెపోటులో కూడా రావచ్చు. ఈ కార్డియోమయోపతీస్లోనే డైలేటెడ్ కార్డియోమయోపతి అంటే గుండె కండరం బాగా వీక్ అయిపోయి గుండె పెరిగిపోయింది అంటారు. కొంతమంది మనకు చెప్తూ ఉంటారు గుండె పెరిగిపోయింది అనేది. ఈ గుండె వీక్ అయ్యి గుండె పెరిగిపోయినప్పుడు కూడా ఈ వెంట్రికులర్ టాకీకార్డియా సడన్గా గుండె స్పీడ్గా కొట్టుకోవటం గుండె సడన్గా ఆగిపోవటం అనేది మనం చూస్తూ ఉంటాం. తర్వాత నెక్స్ట్ మూడో విభాగం ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్. అండ్ ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ లేకపోతే కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఏంటంటే గుండె సంబంధించిన రక్తనాళాల్లో ఈ సడన్గా గుండెపోటు రావటం లేకపోతే బ్లాక్లు ఏర్పడటం వల్ల సడన్గా గుండెపోటు వచ్చి మరణించడం అనేది మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఈ గుండెపోటు కూడా రకరకాల కారణాల వల్ల జరుగుతూ ఉంటుంది. ఒకటి గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం, ఇంకోటి స్పాంటేనియస్ కరోనరీ ఆర్టరీ డైసెక్షన్ అంటాం లేకపోతే అయోర్టిక్ డైసెక్షన్. ఇవన్నీ ఏంటంటే మీరు ఇందాక అడిగినట్టు విపరీతమైన ఎగ్జర్షన్కి లోనైనప్పుడు ఈ గుండె అనేది బాగా హై ప్రెషర్లో కొట్టుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ గుండె పైన ఉన్న రక్తనాళాలు చిట్లిపోయి దానివల్ల కూడా గుండెపోటు వచ్చి సడన్ డెత్ అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎక్కువ మంది జిమ్లో వాటిల్లో బాగా విపరీతమైన వెయిట్స్ అవి ఎత్తినప్పుడు ఏమవుతుందంటే గుండె సడన్గా హై ప్రెషర్కి లోనవుతుంది. అలా లోనైనప్పుడు ఒకవేళ రక్తనాళం గనక వీక్గా ఉంటే ఆ లోపల ఉన్న ప్లాక్ అంటే ఏదైతే ఉందో ఎథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అంటే కొవ్వు పదార్థం ఏదైతే ఉందో అది సడన్గా ఆ ఏరియాలో చిట్లటం మూలాన ఒకేసారి రక్తం గడ్డగట్టి సడన్గా మ్యాస్

0: గుండెపోటు వచ్చి మరణించడం. ఈ మధ్య మనం చూసినట్లయితే కొంతమంది యాక్టర్స్ కూడా, టీవీ యాక్టర్స్, మనకి మనం ఎక్కువ మీడియాలో అటెన్షన్ వచ్చింది టీవీ యాక్టర్స్. రీసెంట్గా మనకి ఒక మినిస్టర్ గారు కూడా ఇలా సడన్గా గుండెపోటు రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. వీరిలో కూడా చాలా మనం అనుకోవచ్చు, ఏంటి ఎంత ఫిట్గా ఉన్నారు వీళ్ళు, ఎంత యంగ్గా ఉన్నారు, అయినా కూడా వీళ్ళకి గుండెపోటు వచ్చింది అంటే, అంటే ప్రాపర్గా మనం ఎక్కువ వెయిట్స్ అవి చేసినా కూడా ఇలా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే, ఈ ఎక్సర్సైజ్, ముఖ్యంగా కొంతమంది బ్యాడ్మింటన్ ఆడతా లేకపోతే షటిల్ ఆడతా సడన్గా కొప్పు కూలిపోవటం, ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం సామాజిక మాధ్యమాల్లో చాలా మంది ఇలా జరగటం అనేది చూస్తూ ఉన్నాం. దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి అంటే, నేను ఇందాక చెప్పినట్టు మనం ఒకసారి జిమ్ కానీ ఏమన్నా స్పోర్ట్స్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళు బేసిక్ హార్ట్ చెకప్ ఒకసారి ఈసీజీ ఎక్కో చేయించినట్లయితే మనకి చాలా వరకు కార్డియోమయోపతీస్ మనం ఈకోలో ఐడెంటిఫై చేయొచ్చు, ఎరిథిమియాస్ ఇవన్నీ ఈసీజీలో మనం ఐడెంటిఫై చేయొచ్చు. గుండెపోటు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనం ఈసీజీ ఎక్కువతో పాటు ట్రెడ్మిల్ కానీ సీటీ కాల్షియం స్కోర్ ఇవన్నీ చేసినట్లయితే మనకి అసలు గుండెపోటు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది చాలా వరకు మనం ఐడెంటిఫై చేసి, ఒకవేళ ఇటువంటి ప్రాబ్లము ఉండే అవకాశం ఉన్నట్లయితే దాన్ని మనం ముందుగానే ట్రీట్ చేసినట్లయితే ఈ హఠాన్ మరణం అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇంకొక ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే, ముఖ్యంగా ఈ సాటాన్ మరణాలు 30 నుంచి 50 సంవత్సరాల మధ్యలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. మనం చూసినట్లయితే ఇది మనిషి లైఫ్లో ఈ 35 to 50 అనేది మోస్ట్ ప్రొడక్టివ్ ఏజ్ అనమాట. వాళ్ళు ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఆ వయసులో కనుక హఠాన్ మరణాలు జరిగితే అది ఆ ఫ్యామిలీకి చాలా తీరని లోటు. అందుకని మనం ఈ హఠాన్ మరణాలు మనం అవాయిడ్ చేయాలంటే, ముఖ్యంగా ఒకవేళ మీరు 35 40 సంవత్సరాల్లో మీరు ఒకవేళ జిమ్ అది చేయాలనుకుంటే, లేకపోతే మీరు వెయిట్స్ అవి ఎక్కువ చేయాలి, లేకపోతే కార్డియో ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి అనుకుంటే కనుక, ముందే ఒకసారి మీరు కార్డియాలజిస్ట్ని సంప్రదించి మీ ఎక్సర్సైజ్ కెపాసిటీ అంతా ఒకసారి ఈసీజీ ఎక్కువ అవసరమైతే ట్రెడ్మిల్లు కాల్షియం స్కోరు ఇవన్నీ చేయించుకున్నట్లయితే మనకు అసలు ఉండే ఈ గుండె ప్రాబ్లము లేకపోతే ఇటువంటి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనం ముందుగానే ఐడెంటిఫై చేసి దానికి తగ్గ ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి మనం అడ్వైస్ తీసుకున్నట్లయితే దాని ప్రకారం మనం ఎక్సర్సైజ్ చేస్తే కొంతవరకు ఈ సడన్ డెత్స్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. ప్లస్ నెక్స్ట్ ఎక్సర్సైజ్లో కూడా ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, చాలామంది ఏంటంటే విపరీతంగా బాడీ బిల్డ్ చేద్దామని ఇప్పుడు కొంతమంది బాడీ బిల్డర్స్ వీళ్ళు స్టీరాయిడ్స్ తీసుకోవటం, ఇప్పుడు సిక్స్ ప్యాక్ అనేది ఒక మన హీరోలను చూసి వీళ్ళని చూసి సిక్స్ ప్యాక్ మజిల్ డెవలప్ చేద్దాం, సిక్స్ ప్యాక్ బాడీ డెవలప్ చేద్దాం అని స్టీరాయిడ్స్ తీసుకోవటం, ఈ అనబాలిక్ స్టీరాయిడ్స్ అంటాం కొన్ని, అవి తీసుకుని ఎక్సర్సైజ్ చేయటం, విపరీతంగా హెవీ వెయిట్స్ చేయటం అంటే 15 కేజీలు 20 కేజీలు వాటితో డంబెల్స్తో వాటితో చేయటం, ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ గుండె మీద విపరీతమైన స్ట్రెస్ పడిపోయి విపరీతమైన స్ట్రెయిన్ అయ్యి గుండె ఈ గుండెపోటులో అయ్యి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
1: బెంచ్ ప్రెస్ కూడా ఎక్కువ
0: బెంచ్
1: చేస్తారు,
0: ప్రెస్,
1: హార్ట్ పెరగాలని, ఛాతీ పెరగాలని,
0: ఛాతీ పెరగాలని, చాలా హెవీ వెయిట్స్, ఆ హెవీ వెయిట్స్ చేసినప్పుడు కూడా మీకు ఈ గుండెపోటు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడైనా మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనం ఐసోమెట్రిక్ ఐసోటోనిక్ ఎక్సర్సైజెస్, ఈ రెండు రకాల ఎక్సర్సైజెస్ బ్యాలెన్స్డ్గా జరగాలి. అంటే ఒకరోజు మీరు కార్డియో ఎక్సర్సైజెస్ అంటే క్రాస్ ట్రైనరు, ట్రెడ్మిల్లు, ఈ పరిగెత్తటం ఇవన్నీ ఐసోటోనిక్ ఎక్సర్సైజెస్ కిందకు వస్తాయి. సో కార్డియో ఎక్సర్సైజ్ అనేది ఒకరోజు చేయాలి, ఒకరోజేమో వెయిట్స్ చేయాలి. పూర్తిగా వెయిట్స్ అవి చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. సో మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు జిమ్కి వెళ్ళినప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఒకరు కొంత వెయిట్స్ చేయాలి కొంత కార్డియో ఎక్సర్సైజ్ చేయాలి. ఒకటే వెయిట్స్ చేసినా కూడా మీకు గుండె మీద స్ట్రెయిన్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. ఇంకా లేటెస్ట్గా సడన్ కార్డియాక్ డెత్స్ కారణం ఏంటంటే, కోవిడ్ తర్వాత మనకి ఈ ముఖ్యంగా కోవిడ్ టైంలో ఈ కోవిడ్ అనే జబ్బు లక్షణం ఏంటంటే రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం అనేది దాని యొక్క ముఖ్య లక్షణం. మనకు ఊపిరితిత్తుల్లో రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టి సడన్గా పల్మనరీ ఎంబాలిజం అంటాం, దానివల్ల సడన్ డెత్స్ వచ్చినాయి కొన్నిసార్లు. కొంతమందికి గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టి తీవ్రమైన గుడ్డుపోట్లు రావటం అనేది మనం చూసాం సడన్ డెత్స్. తర్వాత మనం వ్యాక్సిన్ రిలేటెడ్ డెత్స్ కూడా చూసాం. ఒక రకమైన వ్యాక్సిన్కి ఏంటంటే మనకి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే తత్వం అనేది ఎక్కువగా ఉంది ఈ వ్యాక్సిన్ తీసుకున్నాక, దానివల్ల కూడా కొంతమందికి సడన్ డెత్స్ అనేవి మనం చూసాం. సో ఇవన్నీ మనకి హఠాన్ మరణాలకు గల కారణాలు ఇవన్నీ అనేది మనం చెప్పుకోవచ్చు.
1: అంటే పోస్ట్ కోవిడ్, కోవిడ్ వ్యాక్సినేషన్

0: పేషెన్స్ రెండు కూడా, అందరిలో కాకపోయినా కొంతమందిలో
1: కొంతమందిలో.
0: దాని ఎఫెక్ట్స్ వల్ల కొంతమందికి ఇట్లా. మరి దానికి ఈ భయాలు మరి కొంతమందిలో వచ్చేస్తున్నాయి, అబ్బో మనం కూడా తీసుకున్నాం కదా, ఇంకా బూస్టర్స్ అన్ని తీసుకున్నాం కదా, మేమేమైనా చెయ్యాలా అని కొంతమంది అనుకుంటున్నారు. రాట్ గారు
1: అంటే వ్యాక్సిన్ తీసుకున్న అందరిలో ఈ లక్షణం అనేది ఉండదండి, కాకపోతే కొందరిలో ఈ అవకాశం అనేది తప్పకుండా ఉంది, కోవిడ్ వచ్చిన తగ్గిన వారిలో. కాకపోతే కోవిడ్ వచ్చి తగ్గిన వారిలో 6 నెలలు సంవత్సరం వరకు లాంగ్ కోవిడ్ అని కూడా అంటున్నాము, 6 నెలలు సంవత్సరం వరకు కూడా దాని ఎఫెక్ట్స్ కొంతమందిలో ఉండటం అనేది చూస్తున్నాము. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సాధారణంగా 3 నెలల వరకు దాని ఎఫెక్ట్ అనేది ఉండటం చూసాము. 3 నెలలు దాటి వ్యాక్సిన్ వల్ల గుండెపోటులు రావటం అనేది సాధారణంగా జరగదు,
0: ఇట్లా ఒకవేళ వచ్చినటువంటి వాళ్ళలో వేరే వేరే కారణాలు అట్లా
1: వేరే
0: ఏమైనా
1: కారణాలు కూడా ఉండొచ్చు. అంటే ఒక కారణం నేను ఇందాక చెప్పినట్టు ఈ సడన్ డెత్స్ అనేదానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి ఆఫ్ లేట్ మనకి WHO రీసెంట్ గా చేర్చిన రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే స్ట్రెస్. స్ట్రెస్ కూడా ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ మనకి సడన్ డెత్స్, హార్ట్ స్ట్రోక్స్ ఇన్ యంగ్, అంటే యువకుల్లో హార్ట్ స్ట్రోక్లు అధికంగా రావటానికి స్ట్రెస్ కూడా ఒక ముఖ్యమైన కారణం కింద ఈ మధ్య WHOనే స్ట్రెస్ ను ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ కింద దాన్ని చేర్చిందనమాట. మనకు తెలియకుండా ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ సిటీస్లో కార్పొరేట్స్లో హై పెర్ఫార్మెన్స్ జాబ్స్ అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళకి టైం లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ టైంలో మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, దానికోసం నైట్ షిఫ్ట్స్, నేను ఇదివరకు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, నైట్ షిఫ్ట్ చేయటం, సర్కేడియన్ రిధమ్ ఆల్టర్ అయిపోవటం, దానివల్ల నిద్రలేమి, నిద్ర ప్రాపర్గా లేకపోవటం. మనిషికి ఒక హెల్దీ పర్సన్కి ఒక 7 గంటల నిద్ర అనేది చాలా అవసరం ప్రతిరోజు. అది సరిగ్గా లేనప్పుడు బాడీ స్ట్రెస్కి గురవటం, లేకపోతే మనకి ఈ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చాక ఈ కంపారిజన్ పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళు ఏదో ఇది కొన్నారు లేకపోతే మనం ఇది కొనాలి లేకపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళారు మనం ఇటు వెళ్ళాలి, ఈ కంపారిజన్ ఈ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. దానికి తోడు అది ఒక రకం అయితే ఈ డ్రగ్ అబ్యూస్ కూడా బాగా పెరిగింది ఈ మధ్యకాలంలో. స్మోకింగ్, ఆల్కహాల్తో పాటు డ్రగ్స్, ఈ కొకెయిన్, కెనాబిస్, గంజాయి ఇటువంటి కన్జ్యూమ్ చేయటం కూడా బాగా ఈ మధ్య పెరిగిందనే చెప్పుకోవచ్చు. వీటి వల్ల కూడా మనకి యువతలో అధికంగా ఈ గుండెపోటులు రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం.
0: కాబట్టి ఇలా విభిన్న కారణాల వల్ల సడన్ డెత్స్ అనేటటువంటివి వస్తున్నాయి. కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని ఆనువంశికంగా, కొన్ని ఈ స్ట్రెస్లు అవన్నీ వాటన్నిటి వల్ల వస్తున్నాయి. కానీ ఏది ఏమైనా రెగ్యులర్ డాక్టర్ చెకప్లో ఉండటము, టైం టు టైము మనం ఈ టెస్టులన్నీ చేయించుకుంటూ మోడర్న్ డే లైఫ్లో ముందుకు వెళ్ళాలనేటటువంటి విషయం అర్థమవుతుంది డాక్టర్ గారు చెప్పిన మాటల ద్వారా. డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారు చాలా ధన్యవాదాలండి. తిరిగి ఈ ధారావాహికలో వచ్చే కార్యక్రమంలో ముఖ్యంగా పిల్లల్లో గుండె జబ్బులు, ఆనువంశికంగా వచ్చేటటువంటి గుండె జబ్బులు, వాటి గురించినటువంటి విషయాలు డాక్టర్ గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి.
1: నమస్కారం.
2: మీరింతవరకు గుండె జబ్బులు, లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ధారావాహికలో హఠాన్ మరణాలు గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి. మీ ఉత్పత్తికి

0: విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
1: వివరాలకు ఫోన్స్ 0402321516323215164. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: మినుము మరియు పెసర సాగులో సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. మినుము ఇంకా పెసర పంటలో తొలిదశ నుండి కాయదశ వరకు ఆశించే పురుగులు మరియు తెగుళ్ల నివారణ గురించి తెలుసుకుందాము. రైతులందరూ సకాలంలో సస్యరక్షణ చర్యలను చేపట్టించో తగిన దిగుబడులను పొందటానికి అవకాశం ఉంటుంది. ముందుగా మనం పంటను ఆశించే పురుగులు, వాటి నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాము. చిత్తపురుగుల గురించి తెలుసుకుందాం. ఈ పురుగులు పైరుపై రెండు ఆకుల దశలో ఆశించి రంధ్రాలు చేస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడే నివారించకపోతే 80% మొక్కలు ఈ దశలోనే చనిపోతాయి. వీటి నివారణకు 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత తామర పురుగుల విషయానికొస్తే, ఈ పురుగులు తొలిదశలో లేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు నుండి రసాన్ని పీలుస్తాయి. వీటి వల్ల ఆకుముడత అనే వైరస్ వ్యాధి కూడా వ్యాపిస్తుంది. పంటకు 15 నుండి 20% నష్టం కలుగజేస్తుంది. వీటి నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా ఫిప్రోనిల్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే మరొక పురుగు మారుక మచ్చల పురుగు. ఈ పురుగు మొగ్గ, పూత, పిండ దశల్లో ఆశించి ఎక్కువ నష్టం కలగజేస్తూ ఉంటుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు కాయలను దగ్గరకు చేర్చి గూడుగా కట్టి కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తింటం వలన పంటకు ఎక్కువ నష్టం కలగజేస్తుంది. వీటి నివారణకు పైరు పూత దశకు రాక ముందు నుండే జాగ్రత్తలు చేపట్టుకోవాలి. పూత దశలో తప్పనిసరిగా పైరుపై 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే రెక్కల పురుగులు గ్రుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. వేప సంబంధిత మందులు వికర్షకాలుగా పనిచేయటం వలన రెక్కల పురుగులు గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. అంతేకాక అప్పటికే పంట మొక్కలపై ఉన్న గ్రుడ్లు కూడా పగిలి చనిపోతాయి. తక్కువ కాల పరిమితి గల పైర్లపై ఇది అత్యంత ఉపయోగకరంగా పనిచేస్తుంది. మొగ్గ పూత దశలో అక్కడక్కడా కొన్ని పూ మొగ్గలను సేకరించి వాటిని తెరచి పిల్ల పురుగులు ఉన్నాయో లేదో మనం పరిశీలించుకుంటూ ఉండాలి. పిల్ల పురుగులు కనిపించినట్లయితే వెంటనే క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1 గ్రాము లేదా ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటలో గూళ్లు గమనించినట్లయితే నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటలో గూళ్లు కనిపించినట్లయితే నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు ఈ మందులలో ఏదో ఒక మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మరల అవసరమైతే మందులను మార్చి మార్చి 2 నుండి 3 సార్లు పూత మరియు కాయదశల్లో పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి అధికంగా గమనించినప్పుడు స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ప్లూబెండయమైడ్ 0.2 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును 1 లీటర్ నీటికి కలిపి పైరుపై పిచికారీ చేసుకోవాలి. ఇక తెల్లదోమ విషయానికొస్తే, ఈ పురుగులు ఆకుల్లోని రసాల్ని పీలుస్తాయి. అంతేకాక ఎల్లో మెజాయిక్ అనే వైరస్ వ్యాధిని కూడా ఇది వ్యాప్తి

చేస్తుంది. వీటి నివారణకు 2 మిల్లీలీటర్లు మిటైల్ డెమోటాన్ను లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పొగాకు లద్ద పురుగు గురించి తెలుసుకుంటే, ఈ పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గీకి తినడం వలన ఆకులు తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగాను పువ్వులను ఇంకా పిందెలను కూడా తింటాయి. ఈ పురుగులు రాత్రిపూట ఎక్కువగా తింటూ పగలు మొక్కల మొదళ్లలోనూ భూమి నెర్రల్లోనూ చేరతాయి. వీటి నివారణకు గ్రుడ్ల సముదాయాలను ఏరివేయాలి. పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేసుకోవాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసి పురుగు ఉధృతిని గమనించాలి. ఎకరానికి NPV 200 LE ద్రావణాన్ని సాయంకాలంలో పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పొలంలో విషపు ఎర్ర ముద్దల్ని వెదజల్లాలి. చివరగా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా నొవల్యూరాన్ 1 మిల్లీలీటర్ లేదా థయోడికార్బు 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక తెగుళ్ల విషయానికి వస్తే, ముందుగా కోరినోస్పోరా ఆకుమచ్చ తెగులు గురించి తెలుసుకుందాం. ఈ తెగులు సోకిన ఆకులపై చిన్న చిన్న గుండ్రని గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండి రాలిపోతూ ఉంటాయి. వీటి నివారణకు 1 లీటర్ నీటికి 2.5 గ్రాములు మాంకోజెబ్ లేదా 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ ను లేదా 2 మిల్లీలీటర్లు హెక్సాకోనాజోల్ 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. LBG 648 రకం ఈ తెగులను తట్టుకుంటుంది. ఇక ఎండు తెగులు విషయానికొస్తే, ఈ తెగులు ఆశించిన మొక్కలు వడలి ఎండిపోతూ ఉంటాయి. పంటకు అధిక నష్టం కలుగజేస్తుంది. ఈ తెగులు భూమిలో ఉన్న శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. కనుక పైరుపై మందులను వాడి నివారించుట లాభసాటి కాదు. LBG 611, LBG 648, 685 రకాలకు ఈ తెగులను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఒకే పైరు సంవత్సరాల తరబడి వేయకుండా మార్చి మార్చి రకాలను వేసుకుంటూ ఉంటే రైతులకు దిగుబడిని పొందటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇటువంటి తెగుళ్లు సోకకుండా నివారించుకోవటానికి అవకాశం ఉంటుంది. తర్వాత తెగులకొస్తే పక్షికన్ను తెగులు, సీతాఫలం తెగులు అని అంటారు. ఈ తెగులు సోకిన ఆకులపై లేత పసుపు రంగు అంచులతో కూడిన చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఈ తెగులు నివారణకు మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా హెక్సాకొనాజోల్ 2 మిల్లీలీటర్లు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. తుప్పు లేదా కుంకుమ తెగులు విషయానికొస్తే, పైరు పూత దశలో ఈ తెగులు లక్షణాలు బాగా కనిపిస్తూ ఉంటాయి. ఆకు ఉపరితలం పైన లేత పసుపు వర్ణం గల గుండ్రని చిన్న చిన్న మచ్చలు కుంకుమ లేక తుప్పు రంగును పోలి ఉంటాయన్నమాట. ఈ తెగులు నివారణకు లీటర్ నీటికి 3 గ్రాములు మాంకోజెబ్, దానితో పాటు 1 మిల్లీలీటర్ డైనోకాప్ లేదా 1 మిల్లీలీటర్ ట్రైడిమార్ఫ్ లేదా 1 గ్రాము బేలిటాన్ కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. రబీ కాలంలో మాగాణి భూముల్లో మినుము పైరుపై 35 నుండి 40 రోజుల దశలో ఆశించే కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులు, అలాగే 45 నుండి 50 రోజుల దశల్లో బూడిద తెగులు, ఇంకా 60 నుండి 65 రోజుల దశల్లో తుప్పు తెగుళ్లు ఆశిస్తూ ఉంటాయి. ఈ తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు, లీటర్ నీటికి 35 నుండి 35 రోజుల దశలో 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 2.5 గ్రాములు మాంకోజెబ్ దాంతోపాటు 1 మిల్లీలీటర్ డైనోకాప్ కలిపి పిచికారీ చేసుకోవాలి. బూడిద తెగులు విషయానికొస్తే, రాత్రి వేళల్లో చలిగాను పగటిపూట వేడిగాను ఉన్నప్పుడు బూడిద తెగులు ఉధృతి పెరగటానికి అవకాశం ఉంటుంది. ఈ తెగులు లక్షణాలను గమనించినట్లయితే, మొదటి ఆకుల మీద తెల్లని మచ్చలు ఏర్పడతాయి. తద్వారా ఈ మచ్చల నుండి శిలీంధ్ర బీజాలు ఉత్పత్తి అయ్యి ఆకుల మీద బూడిద పొరగ ఏర్పడటం వల్ల కిరణజన్య సంయోగక్రియ తగ్గిపోయి తగినంత ఆహార పదార్థం తయారు కాక దిగుబడులు తగ్గటమే కాక గింజ నాణ్యత కూడా తగ్గిపోతుంది. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు తెల్లని బూడిద లాంటి పొర పిందెలు కాయలు ఇంకా కాండం మీదకు వ్యాప్తి చెందుతుంది. క్రమేపీ ఆకులు ఎండి రాలిపోతూ ఉంటాయి. వీటి నివారణకు పొలంలో మరియు గట్ల మీద తెగులు సోకిన కలుపు మొక్కలను ముందుగా పీకి నాశనం చేసుకోవాలి. లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు హెక్సాకొనజోల్ లేదా 1 మిల్లీలీటర్ ప్రొపికొనజోల్ లేదా 1 మిల్లీలీటర్ డెఫనాకొనజోల్ లేదా 1 గ్రాము మైక్లోబ్యూటానిల్ లేదా 1 గ్రాము కార్బండిజన్ లీటర్ నీటిలో కలిపి అవసరాన్ని బట్టి 10 నుండి 15 రోజుల వ్యవధిలో మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి. ఇంకా పల్లాకు తెగులు. ఈ తెగులు విషయానికొస్తే,
ఇది జెమినీ వైరస్ జాతి వలన కలిగే తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల

0: ఆకులు కాయల మీద పసుపుపచ్చ మచ్చలు ఏర్పడతాయి. తొలిదశలో ఈ వైరస్ తెగులు ఆశించినట్లయితే పైరు గిడసబారిపోయి పూత పూయక ఎండిపోతుంది. ఈ వైరస్ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. పల్లాకు తెగులును తట్టుకునే ఎల్బీజీ 752, PU31, T9, TU92 ఈ 4 రకాలను సాగు చేసుకోవాలి. విధిగా విత్తన శుద్ధి పాటించుకుంటూ ఉండాలి. పొలంలో పల్లాకు తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేసుకోవాలి. తెల్లదోమ నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటరు లేదా ప్రొఫెనోఫాస్ 1.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి వారం నుండి 10 రోజులు వ్యవధిలో మందును మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి. ఇలా రైతులు పంటలో ఎటువంటి తెగులు వచ్చింది అనేది గమనించుకుని ముందుగానే సస్యరక్షణ చేసుకుంటూ మంచి మందుల్ని వాడుకున్నట్లయితే పైరు ఏపుగా పెరిగి మంచి దిగుబడిని ఇవ్వటానికి అవకాశం ఉంటుంది.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ప్రసార విశేషాలలో ఈపూట ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటున్నారు. 7:15 పంటసీమలు కార్యక్రమంలో పశువుల దానా మిశ్రమంలో కలిపే అదనపు పదార్థాలు, వాటి ప్రాముఖ్యత, ఈ అంశం గురించి డాక్టర్ జి శ్రీవిద్య గారితో పరిచయం వింటారు. 2 అంతర్జాతీయ పండ్ల దినోత్సవం సందర్భంగా విశేషాలు వింటారు. 7:45 వికసిత భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. 8:15 చిత్రగీతాలు. 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్లైట్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 అర్ధనారీశ్వరం నాటిక వింటారు. రచన శ్రీ సంజీవి, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుదూస్, నిర్మాణ సహకారం శ్రీ ఆల యోగానందీశ్వరరెడ్డి. ఇక 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమంలో కుమారి గాయత్రి విభావరి వ్యాకరణం గారి వయలిన్ వాద్య కచేరి వింటారు. మృదంగ సహకారం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే ఉంటుంది. 10:45 ఆపాత మధురాలు పాత చిత్రగీతాలు వింటారు. ఇవి ఈపూట ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపుబాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
1: నినదిద్దాం.

0: హింస కఠోరం.
1: హింస వినాశకరం.
0: హింస భయానకం.
1: హింసని విడనాడండి, శాంతిని నెలకొల్పండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తాప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై 11 పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ఆప్టికల్ ఫైబర్ విస్తరణ, డిజిటల్ లావాదేవీల వృద్ధి భారతదేశం వైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయన్నారు. పారదర్శకమైన డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయని పేర్కొన్నారు. ఈ విప్లవం గ్రామాలు, చిన్న నగరాలకు విస్తరించిందని, యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారని ప్రశంసించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు బలోపేతమయ్యాయని, ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా దూసుకుపోతోందని ప్రధానమంత్రి తెలిపారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ న్యూఢిల్లీలో సమావేశమై తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా, కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీషెల్స్ పర్యటన సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐకార్, రిపబ్లిక్ ఆఫ్ సీషెల్స్ వ్యవసాయ శాఖల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ఇరు దేశాలు 2026 నుండి 2031 వరకు 5 కార్యాచరణ ప్రణాళికపై సంతకాలు చేశాయి. దీని ద్వారా వాతావరణ అనుకూల వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక రంగం, పంటకోత అనంతర చర్యలు, ఆహార భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఇరు దేశాల మధ్య వ్యవసాయ పరిశోధనలు, విద్య, సాంకేతిక బదిలీ, పరస్పర సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. క్షయముక్త్ భారత్ అభియాన్, డెంగ్యూ నివారణపై ఢిల్లీ ప్రభుత్వంతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సమీక్ష నిర్వహించారు. ప్రచార సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో ఉండాలని, ఇందులో

0: ప్రతినిధులను, మైభారత్ వాలంటీర్లను, భాగస్వాములను చేయాలని సూచించారు. సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం ప్రతి వార్డును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలన్నారు. టీబీని ముందుగా గుర్తించేందుకు ఏఐ ఆధారిత హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్లను పెంచుతామని తెలియజేశారు. డెంగ్యూ నివారణకు సమన్వయ చర్యలు, ప్రజల్లో అవగాహన పెంపొందించడంపై ఢిల్లీ ప్రభుత్వ సన్నద్ధతను కూడా సమీక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను వసంత్ కుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ, దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. దీంతోపాటు ఎయిమ్స్, మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగానూ, 9,80,000 మందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर्स की ये टनल एक तरीके से कंप्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: अलगे ఉత్తర ప్రదేశ్ లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ల మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్ లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है बीच में. आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा, कंप्लीट एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి డాక్టర్ అబ్దుల్ నాసర్ అల్ షాలితో సమావేశమయ్యారు. భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి రాయబారి చేసిన కృషికి ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే యుఏఈ రాయబారి భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారత్, పాకిస్తాన్ దేశాలు తమ తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను న్యూఢిల్లీ, ఇస్లామాబాద్లోని దౌత్య మార్గాల ద్వారా పరస్పరం మార్చుకున్నాయి. 2008లో కుదిరిన కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 1న, జూలై 1న ఈ జాబితాలను మార్పిడి చేసుకుంటారు. భారత్ కస్టడీలో ఉన్న 386 మంది ఖైదీలు, 53 మంది పాకిస్తానీ మత్స్యకారుల జాబితాను భారత్ పంచుకుంది. అలాగే పాకిస్తాన్ తన కస్టడీలో ఉన్న 52 మంది ఖైదీలు, 198 మంది భారతీయ మత్స్యకారుల వివరాలను భారత్కు అందజేసింది. శిక్షాకాలం పూర్తయిన 188 మంది భారతీయ మత్స్యకారులు, పౌర ఖైదీలను తక్షణమే విడుదల చేసి స్వదేశానికి పంపాలని భారత్ పాకిస్తాన్ను కోరింది. ఇంకా కాన్సులర్ యాక్సెస్ లభించని 13 మంది ఖైదీలకు తక్షణమే ఆ సదుపాయం కల్పించాలని, ఖైదీలందరి భద్రత, సంక్షేమాన్ని తెలియజేయాలని పాక్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఐర్లాండ్తో జరిగిన గత సిరీస్లో 2-0 తేడాతో ఓటమిపాలైన భారత జట్టు ఈ మ్యాచ్ ద్వారా మళ్లీ ఫామ్లోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ సిరీస్లోని 2వ టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, 3వ

0: మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతాయి. ఆ తర్వాత చివరి 2 టీ20 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ నగరాలు ఆతిథ్యం ఇస్తాయి. ఈ మొత్తం టీ20 సిరీస్ జూలై 11తో ముగియనుండగా ఆ వెంటనే ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో పశువుల దాణా మిశ్రమంలో కలిపే అదనపు పదార్థాలు, వాటి ప్రాముఖ్యత, ఈ అంశం గురించి డాక్టర్ జి శ్రీవిద్య గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ శ్రీవిద్య గారు నమస్కారం. మేడం
2: నమస్తే సార్.
1: మేడం, మీరు గన్నవరంలోని పశు వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు కదండి. మన దగ్గర రైతు సోదరులు పంటతో పాటు పాడి కూడా చాలామంది పెంచుకుంటూ ఉంటారు అదనపు ఆదాయం కోసం. ఈ పాడి అనుకున్నట్లయితే పాడికి మనకు దాణా అనేది చాలా ముఖ్యం. దాణా ఎంత బాగా ఇస్తే మనకు పశువులు అంత బాగా అభివృద్ధి చెందుతాయి, పాలు కానీ ఇతరత్ర లాభసాటిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పశువుల దాణా మిశ్రమంలో ఏవైనా అదనపు పదార్థాలు కలుపుతామా? కలిపితే వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు? దానిలో ఉండే న్యూట్రియన్స్ ఏంటి? రైతుకు వచ్చే ఉపయోగాలు ఏంటి? ఈ తదితర విషయాలన్నీ తెలుసుకుందాం అనుకుంటున్నాం మేడం. అసలు ముందుగా ఈ పశువుల దాణా మిశ్రమంలో అదనపు పదార్థాలు అంటే ఏమిటి మేడం?
2: పశువులకు ఆహారంగా ఉపయోగించే దాణా మిశ్రమంలో వాటి శరీర అవసరాలను అనుసరించి తగిన పరిమాణంలో పోషకాలను దాణా రూపంలో అందిస్తూ ఉంటారండి. అంటే ఇన్ని కిలోల బరువున్న పశువుకి ఇన్ని గ్రాముల ప్రోటీన్, ఇన్ని గ్రాముల కార్బోహైడ్రేట్, ఆ విధంగా దాణాని అందిస్తూ ఉంటారు. అలానే ఆ దాణాలో పోషక విలువలు లేని పదార్థాలను కూడా కొన్నిటిని వాటికి జత కలపటం జరుగుతుంది. ఈ పోషకరహిత పదార్థాలని మనము ఆహార సంకలనాలు లేదా అదనపు పదార్థాలు, అది ఆంగ్లంలో మనం ఫీడ్ అడిటివ్స్ అని పిలుస్తూ ఉంటామండి.
1: అయితే ఈ అదనపు పదార్థాలు లేదా ఫీడ్ అడిటివ్స్ అనేవైతే అన్నారో, ఇవి దాణా మిశ్రమంలో మనం ఎందుకు ఉపయోగించాల్సి వస్తుందండి?
2: అంటే ఈ అదనపు పదార్థాలు లేదా ఫీడ్ అడిటివ్స్ ఎటువంటి పోషక విలువలను అందించకపోయినప్పటికీ వాటిని ఉపయోగించడం వల్ల ఆహారం యొక్క స్వరూపాన్ని ఇన్ముడింపు చేసుకోవచ్చు, మరియు వాటి యొక్క నిల్వ ఉంచే కాలాన్ని కూడా మనం పెంచుకోవచ్చు. ఆహార పదార్థాలకు రసాయనాలను కలిపి నిల్వ ఉంచడం అనేది చాలా పురాతనమైన పద్ధతి. ఈ విధంగా అదనపు పదార్థాలని ఆహారంలో లేదా దాణా మిశ్రమంలో చేర్చడం అనేది ఉత్పత్తి లేదా ప్రాసెసింగ్ సమయంలో లేదా ప్యాకేజింగ్ సమయంలో చేయబడతాయి. దాదాపుగా 2500 రకాల పదార్థాలని మనము ఈ ఆహార పదార్థాల్లో అదనపు పదార్థాలుగా రకరకాల ప్రయోజనాల కోసం

0: దాణా మిశ్రమాన్ని మనం పశువులకు ఆహారంగా అందిస్తే రకరకాల వ్యాధులతో పశువు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఈ అదనపు పదార్థాలను చేరటం వల్ల ఆహార పదార్థం లేదా దాణ యొక్క నాణ్యతని పెంచి దాని నిల్వ కాలాన్ని మనం పెంపొందించుకుంటమే వీటి యొక్క ప్రధాన ఉద్దేశం.
1: అలా అయినప్పుడు ఈ అదనపు పదార్థాలని మనం దాణాలో ఎంత మోతాదులో ఉపయోగించాలంటారు?
0: ప్రతి అదనపు ఆహార పదార్థం లేదా ఫీడ్ యాడిటివ్గా ఉపయోగించే పదార్థాలని ఎంత పరిమాణంలో ఉపయోగించాలి అనే దానికి అధికారికంగా కొన్ని పరిమితుల్ని నిర్ధారించారండి. వాటిని కోడెక్స్ ఎలిమెంటేరియస్ ట్రేడ్ కమిషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఆహార మరియు వ్యవసాయ సంస్థ కలిపి వాటికి నిర్దిష్ట పరిమితుల్ని నిర్ణయించింది. కాబట్టి ఆహార సంకలనాన్ని ఆ పరిమితిలోనే మనం ఈ ఆహార పదార్థాల్లోనూ ఉపయోగించాలి. అంతకు మించి కనుక ఉపయోగిస్తే అవి ఉపయోగపడే దానికంటే కూడా రకరకాల విష ప్రభావాలని కూడా కలిగిస్తాయండి.
1: అయితే ఈ ఆహార సంకలనాలు లేదా అదనపు పదార్థాలు లేదా ఫీడ్ అడిటివ్స్ ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి, మనం ఎలా గుర్తించాలండి ఇవి?
0: ఆహారంలో కలిపేటువంటి ఈ అదనపు పదార్థాలు లేదా ఫీడ్ అడిటివ్స్ వాటిని ఉపయోగించే ఉద్దేశాన్ని అనుసరించి వివిధ రకాలుగా వర్గీకరించారండి. వాటిలో కొన్ని నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. ఒకటి యాంటీ కేకింగ్ ఏజెంట్స్, అంటే ఇటువంటి పదార్థాలని మనం దాణా మిశ్రమంలో కలిపినప్పుడు ఆ దాణా మిశ్రమం ముద్దగా లేకుండా పొడి పొడిగా ఉండడానికి ఇవి సహకరిస్తాయండి. ఈ యాంటీ కేకింగ్ ఏజెంట్స్గా మనం కాల్షియం సిలికేట్, సోడియం అల్యూమినియం సిలికేట్ అనే పదార్థాలని ఆహారం ముద్ద కాకుండా పొడి పొడిగా ఉండేట్టుగా ఉంచుతాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇంకొక వర్గానికి చెందినటువంటి ఫీడ్ యాడిటివ్స్ అండి. ఇవి ఆహార పదార్థాలు ఆక్సీకరణ చెంది అవి నిరుపయోగంగా కాకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలు ఆక్సీకరణ చెంది వాటి రంగు మారిపోతూ ఉంటాయండి. ఆ విధంగా కాకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మా ఆహార పదార్థాలు పాడు కాకుండా చెడిపోకుండా కాపాడతాయి కాబట్టి వీటిని యాంటీ ఆక్సిడెంట్స్ అన్నారు. వీటిలో విటమిన్ సి, సార్బిక్ యాసిడ్ లాంటి వాటిని మనం యాంటీ ఆక్సిడెంట్స్గా ఉపయోగించుకోవచ్చు అండి. కలరింగ్ ఏజెంట్స్ అని ఇంకొక వర్గం ఉంది, అది ఆహార పదార్థాలకు ఆకర్షణీయమైన రంగుని చేర్చుతాయి. ఉదాహరణకు అమెరాంత్, టెట్రజిన్, ఎరిథ్రోసిన్ ఇవి ఆహార పదార్థాలను ఆకర్షణీయంగా మార్చుతాయి. ఎప్పుడైతే ఆకర్షణీయంగా ఉన్నాయో వాటిని తీసుకోవడం అనేది వాటి పరిమాణం తీసుకునే పరిమాణం కూడా పెరుగుతుందండి. ఇంకొకటి ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ అంటే నీరు మరియు నూనె కలిపి ఉండే ఆహార పదార్థాలు కొన్ని ఉంటాయండి. వాటి యొక్క స్థిరత్వాన్ని కాపాడడానికి మనం ఈ ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ని ఉపయోగించాలి. లేకపోతే నీరు నీరుగా నూనె నూనెగా విడిపోతాయండి. ఈ గమ్, ట్రగాకాంత్, కోలిక్ యాసిడ్ లాంటి వాటిని ఎమల్సిఫైయింగ్ ఏజెంట్గా ఈ ఆహార పదార్థాల్లోని దాణా మిశ్రమాల్లోన కలుపుకోవచ్చు. మరొక వర్గానికి చెందినటువంటి సువాసన కలిగించేటువంటివి ఫ్లేవరింగ్ ఏజెంట్స్ అంటారండి. ఇవి ఆహార పదార్థాల యొక్క వాసనని ఇనుమడింప చేస్తుంటాయి. ఉదాహరణకి మోనోసోడియం గ్లూటమేట్, సాఫ్రోల్ ఇవన్నీ ఏంటంటేనండి మంచి సువాసనని ఇవ్వటం వల్ల ఆకలిని పెంచుతాయి. కాబట్టి ఆహారం తీసుకునే పరిమాణం కూడా పెరుగుతుంది. తద్వారా మనకి పశువుల దీనిలో ఏంటంటే ముఖ్యంగా అవి ఎక్కువ ఆహారం తీసుకోవాలి, మంచిగా పాలు ఇవ్వాలి, లేదా శరీరం యొక్క బరువు త్వరగా పెరగాలి. అవే మనకి ముఖ్యమైన ఉద్దేశం కాబట్టి ఇటువంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటాము. ఇంకొక రకానికి చెందిన సంరక్షక పదార్థాలు అంటారండి. ఇవి శిలీంధ్రాలు మరియు సూక్ష్మజీవుల పెరుగుదలను ఆహార పదార్థాల్లో నిరోధిస్తాయి. బెంజోయిక్ ఆమ్లము, సాల్సిలిక్ ఆమ్లం వంటి వాటివి సంరక్షకాలుగా ఉపయోగిస్తుంటారు.
1: డాక్టర్ శ్రీవిద్య గారు, మీరు ఇప్పటి వరకు ఆహార సంకలనాల్లో లేదా ఆహార పదార్థాల్లో ఎన్ని రకాలు ఉంటాయో వివరించారు మేడం. అయితే పశువుల దాణాలో మనం అధికంగా ఉపయోగించే ఈ ఫీడ్ అడిటివ్స్ లేదా అదనపు పదార్థాలు ఏమున్నాయి, వాటి వివరాలు ఏంటి?
0: పశువుల దాణాల్లో ఎక్కువగా ఉపయోగించేటువంటి ఫీడ్ అడిటివ్స్ మనకి యాంటీబయాటిక్స్, అమైనో యాసిడ్స్ లేదా ప్రోటీన్ రహిత నత్రజని సమ్మేళనాలు, అది నాన్ ప్రోటీన్ నైట్రోజనస్ కాంపౌండ్స్ అంటారండి. వీటన్నిటినీ మనం తరచుగా ఉపయోగిస్తూ ఉంటాము. వీటిలో మనము యాంటీబయాటిక్స్ని, ప్రోబయోటిక్స్ని పశువు యొక్క పెరుగుదలని పెంపొందించే పదార్థాలుగా ఉపయోగిస్తాం, అంటే గ్రోత్ ప్రమోటర్స్. ఇవి ఆహార పదార్థాలలో వీటిని కలప

0: ద్వారా వాటి పశువుల యొక్క ఫీడ్ కన్వర్షన్ ఎఫిషియన్సీ, అంటే ఎన్ని గ్రాముల ఆహారాన్ని ఇస్తే అది ఎంత శరీర బరువు పెరుగుదలకి తోడ్పడుతుంది అనేది ఒక ప్రామాణికంగా తీసుకుంటారండి. ఈ యాంటీబయాటిక్స్ ఇవి వాడటం వల్ల ఆ ఫీడ్ కన్వర్షన్ రేట్ అనేది పెరుగుతుంది, కాబట్టి వీటిని పెరుగుదలను పెంపొందించే పదార్థాలు లేదా గ్రోత్ ప్రమోటర్స్గా ఉపయోగిస్తూ ఉంటారండి.
1: అయితే మేడం, మీరు ఇప్పుడే యాంటీబయాటిక్స్ గురించి ప్రస్తావించారు. సాధారణంగా మనం ఈ ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు లేదా వ్యాధులు రాకుండా మనం యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తాం కదండి?
0: నిజమేనండి. యాంటీబయాటిక్స్ని మనం పశువైద్య విధానంలో కానీ లేదా వైద్య విధానంలో సహజంగా వివిధ రకాల వ్యాధుల నిర్మూలనకు ఉపయోగిస్తారు. కానీ కొన్ని రకాల యాంటీబయాటిక్స్ని ఐనోఫోర్ విభాగానికి చెందిన యాంటీబయాటిక్స్, ఉదాహరణకి మొనెన్సిన్, లాసోలెసిడ్, వీటన్నిటిని కూడా మనం పెరుగుదలకి గ్రోత్ ప్రమోటర్స్గా ఉపయోగిస్తారండి. కోళ్ళ మేతలో ప్రతి టన్ను కోళ్ళ మేతకి 100 గ్రాముల ఈ మొనెన్సిన్ని ఉపయోగించడం వల్ల కోళ్ళ యొక్క శరీర బరువు వృద్ధి చెందేట్టుగా చూస్తాయి. అంతేకాకుండా కోళ్ళల్లో కాక్సిడియోసిస్ అనే పరాన్నజీవి వల్ల వచ్చేటువంటి వ్యాధిని నిర్మూలించడంలో కూడా ఉపయోగపడతాయండి. ఈ ఐనోఫోర్ విభాగానికి చెందిన యాంటీబయాటిక్స్ పశువుల దాణాలో చేర్చడం వల్ల వాటి జీర్ణక్రియ పెంపొందించి వ్యాధికారక సూక్ష్మజీవులు మరియు హానికరమైన బ్యాక్టీరియాను కూడా నియంత్రిస్తాయి. మొనెన్సిన్ అనేది గుర్రాల్లో వాటిలో 2 నుంచి 3 మిల్లీగ్రాములు ఒక కేజీ దాణాలో మనం కలుపుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే వీటిని మోతాదును అనుసరించి మాత్రమే ఉపయోగించాలి. ఎప్పుడైతే మనం ఈ యాంటీబయాటిక్స్ని మోతాదును మించి ఉపయోగించినా లేదా దాణాలో సరిగ్గా కలపకపోయినా కూడా మనకి వివిధ రకాలైనటువంటి హానికారక లక్షణాలు కలిగిస్తాయి.
1: మేడం, యాంటీబయాటిక్సే కాకుండా మనకు పశువుల దాణాలో ఇతర ఆహార సంకలనాలు ఏమేమి వాడుతుంటారండి?
0: యాంటీబయాటిక్స్, ప్రోబయాటిక్స్ కాకుండా పశువుల దాణాలో మనకి తరచుగా వాడేవైతే ప్రోటీన్ రహిత నత్రజని సమ్మేళనాలండి, నాన్ ప్రోటీన్ నైట్రోజినస్ కాంపౌండ్స్ అంటారు, యూరియా, గ్లూటమిన్, ఇటువంటి వాటిని మనం తరచుగా పశువుల దాణాలో ఉపయోగిస్తూ ఉంటామండి. ఎందుకంటే ఈ యూరియా అనేది మనకి చౌకగా లభించే ప్రోటీన్ ప్రత్యామ్నాయం, కాబట్టి మనము తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభాన్ని పొందవచ్చండి.
1: అయితే ఈ యూరియా యొక్క ప్రభావం ఎలా ఉంటుందండి పశువుల ఆరోగ్యం మీద?
0: సహజంగా యూరియాని పశువుల దాణాలో 1 నుంచి 3% వరకు మనము ఏ ప్రమాదం లేకుండా ఉపయోగించేసుకోవచ్చండి. యూరియా పశువుల శరీరంలో రూమెన్ విభాగంలోకి చేరి అక్కడ అమోనియాగా మారుతుంది. ఈ అమోనియా రూమెన్లో ఉండే సూక్ష్మజీవులు ప్రోటీన్గా మార్చి వాటి పెరుగుదలకు అవసరమైన అమైనో ఆమ్లాలను ఉత్పత్తి చేసుకోవడానికి ఉపయోగించుకుంటాయి. రూమెన్ సూక్ష్మజీవులు యొక్క ప్రోటీన్ మార్పిడి సామర్థ్యాన్ని మించి కనుక అమోనియా విడుదలైతే మనకి విషపూరిత లక్షణాలు కనిపిస్తాయండి. లేకపోతే కనుక వాటి యొక్క సామర్థ్యానికి సరిపడా అమోనియా వచ్చేగానే మనం యూరియాని కానీ ఇచ్చినట్టయితే, అంటే ఉదాహరణకి పశువుల్లో 1 నుంచి 2 గ్రాముల వరకు 1 కిలో దాణాకి మనము ఉపయోగించుకోవచ్చండి యూరియాని, అదే గుర్రాల్లో అయితే 4 గ్రాములు 1 కిలో మేతలో కలుపుకోవచ్చు. అప్పుడు ఏ విధమైనటువంటి ప్రమాదకరమైన లక్షణాలు కానీ విషపూరిత లక్షణాలు కానీ మనకి కనిపించవు. అలా కాకుండా ఇవి కానీ అంతకు మించి దాణాలో కలిపినట్టయితే మనం అనుకున్న లాభసాటి ఈ సంగతి పక్కన ఉంచితే ఇవి ప్రమాదకరమైన లక్షణాలు ప్రాణాంతకంగా కూడా మారుతాయండి. యూరియా మరియు ఇతర ప్రోటీన్ రహిత నత్రజన్ సమ్మేళనాల యొక్క విష ప్రభావం తీవ్రత విడుదలైన అమోనియా మరియు అది గ్రహించబడిన రేటును బట్టి ఉంటుంది. ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయంటే యూరియా విషకారక స్థితిలో పళ్ళు నూరటం, పశువు అసౌకర్యంగా కదలడం, నురుగుతో కూడిన లాలాజలం, మూత్రస్రావం అధికంగా ఉండటం, కడుపు నొప్పి, మనకి పశువుల్లో నాడిని మెడ దగ్గర కూడా చూస్తూ ఉంటారండి, దాని జుగులార్ పల్స్ అంటారు, అది వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది, అది మనకి పైకే కనిపిస్తూ ఉంటుందండి నాడి కొట్టుకోవడం, అది కడుపు ఉబ్బరం, ఇప్పుడు గ్యాస్ అక్యుములేట్ అయిపోయిందని పొట్ట ఉబ్బరంగా ఉండటం, దాన్ని టింపని అంటారు. ఈ లక్షణాలన్నీ మనము ఈ యూరియా అధికమైతే చూస్తామండి.
1: అలాగే సోడియం క్లోరైడ్ లేదా ఉప్పు అని కూడా అంటాం కదండి, దీనివల్ల కలిగే లాభ నష్టాలు ఏంటి మేడం పశువుల్లో?
0: ఉప్పు లేదా సోడియం క్లోరైడ్ అనేది కూడా దాణాలో ప్రధాన భాగంగా కలుపుతూ ఉంటారండి, అంటే అది చాలా తక్కువ మోతాదులో కలుపుతారు, కేవలము దాన్ని చాలా తక్కువ మోతాదు

0: మోతాదులో ఉపయోగించటం అనేది ఎంత మోతాదులో ఉపయోగిస్తారు అంటేనండి, దానికి యొక్క ప్రాణాంతకమైన మోతాదు లేదా లీథల్ డోస్ అని కూడా ఒక మోతాదు నిర్ణయించారు. పశువుల్లో అయితే అంటే మనకి ఆవులు గేదెలు వీటిల్లో 2 గ్రాములు ఒక కిలో దాణాకి కలుపుకోవచ్చు. అదే గొర్రెల్లో అయితే కనుక 6 గ్రాములు ఒక కిలో దాణా వరకు కలుపుకోవచ్చు అండి. ఒకేసారి ఆహారంలో అధిక మోతాదులో ఉప్పుని కలిపిన లేదా పశువుల్ని కనుక మంచినీటి ప్రాంతాల నుండి ఉప్పు నీరు ఉండే ప్రాంతాలకి వలస మార్చినప్పుడు అవి ఆ నీటిని తీసుకున్నప్పుడు మనకి ఈ ఉప్పు వల్ల వచ్చేటువంటి విష ప్రభావాన్ని మనము గమనిస్తాము. సాధారణంగా సోడియం క్లోరైడ్ విష ప్రభావం అన్ని రకాల జంతుజాలాల్లోనూ కనిపిస్తుందండి. కాకపోతే పందులు మరియు కోళ్ళు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. సోడియం క్లోరైడ్ యొక్క విష ప్రభావం తరచుగా నీటి కొరతతో ముడిపడి ఉంటుంది. సోడియం క్లోరైడ్ లేదా ఉప్పు కొంతమేరకు అధికమైన ఆ పశువులకి కనుక మనకి ఎక్కువ నీరు అందించినట్లయితే అంత విష ప్రభావం మనకి కనపడదు. అలా కాకుండా నీరు బాగా తగ్గించి ఇవ్వటం లేదా నీటి కొరతతో ఇబ్బంది పడుతూ సోడియం క్లోరైడ్ లేదా ఉప్పుని దాణాలు అధికంగా పెంచితే కనుక దీని యొక్క విష ప్రభావాన్ని మనం గమనిస్తాం. ఎందుకంటే తగినంత నీరు శరీరంలో ఉండటం వల్ల శరీరం నుండి ఈ సోడియం అయాన్స్ అనేవి త్వరగా విసర్జింపబడతాయి. సోడియం క్లోరైడ్ ప్రేగుల నుండి గ్రహించబడి శరీరం అంతా పంపిణీ చేయబడుతుంది. రక్తంలో అధికంగా ఉండటం వల్ల ఈ సోడియం అయాన్స్, ఎప్పుడైతే మనం ఎక్కువ ఉప్పుని కనుక మనం ఆహారంలో చేర్చేస్తామో అధికంగా ఈ సోడియం అయాన్స్ ఉన్నప్పుడు ప్రధానంగా మూత్రపిండాల ద్వారా విసర్జింపబడతాయి. కాబట్టి ఇవి ఎక్కువైనప్పుడు రక్తం యొక్క హైపర్ టోనిసిటీ లేదా హైపర్ నేట్రీమియా అంటామండి. ఎక్కువ సోడియం అయాన్స్ ఉండటం మూలంగా దాన్ని హైపర్ నేట్రీమియా కండిషన్ అంటాము. ఈ రక్త ప్రవాహంలో అధిక ఉప్పు ఇతర కణాల నుండి నీటిని ఉపసంహరించుకుంటుంది. ఎందుకంటే ఆ ఉప్పు ఎప్పుడైనా కూడా నీటిని లాగుతుంది కాబట్టి ఆ నీటిని ఉపసంహరించుకునేసరికి రక్తనాళాల్లో ఉండేటువంటి లోపల పొర కుచించుకుపోతుంది. ఇది ఎంత తీవ్రంగా జరుగుతుందంటే మనం వెంటనే గమనించి నీటిని కనుక అందించకపోతే మెదడులో ఉన్న రక్త కణాల్లో కూడా ఈ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. మెదడులో ఉండే రక్త కణాల్లోని లోపల పొర కూడా కుచించుకుపోయి అక్కడ రక్త కణాల బయట నీరంతా ఉండిపోయి సెరిబ్రల్ ఎడిమా లేదా మెదడులో నీరు చేరి వాచినట్టుగా కనిపిస్తుందండి. మూత్రపిండాల గొట్టాలు కూడా కుచించుకుపోయి సోడియం స్ఫటికాలన్నీ అక్కడ చేరుతాయి. దీని ఫలితంగా పశువుల్లో మూత్ర విసర్జన ప్రతిబంధకంగా మారుతుంది. మనం నీటిని కనుక తగిన పరిమాణంలో పశువుకు అందించామంటే కనుక పశువుల్ని ఈ ఉప్పు యొక్క విష ప్రభావం నుండి రక్షించుకోవచ్చు. అంతేకాకుండా మనం ఎప్పుడైనా దాణా మిశ్రమాల్లో కలిపేటప్పుడు ఉప్పుని జాగ్రత్తగా తగిన మోతాదులో కలుపుకోవటం వల్ల ఇటువంటి ఇబ్బందులు లేకుండా మనం మన పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
1: అలాగే మేడం, పశువుల దాణాల్లోనే ఈ ఫీడ్ రిలేటివ్స్ కలుపుతారా, లేకుంటే మనుషులు ఉపయోగించే మనం తీసుకున్న ఆహారంలో కూడా ఈ అదనపు పదార్థాలని ఉపయోగిస్తారా?
0: పశువుల దాణా అనే కాదండి, మనుషులు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కూడా అసలు ఇంకా ఎక్కువ రకరకాల ఎడిటివ్స్ ఉన్నాయండి. రకరకాల అదనపు పదార్థాలను ఉపయోగిస్తూనే ఉన్నారు. కాకపోతే వాటికి కూడా ఎంత పరిమితిలో ఉపయోగించాలనేది మార్గదర్శకాలని అన్నిటినీ ఇచ్చారండి మన ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ఈ కోడెక్స్ ఎలిమెంటేరియస్ ట్రేడ్ కమిషన్ కానీ వీళ్ళందరూ నిర్ధారించారు. ఉదాహరణకి మనం పిల్లలు తీసుకునే ఆహారం ఎక్కువగా ఈ చిప్స్ ఇటువంటి వాటిల్లో పసుపు రంగు కలపడానికి టాటర్జిన్ అనే పదార్థాన్ని కలుపుతారండి. దాన్ని చిప్స్లోను కస్టర్డ్ పౌడర్లోను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మనకి ఐరోపా దేశాల్లో అయితే వాటికి ఒక కోడ్ కూడా ఇస్తారండి, ఒక ఇంగ్లీష్ లెటర్ ఈ తోటి E102 అంటే అది టాటర్జిన్ పసుపు రంగుకి ఎంత మోతాదులో ఉపయోగించాలన్నది కూడా ఆ లేబుల్ మీద వాళ్ళు ప్రింట్ చేసేసి ఉంచుతారు. ఈ టాటర్జిన్ అనేది డైలీ 7 మిల్లీగ్రాములు ఒక కేజీ ఆహార పదార్థానికి మించి తీసుకోకూడదండి. అలానే క్యారమిల్ ఒకటి మనకి రెగ్యులర్గా సహజంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా కలరింగ్ ఏజెంట్స్ ఆకర్షణీయమైన రంగుల కోసం, ఇప్పుడు కేక్స్లో పేస్ట్రీస్లో చాక్లెట్స్లో ఇదివరకు కేక్ అంటే ఒక తెలుపు రంగు లేదా ఒక పింక్ కలర్, ఇప్పుడు వచ్చేసి అన్ని రంగులు ఉంటున్నాయండి, రెడ్, గ్రీన్, వైలెట్, అన్ని రకాల రంగులు ఉపయోగిస్తున్నారు. వీటిలో

0: అమరాంత్ అనే పదార్థం ఎక్కువగా రెడ్ కలర్కి లేదా ఎరుపు రంగు కావడానికి ఉపయోగిస్తూ ఉంటారండి. దాని కోడ్ కూడా E123 అని ఉంటుంది. రోజువారీ ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది యాక్సెప్టబుల్ డైలీ ఇంటేక్ అంటారండి. రోజువారీగా ఒక మనిషి ఎంత తీసుకోవచ్చు అని 15 మిల్లీగ్రాములు ఒక కేజీ ఆహార పదార్థంలో వీటిని సురక్షితంగా తీసుకోవచ్చు. కానీ ఈ పరిమితికి మించి గనక తీసుకున్నట్టయితే రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయండి. మనకి ఇదివరకు పీచ్ మిఠాయిలో గులాబీ రంగు కలుపుతూ ఉండారు, ఇప్పుడు అది క్యాన్సర్ కారకం అని ఎప్పుడైతే గుర్తించారో ఇప్పుడు పీచ్ మిఠాయిలన్నీ తెల్ల రంగులో వస్తున్నాయి, గులాబీ రంగు లేకుండా.
1: డాక్టర్ శ్రీవిద్య గారు, రైతు సోదరులకు వచ్చే కొన్ని సాధారణంగా ఉండే సందేహాలు అయితే అడుగుదాం అనుకుంటున్నాం మేడం. మామూలుగా పశువులు కొన్ని సందర్భాల్లో ఆహారం తీసుకోకుండా అట్లనే ఉండిపోతాయి స్తబ్దుగా, అంటే కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉంటాయా వాటికి? కేవలం ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడైనా, లేకుంటే కొన్ని కొన్ని వాతావరణ పరిస్థితుల్లో తీసుకోకుండా ఉంటాయా? ఏమిటి మేడం, ఎందుకు దాణాన్ని సరిగ్గా తీసుకో పశువులు?
0: దాణాన్ని తీసుకోకపోవటం అనే దానికి కారణాలు అంటేనండి, అవి చాలా కారణాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, ఒక దాణా నుంచి ఇంకో దాణానికి మార్చినప్పుడు అప్పటి వరకు మనము ఏ పచ్చిమేతో లేకపోతే అక్కడ దొరికేటువంటి ప్రాంతీయంగా ఏ దాణాలు దొరుకుతున్నాయో, ఏ గడ్డి దొరుకుతుందో ఆ జాతి మొక్కలను ఆహారంగా ఇస్తూ అక్కడి నుంచి వేరే ప్రాంతానికి మార్చి లేదా వేరే ఆహార పదార్థాన్ని వెంటనే మార్చినప్పుడు ఏంటంటే ఈ వాతావరణ పరిస్థితి నుంచి ఆ వాతావరణ పరిస్థితికి మారే కాలంలో కూడా అవి ఆహారం తీసుకోకుండా ఉంటాయండి. ఇంకొకటి, ఏదైనా సరే మనకి వలస చెందినప్పుడు, మనకి వేసవికాలం ముందుగా పశువుల్ని వేరే వేరే ప్రాంతాలకి పంపించేస్తూ ఉంటారు, ఆ వలస సమయంలో కూడా దాన్ని ఒక ట్రాన్సిట్ స్ట్రెస్ అంటారండి, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అప్పుడు కూడా అవి ఆహారం తీసుకోవడం అనేది తగ్గిస్తాయి. ఇంకొకటి, ఎక్కువగా ఏంటంటే మనము వాటి యొక్క సహజ లక్షణాలని ఎప్పుడూ గమనిస్తూ ఉండాలండి. ఇప్పుడు గేదెలు అనుకోండి, వాటికి నీరు ఎక్కువ ఉండాలి లేదా కాస్త వాటికి తగినటువంటి వాతావరణం, ఆవులకి మరింత చల్లని వాతావరణంలో ఉండాలి. ఆ వాతావరణంలో వచ్చే మార్పులను అనుగుణంగా ఇవి ఆహారం తీసుకునేటువంటి పరిమాణంలో మార్పులు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఏదన్నా జ్వరం లాంటివి ఉన్నా లేదా ఏదన్నా వ్యాధులు ఉన్నా మరీ 1-2 రోజులకి మించి కూడా ఆహారం తీసుకోవట్లేదు, ఇలా వేరే ఊరు మారినప్పుడు కానీ వేరే దాణా మారినప్పుడు కానీ అంటే మాత్రం మనం పశు వైద్యంతో ఖచ్చితంగా పరీక్ష చేయించాలండి. ఎందుకంటే దాని శరీర ఉష్ణోగ్రతలో ఏదన్నా మార్పు ఉందా లేదా ఇంకా ఏదైనా టెస్టులన్నీ చేస్తూ ఉంటారండి, వ్యాధులు నిర్ధారించే టెస్టులు. దాని యొక్క రూమెన్ మోటిలిటీ అంటారు, దాని కడుపులో కదలికలు సరిగ్గా ఉన్నాయా లేదా, సరిగ్గా మూత్రాన్ని విసర్జిస్తుందా లేదా, ఎంత మోతాదులో ఇదివరకు తీసుకునేది ఎంత తగ్గించింది, ఏ దాణాకి మార్చారు లేదా సడన్గా ఏదన్నా వచ్చే ముందు ఏ విధమైన మందులు ఏమన్నా ఉపయోగించారా. దానివల్ల కూడా ఒక్కొక్కసారి యాంటీబయాటిక్స్ లాంటి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా వరుసగా 1-3 రోజులు పశువులు ఆహారం తీసుకోకుండా ఉంటుంటాయండి.
1: అలాగే రైతు సోదరులు మేడం, కొంతమంది బెల్లం కలుపుతుంటారు దాణాలు, అలాగే వేరుశనగ చెక్కిస్తుంటారు, నాకు తెలిసి చెరుకు పిప్పి కూడా కొంతమంది ఇస్తూ ఉంటారండి. ఇవి కూడా మనం ఫీడ్ అడిటివ్స్గా చెప్పుకోవచ్చా? ఇవి ఇచ్చినా ఏం ప్రమాదం లేదంటారా?
0: అంటేనండి, ఫీడ్ అడిటివ్స్ అనగానే వాటికి ఏ విధమైన పోషక విలువ ఉండకూడదు. ఇప్పుడు బెల్లం అనేసరికి మనకి కాస్త పోషక విలువ ఉంటుంది, న్యూట్రియంట్ ఉంది, కార్బోహైడ్రేట్ సోర్స్, ఎనర్జీ సోర్స్, అది మంచి శక్తినిచ్చే ఆహారమే, దాన్ని సహజంగానే ఉపయోగించుకోవచ్చు అండి.
1: అదే ఒక దాణ,
0: అది కూడా దాణ మిశ్రమంలో ఒక భాగంగా ఉపయోగించుకోవచ్చు.
1: ఇవి ఇవ్వడంలో ఏం ప్రమాదం లేదండి,
0: ఏ విధమైన ప్రమాదము ఏమి.
1: డాక్టర్ శ్రీవిద్య గారు ధన్యవాదాలు మేడం. ఈరోజు మన రైతు సోదరులకు పశువుల దాణాలో మనం కలుపుకోదగినటువంటి అదనపు పదార్థాలు ఏమిటి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి మాకు వివరంగా తెలియజేశారు. మీకు మరొకసారి ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.
2: పశువుల దాణా మిశ్రమంలో కలిపే అదనపు పదార్థాలు, వాటి ప్రాముఖ్యత, ఈ అంశం గురించి డాక్టర్ జి శ్రీవిద్య గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అంతర్జాతీయ పండ్ల దినోత్సవానికి సంబంధించిన విశేషాలు వింటారు. ప్రతి సంవత్సరం 1వ తేదీన అంతర్జాతీయ పండ్ల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాము. ఈ ఏడాది థీమ్ ఏంటంటే ప్లాంట్, ల్యాన్ అండ్ సెలబ్రేట్, అంటే నాటండి, నేర్చుకోండి, ఇంకా వేడుక చేయండి అని అర్థం. అంతర్జాతీయ పండ్ల దినోత్సవానికి ఒక చరిత్ర ఉంది. అదేంటంటే 2007 ఏప్రిల్లో జరిగిన ఒక పార్టీలో బెర్లిన్లోని ఆలిస్ సలోమన్

అప్లైడ్ సైన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన సోషల్ వర్క్ పూర్వ విద్యార్థులు తమ వృత్తి రంగాలు ఇంకా కార్యాచరణ క్షేత్రాల గురించి మాట్లాడుకోవడానికి సమావేశమయ్యారు. ఆ సమావేశంలో భోజనాన్ని పంచుకోవడం అనే ఒక ప్రాథమిక సామాజిక అంశం ద్వారా ప్రజలను సంస్థలను ఒక చోట చేర్చాలని వారు నిర్ణయించుకున్నారు. సుస్థిరత కోణంలో ఈ ఆలోచన రూపుదిద్దుకొని పండ్లు లేదా కూరగాయలను కలిసి పంచుకుని తినడాన్ని అంతర్జాతీయ పండ్ల దినోత్సవంగా మార్చారు. దానినే మనం ప్రతి సంవత్సరం జూలై 1న జరుపుకుంటూ ఉన్నాము. మొదటి అంతర్జాతీయ పండ్ల దినోత్సవం 2007 జూలై 1న బెర్లిన్లోని మౌయర్ పార్క్లో జరిగింది. బ్రిట్టా, క్రెడో, స్టీఫన్, సుసాన్ ఇంకా క్రిస్టియన్ కలిసి 400 మందికి పైగా అతిథులకు ఫ్రూట్ కేకులు అలాగే తాజా పండ్ల ముక్కలను అందించారు. అక్కడి ప్రజలు వాటిని తమ స్నేహితులు, భాగస్వాములు లేదా పిల్లలతో వాటిని పంచుకున్నారు. ఒకటిగా చేరండి అనే థీమ్తో మొదటి అంతర్జాతీయ పండ్ల దినోత్సవాన్ని జరుపుకున్నారు. అసలు మన జీవితంలో ఈ పండ్ల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, పండ్లు ప్రకృతి మానవునికి ఇచ్చిన అద్భుతమైనటువంటి వరం. ఇవి పోషకాలకు నిలయం, శరీరానికి తక్షణ శక్తిని, రోగనిరోధక శక్తిని అందిస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, ఇంకా దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి. మన శరీర పోషణకు, నిర్వహణకు కావలసిన కీలకమైన పోషకాలను పండ్లు అందిస్తాయి. ప్రతి ఆహారంలోనూ కొవ్వులు ఉంటాయి, కానీ పండ్లల్లో ఉండవు. ప్రకృతి సహజంగా దొరికే పండ్లలో కొవ్వులు, సోడియం, క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉండనే ఉండదు. రోజు 3 పూట్ల భోజనం చేస్తే శరీరానికి శక్తి వస్తుంది అనుకుంటాం. అయితే సాధారణ భోజనం వల్ల అవసరమైన సూక్ష్మ పోషకాలన్నీ లభించవు. పొటాషియము, పీచు పదార్థాలు, విటమిన్ సి, ఫోలికామ్లం ఇలాంటివన్నీ పండ్ల వల్లే అందుతాయి. శరీరంలో రక్త ప్రసరణ సవ్యంగా సాగేందుకు, గుండె బలిష్టంగా ఉండేందుకు పొటాషియం అవసరం. అరటి, రేగు, గంగిరేగు, యాపిళ్ళు, ఖర్బూజా, పప్పర పనస, కమల ఇట్లాంటి పండ్లతో పొటాషియం లభిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే జీర్ణక్రియ చురుగ్గా పనిచేయాలి. అందుకు అవసరమైనవి డైటరీ ఫైబర్, అంటే పీచు పదార్థాలు. ఇవి పేగుల్ని శుభ్రం చేస్తాయి. ఆధునిక జీవన శైలి అనుసరిస్తున్న వాళ్ళు తినే తిండిలో లోపిస్తోంది కూడా ఈ పదార్థమేను. పీచు కలిగిన తిండి తినకపోవడం వల్ల జీర్ణకోశ వ్యాధులు వస్తున్నాయి, ఎక్కువ బరువు, ఊబకాయం బారిన పడుతున్నారు. డైటరీ ఫైబర్ అనేది శరీరానికి కావలసిన సమతుల్య ఆహారంలో ముఖ్యమైనది. పీచు ఎంత గొప్ప పనిచేస్తుంది అంటే, ఆహార నాళ వ్యవస్థను శుభ్రం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది, మలబద్ధకాన్ని తొలగిస్తుంది, డైవర్టిక్యులోసిస్ లాంటి ఆహార నాళ వ్యాధులు రాకుండా నిరోధించడానికి ఉపయోగపడుతుంది. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న పండ్లు తినడం వల్ల తక్కువ క్యాలరీలతోనే కడుపు నిండినట్లుగా ఉంటుంది. పండ్లను సహజంగా లేదా ముక్కలుగా కోసుకొని తినడం వల్ల మాత్రమే డైటరీ ఫైబర్ ప్రయోజనాలను పూర్తిగా పొందవచ్చు. పండ్లను రసం తీసి తాగితే ఇన్నేసి లాభాలు కలగవు. ఇక పేగుల్ని శుభ్రం చేసేందుకు ఫైబర్ ఎంత అవసరమో, శరీరంలోని అన్ని రకాల కణజాలాల మరమ్మత్తుకు విటమిన్ సి కూడా అంతే అవసరం. శరీర పెరుగుదలకు, గాయాలు, పుండ్లు మారడానికి, దంతాలు, చిగుళ్ళ ఆరోగ్యానికి విటమిన్ సి తప్పనిసరి. అన్నిటికంటే ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ఉపకరిస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల వృద్ధికి ఫోలికామ్లం కూడా కీలకమైంది. ఇవి పండ్లలో విరివిగా లభిస్తుంది. ఋతువులకు కూడా ఈ పండ్లతో సంబంధం ఉంది. అది ఎలాగంటే, వేసవికాలంలో పుచ్చకాయలు విస్తారంగా దొరుకుతాయి. ఈ కాలంలో మనకు కావలసిన నీరు, పొటాషియం, చెమట ద్వారా కోల్పోయే లవణాలు ఈ పండుతో భర్తీ చేసుకోవచ్చు. వర్షాకాలం ప్రారంభంలో లభించే నేరేడు పండ్లు రోగ నిరోధక శక్తిని పునరుత్తేజం చేసే యాంటీ ఆక్సిడెంట్లుగా ఎంతో మేలు చేస్తాయి. శీతాకాలం మొదట్లో దొరికే రేగు పండ్లు కూడా విటమిన్ సితో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉండటంతో మన శరీరం వాతావరణ మార్పును తట్టుకునే శక్తిని సహజంగా పొందుతుంది. ఇలా ఋతువులతో మాత్రమే దొరికే పండ్లతో పాటు ఏడాది పొడవునా అందుబాటులో ఉండే యాపిల్, అరటి, ఖర్బూజా లాంటి పండ్లను తరచూ తీసుకోవాలి. రోజు ఒకే రకమైన పండు తినడం కంటే వేరువేరు రకాల పండ్లను తినటమే ఆరోగ్యానికి మంచిది. ఈ విధంగా మనం పండ్లను స్వీకరించడం వల్ల అనేక రకాల లాభాలను పొందవచ్చు. మీరింతవరకు అంతర్జాతీయ పండ్ల దినోత్సవానికి సంబంధించిన విశేషాలు విన్నారు.

ఈనాటి పంట సీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: జరుగుతున్నటువంటి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి మనకి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అరవింద్ గారు. వీరు ఆర్బీఎస్కేలో మెడికల్ ఆఫీసర్గా సేవలు అందిస్తున్నారు. వారిని అడిగి ఈ ఆర్బీఎస్కే గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ అరవింద్ గారు.
1: నమస్కారం సార్.
0: సార్, ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి మాకు కొంత వివరిస్తారా?
1: మంచిది సార్. ఆర్బీఎస్కే ప్రోగ్రాము రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమము కేంద్ర ప్రభుత్వము మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఎన్హెచ్ఎంలో వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఆర్బీఎస్కేను 2013లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 0 to 18 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి మనము గణాంకాలు చూసినట్లయితే పుట్టినటువంటి పిల్లల్లో 7% పిల్లలు జన్మసిద్ధ లోపాలు అంటే డిఫెక్టెడ్ బర్త్, పుట్టగానే లోపాలతో పుడుతున్నారు. అలాగే నియోనాటల్ డెత్స్, నవజాత మరణాలు 10% ఉన్నాయి. అలాగే ఇన్ఫాంట్ డెత్స్ బిలో 5 ఇయర్స్, 5 సంవత్సరాల లోపు చనిపోయే శిశు మరణాలు 4% ఉంది. అలాగే డెవలప్మెంటల్ డిలేస్, అభివృద్ధిలో ఆలస్యం అయ్యేటువంటి పిల్లల శాతము 10% ఉంది. ఈ గణాంకాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము పిల్లల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ ఆర్బీఎస్కే అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
0: సార్, ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి?
1: సార్, ఆర్బీఎస్కే ప్రధానంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్, అంటే తొందరగా గుర్తించడము మరియు తొందరగా చికిత్సా పద్ధతులు ప్రారంభించడం. అంటే పిల్లల లోపల ఏదైనా లోపాలు ఉన్నట్లయితే అటువంటి పిల్లలను తొందరగా గుర్తించాలి. ఆ పిల్లలకు తొందరగా చికిత్సా పద్ధతులు మనం ప్రారంభించినట్లయితే శాశ్వత అంగవైకల్యము లేకపోతే శాశ్వత వైకల్యం నుంచి ఆ పిల్లవాడిని మనము దూరం చేసినట్టు అవుతాము. అంతేకాకుండా మనుగడ నుంచి నాణ్యత మనుగడ, అంటే లివింగ్ టు క్వాలిటీ లివింగ్, పిల్లల యొక్క లివింగ్ క్వాలిటీని పెంపొందించడము, అట్లాగే శిశు మరణాల రేట్లు తగ్గించడము ఈ ఆర్బీఎస్కే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
0: మరి ప్రధానంగా ఈ ఆర్బీఎస్కే ఏ అంశాల మీద దృష్టి పెడుతుంది?
1: సార్, ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ప్రధానంగా 4 Ds పై దృష్టి పెడుతుంది. 4 Ds లో మొదటి డి వచ్చేసి డిఫెక్ట్స్ ఎట్ బర్త్, అంటే పుట్టుకతో వచ్చే లోపాలు. 2వ డి వచ్చేసి డిఫిషియన్సీస్, అంటే పోషక లోపాలు. 3వ డి వచ్చేసి డిసీజెస్, అంటే బాల్య దశకు సంబంధించినటువంటి నిర్దిష్ట వ్యాధులు. 4వ డి వచ్చేసి డెవలప్మెంటల్ డిలేస్, అంటే వికాసాత్మక జాప్యాలతో కూడిన వైకల్యాలు. ఈ 4 Dలపై ఆర్బీఎస్కే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది.
0: మరి డాక్టర్ గారు, ఏ వయసు పిల్లలకి ఈ 4D పరీక్షలు చేస్తారు మీరు?
1: యాక్చువల్లీ ఆర్బీఎస్కే ప్రోగ్రాము పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని 0 వయసు నుంచి 18 సంవత్సరాల వయసు గల బాలబాలికలందరికీ కూడా ఈ ఆర్బీఎస్కే ప్రోగ్రాం ద్వారా అంగన్వాడీ పిల్లలకు, అలాగే ప్రభుత్వ పాఠశాలలలో, అలాగే ఎయిడెడ్ పాఠశాలల్లో, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్నటువంటి 0 to 18 సంవత్సరాలు చదువుతున్న పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు మరియు ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసులు అందించబడతాయి.
0: ఆర్బీఎస్కేలో కూడా చాలా విభాగాలు ఉండి ఉంటాయి. అసలు ఎటువంటి విభాగాలు ఉన్నాయి? ఈ విభాగాలు ఒకటినొకటి ఎలా సమన్వయపరుచుకుంటూ మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు?
1: ఆర్బీఎస్కేలో ప్రధానంగా 2 Wings ఉంటాయండి. మొదటి వింగ్ వచ్చేసి MHT, అంటే మొబైల్ హెల్త్ టీమ్, దాన్ని సంచార ఆరోగ్య జట్టు అంటాం. ఈ సంచార ఆరోగ్య జట్టు ఒక వెహికల్లో ప్రత్యేకమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి అంగన్వాడీ కానీ స్కూల్కి వెళ్ళి అక్కడ పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంచార ఆరోగ్య జట్టులో 4 మెంబర్స్ ఉంటారు. 2 మెడికల్ ఆఫీసర్స్, వారు ఒకరు మేల్ ఒకరు ఫీమేల్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు. వారితో పాటు ఒక ANM అలాగే ఒక ఫార్మసిస్ట్, ఈ 4 ని కలిపి సంచార

0: ఆరోగ్య జట్టులో మెంబర్స్గా ఉంటారు. ఇది ఒక సైడు. ఇంకో సైడ్ వచ్చేసి మనకు డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని ఉంటుంది. సో ఇక్కడ ఎంహెచ్సి టీమ్స్ మరియు డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ కోఆర్డినేషన్ చేసుకొని పనిచేస్తూ ఉంటాయి. ఈ డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ మనకు ప్రధానంగా జిల్లా ఆసుపత్రుల్లో లేదా వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రుల్లో మనకు ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇవి స్పెషల్గా ఆర్బిఎస్కేకు అనుబంధంగా ఉండి పనిచేసేటువంటి వైద్య విభాగాలు. ఇక్కడ మనము గమనించినట్లయితే ఒక పెడియాట్రిషియన్ ఉంటారు, ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు, ఒక డిఏసి మేనేజర్ ఉంటారు, డెంటల్ టెక్నీషియన్ ఉంటారు, అలాగే డెంటల్ సర్జన్ ఉంటారు, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, స్టాఫ్ నర్సు, ఆడియాలజిస్టు, సోషల్ వర్కర్, ల్యాబ్ టెక్నీషియన్, ఇలా 13 రకాలటువంటి స్పెషలిస్టులు ఉండి అక్కడ వారికి ఆయా సర్వీసులు అందించబడతాయి.
1: మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ కార్యక్రమం అప్పుడే పుట్టిన శిశువు నుండి 18 సంవత్సరాల పిల్లల వరకు అని చెప్పారు. మరి అన్ని ఏజ్ గ్రూప్ల వరకు, అంటే 18 సంవత్సరాల పిల్లల వరకు పరీక్షల దశలు ఎలా ఉంటాయి?
0: రైట్ అండి, ఇది మంచి క్వశ్చన్ అండి. జనరల్గా పుట్టగానే ఎలా ఎగ్జామినేషన్ చేస్తారు? జనరల్గా ఇవి ఒక 4 స్టేజ్ల్లో ఎగ్జామినేషన్ జరుగుతుందండి. ఫస్ట్ దశ వచ్చేసి ఎగ్జామినేషన్ ఎట్ డెలివరీ పాయింట్స్, అంటే శిశువు ఎక్కడైతే జన్మించిందో, అది పిఎస్సి కానీ సిఎస్సి కానీ లేకపోతే పల్లె దవాఖానా కానీ ఎక్కడైతే జన్మించిందో దాన్ని 0 వయసు 0 to 48 అవర్స్ లోపల అక్కడ ఉన్నటువంటి పిఎస్సి మెడికల్ ఆఫీసర్ లేకపోతే స్టాఫ్ నర్స్ లేకపోతే ఆర్బిఎస్కే టీమ్స్ అక్కడికి వెళ్ళి ఆ పిల్లలను విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్, అంటే పుట్టగానే ఏమైనా లోపాలతో పుట్టారా అని ఎగ్జామినేషన్ చేస్తారు. ఇది మొదటి దశ, అంటే పుట్టినప్పటి నుంచి 48 అవర్స్ లోపల పిల్లల యొక్క పరీక్షలు సంబంధిత డెలివరీ పాయింట్స్లో జరిగిపోతాయి. రెండవ దశ వచ్చేసి కొన్ని హోమ్ డెలివరీస్ అవుతాయి. ఈ మధ్యకాలంలో హోమ్ డెలివరీస్ కావట్లేదు అనుకోండి, లేకపోతే ప్రైవేట్ డెలివరీ అయినా కానీ లేకపోతే డెలివరీ అయ్యి డెలివరీ పాయింట్లో పిఎస్సిలో సిఎస్సిలో డెలివరీ అయ్యి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ 48 అవర్స్ to 6 వీక్స్ వరకు ఆశాలు ఇంటికి వెళ్ళి పిల్లల యొక్క ఆరోగ్య పరీక్షలు చేస్తారు. అంటే ఆశాలు ప్రధానంగా మేము ఆశాలకు ట్రైనింగ్ ఇచ్చి విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్, అంటే పైకి కనిపించే పుట్టుకతో లోపాలు ఏమైనా ఉన్నాయా పిల్లవాడి లోపల అని చెప్పేసి పిల్లవాడిని ఎత్తుకొని పరీక్షించి ఏమైనా లోపాలుంటే సంబంధిత మెడికల్ ఆఫీసర్కు లేకపోతే ఆర్బిఎస్కే స్టాఫ్కు ఇన్ఫర్మేషను ఇవ్వడం జరుగుతుంది. సో విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్లో మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే పిల్లవాడు ముఖంలో గ్రహణం మొర్రి, అంటే క్లెఫ్ట్ లిప్ కానీ క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వంకర కాళ్ళు ఏమైనా ఉన్నాయా, క్లబ్ ఫుట్ ఏమైనా ఉన్నాయా, ఇవి ఎవరైనా గుర్తుపట్టేటివి. సో ఆశా కార్యకర్త ఆ ఇంటికి వెళ్ళి 48 అవర్స్ నుంచి 6 వీక్ ఉన్నటువంటి పిల్లలను ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఉంటారు. దీన్ని హెచ్బిఎన్సి అంటాం, హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్ అంటాం. ఈ హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్ దాదాపు 6 విజిట్స్ ఉంటాయి. ఆశా కార్యకర్త 6 విజిట్స్ చేస్తుంది ఆ పిల్లవాడింటికి. 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 21వ రోజు, 28వ రోజు, 42వ రోజు, 42వ రోజు ఆ పిల్లవాడింటికి వెళ్ళి ఆ పిల్లవాడిని ఎగ్జామినేషన్ చేస్తుంది. ఈ హెచ్బిఎన్సి కార్యక్రమంలో భాగంగా ఆ తల్లికి తల్లిపాల యొక్క ఆవశ్యకత మరియు పిల్లవాడికి ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ యొక్క ఇంపార్టెన్స్, ఆరోగ్య జాగ్రత్తలు ఆశా కార్యకర్త తల్లికి వివరించడం జరుగుతుంది. అలాగే ఒక ఎక్స్ట్రా విజిట్ కూడా ఉంటుంది, అది 7th విజిట్ వితిన్ 24 అవర్స్ ఆఫ్ డెలివరీ. అట్లాగే ఇది రెండవ దశ. రెండవ దశ దాటుకున్న తర్వాత మూడవ దశలో 6 వీక్స్ to 6 ఇయర్స్. సో 6 వీక్స్ to 6 ఇయర్స్ అంగన్వాడీ సెంటర్స్లో ఈ పిల్లల యొక్క వైద్య పరీక్షలు ఆర్బిఎస్కే సంచార వైద్య బృందం మొబైల్ హెల్త్ టీం ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 4వ దశ 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో సంచార వైద్య బృందము మొబైల్ హెల్త్ టీమ్స్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది.
1: దీనిలో భాగంగా వ్యాక్సిన్స్ అన్ని ఫ్రీగానే ఇస్తారా?
0: వ్యాక్సినేషన్ అనేది సెపరేట్ షెడ్యూల్ అండి, అన్ని వ్యాక్సిన్స్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుందండి.
1: అసలు ఆర్బిఎస్కే యొక్క ముఖ్య కార్యాచరణ?
0: రైట్, ఆర్బిఎస్కే ప్రణాళిక ఎట్లా ఉంటుందంటే ఆర్బిఎస్కే వైద్య సంచార బృందము మొబైల్ హెల్త్ టీం ఏదైతే ఉందో ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకుంటుంది. అంటే ఒక నెలవారీ ప్రణాళిక, సంవత్సరవారి ప్రణాళిక ముందుగానే తయారు చేసుకొని, అంటే ఏ రోజు ఏ అంగన్వాడీకి వెళ్తాము, ఏ స్కూల్కి వెళ్తాము, ముందుగానే ఈ ఇన్ఫర్మేషన్ సంబంధిత అంగన్వాడీ సూపర్వైజర్కు, అంగన్వాడీ టీచర్కు, అలాగే మండల విద్యాశాఖ అధికారికి, అలాగే స్కూల్ హెడ్ మాస్టర్కు ముందుగానే వివరాలు తెలపడం జరుగుతుంది. ఆయా రోజుల్లో ముందుగానే తెలపడం వల్ల పిల్లల యొక్క హాజరు శాతం ఎక్కువగా ఉండేలాగా, సంచార వైద్య బృందం వచ్చినప్పుడు అందరు పిల్లలు హాజరయ్యేలాగా ఆ సంబంధిత అంగన్వాడీ టీచర్ కానీ లేకపోతే ప్రభుత్వ హెడ్ మాస్టర్ కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రధానంగా మేము ఏప్రిల్ మే జూన్లో అంగన్వాడీస్ ఫస్ట్ విజిట్ చేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ విజిట్లో భాగంగా 0 to 6 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఒకసారి ఆరోగ్య పరీక్షలు అన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఈ వేసవి కాలంలో 0 to 6 ఇయర్స్ పిల్లలందరికీ కూడా అంగన్వాడీలో సాధారణ 4 డేస్తో పాటు డెవలప్మెంటల్ డిలేస్ మీద ఒక సర్వే చేస్తున్నాము. అలాగే పిల్లలకు 0 to 6 ఇయర్స్ పిల్లలకి ఏవైనా కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే ఆ సమస్యలను కూడా గుర్తించి ఆ పిల్లల యొక్క వివరాలు సేకరించడం జరుగుతుంది. రెండో విజిట్ వచ్చేసి 7 to 9 మార్చ్ అంగన్వాడీస్ రెండో విజిట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం స్కూల్స్ అండ్ కాలేజెస్ ఒక టైము విజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విజిట్ చేసినప్పుడు ఎవరికైనా పిల్లల లోపల సామాన్యంగా చిన్న చిన్న సమస్యలుంటే అక్కడే ప్రాథమిక చికిత్స అందించడం జరుగుతుంది. లేదు 4 డేస్లో ఏదైనా సమస్య మేము గుర్తించినట్లయితే ఆ సంబంధిత బాలుని కానీ బాలికని కానీ డిఏసీకి కానీ లేకపోతే దగ్గరలో ఉన్న పిఎస్సికి కానీ సిఎస్సికి కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. ఆర్బిఎస్కే కార్యక్రమము ప్రధానంగా రిఫరల్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అక్కడ ఉన్నటువంటి వైద్య బృందము పిల్లవాడు లక్షణాలు చెప్పకపోయినా కూడా అతను లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా అని ముందుగానే గుర్తించి ప్రాబ్లం నిజమే కాదా నిర్ధారించుకోవడానికి డిఏసీకి రిఫర్ చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అంగన్వాడీకి 2 సార్లు విజిట్ చేస్తాము, స్కూళ్ళకి 1 సార్లు విజిట్ చేస్తాము అన్నట్టుగా చెప్పారు. ఏంటి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా అంగన్వాడీ 2 సార్లు స్కూల్ 1 సారి వెళ్ళడానికి, లేకపోతే అది రొటీన్లో భాగంగా చేస్తారా?
0: రైట్ అండి, చాలా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జనరల్గా అంగన్వాడీస్ ఎందుకు 2 సార్లు విజిట్ చేస్తారు, స్కూల్స్ 1 సారి విజిట్ చేస్తారనడానికి ఈ ప్రత్యేకంగా ఏంటంటే 1000 డేస్ ప్రోగ్రామ్ అని ఉంటుంది మనకు. అంటే శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యాక 2 ఇయర్స్ వరకు మొత్తం కలిపి 1000 డేస్ అంటాం. అంటే ఈ 1000 డేస్లో శిశువు యొక్క నాడీ మండలము 75% డెవలప్ అయిపోతుందంట. సో 75% డెవలప్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత మనము ఆ పిల్లవాళ్ళ లోపల ఏమైనా వైకల్యం మనం గుర్తించినట్లయితే రికవరీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అందుకనే మేము అంగన్వాడీస్ 2 విజిట్స్ ఎందుకు చేస్తాము అంటే అందరి పిల్లలు కవర్ చేయడానికి, మధ్య మధ్యలో డెలివరీస్ అవుతూనే ఉంటాయి, ఏ పిల్లవాడు కూడా మిస్ కాకుండా ఉండడానికి ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఎర్లీ డిటెక్షన్ కోసము ఈ అంగన్వాడీ సెంటర్స్ను 2 సార్లు విజిట్ చేయడం జరుగుతుంది.
1: నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి, అది అందిస్తున్న సేవల గురించి మనకి చాలా వివరాలు విపులంగా తెలియజేశారు డాక్టర్ అరవింద్ గారు. డాక్టర్ అరవింద్ గారు, మీకు మరొకసారి ఆకాశవాణి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
0: ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి ఆర్బిఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ శరద్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికిన ఆర్బిఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బిఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయం ఉన్నారు. పరిచయకర్త ఎస్ కృష్ణ శరత్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి. మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
1: వివరాలకు ఫోన్స్

0: 5163-232-15164. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు.
2: ఆకాశవాణి భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక.
3: ఈరోజు అనంతపురం జ్ఞానసీమలో నెలకొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు విచ్చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట గవర్నర్ గౌరవనీయులు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, రాష్ట ఆర్థిక శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు, రాష్ట మానవ వనరులు సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ శంకరాచార్య గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఎస్ఏ కోరి, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి, శాసనసభ సభ్యులు, జిల్లా అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతాలాపనతో ఈ స్నాతకోత్సవ కార్యక్రమం ప్రారంభమయ్యింది. కార్యక్రమంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ శంకరాచార్య తొలి స్నాతకోత్సవాన్ని ప్రకటించారు.
4: ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ కమ్యూనిటీ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, I extend a warm welcome to the Honorable President of India and visitor of the university, Srimati Draupadi Murmu. It is a historic occasion as the Honorable President is gracing this occasion. By virtue of the authority vested in me as Chancellor of the Central University of Andhra Pradesh, I declare the first convention of the university open.
3: కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి స్వాగతోపన్యాసం చేస్తూ,
5: ద మోస్ట్ రివర్డ్ అండ్ డిస్టింగ్విష్డ్ చీఫ్ గెస్ట్ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ముజీ, ఎస్టీమ్డ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ జీ, గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ పయ్యావలు కేశవ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ప్లానింగ్ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ నారా లోకేష్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డి అండ్ ఆర్టీజీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అవర్ ఎస్టీమ్డ్ ఛాన్సలర్ డాక్టర్ శంకర్ ఆచార్య, ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్, స్టేట్ లెజిస్లేటర్స్, ఎలక్టెడ్ రీప్రజెంటేటివ్స్, మెంబర్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అకాడమిక్ కౌన్సిల్ అండ్ ఫైనాన్స్ కమిటీ, రిజిస్టర్ స్టాఫ్, హెడ్స్ డీన్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఇన్వైటెడ్ dignitaries, graduating students, proud parents, media friends, ladies and gentlemen. I extend a warm welcome to all of you to the first convocation of the CUAP. I express my deepest gratitude to the Honorable President of India, Srimati Draupadi Murmuji, for graciously accepting our invitation and blessing this historic occasion. Madam, we are deeply honored to receive you on your maiden visit to the university as its visitor. Your august presence will forever remain a cherished milestone in the history of CUAP.
3: స్వాగతోపన్యాసం అనంతరం రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఆయా విభాగాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు మాట్లాడుతూ, తనకు ఈ తొలి స్నాతకోత్సవంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం ద్వారా విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకోవాలని అన్నారు.
6: ఐ డీమ్ ఇట్ ఎన్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ద సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హియర్ టుడే ఇన్ ద ఆగస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ రెస్పెక్టెడ్ రాష్ట్రపతిజీ అండ్ డిస్టింగ్విష్డ్ గెస్ట్ సీటెడ్ ఆన్ ద డయస్ ఆఫ్ ద డయస్. ద ఫస్ట్ కాన్వకేషన్

0: of the Central University of Andhra Pradesh will remain etched as a key milestone in the history of the university. The Rayalaseema region, in which the university was established in 2018, has immense historical significance as it forms the part of the Vijayanagara Empire ruled by the majestic Emperor Sri Krishnadevaraya. The Rayalaseema region is also known for its rich mineral deposits and as a hub of sericulture and horticultural crops. I may also add that Ananthapuramu, the city in which the university has been established, is a prominent educational hub with several higher educational institutions like Sri Krishnadevaraya University, Jawaharlal Nehru Technological University, Sri Satya Sai Institute of Higher Learning, Government Medical College, and a century-old Government Arts College, apart from a host of engineering colleges situated within the close proximity. Establishment of Central University of Andhra Pradesh heralds a new era in the sphere of higher education of the state, with innovative academic programs on the anvil, which are socially and culturally relevant. The university is poised for rapid growth in the years to come. Higher educational institutions like the Central University of Andhra Pradesh have a great role to play in strengthening the idea of Atmanirbhar Bharat, a self-reliant nation.
1: అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ, నేటి విద్యార్థులే రేపటి భావి భారత నిర్మాతలని, విద్యార్థులు ఇప్పుడున్న అవకాశాలను అందిపుచ్చుకొని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.
2: అందరికీ నా నమస్కారం. టుడే యాజ్ ఐ లుక్ అట్ దిస్ హాల్ ఫిల్డ్ విత్ యంగ్ గ్రాడ్యుయేట్స్, ఐ డు నాట్ సీ స్టూడెంట్స్ రిసీవింగ్ డిగ్రీస్. ఐ సీ అ జనరేషన్ రెడీ టు షేప్ భారత్. ఎవ్రీ జనరేషన్ ఇస్ రిమెంబర్డ్ for something. This generation has the opportunity to build our future. This is your time. This is your opportunity. Never allow your background to define your future. Let your dreams, your hard work, and your character define who you become. It is a great honor to be present at the first convocation of the Central University of Andhra Pradesh. Every convocation is special, but the first convocation is forever historic. Degrees are awarded every year. History is written only once. Thousands of students will be graduating from this university in the years ahead, but only one batch will forever be remembered as the first batch. That honor, that legacy belongs to you. And my heartiest congratulations to every graduate and every gold medalist. I can now claim I'm a friend of the gold medalist. The Central University of Andhra Pradesh is more than a campus. It is a promise that every young mind, irrespective of background, deserves an opportunity to dream, learn, and succeed. Today, that promise is standing before us through every graduating student sitting here. My dear students, today we are blessed to have among us Honorable President Srimati Draupadi Murmu ji. Her life is a lesson that no classroom can teach us. She was born in a small village and was the first woman graduate from her village. She faced many personal tragedies, but that would have broken most people. Yet she never lost faith, never stopped serving, never stopped moving forward. From a teacher to a legislator, to a governor, and today the president of world's largest democracy. Her journey tells every young student one simple truth: your beginning does not decide your destiny, your courage does. Dear graduates, if the president of India can rise from a small tribal village to Rashtrapati Bhavan, imagine what your education can help you achieve. Madam President, your life continues to inspire millions of young Indians like us. The world is changing faster than ever before. New technologies will continue to transform every industry. But the greatest human competitive advantage will never be technology. It will always be your curiosity. క్రియేటివిటీ, కరేజ్ అండ్ ద విల్లింగ్నెస్ టు కీప్ లెర్నింగ్. ద ఫ్యూచర్ విల్ బిలాంగ్ టు దోస్ హూ లెర్న్, అడాప్ట్ అండ్ హ్యావ్ ద కరేజ్ టు లీడ్ ద చేంజ్. బికాస్ ద ఫ్యూచర్ విల్ నాట్ బిలాంగ్ టు దోస్ హూ రెసిస్ట్ టెక్నాలజీ, బట్ దోస్ హూ లెర్న్, అడాప్ట్ అండ్ ఇన్నోవేట్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై ఆంధ్రప్రదేశ్ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ ద ఫ్యూచర్ అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ ఆర్ చీఫ్ మినిస్టర్. ఆంధ్రప్రదేశ్ ఇస్ బికమింగ్ అ డెస్టినేషన్ ఫర్ ఇన్నోవేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్నాలజీ. దిస్ ఇస్ అన్ ఎక్సైటింగ్ టైమ్ టు బీ అ యంగ్ ఇండియన్. న్యూ ఆపర్చునిటీస్ ఆర్ ఎమర్జింగ్ అక్రాస్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, రీసెర్చ్, హెల్త్ కేర్, అగ్రికల్చర్ అండ్ ఆంటర్ప్రినర్షిప్. ద వరల్డ్ డస్ నాట్ నీడ్ మోర్ పీపుల్ వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీస్, ఇట్ నీడ్స్ మోర్ పీపుల్ హూ విల్ క్రియేట్ ఆపర్చునిటీస్. డోంట్ ఆస్పైర్ టు బికమ్ ఓన్లీ జాబ్ సీకర్స్, ఆస్పైర్ టు బికమ్ జాబ్ క్రియేటర్స్. బిల్డ్ ఎంటర్ప్రైజెస్, బిల్డ్ ఇన్నోవేషన్స్, బిల్డ్ సొల్యూషన్స్, బిల్డ్ హోప్ ఫర్ అదర్స్ అండ్ బిల్డ్ భారత్.
1: కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాయలసీమకు ప్రత్యేక స్థానం ఉందని, విజయనగర రాజుల కాలంలో సాంస్కృతికంగా పరిడ వెళ్లిందని, అలాగే మాజీ రాష్ట్రపతులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఇక్కడ ఆర్ట్స్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేశారని, అలాగే డాక్టర్ నీలం సంజయ్ రెడ్డి గారు ఈ ప్రాంతం వారేనని గుర్తు చేసుకున్నారు. ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం చరిత్రలో ఈరోజు మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
3: ఐ ఎమ్ డిలైటెడ్ టు బీ విత్ యూ టుడే ఇన్ ద హిస్టారిక్ సిటీ ఆఫ్ అనంతపురం. దిస్ డిస్ట్రిక్ట్ ఆక్యుపైస్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నోన్ ఫర్ ఇట్స్ రిచ్ హెరిటేజ్ అండ్ ద ఇంప్రెసివ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది విజయనగర్ ఎంపైర్. I am happy to share that it is also associated with two of my distinguished predecessors. Dr. Sarvepalli Radhakrishnan taught at the Government College here, while Dr. Neelam Sanjeev Reddy held from this district. Both are remembered as great sons of India whose lives continue to inspire us. Dear students, as you celebrate your achievements today, I urge you to pause for a moment to remember the people who made your journey possible. Your success is the result of your own hard work, but it has also been shaped by the sacrifices of your parents, the guidance of your teachers, and the support of society. Therefore, you have a responsibility to give back to the society. Whether you become entrepreneurs, generating employment, scientists, driving innovation, public servants working for the people, or philanthropists serving society, let your learning become a source of strength for the underprivileged. Dear students, you are going to begin your careers at a transformative juncture when India is moving confidently towards becoming a developed nation by 2047. This vision of Viksit Bharat can be realized only through the energy, talent and commitment of our youth. Each one of you is an architect of that future. Whatever path you choose, you should pursue excellence and dedication and integrity. Internalizing ethical values will be of the greatest help. Honesty, compassion, empathy and respect for nature are not only lofty moral ideas.
1: చివరిగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఎస్బి కివడే గారి వందన సమర్పణతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
4: మీరింతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ కుమారి కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీయుతులు వి జానకినాథ్ రెడ్డి, వై వేణుగోపాల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా ఆత్మీయులు చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం వింటారు. గీతరచన సి నారాయణరెడ్డి.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము సూచించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు ఎన్డీఏ ప్రభుత్వం గత రెండేళ్లలో భారీగా నిధులు కేటాయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగా ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. వార్తల వివరాలు. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ వేడుకకు రాష్టపతి ఈరోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన విద్యార్థులకు డిగ్రీలను, విశేష ప్రతిభ కనపరిచిన వారికి స్వర్ణ పతకాలను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ విశ్వవిద్యాలయం అద్భుతమైన విద్యా కేంద్రంగా ఎదుగుతోందని, 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో విశేష సహకారాన్ని అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సాంకేతిక పురోగతి ప్రతి రంగాన్ని వేగంగా మార్చేస్తోందన్న రాష్టపతి, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా నిరంతరం మారాలనే తపనే విద్యార్థులకు అత్యంత గొప్ప బలంగా నిలుస్తుందన్నారు. నిరంతరం నేర్చుకునే తత్వం, పట్టుదల, ఆవిష్కరణల వైపు అడుగులు వేసే యువతే దేశానికి అమూల్యమైన జాతీయ సంపద అని రాష్టపతి పేర్కొంటూ,
1: You are going to begin your careers at a transformative juncture when India is moving confidently towards becoming a developed nation by 2047. This vision of Viksit Bharat can be realized only through the inner talent and commitment of our youth. Each one of you is an architect of that future. Whatever path you choose, you should pursue excellence and dedication and integrity. Internalizing ethical values will be of the greatest help. Honesty,
0: డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. డిజిటల్ ఇండియా ప్రారంభించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఈ కార్యక్రమం ప్రజల జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేసిందన్నారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు డిజిటల్ ఇండియా కీలక పాత్ర పోషించిందని, ప్రజల జీవన సౌలభ్యాన్ని మరింత సులభతరం చేసిందని పేర్కొన్నారు. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరణ నుంచి డిజిటల్ లావాదేవీల పెరుగుదల వరకు ఈ కార్యక్రమం సాధించిన అపూర్వ విజయాలు ప్రపంచ దృష్టిని భారత్ వైపు ఆకర్షించాయని చెప్పారు. అంతరాయం లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీలు పారదర్శకంగా లబ్దిదారులకు చేరుతున్నాయని వివరించారు. ద్వారకా ఎక్స్ప్రెస్ వేను ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్, వసంత్ కుంజ్తో అనుసంధానించే 6 వరుసల రహదారి సొరంగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 14,115 కోట్ల రూపాయల విలువైన రోడ్డు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ, మొత్తం 8.1 కిలోమీటర్ల పొడవైన రహదారి సొరంగం ప్రాజెక్టును 6,969 కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో అభివృద్ది చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో జాతీయ రహదారి నంబర్ 34 పరిధిలోని 117.7 కిలోమీటర్ల మేర 4-6 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ కాన్పూర్ కబ్రాయి విభాగాన్ని బీఓటీ టోల్ విధానంలో నిర్మించడానికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. గత 2 ఏళ్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
2: NDA 3 माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ऐतिहासिक टर्म में बहुत सारे हाईवे के, रेलवे के, मेट्रो के और इंफ्रा के प्रोजेक्ट्स बहुत सारे लिए गए हैं. समरी में देखें तो 57 रेलवे प्रोजेक्ट्स 2,60,000 करोड़ के, 36 हाईवे प्रोजेक्ट्स 3,70,000 करोड़ के, 12 मेट्रो प्रोजेक्ट्स 1.5 लाख करोड़ के, 5 नए एयरपोर्ट्स और मॉडिफाइड उड़ान स्कीम 37,000 करोड़.

0: फिर वाडवन पोर्ट और शिप रिपेयर फैसिलिटी शिपिंग के रिफॉर्म्स मिला के 1.5 लाख करोड़ करी।
1: క్షయ వ్యాధి నిర్మూలన కోసం చేపట్టిన కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. టీబీ నిర్మూలన కార్యక్రమం, డెంగ్యూ నియంత్రణ సన్నద్దతపై ఆయన ఈరోజు ఢిల్లీ ప్రభుత్వంతో సమీక్ష నిర్వహించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు విస్తృతంగా చేరువయ్యేలా అందరికీ అర్థమయ్యే భాషలో అందించాలని మంత్రి సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యతను వివరిస్తూ టీబీని ముందుగానే గుర్తించేందుకు, కేసుల గుర్తింపు సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు మరిన్ని కృత్రిమ మేధ ఆధారిత హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే యంత్రాలకు సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి తెలియజేశారు. వికసిత్ భారత్ జీరాంజీ చట్టం 2025 కింద సవరించిన వేతనాలను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో శ్రామికుల వేతనాలు పెరిగాయి. ఈ పథకం కింద రోజుకు కనీస ప్రాథమిక వేతనంగా 300 రూపాయలను ప్రవేశపెట్టినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇకపై ఏ రాష్ట్ర వేతనం కూడా రోజుకు 300 రూపాయల కంటే తక్కువగా ఉండదని స్పష్టం చేసింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGA కింద జాతీయ సగటు వేతనం రోజుకు 298 రూపాయలు ఉండగా, వీబీజీరామ్జీ పథకం కింద అది 327 రూపాయలకు పెరిగింది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వేతనాల పెంపు గణనీయంగా పెరిగింది. అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ పథకంపై విలేకరులతో మాట్లాడుతూ,
2: కల్ మన్రేగా కా సమాపన్ హో గయా ఔర్ మన్రేగా సే బహుత్ బెహతర్ యోజనా జిస్మే 100 దిన్ నహీ 125 దిన్ కా రోజగార్ మాంగనే పర్ మజ్దూర్ బహనో ఔర్ భాయియో కో దియా జాయేగా. వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఆజ్ సే లాగూ హో గయీ. అకేలే కేంద్ర సర్కార్ నే 95,600 కరోడ్ రూపే సే జ్యాదా కీ రాశి ఇస్ సాల్ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా కే లియే రఖీ హై. ఇత్నీ విశాల్ రాశి నా కేవల్ మజ్దూర్ భాయియో ఔర్ బహనో కో రోజగార్ దేగీ బల్కే వికసిత్ గావ్ కో బనానే మే సహాయక్ సిద్ధ హోగీ.
1: జనాభా మార్పులపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తన సిఫార్సులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. కమిటీ సభ్యులతో ఈరోజు ఆయన న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. దేశంలోని జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష సమాచారం సేకరించేందుకు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్టు కమిటీ హోంమంత్రికి తెలిపింది. ఈ పర్యటనల సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా విభాగాలతో సమావేశమై వివరాలను సేకరించనున్నట్టు వెల్లడించింది. అలాగే జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలు, సూచనలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతోనూ సంప్రదింపులు జరపనున్నట్టు కమిటీ పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముందుగానే అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఒక సమగ్ర ముసాయిదాను సిద్ధం చేసినట్టు కమిటీ హోంమంత్రికి వివరించింది. భారత్, ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ ఈరోజు ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ చెస్టర్ లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక రెండవ టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, మూడవ మ్యాచ్ జులై 7న నాటింగ్హామ్లో జరగనుంది. సిరీస్లో చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌత్ హాంప్టన్ వేదికలు కానున్నాయి. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జూలై 11న ముగుస్తుంది. ఆ తరువాత భారత్, ఇంగ్లాండ్ జట్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవరుచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు ఎన్డీఏ ప్రభుత్వం గత 2 ఏళ్లలో భారీగా నిధులు కేటాయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగా ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం అర్ధనారీశ్వరం నాటిక రచన సంజీవి, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఇందులో కుటుంబరావు, డాక్టర్ ఎంసీ దాస్, రాజేష్, శ్రీ పి హృదయరాజ్, మహేష్, శ్రీ పిళ్ళా లక్ష్మీప్రసాద్, గణేష్, శ్రీ అశోక్ ఆనంద్, పార్వతి, శ్రీమతి బుర్రా విజయ్ దుర్గ, వసంత, శ్రీమతి వినుకొండ శ్రీరత్నమాల.

0: తతే ఉత్తిష్టన.
1: అమ్మో అమ్మో, కాలికేదో తగిలింది. కోడల గారి కాలా? ఇంకా నయం కాస్తుంటే ఆ కాలుకి కాలు తగిలి బోర్లా పడేవాడిని. అమ్మాయి వసంత, వసంత
2: వస్తున్నా తాతయ్య. ఏం తాతయ్య పిలిచారు?
1: అది అదమ్మా,

0: కాలికేదో తగిలింది. కోడలగారి కాలా? ఇంకా నయం కాస్తుంటే ఆ కాలుకి కాలు తగిలి బోర్లా పడేవాడిని. అమ్మాయి వసంత, వసంత
1: వస్తున్నా తాతయ్య. ఏం తాతయ్య పిలిచారు?
0: అది అదమ్మా,

0: నిలువుగా వెళ్ళిపోయి పార్వతి అమ్మా, ఎంత పని చేసావమ్మా, నీ చావుకి కారణం నేనమ్మా. అమ్మా మహేష్, ఏమి నాన్న, ఏమిటి నాన్న అలా మాన్పడిపోయావేంట్రా మహేష్? మాట్లాడు బాబు. పార్వతి, నీ పార్వతి నీకు దూరం అయిపోయిందిరా.
1: పార్వతి, లే పార్వతి, కళ్ళు తెరు, కళ్ళు తెరువు పార్వతి. పార్వతి లే, లే, లే పార్వతి లే.
0: ఇంకెక్కడి పార్వతిరా మహేష్? పార్వతి చనిపోయింది.
1: పార్వతి, పార్వతి ఏదేదో అంటున్నారు, నువ్వు నువ్వు చచ్చిపోయావు అంటున్నారు, అది ఎలా జరుగుతుంది? లే కళ్ళు తెరువు పార్వతి, ఈ చావు అబద్ధమని చెప్పు పార్వతి. పార్వతి ఇది ఇది నిజం కాదు, కాకూడదు. లే పార్వతి లేచి చెప్పు పార్వతి. ఇటు చూడు, ఇదిగో ఇదిగో ఇదిగో మన వసంత, వసంత ఎలా ఏడుస్తుందో చూడు పార్వతి. లేదమ్మా వసంత, అమ్మా చచ్చిపోలేదు, నన్ను వదిలి కిందు వదిలి ఎలా చచ్చిపోతుందమ్మా. పార్వతి, పార్వతి లే, లే పార్వతి ఇదిగో ఇదిగో కళ్ళు తెరు పార్వతి, ఇదిగో ఇదిగో అమ్మా ఇక్కడే ఉంది పార్వతి, వసంత్ ఇక్కడే ఉంది పార్వతి, పార్వతి పార్వతి పార్వతి పార్వతి.
2: నాన్న, నాన్న ఇక్కడే కూర్చుండిపోయారా? 3 రోజులైంది నాన్న, ఒక్క చుక్క మంచినీళ్ళైనా తాగలేదు. అమ్మ ఫోటోనే చూస్తూ కూర్చుండిపోయారు. నాన్న లేవండి, నాన్న, నాన్న లేవండి.
1: వసంత,
2: నాన్న
1: అమ్మ ఎందుకింత పనిచేసింది వసంత?
2: మన దురదృష్టం అనుకోవాలి నాన్న.
1: నిన్ను నిన్నేం చేసి వెళ్ళిపోయిందమ్మా?
2: ఒక్క మాట అడగనా నాన్న.
1: ఏంటమ్మా?
2: మీరు నన్ను ఏం చెయ్యాలని ఇలా మాటా మంతి లేకుండా కూర్చుండిపోయారు.
1: వసంత, ఎంత కాదనుకున్నా నా వల్ల కావడం లేదమ్మా. నేనేం తప్పు చేశాను, ఎంత బాధ పెట్టానని ఆ గుండె ఆగిపోవాలి. మీ అమ్మ నీతో ఏమైనా చెప్పిందా అమ్మా?
2: దేని గురించి నాన్న?
1: తన చావు గురించి, బాధ గురించి. కారణం ఏమిటి?
2: అమ్మ ఏమీ చెప్పలేదు, కాని ఆ రాత్రంతా అర్ధనారీశ్వరం పుస్తకం రాస్తూనే ఉంది. నవల రాసుకుంటుంది కదా అని నేను ఊరుకున్నాను.
1: అర్ధనారీశ్వరం? అవును, అర్ధనారీశ్వరం మీ అమ్మ రాస్తున్న కొత్త నవల. ఏదమ్మా, ఎక్కడుంచింది?
2: ఆ టేబుల్ సరుగులోనే ఉంది నాన్న.
1: కొద్దిసేపు నేను ఆ నవల చదివి వస్తానమ్మా, ప్లీజ్. నువ్వు నిద్రపో తల్లి, ప్లీజ్ అమ్మా.
2: త్వరగా పడుకోవాలి మరి, ఓ అరగంట మాత్రమే, సరేనా?
1: సరేనమ్మా. పార్వతి, అర్ధనారీశ్వరంలో నా పొరపాటు గురించి రాశావా? నీ గుండె అగ్నిపర్వతం అయిన వైనం వివరించావా? తప్పకుండా అంతే అయి ఉంటుంది. రచయిత్రివి కదా, ఎప్పుడు నీ మనసు గాయపడినా మొరపెట్టుకునేది, సరిపెట్టుకునేది నీ అక్షరాలతోనే కదా. ఇదిగో అర్ధనారీశ్వరం, నా కన్నీరు కళ్ళకడ్డు పడుతోంది. అర్ధనారీశ్వరం,
3: అర్ధనారీశ్వరం నేను వ్రాయబోతున్న సరికొత్త నవలకు ఈ పేరు పెట్టగానే మా వారు చూసి నవ్వారు. అదేమిటో, ప్రతిసారి సాంఘిక నవలలు రాసే నువ్వు అర్ధనారీశ్వరం అంటూ పౌరాణికమైన పేరు పెట్టావు, పురాణ కథ అని అడిగారు. కాదండి, మన కథ అన్నాను. అవునండి, ఈ అర్ధనారీశ్వరం మన కథే, పార్వతీ మహేష్ల కథ అన్నాను. బాగుంది బాగుంది, పేర్లు కూడా కలిసాయి, పార్వతి మహేశ్వరుడు. అవును, పరమశివుడు మీలాగే పార్వతికి తన శరీరంలో అర్ధభాగాన్ని పంచిచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. మరి నేను కూడా అంతే కదా, మీలో సగమై, మీ అడుగులో అడుగై, మీ హృదయ స్పందనలో శృతి నేనై హయం మీరే. ఎంత మమేకమైపోయా, ఏనాడైనా ఏ క్షణమైనా మనిద్దరం విడివిడిగా ఉన్నామా? మరి మన బంధం అర్ధనారీశ్వరమేగా.
1: అబద్ధం అబద్ధం అబద్ధం.
0: మహేష్ నానా, మహేష్ ఏమిట్రా, ఏమిటా అరుపులు?
2: నానా, నేను మిమ్మల్ని పడుకోమని చెప్పానా?
1: చూడు నాన్నా, నానా, పార్వతి పుస్తకంలో ఏమని రాసిందో తెలుసా? మా ఇద్దరి బంధం అర్ధనారీశ్వరం అంట.
2: అంతేగా నానా?
1: అంతే ఎలా అవుతుందమ్మా? అంతే అయితే ఇప్పుడు ఎందుకు విడిపోతామమ్మా? నన్ను వదిలి ఒంటరిని చేసి ఎలా వెళ్ళిపోతుందమ్మా? తాను తాను లేని నేను ఎలా ఎలా బతకాలి? అరే, బ్రష్ మీద పేస్ట్ వేసుకోవడం కూడా నాకు చేతకాదే. పెద్ద కొడుకుని చదివించలేదు, ఈ కూతురి ఆలనాపాలనా నేను చూడలేదు, ఈ ఇల్లు నేను కట్టించలేదు. తను తలదువ్వి పంపిస్తే నేను ఆఫీసుకు వెళ్లాను. అక్కడి నుండి వచ్చిన ప్రతి క్షణం తన కంటి కాపలాలోనే కాలం గడిపాను. అర్ధనారీశ్వరం అంట, అర్ధనారీశ్వరం నన్ను నిన్ను ఈ ఇంటిని వదిలి ఎలా వెళ్ళిపోతుంది, ఎలా బతకమంటుంది? న్యాయం చెప్పు నాన్నా.
0: మహేష్
1: నాన్నా,
0: పార్వతి మనల్ని వదిలి పారిపోవడానికి, అర్ధాంతరంగా చనిపోవడానికి కారణం నీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకురా తెలిసి కూడా నిన్ను నువ్వు క్షోభ పెట్టుకుంటావు? మర్చిపో మర్చిపో బాబు, తాను పోయిందని మనం పోలేం కదా. పద పడుకుందా, పద పదమ్మా. వసంత
2: నానా
0: వస్తాడులే, పద.
1: సమాధానం చెప్పు పార్వతి, సమాధానం చెప్పు. నీ చావుకి కారణం నాకు తెలుసంటున్నాడు నాన్న. నేనా నీ చావుకి కారణం? నేనా నీ ఆత్మక్షోభకి కారణం? నీ మరణానికి కారణం ఈ నవల్లోనే రాశావా? ఏ పేజీలో రాశావు? ఏ పేజీలో రాశావు? చూస్తా.
3: అలసాని పెద్దనా, ఓ పద్యంలో ఏమన్నాడు? ఆ పద్యం తాత్పర్యం ఏమిటి?
1: ఏమన్నాడు ఆ పద్యం తాత్పర్యం ఏమిటి?
3: గణపతి బాలుడుగా ఉన్నప్పుడు ఎడమరమ్మ పాలు పూర్తిగా తాగేసి కుడిరమ్మ పాలు తాగడానికి ఎగబడ్డాడు. కాని అక్కడ ఆ బాలుడికి పాలు దొరకలేదు, నోటికి పాము తగిలిందట. అప్పుడు గణపతి తలెత్తి తల్లి వంక దీనంగా చూస్తూ, ఏమిటమ్మా నాకు, ఏమిటి అర్ధాకలి అన్నట. ఆ మాట వినేసరికి పార్వతి మనస్సు కుంగిపోయింది. మహేశ్వరుడికే తన శరీరంలోని అర్ధభాగాన్ని పార్వతికి ఇచ్చేసి తాను అర్ధనారీశ్వరుణ్ణి అనిపించుకున్నాడు. సంతాన విషయాన్ని తాను పట్టించుకోకుండా ఇలాంటి చెప్పుకోలేని ఇబ్బందుల్ని తాను సరిదిద్దగలడా ఇప్పుడు ఈ పార్వతికి? అదే, మీ పార్వతికి కూడా ఇలాంటి ఇబ్బంది ఎదురైంది. ఇది చంటి పిల్లోడి పాలకు సంబంధించిన విషయం కాదు, సంసారాన్ని చీల్చేసేంత పెద్ద విషయం, చాలా పెద్ద విషయం.
0: ఇంకా పుస్తకం చదువుతూనే ఉన్నావా బాబు? కనురెప్ప చాలా బాధల్ని కప్పుకుపోయేలా చేస్తుంది నాన్నా, నిద్రపో.
1: చూడు నాన్నా, నాన్నా, పార్వతి ఈ పుస్తకంలో ఏమి రాసిందో తెలుసా? సంతానం విషయంలో ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బంది సంసారాన్నే చీల్చేసే ఇబ్బందట.
0: ఎన్నాళ్ల క్రితం రాసిందో గాని నిజాన్ని వ్రాసింది కదరా. మరి నీ సంసారంలో నీ కొడుకు మామూలు తుఫాను తెచ్చాడా? అది ఒక భయంకరమైన తుఫాను.
1: అయితే ఆ తుఫాను వాడు తెచ్చాడు, వాడే పోతాడు. మా ఇద్దరి మధ్య ఏమిటి ఇబ్బంది నాన్నా?
0: అంత తేలికగా కొట్టిపారేస్తున్నావు కాబట్టి నువ్వు మగాడివయ్యావు. అలా కొట్టిపారేయలేకపోయింది కాబట్టి తను పార్వతి అయ్యింది. ఏమిటలా చూస్తున్నావు? నీ కొడుకు విషయంలో నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే.
1: నాన్నా,
0: నిన్ను సమర్థించడంలోనూ పార్వతిని వ్యతిరేకించడంలోను నేను చేసింది అన్నింటికంటే పెద్ద తప్పు. ఆ రోజు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో, గుర్తు తెచ్చుకో మహి.
4: అమ్మా నాన్న తాతయ్య అన్నయ్య వచ్చాడు, ముంబై నుంచి అన్నయ్య వచ్చాడు.
5: బ్యాగ్ జారిపోతుంది, చెయ్యి లాగేకు.
6: ఎరా గణేష్, ఏ పండగ పబ్బులు లేకుండా హఠాత్తుగా ఊడిపడ్డావు?
3: ఇప్పుడేం సెలవులరా?
1: కార్పొరేట్ ఉద్యోగం కదా, ఎప్పుడుంటుందో ఎప్పుడు ఊడుతుందో ఎవరికీ తెలీదు. ఏం జరిగిందిరా అక్కడ?
4: భలే వాడివి నాన్న, నీకు ప్రతిదానికి అనుమానమే.
5: సరే వాణ్ణి స్నానం చేయమనండి, పోరా లోపలికి. వసంత, నేను బయటకు వెళ్ళి ఇప్పుడే వస్తాను.
3: ఏమిటి అలా ఉన్నారు?
1: వాడి ముఖం చూస్తుంటే అంత జోషిగా ఉన్నట్టు లేదు. సంథింగ్ హ్యాపెండ్. చూడు, తర్వాత నువ్వు వివరం కనుక్కో.
5: మహేష్ మహేష్.
1: ఏంటన్నా?
5: పోలీస్ ఆఫీసర్ రా, మా ఇంటికొచ్చి మన అడ్రస్ అడుగుతున్నాడు పోలీస్ ఆఫీసర్.
1: అయితే మాత్రం అంత కంగారు పడతావేనా?
7: ఎవరండి లోపల? హలో, ఎవరు లోపల?
1: లోపలికి రండి, ఎవరు కావాలి మీకు?
7: మహేష్ అంటే మీరే అనుకుంటాను.
5: అవునండి, మా అబ్బాయే. వాడు ఎప్పుడు ఎలాంటి తప్పులు చేశారగడు?
7: మీరేదో తప్పు చేసినట్టు ఎందుకంత కంగారు పడిపోతున్నారు?
1: వయసు అలాంటిది, చెప్పండి ఎందుకు వచ్చారు, నాతో ఏంటి పని? నిలబడే ఉన్నారు, కూర్చోండి. పార్వతి, పార్వతి కాఫీ తీసుకురా. చెప్పండి సార్.
7: గణేష్ ఆ కుర్రాడు మీ అబ్బాయి అనుకుంటాను?
5: వాడు మా మనవడండి, వాడు కూడా ఏ తప్పు చేయడు. అసలు వాడు ఈ ఊళ్ళోనే ఉండడు.
7: రండి, మీరు కాస్త బయటికి వెళ్తారా?
1: నాన్న నువ్వుండు.
7: బైదివే, నా పేరు రాజేష్, డిపార్ట్మెంట్ మనిషినని చెప్పక్కర్లేదుగా.
1: యూనిఫామ్ చెప్తుందిలేండి.
3: కాఫీ తీసుకోండి.
7: ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. హలో పారు, సారీ పార్వతి గారు, మీరా? మీరేనా?
3: మీరు?
7: మీలో ఏ మార్పు లేదు గాని నాలో చాలా మార్పు వచ్చింది. నేనండి రాజేష్ని, మీ క్లాస్మేట్ని.
3: రాజేష్, సారీ రాజేష్ గారు, ఎలా ఉన్నారు?
7: ఇదిగో ఇలా కాకీలా ఉన్నాను, ఐ మీన్ కాకీ డ్రెస్ లో ఉన్నాను.
3: ఏమిటి ఇలా వచ్చారు?
5: ఊరకరారమ్మా, పోలీసులు ఏదో గండాన్ని తీసుకొస్తారు.
7: సార్, మహేష్ గారు మీ నాన్నగారిని కాస్త బయటకు పంపించండి.
5: నేనా? బయటక?
1: నాన్నా బయటకెళ్ళు బా, మరేం పర్వాలేదులే, నువ్వు వెళ్ళు.
5: అలాగే.
7: ఇప్పుడు చెప్పు పారు, సారీ పార్వతి గారు, ఈ మహేష్ గారు మీ వారా?
3: పార్వతికి మహేశ్వరుడేగా వారు మా శ్రీవారు.
7: కరెక్ట్ కరెక్ట్. సార్ మహేష్ గారు, మీ శ్రీమతి పార్వతి గారు అబ్బా కాలేజీ రోజుల్లో ఆవిడే కాలేజీ బ్యూటీ అంటే నమ్మండి.
1: అవునవును చెప్పింది, మీరు తనని గాఢంగా ప్రేమించేవారని కూడా చెప్పింది.
7: అదే అఫ్ కోర్స్, నేను మీ ఇద్దరిని లైటర్ వెన్ చేయటానికి సంభాషణను అటు తీసుకువెళ్లానులేండి.
1: అర్థమైంది, అసలు విషయం చెప్పండి.
7: మీరిప్పుడు ఆపదలో ఉన్నారు.
1: అర్థమైంది.
7: అర్థమైందా?
1: అవును, కానీ అర్థమే అయ్యింది, ఐ మీన్ సగమే అయ్యింది.
7: ఏమని?
1: మా గణేష్ విషయంలో మీరు వచ్చారు, అర్థమైంది, కాని కారణం ఏంటో తెలియడం లేదు.
7: భలేవరండి, చూస్తుంటే నేనటు మీరు ఇటు అయితే బాగుండు అనిపించేలా ఉంది.
3: రాజేష్,
7: సారీ సారీ, మీ ఆయనలో పోలీసు బుద్ధులున్నాయని చెప్పడం నా ఉద్దేశం. మహేష్ గారు, పార్వతి వ్యక్తిత్వం మనస్తత్వం నాకు తెలుసు కనుక మీరే కొంచెం గుండె దిటవు చేసుకోవాలి. ఇప్పుడు మీ ఇంటికి నేను వచ్చాను గనుక సరిపోయింది, మరొకరు ఎవరైనా వస్తే చాలా ప్రమాదంలో మునిగిపోయేవారు.
1: ఏమిటా ప్రమాదం?
7: అందుకే కంగారు పడొద్దన్నాను నేను.
1: నేనేం కంగారు పడడం లేదు, చెప్పండి ఏమిటా ప్రమాదం?
7: మీ అబ్బాయి గణేష్ ఒక ఘోరం చేశాడు.
1: ఏమిటి? ఏమిటా ఘోరం చెప్పండి.
7: మీరు గాబరా పడిపోతున్నారు.
1: నోను.
7: పార్వతి గారు, మీ గణేష్ ముంబైలో ఒక అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. మీ అబ్బాయి కారణంగా ఆ అమ్మాయి నెల తప్పింది.
3: ఓ మై గాడ్.
1: అయితే
3: మీరు ఆవేశపడకండి రాజేష్, ఒకవేళ వాడు అలాంటి తప్పేదన్నా చేస్తే వెంటనే పెళ్లి చేసేద్దాం.
1: కీప్ క్వైట్ పార్వతి, చెప్పండి అంతకు మించి ఏమైనా జరిగిందా?
7: జరిగింది.
1: ఏంటది?
7: ఆ పిల్ల పెళ్లి చేసుకోమని అడిగింది, మీ వాడు తిరస్కరించాడు. షీ అటెంప్టెడ్ సూసైడ్, ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటూ మీ వాడి పేరు మెన్షన్ చేసింది.
3: భగవంతుడా,
7: అందుకే ప్రమాదం అన్నాను. మహేష్ గారు, ఆ పిల్ల అలా చేయడం
1: మంచి పని చేసింది, చాలా మంచి పని చేసింది. అంటే సహజీవనం చేసి ఆ పేరుతో సంసారం చేసేసి గర్భవతిని చేసి మోసం చేస్తాడా? ఈ సంస్కారాన్నైనా నేను వాడికి నేర్పింది,

0: ఈ సంస్కృతినేనా వారి నుంచి నేను ఆశించింది?
1: మహేష్ గారు, ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే?
0: వద్దు, మీరు నాకు ఆ సలహాలని టిప్స్ గా ఇవ్వమాకండి. తీసుకెళ్ళండి వాణ్ణి, అరెస్ట్ చెయ్యండి.
2: ఏమండి
3: బాబు? మహేష్,
1: మహేష్ గారు,
0: ఎవరు ఏం చెప్పినా వినిపించుకోను. లెట్ హిమ్ గో టు హెల్. అరెస్ట్ చెయ్యండి వాణ్ణి.
2: నానా, నానా, అన్నయ్య పారిపోతున్నాడు.
0: పట్టుకోండి వాణ్ణి, పట్టుకోండి, షూట్ చెయ్యండి, షూట్ చేసేయండి వాణ్ణి.
4: గుర్తుకొచ్చిందా? నీ చేతులతో నువ్వు వాణ్ణి పట్టించావు. నా మనవడి చేతులకి సంకెళ్లు వేసి తీసుకెళ్తుంటే, నేను నా కోడలు నా మనవరాలు విలవల్లాడిపోతుంటే బండరాయిలా కూర్చుండిపోయావు. గుర్తుందా? పార్వతి నిన్ను బ్రతిమిలాడింది, కాళ్ళ మీద పడింది, నిందించింది, రెచ్చిపోయి మాట్లాడింది. చివరకు ఆ రాత్రి పార్వతి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత తాను ఎక్కడికి వెళ్లిందో నా స్నేహితుడు నాకు చెప్పాడు. నాకు కోపం వచ్చింది. పార్వతి రాజేష్ దగ్గరికి వెళ్లిపోయింది. ఇక తిరిగి రాదు అనుకున్నాను, కానీ వచ్చింది. వారం రోజుల తర్వాత వచ్చింది. నేనే అడ్డగించాను.
2: వసంత, వసంత,
3: ఆగు! నిన్నే ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికల్లా లోపలికి వెళ్ళిపోతున్నావు? మాట్లాడు, మాట్లాడవే.
2: ఏమండి మాట్లాడమంటున్నారండి ఆయన? నన్ను మాట్లాడమంటున్నారు? మీరేం మాట్లాడరే?
3: ఏమిటి, ఏమిటి వాడు మాట్లాడేది? నా కొడుకుని అమాయకుడిని చేసి అంతకంటే మంచి జీవితం వాడితో ఉందని ఆ రాజేష్ గారితో లేచి వెళ్లిపోయిన దానివి? అవును, అవును. అంటే వారం రోజులు పోలీసు కాపురం చేసి అది నచ్చక తిరిగి వచ్చిన దానివి? నువ్వు నా కొడుకుని మాట్లాడమంటున్నావేటి?
2: మిస్టర్ కుటుంబరావు, విల్ యూ షట్ యువర్ మౌత్? ఇదిగో మిమ్మల్ని, మహేష్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాను. వారం రోజులు ఇంట్లో నేను లేకపోవడాన్ని మీ నాన్న ఏడాది పాటు సీత రావణుడి లంకలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు అని లోకులు కాకులై కూసిన విధంగా కూస్తున్నాడు, నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. దీనికి మీ నుండి సమాధానం ఏమి ఉండదా? మీ నోరు మూగపోయిందా? మీ మెదడు నా మీద వేసిన అపవాదుని నమ్మేసిందా? చెప్పండి.
3: అపవాదు? ఏంటి అపవాదు? నువ్వు ఆ రాజేష్ గారితో ముంబై వీధుల్లో తిరగడం నిజం కాదా? ఇదిగో ఈ ఫోటో చూసి చెప్పు. పైగా నా కొడుకు చచ్చిపోయినట్టు బొట్టు చెరుపుకుని గాజులు పగలు కొట్టుకుని ఈ విధ వేషం ఏమిటి? ఎందుకో చెప్పు.
2: మీరు మాట్లాడరేవండి, నేను మీ పార్వతిని అర్ధమారిని చెప్పండి.
0: నేను చెప్పడం కాదు, ఆయన ఏదో అడుగుతున్నారుగా, ముందు సమాధానం చెప్పు.
2: చెప్పను, ఇప్పుడు అస్సలు చెప్పను. మీరు మీరు అవమానించింది నన్ను కాదు, నా శీలాన్ని, నా పాత్రని.
5: అమ్మా, నువ్వు లోపలికి రామ్మా.
0: పార్వతి, పార్వతి! ఏమిటా కాగితం?
2: ఏమీ లేదు.
0: ఏంటా కాగితం ఇటువ?
2: నేను ఇవ్వను.
0: ఇస్తావా లేదా?
2: నేను ఇవ్వను.
0: ప్రేమలేఖ కదూ?
2: అవును,
0: ప్రేమలేఖ. వాడు ఆ రాజేష్ నీకు రాసిన ప్రేమలేఖ అంతేనా? ఈ ప్రేమలేఖ చూసాక నువ్వు పరిగెత్తికెళ్ళింది?
2: ఇది చదివారా? ఈ లేఖ మీరు చదివారా?
0: చదవడమా? ఛీ, దుర్మార్గురాలివి నువ్వు, నీచురాలివి.

0: ఆ రాత్రి నేను అగ్గి రాజేసి ఆజ్యం పోస్తే నువ్వు పార్వతిని సమిధను చేశావు. ఆ ఉత్తరం గురించి అంత సంఘర్షణ పడ్డావు. ఏనాడు పల్లెత్తు మాటానని నువ్వు ఆ రాత్రి నా కోడల్ని తిట్టావు, దారుణంగా కొట్టావు. అసలు ఆ ఉత్తరం నువ్వు చదివావా?
1: లేదు నాన్న, చదవలేదు. మా ఇద్దరి పెనుగులాటలో ఆ ఉత్తరం ఎటుగిరిపోయిందో కూడా తెలియదు.
2: నానా, నానా, పోలీస్ అంకులు వస్తున్నారు.
3: నమస్కారం. నమస్కారం సార్. మహేష్ గారు.
1: నమస్కారం.
3: ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు రిసీవ్ చేసుకోలేదు.
1: అసలు నేను ఫోన్ ఎక్కడ పడేశానో కూడా నాకు తెలియడం లేదండి.
3: చివరికి మీ అమ్మాయి వసంత రిసీవ్ చేసుకుందిలేండి. విషయమంతా చెప్పింది. మీ అబ్బాయి బాగున్నాడు, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.
1: వాడి గురించి నాతో చెప్పొద్దండి.
3: చెప్పకపోతే ఎలాగండి? మీకు చెప్పడానికి మీ శ్రీమతి లేదుగా. ఆ రాత్రి మీరు బలవంతంగా నాయనా ఆ ఉత్తరం, అదే ఐ మీన్ ఆ ప్రేమ లేఖ చదివి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు, పార్వతి గుండె ఆగిపోయేది కాదు. వెతకండి ఆ ఉత్తరం, ఎక్కడుందో వెతకండి.
2: ఇదిగో సార్, ఈ టేబుల్ మూలలోనే ఉంది.
3: ఆ ప్రేమలేఖ మడతలు విప్పి మీ నాన్నకి వినిపించమ్మా. పార్వతి అందులోని విషయమంతా నాకు చెప్పింది, మీ నాన్నకి తెలియాలి. చదువమ్మా, చదువు.
2: మీరు మహేశ్వరులు, నేను పార్వతిని. అర్ధ శరీర భాగస్వామ్యంలో పిల్లల అవకతవకల్ని సరిదిద్దవలసిన దాన్ని. అందుకే రాజేష్ చెప్పిన విధంగా అతనితో ముంబై వెళ్లిపోతున్నాను. అతను చెప్పిన విధంగా ముంబైలో నా బొట్టు గాజులు తీసేసి జడ్జి గారితో నేను విధవరాలినని చెప్పబోతున్నాను. నా బిడ్డ నన్ను పోషించాలి గనక దయ ఉంచండి. నాకెవ్వరూ లేరు. ఆ పిల్లను నా కోడలిగా అనుగ్రహించండి అని వేడుకుని పిల్లలను రక్షించుకుని రెక్కల కట్టుకు వాలిపోతాను. హే మహేశ్వర, నా ప్రాణనాథ, పార్వతి చేసిన తప్పుల్ని ఎన్నో క్షమించారు, నా ఈ తప్పుని కూడా క్షమిస్తారు కదూ? క్షమిస్తారనే నమ్మకంతో మీ అర్ధనారీశ్వరి పార్వతి. అమ్మా
1: పార్వతి, పార్వతి, పార్వతి.
3: మీ మొండితనం, ఆమె పంతం, మీరు తప్పకుండా ఉత్తరం చదివి ఉంటారన్న నమ్మకంతో వచ్చింది. కానీ ఒక అపార్థం ఇంత అనర్థానికి దారితీసింది.
4: మహేష్, అదిగోడు చూడు, నీ కొడుకు, నీ కోడలు.
5: నాన్న, నన్ను క్షమించు నాన్న, ఇంతలోనే ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు నాన్న.
3: మహేష్ గారు, ఈ సందర్భంలో మీకోసం ఒక వ్యక్తి వచ్చారు. రండి రండి జాహ్నవి గారు. మహేష్ గారు, ఈవిడ, ఈవిడ పేరు జాహ్నవి.
4: జాహ్నవి అంటే గంగ?
3: అవును, గంగే, నిజంగా గంగే. ఈవిడ మీ పార్వతి గారి నవలలన్నీ చదివారు, వాటి మీద పిహెచ్డి చేస్తున్నారు. పార్వతి గారంటే అపరిమితమైన అభిమానం.
6: నమస్కారం మహేష్ గారు.
1: నమస్కారం.
2: అబ్బా, అచ్చ అమ్మగొంతులాగే ఉంది
5: కదా. అచ్చు అమ్మలాగే ఉంది.
3: అవును, మీ నాన్నగారు ఒప్పుకుంటే అమ్మే అవుతుంది. మహేష్ గారు, చరమాంకంలో ఈ జీవితాన్ని ఇలా ఒంటరిగా ఎలా కొనసాగిస్తారు? ఈవిడ తను ఒంటరిగానే ఉంటుంది. ఈవిడ్ను మీ జీవితంలోకి ఆహ్వానించండి.
6: అవును, అమ్మను కావాలనే వచ్చాను. మీ నాన్నగారికి భార్యను కావాలనే వచ్చాను. నచ్చితే ఆయనతో సహజీవనం చేయాలని లేదా పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకుని వచ్చాను.
3: శుభం మహేష్ గారు. ఈవిడ ఈ ఇంట్లో ఉంటే పార్వతి గారు ఉన్నట్టే ఉంటుంది, కాదనకండి.
1: రాజేష్ గారు, సహజీవనం, సంస్కృతి ఏమిటో నాకు తెలీదు. ఆ సహజీవనం అవసరం ఏమిటో కూడా నాకు తెలీదు. కానీ నాకు తెలిసింది ఒక్కటే, క్రౌంచ పక్షి కథ. బోయవాడు పక్షి జంటలో ఒక పక్షిని కొట్టాడు. మరో పక్షి అతన్ని నిందిస్తూ, ప్రపంచంలో క్రౌంచ పక్షి జాతి తన జంటను కోల్పోతే తాను కూడా చనిపోతుంది, కాని మరో పక్షితో జతకట్టదు అని చెప్పి ఆ పక్షి కూడా చనిపోతుంది. అప్పుడే బోయవాడి మదిలో ఏకపత్నీవర్తుడైన రాముడి పాత్ర మెదిలింది. వెంటనే మానిషాదం ఆలపించాడు. బోయవాడు వాల్మీకి అయ్యాడు. అవును, నేను క్రౌంచ పక్షిది. నా జంట పోయిన తర్వాత ఇంక బతికి ఉండటం నేరు. ఇది నాకు నచ్చని జీవితం. సెలవు.
5: నానా, నానా,
2: నానా.

మీరింతవరకు అర్ధనారీశ్వరం నాటిక విన్నారు. రచన సంజీవి. ఇందులో కుటుంబరావు, డాక్టర్ ఎంసీ దాస్, రాజేష్, శ్రీ పి హృదయరాజ్, మహేష్, శ్రీ పిళ్ళా లక్ష్మీప్రసాద్, గణేష్, శ్రీ కె అశోకానంద్, పార్వతి, శ్రీమతి బుర్రా విజయదుర్గ, వసంత, శ్రీమతి వినుకొండ శ్రీరత్నమాల, జాహ్నవి, శ్రీమతి పి పావని పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుదూస్. నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఈనాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రాగం తానం పల్లవి కార్యక్రమంలో గాయత్రి విభావరి వ్యాకరణంచే వయలిన్ వాదనం వింటారు. శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం కార్యక్రమంలో తోడి రాగాలపన తానం గానలోల నీలీల లెల్లజాలర బాల గోపాల మురళి అనే పల్లవి త్రిశ్రన్నడ ఆదితాళం పల్లవి ఎత్తుగడ సమం నుండి ప్రారంభం పదగర్భం నాలుగు అక్షరముల జాగా

0: మీరింతవరకు గాయత్రి విభావరి వ్యాకరణం గారి వయలిన్ వాదనం విన్నారు. శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి విశాఖపట్నం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆపాత మధురాలు పాత చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా నిండు హృదయాలు ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీతరచన సి నారాయణరెడ్డి

0: దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై.
1: కార్యక్రమంలో చివరిగా దాగుడు మూతలు ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీలా గానం, గీత రచన ఆత్రేయ,

0: మీరింతవరకు ఆపాత మధురాలు పాత చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే అరుణ్ కుమార్.

0: And in men's cricket, India were 124 in 13.3 overs against England in the first T20 international of the five-match series at the Riverside Ground in Chestiller Street when reports last came in. Earlier, Indian skipper Shreyas Iyer won the toss and opted to bat first. Spinners Varun Chakravarti and Ravi Bishnoi have returned to the playing 11 for India, while Vaibhav Suryavanshi has been kept on bench. The men in blue will look to bounce back from the shocking 2-0 defeat to Ireland in the last series. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పణ శ్రీ గోవర్ధనం వెంకటరంగనాథ్. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీతా పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 2వ అంశం తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం. శ్రీ తెనాలి రామకృష్ణ కవి, రచన శ్రీ ఎస్వి రవిప్రసాద్, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 3వ అంశం వన మహోత్సవం, స్వాతంత్ర సమరోత్సాహం, డాక్టర్ కప్పగంతు రామకృష్ణ గారి ప్రసంగం వింటారు. 10 గంటలకు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామయోజనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 12:40 జానపద కళారూపాలు శీర్షికన కాశీ మజిలీ కథలోని బంగారు నంది కథ, మిరియాల రంగమ్మ బృందం వారిచే తంబూర కథ వింటారు. 1:30 గ్రామలక్ష్మి కార్యక్రమంలో మహిళల అభ్యున్నతికి డ్వాక్రా శ్రీమతి జి రామతులసమ్మ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం లలితగీతం విశేషాలు. సాయంత్రం 7:15 పంటసిములు కార్యక్రమంలో మిరపలో సుస్థిర వ్యవసాయం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు డాక్టర్

చటర్జీ క్రాంతిరేఖ గారితో పరిచయం వింటారు. రెండవ అంశం, ఆయిల్ పామ్ తోటల్లో సర్పిలాకార తెల్లదోమ నివారణకు జీవ నియంత్రణ విధానం. 7:45 వికసిత భారత్ ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఇక రాత్రి 10:00 జాతీయ లలిత మరియు జానపద సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. కత్తి చేసిన గాయం కంటే నాలుక చేసిన గాయమే మిక్కిలి చెడ్డది. మొదటిది శరీరాన్ని మాత్రమే బాధిస్తుంది, రెండోది స్ఫూర్తిని ఉత్సాహాన్ని ప్రభావితం చేస్తుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:12. విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. FM 102.2 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి.